ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 2వ రోజు. క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 24వ తేదీ సోమవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్, 102 మెగాహెర్ట్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57.04. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం ఎత్తండి జెండాలు బృందగానం. గీత రచన డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు. సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారు.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 వస్తుంది. కొంచెంసేపట్లో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీజ్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తిరంజని శ్రీశైల మల్లికార్జున భక్తి గీతాలు

0: అలల తీరంలో భానోదయం, పూలతోటలలో పుష్పవికాసం, పరిమళాల ఆవిర్భావ వేళ. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బోలో. శుభోదయం. నిలయంలో సమయం 6:30. మరి ఇప్పుడు 6:30 చింతన కార్యక్రమాన్ని వింటారు వ్యాఖ్యాత శ్రీ దర్భముళ్ళ వెంకటేశ్వరరావు గారు.
1: వ్యక్తిత్వ వికాసం, వ్యక్తి, వ్యక్తిత్వం, వ్యక్తిత్వ వికాసము, ఈ మూడు ఒక త్రయము. పుట్టిన ప్రతి మనిషి ఒక వ్యక్తి. ప్రతి మనిషికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దానిని నిరంతరం మనం కాపాడుకుంటూ అభివృద్ధిపరచుకుంటూ ఉండాలి. అప్పుడే వ్యక్తులు గొప్ప వ్యక్తులుగా, మహోన్నతులుగా తయారవుతారు. వ్యక్తిత్వం అంటే వ్యక్తి యొక్క స్వభావం అని సారాంశం. ఒక తల్లికి ఒక శిశువు పుట్టిన తర్వాత ఆ శిశువు తన ఇంటి నుంచి, తన చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితుల నుంచి సంక్రమించిన కొన్ని లక్షణాలను తనలో నిలుపుకొని, తన ప్రయత్నం ద్వారా మరికొన్ని విశిష్ట లక్షణాలను సంపాదించుకుని వాటిని సమన్వయించుకున్న మూర్తి మత్వమే వ్యక్తిత్వము. మనకు ఒక మిత్రుడున్నాడు. అతను ఎవరో ఇంకొక అతనికి లోబడిపోయి అతను ఏమి చెబితే దానిని అది చేస్తూ ఉంటాడు. తన ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా అవతలి వ్యక్తి చెప్పిన దాన్ని మంచి చెడు ఆలోచించకుండా చేస్తూ ఉంటాడు. అంటే మన ఇష్టాయిష్టాలను ఇతరుల ఇష్టాయిష్టాల కోసం వదులుకుంటే వ్యక్తిత్వం లేకపోవడమని అర్థం. ఒక వ్యక్తి ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుని చెయ్యరాని పని చేశాడనుకోండి, అప్పుడు కూడా డబ్బుకు అమ్ముడుపోతావా, నీకు వ్యక్తిత్వం లేదా అంటాం. ఇలాంటి ఉదాహరణలు చూసినప్పుడు వ్యక్తిత్వం అంటే సమూహం పట్ల ప్రతిస్పందించే తీరు అని స్థూలంగా చెప్పుకోవచ్చు. మన చుట్టూ ఉన్న సమాజంతో మనం ఏర్పరచుకునే ఆరోగ్యకరమైన సంబంధమే మన వ్యక్తిత్వము. సాటి వ్యక్తుల పట్ల మన ప్రవర్తనే మన వ్యక్తిత్వం. జన్మనిచ్చిన తల్లిదండ్రుల నుంచి విభిన్న సామాజిక రంగాలలోని మనుషుల పట్ల ప్రవర్తించే తీరు మన వ్యక్తిత్వము. మనం ఒక మనిషిగా పుట్టి మనిషిగా పెరగడానికి, మనిషిగా ఎదగడానికి వేదిక అయిన సమాజం పట్ల మనకుండే సంబంధమే మన వ్యక్తిత్వము. దీనిని నిరంతరము వికాసం పొందుతూ ఉండాలి. మనిషి వయస్సు పెరుగుతున్న కొద్దీ వ్యక్తిత్వం పరిపక్వం చెందుతూ రావాలి. అలా క్రమంగా చెడ్డ గుణాల శాతం

0: తగ్గిపోయి మంచి గుణముల యొక్క సమాహారముగా మనిషి నిలబడాలి. ఇది వ్యక్తిత్వ వికాసము. కులము, మతము, ఆర్థిక స్థితి మన పదవి కానీ కులమానములు కావు. ఇతరుల మనస్తత్వాలతో సర్దుకుంటూ నాగరికంగా సామరస్యంగా బతకడం గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం. బతకడం వేరు, బతికిపోవడం వేరు అని గుర్తుపెట్టుకోవాలి. బతకడం అంటే నలుగురితో కలిసి బతకడం, ఎలా బతకాలో అలా బతకడం. బతికిపోవడం అంటే నలుగురితో కలిసి నడవని బతుకు అని అర్థం. ఎలాగోలాగా బతికిపోవడం మంచి వ్యక్తిత్వ లక్షణం కాదు. అందుకే జీవితాన్ని సమరంతో పోల్చాడు ఒక ఆధునిక కవి. ఈ సమరంలో ప్రతి మనిషి యోధుడే. యోధుడంటే కొట్లాడేవాడని కాకుండా జీవితంలో ఎదురయ్యే ఒడిదొడుకులను పరిష్కరించుకున్నవాడని అర్థం చేసుకోవాలి. చట్టాపట్టాలు వేసుకుని దేశస్థులంతా మెలగవలెనోయ్ అని గురజాడ కవి చెప్పినట్లు జ్ఞానం కలిగి ఉండటం గొప్ప వ్యక్తిత్వం. జీవిత లక్ష్యాన్ని సాధించడానికి జీవితమంతా ప్రయత్నిస్తూనే ఉండాలి. లక్ష్యాన్ని సాధించుకునే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఛేదించుకుంటూ ముందుకు నడవాలి. మధ్యలో నిరాశకు గురి అయి ప్రయత్నాన్ని విరమించుకోకూడదు. నెల్సన్ మండేలాను ఎవరైనా ఆదర్శంగా పెట్టుకోవచ్చు. శ్వేత జాతీయులు చూపే వివక్షను నిర్మూలించే ఉద్యమంలో ఆయన జీవితమంతా గడిచిపోయింది. ఆయన ఏనాడు నిరాశపడి తన ఉద్యమాన్ని విరమించలేదు. ఎవరు ఏమి చెప్పినా వెంటనే ఆమోదించడము లేదా వెంటనే తిరస్కరించడం తొందరపాటు అవుతుంది. దేనిని విన్నా, చూసినా, చదివినా దాన్ని జాగ్రత్తగా తర్కించి అందులో అనుకూల ప్రతికూల అంశాలను విశ్లేషించుకుని చివరికి దానిని గురించి ఒక నిర్ణయానికి రావాలి. వినదగునెవ్వరు చెప్పిన వినంతెన వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజడెపో నీతిమంతుడు మహిళో సుమతి. అందువల్ల ప్రతి వ్యక్తి ఏ అంశంలోనైనా ఏది, ఎందుకు, ఎప్పుడు, ఎవరు అంటూ తర్కించుకోవడం అవసరం. అప్పుడే మన వ్యక్తిత్వము శాస్త్రీయమవుతుంది.
1: ఇంతవరకు చింతన కార్యక్రమాన్ని విన్నారు వ్యాఖ్యాత శ్రీ దర్భముళ్ళ వెంకటేశ్వరరావు గారు. 6:35 కావస్తోంది. పొలం పనులు కార్యక్రమాన్ని వింటారు.

0: పొలం పనులు కార్యక్రమంలో వరిలో ముదురునారు నాట్లు జాగ్రత్తలు అనే అంశాన్ని వింటారు.
1: మనకి నీరు సరిగా సమయానికి రాకపోవటం వల్ల రైతు సోదరులు వరి నాట్లు వేయటం ఆలస్యం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సరైనటువంటి నీటి లభ్యత లేదా వర్షాలు ఆలస్యం కావటం, వీటన్నిటి కారణాల వల్ల వాళ్ళు ముందుగా వేసినటువంటి నారంతా కూడా ముదిరిపోయే పరిస్థితి వచ్చింది. సుమారుగా 40 నుంచి 50 రోజులు వయసు ఉన్నటువంటి నారు కూడా కొన్ని చోట్ల రైతు సోదరుల దగ్గర ఉంది. ఈ నారుని నాటే ముందు రైతు సోదరులు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మదిలో పెట్టుకొని నాటుకోవాలి. ఎందుకంటే లేత నారు నిలదొక్కున్నంతగా ముదురు నారు నిలదొక్కదు. ఇది ఒకటి ముఖ్యంగా మనం గమనించుకోవాలి. అయినా సరే తప్పనిసరిగా అదే నారు వాడాల్సినటువంటి పరిస్థితి వస్తే గనక మనం ముదురు నారు నాటే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు మనం మాట్లాడుకుందాం. ప్రధానంగా ముదురు నారు నాటాలి అంటే దానికన్నా ముందు నారు పీకటానికి ఒక వారం రోజుల ముందు 1 సెంటు నారు మడికి 1 కిలో యూరియా వేసుకోండి. ఇది నాటిన తర్వాత మొక్క త్వరగా కూలుకోవటానికి సహాయపడుతుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే మనము నాటడానికి వేర్లుతో పాటుగా మనం నారు పీకుతాం కదా, ముదురు నారు అనగానే ఎక్కువ కాలం భూమిలో ఉంది కాబట్టి వేర్లన్నీ లోపలికి దిగుంటాయి. కాబట్టి ముదురు నారు తీసేటప్పుడు వేర్లు తెగకుండా నారుమడిని తగినంత నీరు పెట్టి బాగా నానిన తర్వాత అప్పుడు తీయాలి. వేర్లు ఎక్కువగా తెగకుండా మనకు వస్తాయి. అలాగే మనకి ముదురు నారు తర్వాత మనకి పంట వేసిన తర్వాత నాట్లు వేసిన తర్వాత కాండందల చెప్పురు సమస్య ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గమనించడం జరిగింది. కాబట్టి మనము ముందుగానే దాన్ని నియంత్రించడం కోసం నారు కట్టలు కట్టిన తర్వాత కొసలన్నీ కూడా తెంపేసి తర్వాత నాట్లు వేసుకోవాలి. కాండందల చెప్పురు నియంత్రణకు ఇది ఒక చాలా మంచి

0: పద్ధతి. ఎందుకంటే కొసల దగ్గర గుడ్లని సముదాయాల్లాగా పెట్టి సిద్ధమవుతా ఉంటుంది పురుగు. ఎప్పుడైతే నాట్లేసామో అప్పుడు ఆ గుడ్ల నుంచి పురుగు బయటకు వచ్చి తర్వాత తర్వాత మన వరి పంటనంతా కూడా నాశనం చేస్తుంది. కాబట్టి ఇదొకటి, ఆకుల చివర్లు కత్తిరించుకోవటం అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం. ఇక మామూలుగా మనం నాట్లేసేటప్పుడు సాధారణంగా కుదురుకి రెండు మొక్కలు నాటుతాం, కానీ ఇక్కడ ముదిరిన నారైతే మటుకు ఖచ్చితంగా ఎక్కువ మొక్కలు నాటాలి. ఎందుకు? లేత నారు ఎప్పుడైనా పిలకలు ఎక్కువ పెడుతుంది, ముదురు నారు అన్ని పిలకలు పెట్టదు. మరి కావలసినంత కంకులు రావాలి అంటే మనకి ఎక్కువ పిలకలు ఉండాలి, కనీసం మొక్కలన్నీ ఉండాలి. అందుకని ఎక్కువ మొక్కలు పెట్టుకుందాం. ఒక్కొక్క కుదురుకి 4 నుంచి 5 మొక్కలు కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్కొక్క మొక్కకి మనకు పిలకలు తక్కువ వచ్చినా కూడా మొత్తం మీద కుదురుకు వచ్చేటువంటి గింజలు తగ్గకుండా ఉంటాయి. సరే, ఇంకొకటి కూడా మనం గమనించాలి, మొక్కల మధ్య దూరం మామూలు పద్ధతిలో కన్నా కాస్త దగ్గరగా పెట్టుకోవాలి. ఎందుకు? పిలకలు తక్కువ వస్తాయి కాబట్టి మరీ ముసుగుపోదు, కాబట్టి దగ్గర దగ్గరగా పెట్టుకున్నా నష్టం లేదు. కాబట్టి మొక్కల మధ్య దూరాన్ని తగ్గించి చదరపు మీటర్కి ఎక్కువ కుదురులు వచ్చేలాగా నాటుకోవటం చాలా చాలా మంచిది. ఇది కూడా మనం ఖచ్చితంగా పాటించాలి. ఇక నారును భూమిలో ఎక్కువ లోతులో నాటితే సరిగ్గా నిలదొక్కదు, తేలికపాటి లోతులో 2 సెంటీమీటర్ లోతులో నాటుకోవాలి. పిలకలు బాగా రావాలంటే పైపైన నాటుకుంటేనే పిలకలు వస్తాయి. ఇదొకటి మనం గమనించుకోవాలి. ఇక నాటిన తర్వాత మనము మొదటి భాగంగా పొటాషియం తప్పనిసరిగా వేసుకోవాలి. మరి ఈ నాటేటప్పుడు ప్రధానంగా శాస్త్రవేత్తలు ఏదంతా సిఫార్సు చేస్తారు, పొటాషియంని ఎకరాకు మనము పంటకి ఇచ్చుకోగలిగినట్లయితే రోగనిరోధక శక్తి కూడా పంటకు ఉంటుంది, అలాగే మొక్కకు బలాన్ని కూడా ఇస్తుంది. ఇక యూరియా, నత్రజని, నాటిన మొదటి వారంలోనే నత్రజని మొదటి విడత కనుక వేసేసుకున్నట్లయితే కనుక పిలకలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మామూలుగా ఈ విభిన్న పరిస్థితులు ఉంటాయి కాబట్టి తక్కువ పిలకలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముదురునారును ఇక్కడ మనము కాస్త దాన్ని తొందరగా వచ్చేలాగా చేసుకోవడానికి ఇది ఒక ప్రయత్నం. ఇక జింక్ సల్ఫేట్ని మనము ఎకరాకు ఒక 20 కిలోలు జింక్ సల్ఫేట్ని వేసుకోవటం వల్ల కూడా వేరు వ్యవస్థ త్వరగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గమనించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మనం గమనించాలి. ఈ గమనికతో పాటుగా మనము ఎరువులు వేసేటప్పుడు నల్లరేగడి నేలల్లో మనం కనుక వేస్తున్నట్లయితే కనుక ఇక్కడ ఉదజని సూచిక కాస్త ఎక్కువ ఉండటం వల్ల మనకి ఈ జింక్ లోపము ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కాస్త అవగాహన పెట్టుకోవాలి. అలాగే భాస్వరం కూడా సరిపోయిన మోతాదులో పంటకు అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇకపోతే తెగుళ్ళు పురుగుల విషయానికి వస్తే మామూలుగా ముందుగా అనుకున్నట్టుగా మనకి కాండం దొచ్చే పురుగు సమస్య ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనము నాట్లు వేయకముందే మనకి నారు పీకకముందే కొన్ని రకాల గులికల్ని కనుక మనం కార్బోఫ్యూరిన్ లాంటి గులికల్ని కనుక నారుమడిలో వేసుకొని తర్వాత పీకి తర్వాత వేసుకుంటే కొంత ఈ మందు ప్రభావం అనేది మొక్కలకు ఎక్కుతుంది. కాబట్టి నాట్లు వేసిన వెంటనే పురుగు రాకుండా చూసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే నాటిన 15 రోజులకు కూడా మనము ఈ కార్టాఫైడ్రోక్లోరైడ్ లాంటి 4G గులికల్ని కూడా మనం వాడుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక నీరు తక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము ఈ తేలికపాటి నేలల్లో మటుకు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎప్పటికప్పుడు నీరు లోపలికి పీల్చుకుంటుంది కాబట్టి బెట్ట పరిస్థితులు ఎక్కువగా రాకుండా ముఖ్యంగా పిలకల దశలో సమస్య లేకుండా చూసుకున్నట్లయితే కనుక మనకి దిగుబడులు తగ్గకుండా చూసుకోవడానికి అవకాశం ఉంది. ఇనుపధాతు లోపాన్ని నివారించుకోవడానికి మనము ఈ అన్నభేదిని వాడుకొని సమస్యను పరిష్కరించుకున్నట్లయితే కనుక మనకి మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా ముదురునారు నాటాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని కనుక వరిని సాగు చేసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా నారుమడి యాజమాన్యం అలాగే నాట్లు చేసేటప్పుడు మనం ఏం చేయాలనేది కూడా కాస్త జాగ్రత్తగా చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.
1: ఇంతవరకు వరిలో ముదురు నారు నాట్లు జాగ్రత్తలు అనే అంశాన్ని విన్నారు పొలం పనులు కార్యక్రమంలో భాగంగా. ఇక సాయంత్రం 7:15 లామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ సాంబయ్య గారి వ్యాఖ్యానంలో వ్యవసాయంలో డ్రోన్లు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో మెళకువలను తెలుసుకుంటారు. పల్లెసీమలు కార్యక్రమంలో భాగంగా తెలుసుకుంటారు.

సమాచారం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాల్తేరులో నమోదైన ఉష్ణోగ్రతలు, వాల్తేరు డివిజన్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.8 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 25.6 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీలుగాను, కనిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీలుగాను నమోదైంది. ఆకాశం సాధారణంగా మేఘావృతమైంది. చాలా ప్రాంతాలలో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇది వాతావరణ సమాచారం. ఇంతవరకు మీరు పల్లెసీమలు కార్యక్రమాన్ని విన్నారు. మరికొద్ది క్షణాలలో 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో నూతనంగా అభివృద్ది చేసిన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువనాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ముసునూరు మండలం కాట్రేనిపాడులో గోర్మే పాప్ కార్నికా సంస్థకి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రితో కలిసి దేశంలోనే తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ వంగడాన్ని ఆవిష్కరిస్తారు. ఉపరాష్టపతి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: ఉపరాష్ట్రపతి హోదా నేతృత్వంలో అది మన నియోజకవర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తుంది. మన ప్రాంతంలో ఉన్న వ్యవసాయంగా ఉన్న రిసోర్సెస్ ఏమిటి, మన రైతుల గొప్పతనం ఏమిటి, వెరైటీ ఆఫ్ పంటలు, ప్రత్యేకంగా ఏదైతే పాప్కార్న్ సీడ్ ఏదైతే ఉందో మరి ఆ ఫ్యాక్టరీ మన నియోజకవర్గంలో ఉంటాం. రైతు యొక్క కృషిని ప్రస్ఫుటించే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడాశాఖ మంత్రుల సదస్సు నిన్న ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. సదస్సులో బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయంతో ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. క్రీడా విజ్ఞానం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్పులపై సహకారం కోసం బ్రిక్స్ క్రీడా సాంకేతిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా నినాదంతో భారత్ ముందుకు సాగుతోందని తెలిపారు. క్రీడారంగ అభివృద్దికి క్షేత్రస్థాయిలో పరస్పర సహకారం అవసరమని సూచించారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లండన్ పర్యటనలో భాగంగా తెలుగు ప్రవాసులతో సమావేశమైన ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ది, భవిష్యత్ ప్రగతిపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. తెలంగాణ ప్రగతికి ప్రవాసులు వారధిగా నిలుస్తూ రాష్ట్రానికి మంచి రాయబారులుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు సమాజానికి సేవ చేసేందుకు ముందుకు రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్య పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు డిగ్రీలు, పథకాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ
2: Many people think success means having a good house, good designation, a big house, or a recognition. That is not what success is. Success is creating something that's valuable for others, being respected in the society for what you do, and leaving a legacy. Money can give you comfort.

0: But it will not give you a purpose. After some time, everybody eats the same thing. So your character travels before you take a step. And you think nobody watches. Everybody watches.
1: దేశ పునర్నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో ఒక కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ ముగింపు కార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్తో కలిసి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ యువనాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని, యువభారత్ స్వయం సమృద్ది సాధించే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. తిరుపతిలోని తారకరామ క్రీడా మైదానంలో జరిగే ప్రారంభ కార్యక్రమంలో హోంమంత్రి వి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. 26 జిల్లాల నుంచి సుమారు 14,000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని, 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్రీడా ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు.
2: ఎల్నినోపై అవగాహన, ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ కె నాగరత్న గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: మనకి ఈక్వెటోరియల్ రీజియన్ లో ఏదైతే ఉందో భూమధ్య రేఖ దగ్గర, అక్కడ తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని అట్లాగే సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రంలో తటస్థంగా ఉన్నటువంటి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉయ్యూరులో అతిసార వ్యాధి పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అక్కడి పరిస్థితిపై వైద్య బృందం ప్రాథమిక నివేదికను మంత్రికి నిన్న అందజేసింది. ఉయ్యూరులో 19 కేసులు నమోదయ్యాయని, వారిలో 15 మందిని ఆసుపత్రిలో చేర్చగా 6 డిశ్చార్జ్ అయ్యారని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, ప్రభావిత ప్రాంతాల్లో క్లోరినేషన్, ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ నీటి సరఫరా, వైద్య శిబిరాలు, ఇంటింటా సర్వే కొనసాగుతున్నాయని తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ స్ఫూర్తితో పనిచేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సంత్ శిరోమణి గురు రవిదాస్ 650వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించిన కలస మందన్ అభియాన్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, గురు రవిదాస్ 650 క్రితం అందించిన సమసమాజ సందేశం నేటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. సామాజిక సమానత్వమే కేంద్ర ప్రభుత్వ విధానమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
4: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాములో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తగ్గుండి జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తగ్గుండి మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తగ్గుండి జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తగ్గుండి మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యుత్ రంగంలోని 629 అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తున్న ఏఈ నియామక పరీక్షను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఈ ఉద్యోగాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే అభ్యర్థులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. 629 ఉద్యోగాల భర్తీతో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసి

ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న పర్యటించారు. తిల్లపూడి గ్రామంలో గ్రామస్తులతో కలిసి అభివృద్ది పనుల్లో పాల్గొని శ్రమదానం చేశారు.

0: కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువ నాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిజ క్షేత్రం అంతరిక్షానుసంధాన క్షేత్రే ప్రవర్తితుం ప్రేరితవాన్, యేన నవోన్మేషస్య వైశ్విక వాతావరణస్య నిర్మాణం భవేత్, తథా చ విశ్వస్య సర్వే జనాః అనుభవేయుః యత్ యది తే అంతరిక్షక్షేత్రే స్వవృత్తిం నిర్మాతుం ఇచ్ఛంతి తర్హి భారతం ఆగంతవ్యం.
2: హమే ఐసా ఏక్ ఔరా ఖడా కర్ దేనా చాహియే కి ఇస్ ఫీల్డ్ మే దునియా భర్ కే లోగో కీ జిందగీ బనానీ హై, హిందుస్తాన్ జావో, భారత్ కీ కోయి స్టార్టప్ సే జుడ్ జావో, భారత్ కీ కోయి స్పేస్ ఏజెన్సీ సే జుడ్ జావో. మే పక్కా మాన్తా హూ జీ, పూరా టాలెంట్ పూల్ జో హై ఏక్ మ్యాగ్నెట్ కీ తరహ హమ్ ఖీచ్ సక్తే హై.
1: శ్రీమోదీ ఏతత్ అంతరిక్ష క్షేత్రస్య వింశతి నవోద్యమానాం ముఖ్య కార్యకారీ అధికారిభిః సంస్థాపకైః చ సహ సంవాదావధౌ ఉక్తవాన్. రాష్ట్రియాంతరిక్ష దివసావసరే హ్యః ప్రకాశితస్య సంవాదస్య ప్రతిలేఖానుసారం ప్రధానమంత్రీ అంతరిక్ష క్షేత్రే ఉద్యమాన్ ప్రారంభం కర్తుం భారతస్య వ్యయ సంబద్ధ ప్రతిస్పర్ధాత్మక క్షమతాం అపి ప్రకాశితవాన్. సంవాదావధౌ శ్రీమోదీ అంతరిక్ష క్షేత్రస్య నవోద్యమాన్ స్వప్రయత్నేషు నిరంతరతాం రక్షితుం అథ విశ్వస్య సర్వేభ్యః భాగేభ్యః చ ప్రతిభాః ఆకర్షితుం సమర్థం సుదృఢం అంతరిక్ష క్షేత్రీయం పరితంత్రం నిర్మాతుం చ ప్రేరితవాన్. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః రూస్ దేశస్య ద్విదివసీయాయై ఆధికారిక యాత్రయై మాస్కో నగరం ప్రాప్తవాన్. యాత్రావధౌ విదేశమంత్రి వ్యాపార ఆర్థిక వైజ్ఞానిక ప్రౌద్యోగిక సాంస్కృతిక సహయోగ చేత్యాదిషు విషయేషు భారత రూస్ అంతః ప్రశాసకీయ ఆయోగస్య 27వ అధివేశనస్య సహ అధ్యక్షతాం కరిష్యతి. అసౌ రూసస్య విదేశమంత్రిణా సర్గై లావ్రోవ్ ఇత్యనేన సహ అపి మేళనం కరిష్యతి. తథా క్షేత్రీయేషు వైశ్వికేషు చ విషయేషు విచారాణాం ఆదానం ప్రదానం కరిష్యతి. వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష గోయలః అద్యారభ్య అస్య మాసస్య 27 దినాంక పర్యంతం జాపానస్య 4-దివసీయ యాత్రాయాం భవిష్యతి. అసౌ టోక్యో నాగోయా ఒసాకా చేత్యేతేషాం స్థలానాం యాత్రాం కరిష్యతి. అథ చ జాపానం ప్రతి భారతస్య అద్యావధి బృహత్తమస్య వ్యాపార ప్రతినిధిమండలస్య నేతృత్వం కరిష్యతి. అస్మిన్ ప్రతినిధిమండలే 200+ వ్యాపార ప్రతినిధయః సమ్మిళితాః సంతి. వాణిజ్యోద్యోగ మంత్రాలయేన ఉక్తం యత్ ఏషా యాత్రా ఉభయోః దేశయోః విశేష రణనీతిక వైశ్విక సహమతిం ప్రతి విద్యమానం మహత్వాకాంక్షాయాః వ్యాపకతాం దర్శయతి. ఇయం యాత్రా తస్మిన్ సమయే భవతి యదా భారతం జాపానం చ వ్యాపార నివేశ సంబంధాన్ మహత్వపూర్ణతయా సుదృఢీకర్తుం ప్రయతమానౌ స్తః. బ్రిక్స్ క్రీడా మంత్రిణాం ఉపవేశనం హ్యః ఆంధ్రప్రదేశస్య విశాఖపట్టణం నగరే క్రీడా సంబద్ధ సంయుక్త ఘోషణాపత్రం సర్వసమ్మత్యా స్వీకరణేన సంపన్నా. ఘోషణాపత్రే సదస్య దేశైః సంవాదేన పారస్పరిక సమ్మానేన అథ సర్వసమావేశభావేన క్రీడాక్షేత్రే సహయోగం సుదృఢం కర్తుం స్వప్రతిబద్ధత పునరుక్తా. ఏతత్ ఉపవేశనం అస్మిన్ వర్షే భారతస్య బ్రిక్స్ అధ్యక్షతాయాః అంతర్గతం ఆయోజితం. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణనవర్యః అద్య ఆంధ్రప్రదేశస్య ఎలూరు జనపదస్య ముసునూరు గ్రామం గమిష్యతి. స్వీయ యాత్రావధౌ ఉపరాష్ట్రపతిః ముసునూరు గ్రామే భారతస్య ప్రథమస్య అనువాంశికరూపేణ అసంశోధితస్య ఉచ్చవిస్తారక్షమతాయుక్తస్య पॉपकॉर्न मेज इत्यस्य संकर बीजस्य शुभारंभं करिष्यति। असौ कृषकेभ्यः सम्माननं प्रदास्यति तथा कृषिक्षेत्र संबंधान हितधारकान

ఎస్, మార్నింగ్ 7 o'clock అయిపోయింది కదా. మరి 7 o'clock అయిపోయిందంటే అసలు ఈ రోజు ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలన్నీ మనం తెలుసుకుంటూ ఉంటాం కదా. ఉదయ సమీరాలు కార్యక్రమాన్ని వింటున్నారు. మరి ఇప్పుడు ప్రతిరోజు మనం 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమాన్ని, ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా నేటి మాట కార్యక్రమాన్ని వింటారు. మరి నేటి మాటలో స్వాతంత్ర సమరయోధులు రాజ్ గురు గారి జయంతి సందర్భంగా విశేషాంశాలు వింటారు. అలాగే తెలుగు సినిమా నటిమణి అయిన అంజలిదేవి గారి జయంతి సందర్భంగా విశేష అంశాలు వింటారు. అలానే సాహితీవేత్త అయినటువంటి దాశరథి రంగాచారుల గారి జయంతి సందర్భంగా విశేషాలను వింటారు. అలానే 7:30 భారతదేశంలోని న్యూఢిల్లీలో నిర్వహించిన 2026 బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్పై ఏకీకృత సమాచారాన్ని వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి 7:45 ఉదయ సమీరాలు కార్యక్రమాన్ని వింటారు. ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా బంధాల పండుగ అనేటువంటి కథానికను వింటారు. శ్రీ మేడా మస్తాన్ గారి రెడ్డి గారి స్వరంలో వింటారు. ఇక 8:00 సమాచార ప్రభాత్ కార్యక్రమాన్ని వింటారు. 8:15 ఢిల్లీ కేంద్రం నుంచి మార్నింగ్ న్యూస్ వింటారు. ఆంగ్లంలో వార్తలను వింటారు. 8:30 బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమంలో వైద్య మంత్ర, ఫ్యాషన్ మంత్ర, మాటి మంత్ర అంటూ వివిధ రకాలైనటువంటి అంశాలను వింటారు. ఇక 8:59 నుండి మీకు నచ్చే, మీరు మెచ్చే గీతాల కార్యక్రమం పాటల పల్లకి కార్యక్రమాన్ని వింటారు. 10:00 వరకు మరి 10:00 ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు. 10:30 పాటల పల్లకి కార్యక్రమాన్ని వింటారు. 11:00 మధురిమ కార్యక్రమాన్ని, 11:30 ఏకచిత్రగానం కార్యక్రమాన్ని, 12:00 హిందీలో వార్తలను ఢిల్లీ కేంద్రం నుండి, 12:05 ఆంగ్లంలో వార్తలను వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 12:10 మధుమంజరి కార్యక్రమాన్ని, తెలుగు సినిమా పాటల కార్యక్రమాన్ని వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలను వింటారు. ఇక 12:40 కార్మికుల కార్యక్రమం ప్రత్యేక కార్యక్రమాన్ని ఆకాశవాణి వారి విజయవాడ వారి సమర్పణలో వింటారు. 1:10 తెలుగు సినిమా పాటలను వింటారు. 1:20 తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు. ఇక 1:30 మహిళావాణి అనేటువంటి మహిళల ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు. తలచుకుంటే నవ్వొచ్చే సంఘటన ఏంటి అనేటువంటి అంశంపై వింటారు. 2:00 మిట్టే కాంపోజిట్ న్యూస్ని వింటారు. 2:15 హిందీలో వార్తలను వింటారు. 2:30 వాతావరణ సమాచారాన్ని, 2:31 జానపద రంజని కార్యక్రమాన్ని వింటారు. జానపద రంజని కార్యక్రమంలో భాగంగా గంగా గౌరీ సంవాదం తంబూర కథ వింటారు. శ్రీమతి వి నీలమ్మ బృందం వార్చే కార్యక్రమాన్ని వింటారు. వంతలు వి పరదేశమ్మ, వి నాగమ్మ గారి వరంలో వింటారు. 3:00 మాత్రమే సుధాగానం కార్యక్రమాన్ని వింటున్నారు. మీరు వింటున్నారు 102 MHz FM రెయిన్బో సాగరిక. 5 అలరించు కిరటం, ఆలకించు ఆనందించు, అందరికీ పంచు.

మీరు వింటున్నారు 102.2 MHz FM రెయిన్బో సాగరిక. ఐదు అలరించి కిరటం మాలకించు ఆనందించు అందరికీ పంచు. మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో జాతీయ వార్తలను వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి 4 రోజుల పాటు జపాన్ లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రష్యా పర్యటనలో అదే సాగర్ నాయకత్వంతో ఈరోజు చర్చలు జరుపుతారు. H1N1 వైరస్ లో కొత్త రకం ఏది వెలుగు చూడలేదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. భారతీయ కళలు సంప్రదాయాలు మన దేశాన్ని 21వ శతాబ్దంలో ప్రపంచ వేదిక పైన సగౌరవమైన స్థానంలో నిలబెట్టాయని అసోం ముఖ్యమంత్రి సర్వానంద్ సోనోవాల్ అన్నారు. శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న 2వ క్రికెట్ టెస్టులో భారత్ ఈవేళ 2 రోజు 5 వికెట్ల నష్టానికి 300 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ను పునః ప్రారంభిస్తుంది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి ఈ నెల 27వ తేదీ వరకు 4 రోజుల పాటు జపాన్ లో పర్యటిస్తారు. టోక్యో, నగోయా, ఒసాకా నగరాలను ఆయన సందర్శిస్తారు. జపాన్ కి భారత ప్రతినిధి బృందం ఇంత పెద్ద స్థాయిలో ప్రయాణించడం ఇదే మొదటిసారి. తయారీ రంగం, సెమీకండక్టర్లు, పరిశుభ్ర ఇంధనం, ఉక్కు, ఆటోమోటివ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్ కేర్ స్టార్టప్లతో సహా వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు ఈ అత్యధిక ప్రతినిధి బృందంలో ఉన్నారు. భారత జపాన్ దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భౌగోళిక భాగస్వామ్యానికి ఇరు దేశాలు ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ పర్యటన అద్దం పడుతుందని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. టోక్యోలో పీయూష్ గోయల్ జపాన్లోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు, అగ్రగామి సంస్థల ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే 1500కు పైగా ప్రముఖ జాపనీస్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే అత్యున్నత వేదిక కైడెన్ రెన్ జపాన్ బిజినెస్ ఫెడరేషన్తో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. జపాన్ ఆర్థిక వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి అకజావా రోసేతో ద్వైపాక్షిక చర్చలు జరిపి పీయూష్ గోయల్ జపాన్ ప్రభుత్వ పార్లమెంట్ సీనియర్ సభ్యులను కలుసుకుంటారు. అంతేకాకుండా జపాన్లో భారతీయ ప్రవాస సంఘంతో కూడా ఒక సమావేశం జరుపుతారు. ఒసాకాలో జరిగే ఇన్వెస్టర్స్ అండ్ బిజినెస్ రోడ్ షోతో ఈ పర్యటన ముగుస్తుంది. ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక, వినియోగదారుల రంగాలకు చెందిన ప్రముఖ జపనీస్ కంపెనీలతో పీయూష్ గోయల్ సమావేశమై మన దేశంలో తయారీ రంగం, పరిశుభ్ర ఇంధనం, వినియోగ మార్కెట్లలో ఉన్న అవకాశాలను వివరిస్తారు. వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా ప్రతినిధులతో కూడిన ఈ అపూర్వమైన వ్యాపార బృందం పర్యటన ద్వారా ద్వైపాక్షిక వాణిజ్య పెట్టుబడి సంబంధాలు మరింతగా ఊపందుకుంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యాలో 2 రోజుల పర్యటన నిమిత్తం విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ మాస్కో చేరుకున్నారు. రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మాంత్రోవ్తో కలిసి ఆయన భారత రష్యా వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక సహకార అంతర్ ప్రభుత్వ కమిషన్ 27వ సమావేశానికి సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటన భాగంగా డాక్టర్ జయశంకర్ రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ ను కూడా కలుసుకుని ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్ భౌతిక, వర్చువల్ విధానాలను మిళితం చేస్తూ హైబ్రిడ్ ఫార్మాట్ లో కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భద్రతా దళాలు, పోలీసు బలగాలకు చెందిన 850 మందికి పైగా అధికారులు ఈ సదస్సులో పాల్గొని జాతీయ భద్రతకు ఎదురవుతున్న సమకాలీన అంశాలు, సవాళ్లపై చర్చిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ

0: అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారత్ నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ప్రతిభకు భౌగోళిక కేంద్రంగా మారుతున్న తరుణంలో టీర్ 2 టీర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందేలాగా సన్నద్దం కావడం ఎంతో కీలకమని జయంత్ చౌదరి చెప్పారు. H1N1 కి సంబంధించి ఎటువంటి కొత్త స్ట్రెయిన్ ను గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR స్పష్టం చేసింది. ప్రస్తుతం సర్క్యులేషన్ లో ఉన్న ఇన్ఫ్లుయెంజా స్ట్రెయిన్స్ అన్ని కూడా ఉత్తర అర్ధగోళానికి సిఫార్సు చేసిన వ్యాక్సిన్ స్ట్రెయిన్స్ తో సరిగ్గా సరిపోలుతున్నాయని వైద్య పరిశోధనా సమితి తెలియజేసింది. ICMR సీనియర్ శాస్త్రవేత్తలు ఈ వైరస్లు 2020 సంవత్సరం నుంచే వ్యాప్తిలో ఉన్నట్లు తెలియజేశారు. H1N1 తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా అనేది సాధారణంగా స్వయంగా తగ్గిపోయే స్వభావాన్ని కలిగి ఉంటుందని ICMR పేర్కొంది. జ్వరం, దగ్గు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు వంటివి దీని సాధారణ లక్షణాలని, తగిన విశ్రాంతి, సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంది త్వరగా కోలుకుంటారని వెల్లడించింది. అనేక చోట్ల వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందుతున్న తరుణంలో భారత వైద్య పరిశోధనా సమితి ఈ ప్రకటన జారీ చేసింది. చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం అనారోగ్య సమస్యల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచించారు. గంగానది పరిరక్షణకు సంబంధించిన నిబంధనలో ఇటీవల చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై జాతీయ హరిత తీర్పు సంఘం NJT కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. NJT చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ్, నిపుణులు అయిన సభ్యుడు అఫ్రోజ్ అహ్మద్లతో కూడిన ధర్మాసనం ఈ నెల ప్రారంభంలో జారీ చేసిన నోటిఫికేషన్ పరిగణనలోకి తీసుకుంది. నది, దాని ఉపనదుల వెంట ఉన్న కీలకమైన నో కన్స్ట్రక్షన్ జోన్ను ఈ నోటిఫికేషన్ ద్వారా తొలగించారని పిటిషనర్ ఆరోపించారు. ప్రస్తుత పర్యావరణ నిబంధనలు, NJT రాజ్యాంగ కోర్టుల పూర్వ తీర్పులు, 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం, అలాగే అసలు నోటిఫికేషన్కు విరుద్ధంగా ఈ మార్పులున్నాయని హరిత ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. భారత సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేయడంలో, దేశం గొప్ప వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో కళలు, సంస్కృతి అత్యంత కీలకమని కేంద్ర మంత్రి సర్వానంద్ సోనోవాల్ ఉద్ఘాటించారు. న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో జరిగిన కళాతరంగిణి ది ఢిల్లీ కళా ఫెస్టివల్ 2026 కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మహాపురుష్ శ్రీమంత శంకర్ దేవ్ కు చెందిన పారిజాత హరణ్యాంకి నాటకాన్ని ప్రదర్శించేందుకు దేశం నలుమూల నుంచి కళాకారులు ఎంతో భక్తిభావంతో తరలివచ్చారని సోనోవాల్ చెప్పారు. కళ, సంస్కృతి, నృత్యం, సంగీతం ద్వారా సాంస్కృతిక విలువలను సమాజంలోకి తీసుకురావడానికి శ్రీమంత శంకర్ దేవ్ అనేక విశేష కృషి చేశారని మంత్రి గుర్తు చేశారు.
1: మహాపురుష్ శ్రీమంత శంకర్ దేవ్ నే భారత్ మే ఏక్ సంస్కార్ లానే కే లియే జో భీ ఉన్హోనే కదమ్ ఉఠాయి హై కళా సంస్కృతి కి ద్వారా, నిత్య గీత కి ద్వారా, ఇస్కి వజహ సే ఆజ్ హమ్ 21వీ శాదీ మే దునియా మే అప్నా మర్యాదపూర్వక్ పరిచయ బనానే మే హమ్ సఫల్ హుయి హై.
0: 21వ శతాబ్దంలో భారత్ ప్రపంచం ముందు సముచిత గౌరవంతో నిలవడానికి మన సుసంపన్నమైన సాంస్కృతిక సంప్రదాయాలే కారణమని సర్వానంద్ సోనోవాల్ ఈ సందర్భంగా చెప్పారు. సిక్కింలోని నథులా మార్గ్ ద్వారా సాగిన కైలాస్ మానసరోవర్ యాత్ర ఇవాళతో ముగిసింది. యాత్రలో 10 విడతలుగా 464 మంది భక్తులు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. జూన్ 20వ తేదీన ప్రారంభమైన కైలాస్ మానసరోవర్ యాత్ర చివరి విడత యాత్రికులు గ్యాంగ్టాక్ తిరిగి రావడంతో ముగిసింది. కజాఖ్స్థాన్ తన నూతన ఏకసభ పార్లమెంట్ అయిన కురుల్తాయ్ తొలి ఎన్నికలను ముగించింది. దేశ పార్లమెంటరీ వ్యవస్థలో భారీ మార్పుల అనంతరం జరిగిన ఎన్నికల్లో 74.19% ఓటింగ్ నమోదైంది. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండవది చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో భారత్ ఈవేళ తన మొదటి ఇన్నింగ్స్ ను 300 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో పునఃప్రారంభిస్తుంది. నిన్న సాయంత్రం ఆట ముగిసే సమయానికి ధ్రువ్ జురేల్, సరణ్ జైన్ క్రీజ్లో అజయంగా నిలిచారు. దేవ్దత్ పడికల్ వరుసగా 2వ టెస్ట్ సెంచరీ సాధించి 193 బంతుల్లో 117 పరుగులు చేశారు. నెదర్లాండ్స్లోని ఆమ్స్టెల్విన్ వేదికగా జరిగిన FIH హాకీ ప్రపంచకప్ 2వ రౌండ్ చివరి మ్యాచ్లో ఆస్టేలియాతో జరిగిన హోరాహోరీ పోరులో భారత మహిళల జట్టు గోల్స్ ఏవీ నమోదు కాకపోవడంతో మ్యాచ్ను డ్రాగా ముగించి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. విశేషాలు మరొకసారి. వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా

పర్యటనలో ఆ దేశాగ్ర నాయకత్వంతో చర్చలు జరుపుతారు. H1N1 వైరస్ లో కొత్త రకమేది వెలుగు చూడలేదని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని భారత వైద్య పరిశోధన సమితి స్పష్టం చేసింది. శ్రీలంకతో కొలంబోలో రెండో క్రికెట్ టెస్టులో భారత్ ఈ వేళ రెండో రోజు 5 వికెట్ల నష్టానికి 300 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునఃప్రారంభిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

అలల తీరంలో భానోదయం, పూల తోటలలో పుష్ప వికాసం, పరిమళాల ఆవిర్భావ వేళ వింటున్నారు ఉదయ సమీరాలు కార్యక్రమాన్ని 102 MHz FM రెయిన్బో సాగరికాలో. ఎస్, మరి ఉదయ సమీరాలలో మనం ఈ రోజు అసలు స్పెషల్స్ ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాం కదా. మరి ఈ రోజు ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి అంటే, రాజ్ గురువు గారు అన్నమాట, స్వాతంత్ర సమరయోధులు అయినటువంటి రాజ్ గురువు గారు జయంతి ఈరోజు. భారత స్వాతంత్ర సాధనలో సమరయోధులు ఎందరో, నాటి వారి త్యాగఫలమే మన స్వాతంత్ర్యం. ఆనాటి సమరయోధులు ఉద్యమకారులు అయినటువంటి హరి శివరాం రాజ్ గురు గారు ఆగస్టు 24, 1908లో జన్మించారు. ఇక రాజ్ గురు, ఇంకా భగత్ సింగ్, సుఖదేవులు ముగ్గురు కూడా సహచరులు. వీరి ముగ్గురు 1928లో లాలా లజపత్ రాయ్ గారి మరణానికి కారణమైనటువంటి బ్రిటిష్ పోలీస్ అధికారి అయినటువంటి జేపీ శాండర్స్ ను హతమార్చినందుకు గాను 1931 మార్చి 23న భగత్ సింగ్, సుఖదేవులతో పాటు రాజ్ గురును పాకిస్తాన్లోని లాహోర్ ప్రాంతంలో ఉరితీశారు. వారి మృతి అనంతరం వారి మృతదేహాలను రహస్యంగా అధికారులు దహనం చేశారు. వారి జ్ఞాపకార్థం పంజాబ్లోని హుస్సేలీవాలా వద్ద నేషనల్ మెమోరియల్ ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం మార్చి 23న అమరవీరుల దినోత్సవంగా ఈ ముగ్గురి జ్ఞాపకం చేసుకుంటూ ప్రత్యేకంగా నివాళులర్పిస్తారు. అయితే రాజ్ గురు గారి కోసం ప్రత్యేకంగా ఆయన గౌరవార్థం ఆయన జన్మస్థలమైన ఖేద్కు రాజ్ గురు నగర్గా పేరు మార్చారు. అలానే అక్కడ స్థానిక సంస్థ అయినటువంటి హెచ్ఆర్ఎస్ఎస్ 2004 నుండి గణతంత్ర దినోత్సవం నాడు రాజ్ గురు గారు జన్మించినటువంటి వారి పూర్వీకుల ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఇది స్వాతంత్ర సాధనలో రాజ్ గురు గారి ప్రస్థానం. మరొక్కసారి ఆయన జన్మదిన సందర్భంగా ఆయన స్మరించుకుంటోంది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు 102 MHz బిఎఫ్ఎం రెయిన్బో సాగరికలు. రఘురాముని జంట అందాల సీతమ్మ. సీతమ్మ తల్లి అంటే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే రూపం. లవకుశ చిత్రంలో సీతమ్మగా మెప్పించిన అలనాటి మేటి నటి అంజలిదేవి గారు. అభినవ సీతమ్మగా పేరొందిన అంజలిదేవి గారు ఆగస్టు 24, 1927 ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు. ఇక ఈమె తెలుగు సినిమా నటిమణి, నిర్మాత, నర్తకిగా కూడా పనిచేశారు. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. అయితే సినిమా ప్రస్థానంలో దర్శకుడు పి పుల్లయ్య గారు ఆమె పేరును అంజలిదేవిగా మార్చారు. 1936

రాజా హరిశ్చంద్ర సినిమాలో చిన్న పాత్రలో పరిచయమైన తరువాత కష్టజీవిలో నాయికగా నటించారు. లవకుశలో శ్రీ ఎన్టీ రామారావు గారి సరసన నటించిన సీత పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెళితే కొంతమంది ఆమెను నిజమైన సీతమ్మగా భావించారట. మోకరిల్లి దండం పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని 1996లో ఒక వార్తాపత్రిక ముఖాముఖిలో ఆమె పేర్కొన్నారు. దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించారు అంజలితిది గారు. 1994లో వచ్చిన పోలీస్ అల్లుడు ఆమె నట జీవితంలో చివరి చిత్రం. ఆమె భర్త సంగీత దర్శకుడు ఆదినారాయణరావు గారు. ఉత్తమ నటిగా తెలుగులో 1955లో అనార్కలి, 1957లో సువర్ణ సుందరి, 1958లో చెంచులక్ష్మి, 1959లో జైభేరి చిత్రాలకు ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు అంజలిదేవి గారు. ఇవి మాత్రమే కాకుండా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ని కూడా అందుకున్నారు. ఇక 2005లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని, 2006లో రామినేని పురస్కారాన్ని, 2008లో ఏఎన్ఆర్ జాతీయ పురస్కారాలను అందుకున్నారు అంజలిదేవి గారు. మరి ఈమె చెన్నైలో 2014 జనవరి 13న 86 సంవత్సరాల వయసులో తుదిశ్వాసను విడిచారు. ఆగస్టు 24న అంజలిదేవి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలతో స్మరించుకుంటోంది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో. సాగరిక ఇదో అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

ఇక ఇదే రోజు సాహితీ శాస్త్రవేత్త, తెలంగాణ స్వాతంత్ర సాయుధ పోరాట యోధులు, తెలుగు కవి రచయిత అయినటువంటి దాశరథి రంగాచార్యుల గారు ఆగస్టు 24, 1928లో తెలంగాణలో ఖమ్మం జిల్లా చిట్టిగూడూరులో జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాటం నాటి స్థితిగతులను, ఆ కాలంలోని దారుణమైన బానిస పద్ధతులను దాశరథి రంగాచార్యుల గారు చిల్లర దేవుళ్లు మోదుకపూలు అనే జానపద నవలల్లో చిత్రీకరించారు. చిల్లర దేవుళ్లు నవలకు ఆంధ్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. వేదాలను అనువదించి మహాభారతాన్ని సులభవచనంగా రచించినందువల్ల రంగాచార్యులను అభినవ వ్యాసుడు అనే బిరుదును ప్రదానం చేశారు. 1990లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకట శివయ్య సాహితీ పురస్కారాన్ని అందుకున్నారు. ఇక 2000లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్యంలో విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. 86 సంవత్సరాల వయసులో జూన్ 8, 2015న హైదరాబాద్లో తుదిశ్వాసను విడిచారు సాహితీవేత్త దాశరథి రంగాచార్యుల గారు. మరి వారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలను కొన్ని తెలుసుకున్నాం. మరి ఈనాటి మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం.

మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్స్ పే ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఐదు అలరించే కెరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరికొద్ది క్షణాల్లో 7:30 ఢిల్లీ కేంద్రం నుండి

భారతదేశంలో న్యూఢిల్లీలో నిర్వహించిన 2026 బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పై ఏకీకృత సమాచారాన్ని వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. తరువాత 7:45 ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా బంధాల పండుగ కథానికను వింటారు.

ఇంతవరకు భారతదేశంలోని న్యూఢిల్లీలో నిర్వహించిన 2026 బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్పై ఏకీకృత సమాచారాన్ని విన్నారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: మీరు వింటున్నారు 102.8 FM రెయిన్బో సాగరిక. ఇది అలరించి కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. మరి 7:45 శ్రీ మేడా మస్తాన్ రెడ్డి గారి బంధాల పండుగ అనేటువంటి కథాన్ని కనువింటారు.
2: సమయం 6:00 కావస్తోంది. ఇంటి ముందు తులసికోట దగ్గర శారద దీపం వెలిగిస్తోంది. లోపల హాల్లో నాగేశ్వరరావు ఆ రోజు దినపత్రిక చేత్తో పట్టుకుని శ్రద్ధగా చదువుకుంటున్నాడు. ఉన్నట్లుండి అతని చూపు పుట్టిన ఊరు, మారిన మనుషులు అనే శీర్షికపై పడింది. దానిని చదివిన అతని కళ్లల్లో నీళ్లు చిమ్మాయి. పత్రిక చదువుతున్న మనసు మాత్రం ఎక్కడో ఉంది. కళ్ల ముందు అక్షరాలు కనిపిస్తున్నాయి, కాని హృదయంలో మాత్రం చిన్ననాటి జ్ఞాపకాలే మెదులుతున్నాయి. ఏమండి, కాఫీ చల్లారిపోతుంది అని శారద వచ్చి భర్త చేతికి కప్పు అందించింది. కాఫీ తీసుకున్న నాగేశ్వరరావు నెమ్మదిగా అన్నాడు, సావిత్రి, మన ఊరికి వెళ్లి రావాలనిపిస్తోందోయ్. శారద నాగేశ్వరరావు వైపు కొరకరా చూసింది. నా పేరు శారద, సావిత్రి కాదు. అయినా మీ పేరు నాగేశ్వరరావు అయినంత మాత్రాన మీరు ఆ పేరుగల హీరోకి విసనకర్రు, వీరాభిమానం అయినంత మాత్రాన మీరు వారిలా ఫీలైపోయి ఆయనతో నటించి గతించిన హీరోయిన్ల పేరుతో నన్ను పిలవద్దని ఇప్పటికి 100,000 చెప్పి ఉంటాను. అలవాటులో పొరపాటు అంజలి. అదుగో మళ్లీ అంజలి అంటున్నారు. ఓ సారీ. సరే, ఇంతకీ ఏ ఊరికి వెళ్లి వస్తారో చెప్పండి. ఏ ఊరికో ఎందుకు వెళ్తాను? నేను పుట్టిన ఊరికి, నేను పెరిగిన ఊరికి, 30 ఏళ్లుగా వెళ్లని ఊరికి. ఇప్పుడెందుకు ఆ ఊరికి వెళ్లడం? ఆశ్చర్యంగా అడిగింది శారద. ఈ మధ్య రాత్రులు నిద్రపోతుంటే చిన్నప్పటి జ్ఞాపకాలే వస్తున్నాయి. వర్షం పడితే మట్టివాసన, బడిగంటలు, చెరువులో ఈతలు, మర్రిచెట్టు ఊడలు, గంగిరెద్దు ఆటలు, సంక్రాంతి సంబరాలు, తలమంచి మల్లెలు అన్నీ గుర్తుకొస్తున్నాయి. శారద నిట్టూర్చింది. ఇప్పుడు ఆ ఊరికి వెళ్లి ఏం చేస్తారు? మిమ్మల్ని ఎవరు గుర్తుపడతారు? మీ మనసు నొచ్చుకుంటుంది. మీరు వెళ్ళకపోవడమే మంచిది. జ్ఞాపకాలు అందంగా ఉంటాయి. వాటిని వెతుక్కుంటూ వెళితే బాధ మాత్రమే మిగులుతుందండి. ఎందుకు అలా అంటావు? ఈ కొండాబొత్తుల బుచ్చమ్మ కొడుకునే ఎందుకు గుర్తుపట్టరు? ఎందుకంటే మీరు ఊరు వదిలివచ్చి చాలా కాలం అయింది కాబట్టి. మధ్యలో ఎవరితోనూ మీరు ఉత్తర ప్రత్యుత్తరాలు జరపలేదు సరికదా? ఎవరి ఫోన్ నెంబర్లు మీ దగ్గర లేవు కాబట్టి. అప్పుడు సెల్ ఫోన్లు ఎక్కడున్నాయోయ్? అప్పుడు లేవు సరే, మీరు ఊహించుకుంటున్న ఊరు ఇప్పుడు కూడా ఉండదు. మీరు వెతికే మనుషులు ఉండరు. నాగేశ్వరరావు మందహాసం చేశాడు. నీకు మా ఊరి గురించి, మా ఊరి ప్రేమానురాగాల గురించి, అక్కడ మనుషుల మర్యాదల గురించి తెలియక మాట్లాడుతున్నావు గాని, నేను గొప్ప చెప్పడం కాదు. ప్రపంచంలో మా ఊరు మా ఊరే. అది మర్యాదల బుట్ట, ప్రేమపూల తట్ట. పనిలో పని మన అబ్బాయికి పెళ్లి కూడా కుదిరింది కదా, వెళ్లి అందరికీ శుభలేఖలు ఇచ్చి పెళ్లికి ఆహ్వానిస్తాను. శారద వెంటనే కనుబొమ్మలు ఎగరేసింది. మనసులో మీ కర్మ అనుకుని పైకి మాత్రం సరే మీ ఇష్టం అనేసింది. థ్యాంక్ యూ మై డియర్ మంజులా. మీకు ఆ పాత సినిమాల వాసన ఈ జన్మలో పోదు కదా. ఈసారి అలా పిలిస్తే మీకు విడాకులు ఖాయం అంది గోముగా ముఖం పెట్టి. నాగేశ్వరరావు నవ్వుతూ ప్రీమియంలో ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాడు. శారద బ్యాగ్ సర్దింది. 2 రోజుల్లో వచ్చేస్తాను కృష్ణకుమారి అని భార్యను మరోసారి ఉడుక్కునేలా చేసి బ్యాగ్ తీసుకుని బయలుదేరిపోయాడు నాగేశ్వరరావు. నాగేశ్వరరావు రైలు దిగి టాక్సీ బుక్ చేసుకున్నాడు. గ్రామ సరిహద్దులోకి కారు తిరిగిన మరుక్షణం నాగేశ్వరరావు గుండె వేగంగా

కొట్టుకుంది. ఊరి పొలిమేరలోనే కారు దిగి టాక్సీ డ్రైవర్కి డబ్బులిచ్చి వెనక్కి పంపేశాడు. బ్యాగు భుజానే తగిలించుకుని నడక ప్రారంభించాడు. 30 సంవత్సరాల తర్వాత తన పుట్టిన ఊరు సరిహద్దులోకి అడుగుపెట్టిన నాగేశ్వరరావు ఆశ్చర్యపోయాడు. ఇదేనా నా ఊరు? పచ్చని పొలాలు కనిపించిన చోట వరుస కట్టడాలు, పెంకుటిళ్లు కనిపించిన చోట షాపింగ్ కాంప్లెక్సులు, మట్టి రోడ్ల స్థానంలో సిమెంట్ రోడ్లు, చెరువు సగం మట్టితో నింపేసిన ఫంక్షన్ హాళ్లు. ఊరు గుర్తుపట్టలేనంతగా ఎదిగింది. కాని అతని మనసు మాత్రం చిన్నప్పటి ఊరినే ఎతుకుతోంది. ముందు తాను చదివిన పాఠశాల దగ్గరికి వెళ్లాడు. పాత మట్టిగోడలు, తరగతి గదుల ఉన్న చోట కొత్త భవనం వెలసి ఉంది. మైదానంలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, క్రికెట్ ఆడే పిల్లలు లేరు. జడగంటలతో పావడా పరికిణీలు వేసుకునే ఆడపిల్లలు కనపడడం లేదు. గంట మోగించే ఇనుప బద్ది లేదు. అశోక వృక్షాలు లేవు. నీళ్లబావి, నీడనిచ్చిన గంగరావి చెట్టు లేదు. బడియెదురుగా రోడ్డు పక్కన కోతి కొమ్మచ్చి ఆడిన పెద్ద వేప చెట్టు కూడా లేదు. ఆ చెట్టు కింద కూర్చుని అన్నం తిన్న రోజులే మిగిలాయి. ఒక యువ ఉపాధ్యాయుడు అడిగాడు, ఎవరు కావాలి సార్? ఎవరు కాదు బాబు, నేనిక్కడే చదివాను. ఏ సంవత్సరం అండి? 100 ఏళ్ల క్రితం అనుకో. వ్యంగ్యంగా అని నవ్వే ప్రయత్నం చేశాడు. ఆ నవ్వులో తడి ఉంది. ఊరంతా తిరిగాడు. ఒకప్పుడు ఎడ్లబండ్లు తిరిగిన దారిలో ఇప్పుడు కార్లు దూసుకుపోతున్నాయి. స్కూటర్లు, మోటార్ బైకులు, ఆటోరిక్షాలు తప్ప మామూలు సైకిళ్లు, సైకిల్ రిక్షాలు కనపడటం లేదు. పొలాల మధ్య గాలిపాటలు పాడిన చోట ఇప్పుడు సిమెంటు గోడలు కట్టి ఉన్నాయి. పెంగుటిళ్ల స్థానంలో 4 అంతస్తుల అపార్ట్మెంట్లు, టీకొట్ల స్థానంలో కాఫీ కేఫ్లు వెలిశాయి. రోడ్డు పక్కన కట్టెలపొయ్యి మీద ఇనుప పెనమీద వేసే దోశల వాసనలు రావడం లేదు. ఊరు పెరిగింది, కాని అతని హృదయం చిన్నబోయింది. అది చిన్నప్పటి ఊరినే వెతుకుతోంది. నాగేశ్వరరావు అలా ఆలోచిస్తూనే ఒక స్నేహితుడింటికి వెళ్లాడు. అతడు గుర్తుపట్టాడు. కాని అయ్యో, నాగేశ్వరరావు గారా, రండి కూర్చోండి అన్న వాడి మాటల్లో ఆప్యాయత కంటే యాంత్రిక మర్యాద ఎక్కువగా కనిపించింది. 10 నిమిషాలు మాట్లాడి అలాగైతే మళ్లీ కలుద్దాం అని పంపించేశాడు. ఇలా కొందరిని కలిశాడు. తనకంటే పెద్ద స్థాయికి వెళ్లిన వాళ్లు గుర్తుపట్టినా పట్టనట్టు ప్రవర్తించారు. బిజీ బిజీ అంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు. గ్రామంలో తిరుగుతూ ఉంటే తనకంటే తక్కువ స్థితిలో ఉన్నవాళ్ళు మాత్రం ఏదో ఆశించినట్లు చుట్టూ గుమికూడుతున్నారు. అన్నా, మీ సిటీలో మా అబ్బాయికి ఉద్యోగం వేయిద్దురు అని ఒకరు అడిగితే, కొంచెం అప్పుల్లో ఉన్నాను, ఆర్థిక సహాయం చేయండి అని మరొకరు, మీరు పెద్ద ఆఫీసర్ అంట కదా, బ్యాంకులో మీ పలుకుబడితో లోన్ ఇప్పించండి అని ఇంకొకరు. ఇలా వారి అవసరాలు నిజమైనవే కావచ్చు, కాని వారి ప్రవర్తనలో ప్రేమ ఆప్యాయత నాగేశ్వరరావుకి కనిపించడం లేదు. వారి చూపుల్లో అనురాగం కంటే అవసరం ఎక్కువగా కనిపించింది నాగేశ్వరరావుకి. ఊరంతా మారిపోతే పోయింది, పర్వాలేదు, ఊళ్ళో మనుషులు కూడా పూర్తిగా మారిపోయారు. ఏ ఒక్కరూ తనను ప్రేమతో మాట్లాడిన పాపాన పోలేదు. చిన్నప్పుడు తనతో కలిసి చెరువులో ఈత కొట్టిన చిల్లరబడ్డీ కొట్టు శ్రీరాములింటికి వెళ్లాడు. వరండాల కూర్చుని ఉన్న యువకుడు, ఎవరు అని అడిగాడు. శ్రీరాములు ఉన్నాడా బాబు? అయ్యో, మా నాన్న చనిపోయి 10 ఏళ్లైందయ్యా. ఆ మాట వినగానే నాగేశ్వరరావు కాళ్లు భారమయ్యాయి. తన గతం ఒక్కొక్కటిగా మట్టిలో కలిసిపోతుందనే భావన కలిగింది. ఇంకో స్నేహితుడు సిమెంట్ రేకుల సుబ్బారావు ఇంటికి వెళ్లాడు. అరే నాగేశ్వరరావా? గుర్తుపెట్టాడు. కాని ఆ ఆనందం కేవలం 2 నిమిషాలే. 3వ నిమిషంలో వాడి ఫోను మోగింది. నాగేశ్వరరావును కూర్చోబెట్టి అవతల వ్యక్తితో చాలాసేపు వ్యాపారం గురించి మాట్లాడాడు. టీ వచ్చింది. ఇద్దరూ పుచ్చుకున్నారు. సరే మళ్లీ కలుద్దాం అన్నాడు. అంతే, ఆశ్చర్యపోయాడు నాగేశ్వరరావు. ఒకప్పుడు ఇద్దరూ ఒకే కంచంలో అన్నం తిన్నవాళ్లు, ఎన్నెన్నో చిలుపు పనులు చేసినవాళ్లు. సెకండ్ షో సినిమాలు చూసిన తర్వాత తెల్లవారే వరకు బోలెడు ఊసులాడుకునేవాళ్లు. ఈరోజు మాట్లాడేందుకు 5 నిమిషాల సమయం కూడా దొరకలేదు. మధ్యాహ్నం ఆకలి వేసింది. ఎవరైనా మా ఇంటికి రండి, కాళ్ళు గడుక్కోండి, భోజనం చేసి వెళ్ళండి అంటారేమో అని ఎదురుచూశాడు జీవుడు. ఒకప్పుడు ఎవరైనా ఊళ్ళోకి వస్తే మా ఇంట్లో చేతులు కడగండి అని బలవంతం పెట్టి విస్తరవేసే ఇల్లు ఇప్పుడు ఒక్కటీ లేదు. చివరకు అపరిచితుడైన కేరళ నాయర్ హోటల్లో భోజనం చేశాడు. హోటల్ యజమాని అడిగాడు, ఎంద సారో, ఈ ఊరికి కొత్తగా వచ్చారో? నాగేశ్వరరావు మెల్లగా బదిలిచ్చాడు, కాదు బాబు, ఈ ఊరికి నేను కొత్తవాడిని కాదు, ఈ ఊరే నాకు కొత్తగా ఉంది. హోటల్ యజమానికి ఆ మాట అర్థం కాలేదు. కాని నాగేశ్వరరావు హృదయం మాత్రం ఆర్ద్రమైంది. తనతో తెచ్చిన శుభరేఖలను అందరికీ అన్యమనస్కంగానే పంచి పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించమని కోరాడు. ఎప్పుడు ఊరు వదిలి ఇంటికి వెళ్లదామా అన్న ధ్యాస అతనిని పరుగుపెట్టించింది. ఇంటికి బయలుదేరే ముందు చిన్ననాటి ఇల్లు ఉన్న చోటికి వెళ్లాడు. అక్కడ 3 అంతస్తుల అపార్ట్మెంట్ నిలిచి ఉంది. దాని ముందు నిలబడ్డ నాగేశ్వరరావును వాచ్మెన్ అడిగాడు, ఎవరు కావాలి సారు? నా బాల్యం, నా ఊరు. ఆ సమాధానం విని అయోమయంగా చూసే వాచ్మెన్ వెర్రుచూపులను పట్టించుకోకుండా తిరుగు ప్రయాణం అయ్యాడు నాగేశ్వరరావు. 2వ రోజు ఇంటికి చేరుకున్నాడు. శారద గుమ్మం దగ్గరే ఎదురొచ్చింది.
వచ్చారా?

ఊరెలా ఉంది? బ్యాగ్ అందుకుంటూ యథాలాపంగా అడిగింది. నాగేశ్వరరావు మౌనంగా కూర్చున్నాడు. అన్నీ వివరంగా చెప్పాడు. ఊరు మారిందని, మనుషులు మారని, ఎవరిలోనూ ఆప్యాయత కనపడలేదని,

0: ఊరు మనల్ని గుర్తుపెట్టుకోవాలని కోరుకోవడం కంటే మనం ఊరికి ఏమిచ్చామో ఆలోచించడం గొప్పది. ఆ మాట విన నాగేశ్వరరావు శారద కళ్లల్లోకి ఆశ్చర్యంగా చూశాడు. శారద అదేమీ పట్టించుకోలేదు. కాలం మారితే మనుషులు మారడం సహజం, కాని మనమెందుకు మారాలి అంది. అంటే అర్థం కాగడిగాడు నాగేశ్వరరావు. మన కొడుక్కి పెళ్లి చేస్తున్నాం కదా. అవును కదా, ఇక్కడ పెళ్లి అయిపోయాక ఒకరోజు మీరు పుట్టి పెరిగిన ఊరిలోనే ఒక ఆత్మీయ సమ్మేళనం పెడదాం. అంటే రిసెప్షన్ అంటున్నావా? అలాంటిదే, కానీ కాదు. దాని పేరు బంధాల పండుగ. దానికి ఎవరెవరిని పిలుద్దాం? మీ దగ్గర చుట్టాలను, దూరపు బంధువులను, చిన్ననాటి స్నేహితులను పిలుద్దాం. ఇంకా చెప్పాలంటే ఊరి వారందరినీ ఆహ్వానిద్దాం. మరి ఖర్చో? నసిగాడు నాగేశ్వరరావు. మనసు ఉన్న చోట మనీ గురించి ఆలోచించకూడదు శ్రీవారు. ఆ ఎవ్వరు ఎలాంటి వారు వచ్చినా మనమే గుమ్మం దగ్గర నిలబడి స్వాగతం పలుకుదాం. ప్రతి ఒక్కరిని మన ఇంటికి వచ్చిన అతిథి అనుకుని భోజనం పెడదాం. ఎందుకలా? ఎందుకంటే మీరు వెతికింది పాత ఊరు కాదు, పాత మనసులు కాబట్టి. అవును, అవి కనిపించలేదు కదా. అందుకే మనమే వాటిని మళ్లీ గుర్తు చేద్దాం. ప్రేమ కోసం ఎదురు చూడడం కన్నా ప్రేమను పంచడం గొప్పది. నాగేశ్వరరావు కళ్లల్లో ఆనంద బాష్పాలు తలుక్కులు మెరిశాయి. అర్థమైంది, నువ్వు నా జీవిత సహచరివి మాత్రమే కాదు, నా జీవన సెలయేరివి శారదా అంటూ భార్య రెండు భుజాల మీద చేతులు వేశాడు. అమ్మయ్యా, ఎన్నాళ్ళకి నా అసలు పేరు పెట్టి నన్ను పిలిచారు స్వామి అని మూతి మూడు వంకలు తిప్పింది శారద. శారద కూడా ఒక హీరోయినే కదా, శారదా అంటూ రెండోసారి అన్న శారద పిలుపుని నొక్కు పలికాడు నాగేశ్వరరావు. మూడు నెలలు గడిచాయి. కొడుకు పెళ్లయింది. 16 రోజుల పండగ కూడా జరిగిపోయింది. ఆ తర్వాత అనుకున్నట్టుగానే ఊరిలోని కళ్యాణ మండపంలోనే రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అది విద్యుత్ దీపాలతో వెలిగిపోయింది. దాని బయట పెద్ద బోర్డు ఉంది. దానిమీద ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులే అని వ్రాసి ఉంది. 3 రోజులకు ముందే ఆహ్వాన పత్రికలు ప్రతి ఇంటికి స్వయంగా వెళ్లి ఇచ్చారు ఆ దంపతులు. తప్పకుండా రావాలి అని ఆహ్వానించారు. ఆ రోజు ఊరివాళ్లు ఉబ్బితబ్బిబ్బయ్యారు. గుమ్మం దగ్గర నాగేశ్వరరావు సతీయ సమేతంగా నిలబడి ప్రతి ఒక్కరిని పేరు పేరునా పలకరిస్తూ స్వాగతం పలికాడు. దంపతులిద్దరూ వృద్ధులను చేతులలో పట్టుకుని లోపలికి తీసుకెళ్లారు. చిన్నపిల్లల నెత్తికి కుచ్చు టోపీలు కానుకలుగా ఇచ్చారు. ఎవరు అడగకముందే వధూవరులకు అక్షతలు వేసి వెళ్లిపోకుండా భోజనం చేసి మరీ వెళ్లాలి అని ప్రేమగా చెప్పారు. ఎవరినీ అతిథులుగా కాక తమ ఇంటి వారిలా చూస్తున్నారు. ఆ రోజు చాలామంది కళ్లల్లో సిగ్గు కనిపించింది. ఆ దృశ్యం చూసిన గ్రామ పెద్ద కాపు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ పెద్దాయన నాగేశ్వరరావు చేతులు పట్టుకుని అన్నాడు, బాబు మేము నిన్ను గుర్తుపట్టలేకపోయాం. నువ్వే మాకు పాత ఊరిని గుర్తు చేశావు. నువ్వు ఊరికి విందు ఇవ్వలేదు, పాత సంస్కృతికి పునర్జన్మ ఇచ్చావు. నాగేశ్వరరావు చిరునవ్వు నవ్వి, బాబాయ్, ఊరు మారడం, మనుషులు మారడం తప్పు కాదు. మనసులు మారకూడదు. ధనం, అధికారం మన స్థితిగతులను మార్చగలదు, కాని ప్రేమ, ఆప్యాయతలు మారకూడదు. ఇవి మనం ఒక ఊరికి ఇచ్చే నిజమైన సంపదలు అన్నాడు. ఆ మాటలతో అక్కడ చప్పట్లు మార్మోగాయి. ఆ రాత్రి అక్కడ విందారగించి రిటర్న్ గిఫ్ట్తో వెళ్తున్న ప్రతి ఒక్కరూ ప్రశంసలతో ఒకే మాట చెప్పారు. ఈరోజు మేము రుచికరమైన భోజనం మాత్రమే చేయలేదు, మరిచిపోయిన ఆప్యాయతను కూడా ఆస్వాదించాము. ఆ వివాహ విందు ముగిసేసరికి నాగేశ్వరరావుకి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. తన ఊరు మళ్లీ తనను ఆనందంగా ఆలింగనం చేసుకున్నదన్న భావన కలిగింది. అర్ధరాత్రి దాటాక ఏసీ హాలు నుండి బయటకు వచ్చిన నాగేశ్వరరావు స్వచ్ఛమైన గాలి హాయిగా పీల్చుకుని ఆకాశం వైపు చూశాడు. పౌర్ణమి నాటి నిండు చంద్రుడు అంతే హాయిగా చిరునవ్వుతో కనిపించాడు.
1: ఇంతవరకు శ్రీ మేడా మస్తాన్ రెడ్డి గారి బంధాల పండుగ అనేటువంటి కథానికను విన్నారు. ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాథ్ మే విశాల్ శర్మా.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: ఎస్ ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు 102.2 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఐదు వాళ్ళ నుంచి కెరటం ఆలకించు ఆనందించు అందరికి పంచు. ఎస్, మరి 8:30 అయిపోయింది అంటే ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో స్టార్ట్ అయిపోతుంది కదా. మరి మరి బ్రేక్ఫాస్ట్ షోలో వైద్య మంత్ర, ఫ్యాషన్ పత్ర అంటూ డిఫరెంట్ డిఫరెంట్ తో టిప్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో. ఎస్, మరి ఈ రోజు దేని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వయసుతో సంబంధం అనేటువంటిది లేకుండా ప్రతి ఒక్కరూ 30s లోనూ అదే చెప్తున్నారు, 40s, 50s, ఏ ఏజ్ వాళ్ళు విన్నా సరే ప్రతి ఒక్కరూ సఫర్ అవుతున్నారు అనేటువంటి ప్రాబ్లం మోకాళ్ళ నొప్పులు. మరి ఈ మోకాళ్ళ నొప్పులు అనేటువంటివి ఎందువల్ల వస్తున్నాయి, ఇవి రావటానికి గల కారణాలేంటి, అలానే వీటిని మనం ఏం చేస్తే తగ్గించుకోవడానికి నాచురల్ గా ఛాన్సెస్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. డాక్టర్ రితిమా వేరి గారిని అడిగి తెలుసుకుందాం.
1: ఐమ్ డాక్టర్ రితిమా వేణి, ఫిజియోథెరపిస్ట్. మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అని అడిగారు. మోకాళ్ళ నొప్పులు రావడానికి బేసికల్లీ 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి, మన లైఫ్ స్టైల్లో మనం చేంజెస్ వల్ల అవ్వచ్చు. ఇంకోటి, ఓల్డ్ ఏజ్లో నార్మల్గా అది అవుతున్న డీజనరేషన్ ప్రాసెస్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనము ఓల్డ్ ఏజ్ రీజన్స్ డిస్కస్ చేద్దాము. ఓల్డ్ ఏజ్లో అవుతున్న ఓల్డ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ నార్మల్గా అందరికీ చిన్న మైల్ డీజనరేషన్ చేంజెస్ స్టార్ట్ అవ్వడం కామనే. సో దానికి మెయిన్ రీజన్ ఈస్ మజిల్ లాస్ అవ్వడం. మజిల్ లాస్ అవ్వడం వల్ల ప్రతి ఒక సర్టన్ ఏజ్ దాటాక ప్రతి ఒక్కరికి కొంచెం మజిల్ లాస్ అన్నది ఉంటుంది. ఆ మజిల్ లాస్ అవ్వడం వల్ల మన కండరాల్లో ఉన్న పట్టు తగ్గడం వల్ల బోన్స్ని కండరాలు పట్టుకునే శక్తి కొంచెం తగ్గుతూ ఉంటుంది. దానివల్ల మన బాడీలో ఉన్న వెయిట్ అంతా బోన్ మీద పడుతూ ఉంటుంది. సో దానివల్ల మనకి ఆ బోన్ రెండు రప్చర్ అయ్యి రాపిడికి మోకాళ్ళ నొప్పులు అన్నవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇది ఓల్డ్ ఏజ్ పీపుల్లో స్టార్ట్ అయ్యే డీజనరేషన్. సో ఇంకోటి, నేను సెకండ్ రీజన్ చెప్పింది ఒబెసిటీ, ఐ మీన్ లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పాను. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మోస్ట్లీ మనం తింటున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఓవర్ వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల, ఇది దానివల్ల ఒబెసిటీ రావడం వల్ల, ఇది చిన్న పిల్లల్లో మనం చూస్తున్న మోకాళ్ళ నొప్పుల్లో ఒక ప్రధాన కారణం అని నేను చెప్తాను. సో ఈ యంగ్ జనరేషన్ అన్నది ఇప్పుడు వాళ్ళకున్న లైఫ్ స్టైల్ బట్టి, వాళ్ళకున్న ప్రొఫెషన్ బట్టి, వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉండట్లే కాబట్టి వాళ్ళు ఎక్కువ ఒబెసిటీ అన్నవి దానికి గురవుతున్నారు. కాబట్టి దానివల్ల మోకాళ్ళ నొప్పులు అన్నవి వాళ్ళు చాలా తొందరగా స్టార్ట్ అయిపోతున్నాయి. సో మోకాళ్ళ నొప్పులు అన్నవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళకున్న టైంలో ఒక గంట అన్నది వాళ్ళ కోసం కేటాయించుకోవాలి. ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఏ షూ, ఐ మీన్ వాళ్ళు ఎలాంటి ఫుట్ వేర్ వేసుకొని చేస్తున్నారు అన్నవి ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. సో ఎక్సర్సైజ్ ఎలాంటివి చేయాలి, ప్రతి ఒక్కళ్ళు ఒక వీక్లో సండే, ఐ మీన్ ఏదో ఒక రోజు స్కిప్ చేసి మిగిలిన 6

0: కేస్లో ఖచ్చితంగా 2 డేస్ వాళ్ళ ఏజ్ బట్టి వాళ్ళ వాళ్ళకున్న హెల్త్ కండిషన్ బట్టి కార్డియో చేసి మిగిలిన రోజులు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనే ఎక్సర్సైజెస్ చేయాలి. దీనివల్ల ఏంటవుతుంది అంటే మన మన మజిల్లో ఉండాల్సిన స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు ప్రోటీన్ డైట్ అనేది బాగా తీసుకోవాలి. ప్రోటీన్ తీసుకోవడం వల్ల మజిల్ అనేది బాగా డెవలప్ అవుతుంది. సో దానివల్ల మోకాలు నొప్పులు అంత తొందరగా రాకుండా ఉండడానికి కారణమవుతాయి. సో దానికి ఒకవేళ ఇంకా ఒకవేళ ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే అవి ఫర్దర్గా పెరగకుండా ఉండడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో నొప్పులు తగ్గాలి, వచ్చిన నొప్పులు తగ్గాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఆల్రెడీ వచ్చేసింది అంటే ఇంకా తర్వాత పెరగకుండా ఉండడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్ అన్నది తీసుకొని వాళ్ళు చెప్పినవన్నీ ఫాలో అవుతూ ఉండాలి. సో ఇప్పుడు లైక్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటే లైక్ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే 3 సార్లు ఎక్కాల్సిన బదులు ఒకసారి ఎక్కి దిగడం, అలా తక్కువ సార్లు మెట్లు ఎక్కి దిగడం అన్నది చేసుకుంటూ ఉండాలి. కింద కూర్చోవడం కొంచెం తగ్గించాలి. దాంతోపాటు వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకొని మంచిగా వాళ్ళు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటిస్తూ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకొని మజిల్ అనేది త్వరగా బిల్డ్ చేసుకుంటే వచ్చిన దాంతోపాటు ఒకవేళ నొప్పులు ఎక్కువగా ఉంటే ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి పెయిన్ రిలీవింగ్ మోడాలిటీస్ అన్ని పెట్టుకోవడం వల్ల మీకు చాలా మటుకు రిలీఫ్ ఉంటుందని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.
1: ఎస్ ఫ్రెండ్స్, మరి ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ రితిమ వేణి గారు, మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి వచ్చినటువంటి నొప్పులు తగ్గుతాయి, అలానే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ చెప్పారు కదా. మరి మనవన్నీ కూడా మనకి యూజ్ అయ్యేటువంటివే కదా. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉందాం, హ్యాపీగా హెల్తీగా ఉందాం. మరి ఇప్పుడు మీ అందరి కోసం వస్తుంది ఒక బ్యూటిఫుల్ సాంగ్, వినండి వినండి, వింటూనే ఉండండి. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఇది వలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

0: ఎస్, మరి చినుకులు పుడమిని తాకినప్పుడు ఎంత అందంగా ఉంటుందో ఈ సాంగ్లో విన్నాం కదా. మరి ఇలా వర్షాలు పడుతూ క్లైమేట్ చాలా చల్లగా ఎంజాయ్ చేస్తున్న టైంలో బయట తిరగడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాం. ఇందులో మెయిన్ ఇంకా ఫుట్వేర్ విషయంలో, ఎందుకంటే రైనీ సీజన్లో ఎలాంటి ఫుట్వేర్ వాడుకుంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది అనేటువంటిది చాలామంది డిస్టర్బ్ అవుతూ ఉంటాం ఈ విషయంలో. బట్ మనం ఈ సీజన్లో ఎలాంటి ఫుట్వేర్ వాడుకుంటే కంఫర్టబుల్గా ఇంకా స్టైల్ రెండు కూడా సూపర్గా బ్యాలెన్స్ చేయగలము అడిగి తెలుసుకుందాం. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అండ్ స్టైలిస్ట్ అయినటువంటి పూజిత గారి వాయిస్లో మనకి ఈ రైనీ సీజన్లో ఎలాంటి ఫుట్వేర్ కంఫర్ట్గా ఉంటుంది అని.
1: సీజన్లో స్టైలిష్గా కనిపించాలి, కానీ ఫుట్వేర్ విషయంలో కంఫర్ట్ అండ్ సేఫ్టీ కూడా చాలా అవసరం. హాయ్, నా పేరు పూజిత, ఫ్యాషన్ డిజైనర్. నా ఫస్ట్ చాయిస్ అయితే వాటర్ రెసిస్టెంట్ శాండిల్స్ లేదా రబ్బర్ ఫుట్వేర్. ఇవి తడిసినా త్వరగా డ్రై అవుతాయి, మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. ఈ సీజన్లో క్యాన్వాస్ ఫ్యాబ్రిక్ షూస్ మాత్రం అవాయిడ్ చేయండి, నీళ్లు పీల్చుకుని త్వరగా డ్యామేజ్ అవుతాయి. ఫుట్వేర్ కొనేటప్పుడు ఒక ఇంపార్టెంట్ థింగ్, యాంటీ స్లిప్ ఫుట్వేర్ తీసుకోవాలి. రోడ్ వెట్గా ఉన్నప్పుడు మంచి గ్రిప్ అవసరం. ఓపెన్ టో శాండిల్స్ వేసుకుంటే కంఫర్టబుల్గా ఉండడమే కాకుండా నీళ్లు లోపలికి నిలిచిపోకుండా ఉంటాయి. రెయినీ సీజన్లో ఫుట్వేర్ కలర్స్ కూడా స్మార్ట్గా చూస్ చేసుకోండి. బ్లాక్, టాన్, న్యూడ్, ట్రాన్స్పరెంట్ లాంటి వెర్సటైల్ షేడ్స్ మీ అవుట్ఫిట్స్కి చాలా మ్యాచ్ అవుతాయి. కాబట్టి రెయినీ సీజన్లో ఫ్యాషన్ మాత్రమే కాదు, ఫంక్షనాలిటీ ఫ్యాషన్లో భాగమే. ఈ టిప్స్ మీకు యూస్ఫుల్ అయితే సేవ్ చేసుకోండి. బాయ్ అంటిల్ నెక్స్ట్ టైం.
0: ఎస్, విన్నాం కదా పూజిత గారు. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో రెయినీ సీజన్లో మనం స్లిప్ అయిపోకుండా ఉండాలి అంటే, ఫ్యాషన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటే ఎలాంటి ఫుట్వేర్ని వాడాలి అనేటువంటిది తెలుసుకుందాం కదా. ఈనాటి మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. వినండి వినండి, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరికై. వలరించే కిరటం మాలకించు ఆనందించు అందరికీ పంచు.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

క్లాసిక్ ట్రాక్ అయినా ఫాస్ట్ బీట్ అయినా సూదింగ్ మెలోడీ అయినా సూదింగ్ సౌండ్ తో వినిపించే ఎఫ్ఎం ఆకాశవాణి ఎఫ్ఎం విశాఖపట్నం ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక 5 అలరించే కెరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు. ఎస్ ఫ్రెండ్స్, మన లైఫ్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఎన్నో చాలా చాలా విలువైనవి ఉంటూ ఉంటాయి, కానీ అన్నిటికన్నా చాలా విలువైనది ఏంటి అంటే టైం అనమాట. ఎందుకంటే గడిచిపోయిన టైంని ఏ రకంగానూ కూడా మనం తీసుకురాలేం వెనక్కి. సో ఆ టైం అనేటువంటిది మనం ప్రాపర్గా యూజ్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉండాలి. మన లైఫ్లో గడిచినటువంటి టైంలో కానీ ఏ టైంలో అయినా సరే మనకి పాజిటివ్ జరగచ్చు, నెగిటివ్ జరగచ్చు, కానీ మన గతంలో జరిగినటువంటి వాటిని మార్చుకోవటానికి ఏ మాత్రం అవకాశం అనేటువంటిది ఉండదు. కానీ మనం ముందు తర్వాత లైఫ్లో ఏం చేయొచ్చు మన భవిష్యత్తులో అనేటువంటి మంచి మంచి ప్రణాళికలతో

మన లైఫ్ని డిజైన్ చేసుకుంటే మాత్రం మన లైఫ్ చాలా బ్యూటిఫుల్గా కనబడుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అయిపోయిన దాన్ని గురించి ఆలోచించుకుంటూ టైం వేస్ట్ చేసేదానికన్నా ఇన్ ఫ్యూచర్ మనం ఏం చెయ్యాలి అనేటువంటి దాని గురించి ఒక పర్టిక్యులర్గా ఒక డెసిషన్ తీసుకుని మనం కనుక లైఫ్ని లీడ్ చేస్తే లైఫ్ చాలా హ్యాపీగా మూవ్ అయిపోతుంది కదా. సో ఫ్రెండ్స్, మరి నాటి మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్తో. వినండి వినండి, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించి కిరటం, ఆలకించు ఆనందించు, అందరికీ పంచు.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్స్ ని వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి మీరు వింటున్నారు 102 ఎఫ్ఎం రెయిన్బోస్ సాగరిక, ఇది అలరించి కిరటం మాలకించు ఆనందించు అందరికి పంచు. ఎస్ ఫ్రెండ్స్, మరి మనం లైఫ్ లో ఎప్పుడు ఏం చెయ్యాలో అనేటువంటిది తెలుసుకుంటుంటాం, బట్ ఏం చెయ్యకూడదు అనేటువంటిది కూడా అప్పుడప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఏం చేయకూడదు తెలిస్తే చాలు, ఏం చేయాలో ఆటోమేటిక్ గా మనకి తెలిసిపోయినట్టే. మనం లైఫ్లో చేయకూడని అతిపెద్ద తప్పు ఏంటి అంటే మనల్ని మనం ఎప్పుడు తక్కువగా అంచనా వేసుకోవటం అనమాట. మరి దీనివల్ల వచ్చేటువంటి నష్టం ఏంటుంది అంటారా? ఎస్, మనల్ని మనం గనక ఎప్పుడైనా కొంచెం తక్కువగా అండర్ ఎస్టిమేట్ చేసుకుంటూ గనక ఉన్నాము అంటే అది మన పెద్ద బలహీనత. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మనకి తెలియకుండా మనల్ని మనమే ద్వేషించటం స్టార్ట్ చేస్తాం. సో ఎప్పుడైతే మనల్ని మనం ద్వేషించటం అనేటువంటి దాన్ని స్టార్ట్ చేశామో మన పతనం అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది. సో మనం జస్ట్ చేస్తున్నామే అనుకుంటూ ఉంటాం మనల్ని మనం కొంచెం తక్కువగా అంచనా వేసుకోవడం. సో దానివల్ల తెలియకుండానే మన పతనాన్ని మనమే తెచ్చుకుంటాం. సో ఫ్రెండ్స్, ఎప్పుడు మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది మిస్ అవ్వకుండా దాన్ని ఎప్పుడు ఇంకా ఎక్కువగా ఉండేలా చూసుకుంటూ ఉంటే మనం ఆటోమేటిక్గా సక్సెస్ బాటలో ఉన్నట్టే. సో ఫ్రెండ్స్, మరి ఇన్నట్టు మన కార్యక్రమాన్ని కొనసాగిద్దాం మరొక చక్కటి సాంగ్తో. వినండి వినండి, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక, ఇది అలరించే కిరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

ఎస్, మీరు వింటున్నారు 102.8 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. 5 అలరించు, కిరటం మాలకించు, ఆనందించు, అందరికి పంచు. ఎస్, మరి మీకు నచ్చే, మీరు నచ్చే పాటలను మీకోసం వినిపించే ప్రోగ్రామ్ పాటల పల్లకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. మరి పాటల పల్లకి ప్రోగ్రామ్ లో మీకు నచ్చే, మీరు మెచ్చే పాటలన్నీ వినటానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఫస్ట్ మనకి ఎవరు మెసేజ్ చేశారో చూద్దాం. మాకోసం సైనికుడు మూవీ నుంచి సాంగ్ వినిపించండి అంటూ ఆరిలోవ నుంచి శ్రీకాంత్.

విజయ్ కోటేశ్వరరావు, రమణ కుమారావు, దామోదర్, వేద ప్రకాష్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఇదే సాంగ్ ని మా కోసం కూడా వినిపించండి అంటూ మనకి మెసేజ్ చేశారు. అస్సాం నుండి హితేంద్ర దాస్ మెసేజ్ చేశారు. ఓకే, మరి వీరందరూ కోరుకుంటున్న సైనికుడు మూవీ నుంచి ఈ సాంగ్ వస్తోంది మన ఎఫ్ఎం రెయిన్బోలో. స్టే ట్యూన్ ఇన్ లాక్ ఎఫ్ఎం రెయిన్బో విత్ యువర్ అల్లరి కిరటం.

ప్రకృతి ఒడిలోని గోదావరి అందాలు ఎంత చూసినా తరగవు. మరి అటువంటి గోదావరి గట్టు మీద కవులు ఎన్నెన్నో పాటలు రాశారు. మరి అటువంటి పాటల్లో ఒక పాట అయిన సంక్రాంతికి వస్తున్న మూవీ నుండి సాంగ్ ని మాకోసం వినిపించండి అంటూ మనల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు. నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, దమ్మోజ్ కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, పండు చిత్రాలయ గ్రామం నుండి కోరుతున్నారు. మరి అలానే మాకోసం కూడా ఏదైతే సాంగ్ వినిపించండి అంటూ రిక్వెస్ట్ చేశారు, సేమ్ రిక్వెస్ట్ చేశారనమాట. సో ఫ్రెండ్స్, మరి ఇదే సాంగ్ ని మీకోసం అందరి కోసం కూడా వినిపిస్తున్నాము ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో.

మీకు నచ్చే మీరు మెచ్చే పాటలను వినిపించే కార్యక్రమం పాటల పల్లకి కార్యక్రమాన్ని వింటున్నారు. 102.2 ఎఫ్ఎం రెయిన్బో సాగరికాలో యజమా కోసం మ్యాడ్ మూవీ నుంచి సాంగ్ వినిపించండి అంటూ కాకినాడ పాతకుట్ట నుంచి పలక సత్యనారాయణ, కృష్ణకుమారి, రాజా, మాధురి, ప్రణీత్, ఈక్షిత, లక్ష్మీ వీరంతా కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి వీరు కోరుకుంటున్న సాంగ్ వస్తుంది మన ఎఫ్ఎం రెయిన్బోలో.

మీ మనసులో వచ్చే మధుర గీతాలను వినాలి అనుకుంటే ట్యూన్ చేయండి 102 FM రెయిన్బో సాగరికాయతో అలరించు కిరటం మాలకించు ఆనందించు అందరికి పంచు. ఎస్, మరి మనమున్న ప్రోగ్రామ్ పాటల పలకిలో మా కోసం ఆవార మూవీ నుంచి ఏదైనా సాంగ్ వినిపించండి అంటూ మనకి రిక్వెస్ట్ చేశారు వాసవి శేఖర్. రేవియన్ కాలేజ్ రావు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి అలానే పెళ్లి చేసుకున్న మూవీ నుండి సాంగ్ వినిపించండి అంటూ మనకు మెసేజ్ చేశారు గవరపాలెం నుంచి సత్యనారాయణ, మహేంద్ర, గణేష్, వరలక్ష్మి. మరి వీరు కోరుకుంటున్నారు ఈ సాంగ్స్ వస్తున్నాయి బ్యాక్ టు బ్యాక్ మన ఎఫ్ఎం రెయిన్బోలో. స్టే ట్యూన్డ్ ఇన్ రాక్ ఎఫ్ఎం రెయిన్బో విత్ యువర్ అల్లరి కిరీటం.

మీ మనసులో వచ్చిన మధురగీతాలతో మిమ్మల్ని మైమరిపిస్తోంది 102 FM రెయిన్బో సాగరిక. ఇది అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు అందరికీ.

అంచు మరి మా కోసం కూడా సాంగ్ వినిపించండి అంటూ మన రిక్వెస్ట్ చేస్తున్నారు. చిత్తూరు నుండి బాలసుబ్రహ్మణ్యం రాజు రిక్వెస్ట్ చేస్తున్నారు, మా కోసం బ్రహ్మాస్త్ర మూవీ నుండి సాంగ్ కావాలి అంటూ. తప్పకుండా విని ఎంజాయ్ చేయండి 102 FM రెయిన్బో సాగరికలో.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. ఎస్ మీకు వచ్చే పాటలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. మరి మనమున్న ప్రోగ్రామ్ పాటల పల్లకిలో మా కోసం కూడా సాంగ్ వినిపించండి పూలరంగుడు మూవీ నుంచి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు శిరీష శ్రీనివాస్ మోక్ష గౌతమ్ నాయుడు తోట నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి మీరు కోరుకుంటున్న ఈ సాంగ్ వస్తుంది మన ఎఫ్ఎం రెయిన్బోలో స్టేట్యూన్ ఇంట్లాక్ ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది వాళ్ళ నుంచి కిరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

సూదింగ్ ట్రాక్ అయినా ఫాస్ట్ బీట్ అయినా సూదింగ్ సాంగ్ తో వినిపించే ఎఫ్ఎం ఆకాశవాణి విశాఖపట్నం ఎఫ్ఎం 102 రెయిన్బో సాగరిక ఇది అలరించే కిరటం ఆలకించు ఆడదించు అందరికీ పంచు. మరి మీకు నచ్చిన సాంగ్స్ అన్ని వింటూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు కదా, మరి మా కోసం కూడా అలా ఒక సాంగ్ ని వినిపించండు స్నేహం కోసం మూవీ నుంచి అంటూ మనకు రిక్వెస్ట్ చేస్తున్నారు లావణ్య, జోషు, జగదీష్, సుగుణ, రాజు న్యూఢిల్లీ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వీరు కోరుకుంటున్న ఈ సాంగ్ మన ఎఫ్ఎం రెయిన్బోలో.

ఎస్ ఎగ్జాక్ట్లీ ట్యూన్ చేసి వచ్చినారు 102 ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించు కిరటం, ఆలకించు ఆనందించు, అందరికీ పంచు. మరి మా కోసం పాటల పల్లకి ప్రోగ్రామ్ లో నాగార్జున శ్రీకాంత్ నటించినటువంటి నిన్న ప్రేమిస్తా మూవీ నుండి ఏదైనా సాంగ్ వినిపించండి అంటూ మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు. గొల్లలపాలెం నుండి కొండబాబు, వరలక్ష్మి, సత్యం, మనీష రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వీరు కోరుకుంటున్న ఈ సాంగ్ వస్తుంది మన ఎఫ్ఎం రెయిన్బోలో. స్టేట్ యూనియన్ బ్లాక్ ఎఫ్ఎం రెయిన్బో సాగరిక.

మీకు నచ్చే మీ ఫేవరెట్ సాంగ్స్ ని వినాలి అనుకుంటే ట్యూన్ చేయండి, లాక్ చేయండి 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించి కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. మరి మనమున్న ప్రోగ్రాం పాటల పల్లకి ప్రోగ్రామ్ లో మాకోసం కలిసిందాం రా మూవీ నుంచి సాంగ్ కావాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు రమణ. రమణ కొట్టం గ్రామం నుంచి కోరుకుంటున్నారు. మరి అలానే ఇదే సాంగ్ మాకోసం కూడా వినిపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు కళ్యాణి, కృష్ణారావు, శంకర్రావు, భువనశ్రీ, సూర్యకుమారి వీరంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వీరందరూ కోరుకుంటున్న ఈ సాంగ్ వస్తోంది మన ఎఫ్ఎం రెయిన్బోలో. స్టే ట్యూన్డ్ ఇన్ లాక్ ఎఫ్ఎం రెయిన్బో.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: మీకు నచ్చే, మీరు మెచ్చే మీ ఫేవరెట్ సాంగ్స్ ని వినిపించేటువంటి ప్రోగ్రామ్ పాటల పల్లకి కార్యక్రమాన్ని వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బోలో. ఎస్ మర్మా కోసం శతమానం భవతి మూవీ నుంచి సాంగ్ వినిపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు శ్రీనివాసరావు రామలక్ష్మి జంగారెడ్డిగూడ నుంచి. మరి వీరు కోరుకుంటున్న ఈ సాంగ్ మన ఎఫ్ఎం రెయిన్బోలో.

0: మరికొద్ది క్షణాలలో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని వింటారు.
1: ఆకాశవాణి ఎల్నినోపై అవగాహన, ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు. అతిథి డాక్టర్ కె నాగరత్న గారు, సంచాలకులు అమరావతి వాతావరణ కేంద్రం, పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు, వాతావరణ మార్పులు వంటి అంశాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలలో వర్షపాతం, ఉష్ణోగ్రతలు, తుఫానులు వంటి అంశాలు రైతులపై మరియు సాధారణ ప్రజలపై నేరుగా ప్రభావం చూపుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎల్నినో అంటే ఏంటి, దీనిని సూపర్ ఎల్నినోగా ఎప్పుడు పరిగణిస్తారు, భారత నైరుతి ఋతుపవనాలపై ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై దీని ప్రభావం ఎలా ఉండవచ్చు, ఈ పరిస్థితులలో రైతులు ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే బంగాళాఖాతంలోని అల్పపీడనాలు, వాయుగుండాలు మన వర్షపాతాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అన్న అంశాల గురించి పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు వివరించేందుకు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్ లో ఉండడం జరుగుతూ ఉంది భారత వాతావరణ శాఖకు

0: అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ కె నాగరత్న గారు. మేడంతో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం
1: నమస్తే అండి.
0: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ రోజులు మనం వింటూ ఉన్నాం మేడం ప్రపంచ వ్యాప్తంగా ఎల్ నినో అని చెప్పి, అసలు ఎల్ నినో అంటే ఏంటి, ఈ పరిస్థితి ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన వివరాలు మేడం.
1: ప్రస్తుతం మనకి ఎల్ నినో అనేది కొనసాగుతుంది ప్రస్తుతానికి, అట్లాగే అది రానున్న నెలల్లో కూడా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఫస్ట్గా మనం ఎల్ నినో అంటే ఏంటి అని చూసుకుంటే గనక, మనకి ఈక్వెటోరియల్ రీజియన్లో ఏదైతే ఉందో భూమధ్య రేఖ దగ్గర, అక్కడ తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని అట్లాగే సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రంలో తటస్థంగా ఉన్నటువంటి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి నార్మల్ వాల్యూస్ కన్నా ఎక్కువగా ఉంటే గనక అనామలీస్ అవి అబోవ్ 0.5 డిగ్రీ సెల్సియస్ గానీ అట్లాగే 1.5 డిగ్రీ సెల్సియస్ అబోవ్ ఉంటే గనక అనామలీస్, అప్పుడు ఆ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ రైజ్ అవుతూ ఉండటం వల్ల ఆ టైంలోని ఎల్నినో కండిషన్స్ డిక్లేర్ చేస్తారు. అక్కడ మనకి వర్షపాతం, అది కన్వెక్షన్ అది వచ్చి వర్షపాతం కలుగుతుంది. అబ్నార్మల్ సిచ్యువేషన్ అది. యాక్చువల్లీ మనకి ఈ నోవా ప్రకారంగా మనం చూసుకుంటే, క్లైమేట్ ప్రెడిక్షన్ సెంటర్ ప్రకారంగా, ప్రస్తుత ఎల్నినో అనేది ఆ ప్రాంతాల్లోని తూర్పు మధ్య పసిఫిక్ మహాసముద్రంలోని అనామలీ ఉష్ణోగ్రత ఏదైతే ఉందో అది 1.2 డిగ్రీ సెల్సియస్ అబోవ్ నార్మల్ గా ఉంది. అలాగే చూసుకుంటే మిగతా ప్రాంతాల్లో చూసుకుంటే పసిఫిక్ మహాసముద్రంలో 2.7 డిగ్రీ సెల్సియస్ అబోవ్ నార్మల్ గా ఉంది. కానీ ఇప్పుడు ఈ సర్క్యులేషన్ ప్యాటర్న్స్ అవి కూడా ఫేవరబుల్ గా ఉండటం వల్ల పసిఫిక్ మహాసముద్రంలోని ఎల్నినో బలపడే అవకాశం ఉంది. అట్లా అక్టోబర్ డిసెంబర్ అంటే ఈ సంవత్సరం ఆఖరికి 2026 ఆఖరికి ఈ స్ట్రాంగ్ ఎల్నినో కండిషన్స్ అవి కనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా చూసుకుంటే మనం ఎల్నినో అనేది ఒక సముద్రానికి సంబంధించింది కాదు, ఇది ఓషన్ అట్మాస్ఫియర్ కప్లింగ్ వల్ల ఈ సర్క్యులేషన్స్ అన్ని ఉండటం వల్ల మనకి ఇట్లాంటి ఎల్నినో కండిషన్స్ వస్తాయి.
0: మేడం, మరి సూపర్ ఎల్నినో అనే పదాన్ని మనం వింటూ ఉన్నాం మేడం. సో అకార్డింగ్ టు మెట్రాలజికల్ టెర్మినాలజీ దీనిని ఏ విధంగా నిర్వచిస్తారు, ప్రస్తుత పరిస్థితిని సూపర్ ఎల్నినోగా పరిగణించడానికి అవసరమైన ప్రమాణాలు ఏంటి మేడం?
1: ప్రస్తుతం మనం ఒకసారి సూపర్ ఎల్నినో అనేది ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు ఎల్నినో రాకముందనే సూపర్ ఎల్నినో వస్తుంది అని చెప్పుకోవడం జరిగింది. ఈ సూపర్ ఎల్నినో అనేది టెర్మినాలజీ కొత్త పదం, ఇది అసలు మనకు డిఫినేషన్ అనేది లేదు. మనకి ప్రస్తుతానికి మెట్రాలజికల్ గా చూసుకున్నా, వరల్డ్ మెట్రాలజికల్ గా చూసుకున్నా కూడా మనకు వీక్, మోడరేట్, స్ట్రాంగ్ అట్లాగే వెరీ స్ట్రాంగ్ ఎల్నినో కండిషన్స్ ఉంటాయి అని మాత్రం చెప్తూ ఉంటారు. కానీ ఇది ఏమవుతుంది అంటే ఈ రోజుల్లోని మీడియా పరంగా గానీ అందరూ చెప్పుకోవడం వల్ల వెరీ స్ట్రాంగ్ ఎల్నినో ఉంటుంది అని, వేరియస్ మోడల్స్ అవి ప్రతి వాళ్ళ ఉంది కాబట్టి, వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంచెం హయ్యర్ ఎల్నినో కండిషన్స్ కనిపించేసరికి ఈ సూపర్ ఎల్నినో అని మొదలు పెట్టారు. కానీ మనకి మెట్రాలజీ డెఫినేషన్ ప్రకారంగా చూసుకుంటే వీక్, మోడరేట్, స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్, అట్ ద మోస్ట్ ఎల్నినో ఎక్స్ట్రీమ్ కండిషన్స్ కి వచ్చింది అని మాత్రము చెప్తూ ఉంటారు. ఎక్కడ పేపర్స్ పబ్లికేషన్స్ లో గానీ డెఫినేషన్ ప్రకారంగా గానీ ఎల్నినో మనకి తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో, సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో నినో 3.4 అంటాం ఆ రీజియన్ ని. సో దాంట్లోని మనకి ఆ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి గాని 0.5 డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉంటే గనక నార్మల్ ఎల్నినో కండిషన్స్, అట్లాగే స్ట్రాంగ్ ఎల్నినో అంటే 1.5 డిగ్రీ సెల్సియస్ అబోవ్ నార్మల్ ఉంటే స్ట్రాంగ్ అని అంటాం. వెరీ స్ట్రాంగ్ అంటే ఇంకా 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉంటే నార్మల్ వాల్యూ కన్నా దాన్ని స్ట్రాంగ్ అని, ఎక్స్ట్రీమ్ ఎల్నినో కండిషన్స్ అని చెప్తూ ఉంటారు. బట్ ఈ సూపర్ ఎల్నినో అనేది నాన్ అఫీషియల్ అంటే అందరి వాడుకలో వచ్చేసింది ఆ పదం. కొంచెం హయ్యర్ వాల్యూ కనిపిస్తుంది అని చెప్పేసరికి ప్రతి వాళ్ళు కూడా సూపర్ ఎల్నినో అనే వాడుక పదం వచ్చింది. కానీ సూపర్ ఎల్నినో అనేది డెఫినేషన్ లేదు. మనం ఎప్పుడు కూడా చెప్పుకునేది ఏంటి అంటే వీక్ గాని, స్ట్రాంగ్ గాని, వెరీ స్ట్రాంగ్ ఆర్ ఎక్స్ట్రీమ్ ఎల్నినో కండిషన్స్ అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇది 1950లో ఇటువంటి ఎల్నినో కండిషన్స్ అవి రావటం జరిగినాయి. తర్వాత మనకు ఇప్పుడు ఇన్ని ఏళ్ల తర్వాత ఆఫ్టర్ 75 ఇయర్స్ మనకి ఇట్లాంటి స్ట్రాంగ్ ఎల్నినో కండిషన్స్ కనపడుతున్నాయి.
0: మేడం, ఎల్నినో ఏర్పడడానికి పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, వాయుపీడనం, గాలుల మార్పులు ఏ విధంగా కారణమవుతున్నాయి మేడం?
1: ఎప్పుడు కూడా ఎల్నినో మనకి నినో 3.4 అనేది

0: యాక్చువల్లీ ఏమవుతుందంటే ఎల్నినో వచ్చినప్పుడు మనకు మూడు రకాలు, ఒకటి న్యూట్రల్ కండిషన్స్, ఇంకోటి లానినా, ఇంకొకటి లానినా. లానినా అంటే సీ సర్ఫేస్ టెంపరేచర్స్ బిలో నార్మల్ ఉండడం, కూలింగ్ ఉండడం. ఎల్నినో అంటే వార్మింగ్ ఉండడం, నార్మల్ వాల్యూ కన్నా హయ్యర్ గా ఉండటం. న్యూట్రల్ అంటే బిట్వీన్ -0.5 అండ్ +0.5 డిగ్రీ సెల్సియస్ సీ సర్ఫేస్ టెంపరేచర్స్ నార్మల్ వాల్యూ కన్నా ఉండటం. సో ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన న్యూట్రల్ కండిషన్స్ లో ఎప్పుడు కూడా పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని వార్మింగ్ అనేది జరుగుతుంది. వార్మింగ్ అది జరిగినప్పుడు ఈ హాట్ వాటర్ పూల్ అంతా కూడా మనకి ఈ గాలులవి కూడా ఆస్ట్రేలియా వైపు, ఇండోనేషియా వైపు మరలుతుంటాయి. మరలినప్పుడు అక్కడ టాల్ టవరింగ్ క్లౌడ్స్ అవి ఫామ్ అయ్యి కన్వెక్షన్ అది ఫామ్ అయ్యి అక్కడ రెయిన్ బేరింగ్ క్లౌడ్స్ అవి ఫామ్ అయ్యి రెయిన్ అది వస్తూ ఉంటుంది, కన్వెక్షన్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏమైంది అంటే ఎల్నినో వచ్చినప్పుడు ఈ పీడనం ఏదైతే ఉందో, ఈ ప్రెషర్ ఏదైతే ఉందో అది మార్పు జరిగి వెస్టర్న్ పసిఫిక్ సముద్రంలో తక్కువ ఉండవలసినటువంటి పీడనం మనకి ఈస్టర్న్ పసిఫిక్ మహాసముద్రంలో ఉండటం జరగడం వల్ల విండ్ ప్యాటర్న్ అంతా కూడా రివర్స్ అయిపోతూ ఉంటుంది. అంటే మనకి ఇండోనేషియా వైపు వెళ్లకుండా, ఆస్ట్రేలియా వైపు వెళ్లకుండా అది విపరీత దిశలో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. తిరిగినప్పుడు కన్వెక్షన్ ఎప్పుడు కూడా తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో కనపడటం, అక్కడ డౌన్ వెల్లింగ్ జరగటం, ఇక్కడేమో అప్ వెల్లింగ్ జరగవలసిన చోట డౌన్ వెల్లింగ్, అంటే ఓషన్ లో బయటికి రావాల్సిన వాటర్ కిందకి వెళ్తూ ఉంటుంది. అంటే అక్కడ ఫిషరీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట, ఫిష్ కంటెంట్ అదంతా కూడా. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనకి ఏర్పడుతుంటాయి ఎల్నినో అవి వచ్చినప్పుడు. ఇంకొకటి మనకి ట్రేడ్ విండ్స్ అని ఉంటాయి, అక్రాస్ ది ఈక్వేటర్ మూవ్ అవుతూ ఉంటుంది భూమధ్య రేఖ చుట్టూరు. అవి ఈస్ట్ నుంచి వెస్ట్ సైడ్ మూవ్ అవుతాయి. మూవ్ అయినప్పుడు అది కూడా మనకి వీక్ అవుతూ ఉంటుంది కండిషన్. వీక్ అయినప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ లోని ఇండోనేషియాలో మన ఇండియా వైపు కురవాల్సిన వర్షం అది తగ్గుతూ ఉంటుంది, గాలి కూడా దిశ మారుతూ ఉంటుంది.
1: మేడం, అంటే మన భారత నైరుతి ఋతుపవనాలపై సాధారణంగా ఎలాంటి ప్రభావాన్ని చూపుతూ ఉందంటారు?
0: భారత ఋతుపవనాలు అనేవి ఇస్ నాట్ ఓన్లీ డిపెండెంట్ ఆన్ ఎల్నినో. దేర్ ఆర్ ఎల్నినో ఇయర్స్ వేర్ ఇండియా హ్యాడ్ నార్మల్ రైన్ఫాల్ ఆర్ అబౌవ్ నార్మల్, కూడా స్లైట్లీ అబౌవ్ నార్మల్. 60% ఆఫ్ ఎల్నినో ఇయర్స్ మనకి డెఫిసిట్ చూపించినప్పటికీ దేర్ ఆర్ ఇయర్స్ 40% ఆఫ్ ఎల్నినో ఇయర్స్ హ్యావ్ బీన్ నార్మల్ ఆర్ అబౌవ్ నార్మల్ కండిషన్స్. సో ఇట్లాంటి వచ్చినప్పుడు ఈ తూర్పు గాలిలు ఏవైతే ఉన్నాయో పసిఫిక్ మహాసముద్రం ఇవి, వాటిని వాకర్ సర్క్యులేషన్ అంటాం. వాకర్ సర్క్యులేషన్ రివర్స్ అవుతుంటది, వీక్ అవుతుంటది. అంటే మనకి పసిఫిక్ మహాసముద్రం నుంచి రావాల్సిన సీ సర్ఫేస్ టెంపరేచర్స్ కానీ ఆ గాలి కానీ రివర్స్ అయ్యి వీక్ అయ్యి బే ఆఫ్ బెంగాల్లోకి వచ్చేసరికి సర్క్యులేషన్స్ వీక్ అవుతూ ఉంటాయి. అంటే ఇండియన్ మాన్సూన్ అనేది సర్క్యులేషన్ ప్యాటర్న్ అది బలహీన పడుతుంది అనే మీనింగ్. కానీ ఇది చెప్పడానికి కరెక్ట్ కాదు, ఎల్నినో గ్యారంటీగా డ్రాట్ ఇయర్ కి డీల్ చేస్తుంది అని. దీనికి మనకి లోకల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బే ఆఫ్ బెంగాల్ రీజియన్ అదే ఇండియన్ ఓషన్, పసిఫిక్ మహాసముద్రం కాకుండా మనకి ఆ ఇండియన్ ఓషన్, నార్త్ ఇండియన్ ఓషన్ లో గాలులు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకి రెండు ఉంటాయి, ఒకటి ఇండియన్ ఓషన్ డైపోల్ IOD, ఇంకొకటి యురేషియన్ స్నో కవర్, ఇంకొకటి MJO మాన్సూన్ రెయిన్ఫాల్, మాన్సూన్ సర్క్యులేషన్, ఇంకా లో ప్రెషర్ సిస్టమ్స్, సినాప్టిక్ సిస్టమ్స్ అంటాం. ఇవన్నీ కూడా మనకు ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అక్కడ డెవలప్ అయ్యి లోకల్ గా బే ఆఫ్ బెంగాల్ లో డెవలప్ అయ్యి అక్కడ జెనిసిస్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే గనక మనకి వాటి వల్ల ఈ సీ కోస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో లేకపోతే ఇంటర్నల్ గా అవి ట్రావెల్ చేసి ఆరి స్టేట్స్ లో కూడా వర్షం వచ్చే అవకాశం ఉంది.
1: మేడం, మరి మన ఆంధ్రప్రదేశ్ లో ఎల్నినో ప్రభావం ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ఒకే విధంగా ఉంటుందా, లేకపోతే ప్రాంతాల వారీగా మనకి ఏమన్నా తేడాలు కనిపించే అవకాశం ఉందా?
0: యాక్చువల్లీ అది యూనిఫామ్ గా ఉండదండి ఎప్పుడు కూడా. ఎల్నినో ప్రభావమే కాదు, ఎప్పుడు కూడా సినాప్టిక్ సిస్టమ్స్ అవి ఉన్నప్పుడు ప్రతి ఏడాది కూడా సినాప్టిక్ సిస్టమ్స్ అంటే మనకి లో ప్రెషర్ సిస్టమ్స్ అవి, డిప్రెషన్స్ అవి అన్నీను. అయితే ఇవి ఏమవుతాయంటే ఈ ఎల్నినో అవి వచ్చినప్పుడు వీక్ గా ఉండటం గాని లేకపోతే 3-4 రోజులు ఉన్నటువంటి లో ప్రెషర్ సిస్టమ్స్ ఒక రోజే ఉండటం లేకపోతే డెవలప్ అవుతూ ఉండి డెవలప్ అవ్వకుండా మానేయటం, డిప్రెషన్ అయినప్పటికీ వర్షం రాకపోవడం, ఓన్లీ క్లౌడ్స్ తో పాటు మాయిస్చర్ ఉండి వెళ్ళిపోవటం, ఎక్కువ వర్షపాతం ఇవ్వకపోవటం అట్లాంటి జరుగుతూ ఉంటే రీజనల్ ఎఫెక్ట్ గా స్పెషల్లీ చూసుకుంటే ఇది యూనిఫార్మిటీ ఉండదు. సో మనకి ఉత్తరాంధ్ర చూసుకుంటే జనరల్

0: యూజువల్లీ మనకి లో ప్రెజర్ సిస్టమ్ సినాప్టిక్ సిస్టమ్స్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది నార్త్ కోస్టల్ ఏపీ అట్లాగే ఒడిశా కొంతవరకు ఎఫెక్ట్ అవుతాయి. ఇవి మనకి ఈ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ అట్లాగే నార్త్ తెలంగాణ లేకపోతే అటువైపు మూవ్ అయిపోతూ ఉంటాయి, మధ్యప్రదేశ్ వైపు మూవ్ అయ్యి అట్లాగా నార్త్ వర్డ్ మూవ్ అయిపోతూ ఉంటాయి. అయితే ఈ ఎఫెక్ట్స్ అన్ని కూడా మన ఈస్టర్న్ గాడ్స్ ఓరోగ్రఫీ ఎఫెక్ట్స్ వల్ల వస్తూ ఉంటాయి. సో అవి ఎల్నినో ఇయర్స్ లోనే వీక్ గా ఉంటుంది. అయితే రాయలసీమలో మాత్రం ఎక్కువగా కూడా ఇవి లేకపోవడం వల్ల ఎక్కువగా కూడా వల్నరబులిటీ అనేది కనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాయలసీమ ఎక్కువగా కూడా రెయిన్ ఫెడ్ జోన్, సో ఈ టైంలోనే ఎక్కువగా వర్షపాతం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. బే సిస్టమ్స్ వల్ల ఆ ట్రాక్ మీద ఆధారపడి ఉంటుంది. అదర్వైజ్ రాయలసీమకి మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ లో కూడా ఎక్కువగా రెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం చూసుకుంటే ఎక్కువగా కూడా ఈ ఎల్నినో ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షం కనిపించవచ్చు. లైక్ కోనసీమ ఏరియాలో మనకి వెస్ట్ గోదావరి గానీ ఈస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ఇవన్నీ కూడా మంచి రెయిన్ ఇచ్చే జోన్స్, హైయెస్ట్ రెయిన్ జోన్స్ అన్నమాట. సో ఇక్కడ మనకు కురవాల్సినంత వర్షం కురవనప్పటికీ కొంతమేరకు వర్షం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చూసుకోవాలి అంటే ఎల్నినో ఒక్కటే రెస్పాన్సిబుల్ కాదు. ఇట్స్ నాట్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ కాంట్రడిక్టింగ్ ద మాన్సూన్ రెయిన్ఫాల్. ఈవెన్ ద రీజనల్ థింగ్స్, ద ఫార్మేషన్ ఆఫ్ లో ప్రెజర్ సిస్టమ్స్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ గానీ అట్లాగే వాటి ట్రాక్ గానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ గానీ ట్రఫ్ గానీ కన్వర్జెన్స్ ఆఫ్ మాయిశ్చర్ సీలోంచి ల్యాండ్ మీదకి, ఇవన్నీ కూడా లోకల్ ఎఫెక్ట్స్ రెస్పాన్సిబుల్ కొంతమేరకు వర్షం రావడానికి.
1: మేడం, మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షాలు నమోదే అవకాశాన్ని ఐఎండీ ఏ విధంగా అంచనా వేస్తుంది?
0: యాక్చువల్లీ ఎల్నినో మాత్రమే తీసుకోరండి, ఐఓడి ఇంకొకటి యురేషియన్ స్నో కవర్ ఇట్లాంటి ఇండియన్ ఓషన్ సీ సర్ఫేస్ టెంపరేచర్ గాని అక్కడ ఉన్నటువంటి లో ప్రెజర్ సిస్టమ్స్ వాటి యొక్క కూడా మనం ఆ డిటర్మిస్టిక్ ఈక్వేషన్ లో గానీ స్టాటిస్టికల్ ఈక్వేషన్ లో గాని తీసుకుని ఇట్లాంటి లాంగ్ పీరియడ్ యావరేజ్ రెయిన్ఫాల్ అనేది మంత్ వైజ్ అట్లాగే సీజన్ వైజ్ కూడా విడుదల చేయడం జరుగుతుంది ఎవ్రీ మంత్. ఈసారి చూసుకుంటే గనక సెంట్రల్ అండ్ సౌత్ పెనిన్సులర్ ఇండియాలోని బిలో నార్మల్ ఉండే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అంటే లెస్ దెన్ 94% లాంగ్ పీరియడ్ యావరేజ్. అట్లాగే మనం చూసుకుంటే గనక నార్త్ ఈస్ట్ ఇండియా నార్త్ వెస్ట్ ఇండియాలో కూడా నార్మల్ గానీ బిలో నార్మల్ కండిషన్స్. అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా చూసుకుంటే కంపేర్ టు నార్త్ కోస్టల్ ఏపీ కద్మ రీజన్స్ అన్ని కూడా మనకి ఆరెంజిష్ కలర్ అట్లాగా, అంటే అవి బిలో నార్మల్ కండిషన్స్ ఉండి నార్త్ కోస్టల్ ఏపీలో మాత్రము కొంతమేరకు స్లైట్ నార్మల్ రెయిన్ఫాల్ వస్తుంది అనేది కూడా కనిపిస్తున్నాయి స్టాటిస్టిక్స్ ప్రకారంగా.
1: మేడం, మీరు ఇప్పటి వరకు చెప్తూ వస్తున్నారు ఎల్నినో ఇస్ నాట్ ఓన్లీ రీజన్ ఫర్ ద డెఫిషియెంట్ రెయిన్ అని చెప్పి, మేడం మరి ఈ ఎల్నినో ఉన్నప్పటికీ కూడా అంటే కొన్ని ప్రాంతాలు మనకి భారీ వర్షాలు కానివ్వండి ఆకస్మిక వరదలు సో ఇలాంటివి సంభవిస్తున్నాయి కదా మేడం, సో ఎందుకంటారు?
0: ఎల్నినో ఉన్నప్పటికీ యాక్చువల్లీ ఏంటంటే ఆ కన్వెక్షన్ ఏదైతే ఉందో అది మనకు డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని చోట్ల స్ట్రాంగ్ గా ఉండాల్సిన చోట వీక్ అవుతూ ఉంటుంది. కానీ దేర్ ఇస్ సమ్ కాంపెన్సేషన్ దేర్ ఇన్ ద అట్మాస్ఫియర్ అండ్ ఓషన్ సర్క్యులేషన్ ప్యాటర్న్ కప్లింగ్ లో. అప్పుడు ఏమవుతుందంటే అది ఎక్కడైతే వర్షపాతం అది ఎక్కువగా ఉండకూడదు అక్కడికి వెళ్లి కూడా వర్షాలు అవి వరదలు అవి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి చూసుకుంటే మనకి ఎల్నినో సీజనల్ బ్యాక్గ్రౌండ్ కండిషన్స్ ప్రకారంగా ఒక్కొక్కప్పుడు లో ప్రెజర్ ఏరియాస్ గానీ డిప్రెషన్స్ గానీ ఈ మాన్సూన్ ట్రఫ్ గానీ అట్లాగే ఈ కన్వర్జెన్స్ ఏదైతే ఉందో మాయిస్చర్ కన్వర్జెన్స్ ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి వేరే చోటకి ఈ గాలిని మళ్లించి దే మే కాజ్ హెవీ రెయిన్ఫాల్ అండ్ ఫ్లడ్స్ ఓవర్ దట్ రీజన్. ఆ రెయిన్స్ కూడా ఏంటి అంటే దేట్ మే బి హెవియెస్ట్ మీన్స్ ఇట్ మే బి ఎక్స్ట్రీమ్లీ బట్ 2-3 డేస్ లో అవి కుండపోత వర్షంగా కురిసి ఆ రీజన్ అంతా కూడా వరద వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా పీరియడ్ అంతా కూడా డ్రై ఉంటుంది లేకపోతే బిలో నార్మల్ ఉంటుంది లేకపోతే క్లౌడీ కండిషన్స్ తోటే మినహాయించి ఉండిపోతుంది. కానీ సపోజ్ ఆగస్ట్ ఈస్ ద మెయిన్ మంత్ ఫర్ మాన్సూన్, సో అప్పుడు ఏమవుతుందంటే లో ప్రెజర్ సిస్టమ్ 5 రావాల్సిన లో ప్రెజర్ సిస్టమ్ ఒకటే రావచ్చు, వచ్చి అది 1-2 డేస్ కొండపోత వర్షం ఫట్ ఫట్ కురిచి ఆ ప్రాంతం అంతటా కూడా ఫ్లడ్డింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
1: మేడం, అంటే ఈ ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేయడంలో మీరు ఇందాక చెప్పినట్టు ఐఓడి ఈ ఇండియన్ ఓషన్ డైపోల్ పరిస్థితి ఎంత ముఖ్యమైనది అంటారు? ప్రస్తుతం మనకి ఐఓడి పరిస్థితి ఎలా ఉంది?
0: ప్రస్తుతం ఐఓడి చూసుకుంటే మనకి న్యూట్రల్ కండిషన్.

0: ఉంది. పాజిటివ్ ఐఓడి అనేది ఇండియాకి చాలా ఫేవరబుల్ కండిషన్. ఎల్నినో ఉన్నప్పటికీ ఇక్కడ పాజిటివ్ ఐఓడి అంటే మనకు ఈ వెస్టర్న్ నార్త్ ఇండియన్ ఓషన్ కి, ఈ బే ఆఫ్ బెంగాల్ ఈస్ట్ నార్త్ ఇండియన్ ఓషన్ కి అది అనామలీ. సో అది గాని పాజిటివ్ ఉంటే గనక విండ్స్ అవేతోనే స్ట్రాంగ్ గా ఉండి మాయిస్చర్ కన్వర్జెన్స్ ఉండటం వల్ల వర్షాలు అయ్యి పడే అవకాశం ఉంటుంది. అదే నెగటివ్ ఐఓడి అంటే దీనికి విరుద్ధ పరిస్థితి, అంటే అప్పుడు ఎల్నినోతో కూడి నెగటివ్ ఐఓడి ఉంటే గనక వర్షాలు అవి వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఐఓడి ఎల్నినో రెండు కలిపి ఉంటే గనక పాజిటివ్ ఐఓడి ఉంటే మన కొంతమేరకు వర్షాలు పడే ఛాన్స్ ఉంటుంది. అదే నెగటివ్ ఐఓడి ఎల్నినో ఉంటే గనక మరీ బ్యాడ్ సిచ్యువేషన్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ సిచ్యువేషన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం 2026 జూన్ జూలై చూసుకుంటే ఆల్రెడీ డెఫిసిట్ రెయిన్ఫాల్ వచ్చింది. ఇప్పటిదాకా 10వ తారీఖు వరకు ఆగస్ట్ నెల చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ ఈ ఆంధ్రప్రదేశ్ కి మొత్తం మీద డెఫిసిట్ రెయిన్ఫాల్ కనపడింది, -38%. అలాగే ఓన్లీ కోస్టల్ ఏపీ, ఓన్లీ రాయలసీమ తీసుకున్నా కూడా డెఫిసిట్ రెయిన్ఫాల్ కనిపిస్తుంది మొత్తం మీద. అయితే మనకి ఇప్పుడు ఐఓడి న్యూట్రల్ దిశలో ఉన్నప్పటికీ ఇటువంటి సిచ్యువేషన్ అది ఫేవరబుల్ గా ఉండకపోవడం వల్ల సిస్టమ్ ఏదైతే ఫామ్ అవుతుందో ఈస్ట్ సెంట్రల్ బేలో లో ప్రెషర్ సిస్టమ్స్ గానీ అలాగే సినాప్టిక్ సిస్టమ్స్ అవి నార్త్ వర్డ్ మూవ్ అయ్యి నార్త్ వెస్ట్ వర్డ్ డిస్ట్రిక్ట్ హిమాలయ ప్రాంతాలు కొంతమేరకు ఆ ప్రాంతాల్లోనే వర్షాలు కురుస్తున్నాయి. అంటే మాన్సూన్ ట్రఫ్ ఏదైతే ఉందో మనకు నార్త్ వెస్ట్ ఇండియా నుంచి ఈస్ట్ సెంట్రల్ బే వరకు అది రావట్లేదు, అది ఓన్లీ హెడ్ బే వరకు ఉండి ఆ సిస్టమ్స్ అన్ని కూడా మనకి నార్త్ ఇండియా వైపు మూవ్ అయిపోతున్నాయి. కాబట్టి ఇటువంటి విపరీత దశలు, విరుద్ధ దశలు ప్రస్తుతం కనపడుతున్నాయి. కాబట్టి రెయిన్ఫాల్ బ్రేక్స్ ఎక్కువగా ఉన్నాయి, బ్రేక్ పీరియడ్ ఎక్కువగా ఉంది. అట్లాగే క్లియర్ స్కైస్ కండిషన్స్ అంటే ఎండ అది బాగా ఉంది పగల్పూట. సో అట్లాగే వీటి వల్ల ఏమవుతుందంటే సాయిల్ కండిషన్స్ కూడా మారిపోతూ ఉంటాయి, అంటే మాయిశ్చర్ కూడా మారిపోతూ ఉంటుంది. సో మాయిశ్చర్ బాగా తక్కువైపోతుంది, తక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే ఇరేడియన్స్ ఫ్రమ్ ద సాయిల్ అది ఎక్కువగా ఉండటం వల్ల అట్మాస్ఫియర్ కూడా బాగా వేడెక్కి అక్కడ సిచ్యువేషన్స్ అన్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
1: మేడం, అంటే మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కనుక ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరిగే అవకాశం ఉందంటారా?
0: యాక్చువల్లీ ఇప్పుడు మనకి రెయిన్ఫాల్స్ అవి బాగా తక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. కురిసినప్పటికీ మోడరేట్ రెయిన్స్, హెవీ రెయిన్స్ కూడా 1 or 2 ప్లేసెస్ లోనే కురుస్తున్నాయి లాస్ట్ 60 డేస్ నుంచి చూస్తున్నా, కొన్ని 70 డేస్ నుంచి చూస్తున్నా కూడా. సో ఇప్పుడు ఏంటి అంటే క్లియర్ స్కై కండిషన్స్ అంటే క్లౌడీనెస్ లేదు. ఇంకొకటి ఏంటంటే బ్రేక్స్ పీరియడ్స్ ఎక్కువ ఉన్నాయి. అట్లాగే ఈ సాయిల్ లో కూడా మాయిశ్చర్ అది క్రమేపగా తగ్గిపోతూ ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశము కనిపిస్తుంది. అయితే ఇప్పుడు చూస్తే గనక మనకు ఈ ఉష్ణోగ్రతలు అవి బాగా పెరుగుతూ ఉండటం వల్ల టెంపరేచర్స్ కూడా నార్మల్ వాల్యూ కన్నా +1 to +3 degrees Celsius హైగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి రానున్న రోజుల్లో.
1: మేడం, మరి ఎల్నినో కారణంగా తుఫానుల సంఖ్య తగ్గుతుందా, లేక తుఫాన్ల తీవ్రత ఏర్పడే ప్రాంతం, ప్రయాణ సమయం, ఆ మార్గం మార్పులు రావచ్చు అంటారా?
0: ఎల్నినో కండిషన్స్ మనకి అక్టోబర్ నవంబర్ లో కాస్త ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఎల్నినో కండిషన్స్ అవి మనకి బాగా పెరిగితే గనక ఈ రెమినెంట్స్ ఆఫ్ సైక్లోన్స్ ఏవైతే ఉన్నాయో పసిఫిక్ మహాసముద్రంలో ఆ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దాని వల్ల బే ఆఫ్ బెంగాల్ లోకి ట్రావెలింగ్ మూవ్మెంట్ కూడా తగ్గుతుంది. మూవ్ అయినప్పుడు మనకి మూవ్ కానప్పుడు సో సైక్లోన్స్ అక్టోబర్ డిసెంబర్ లో వచ్చేవి కూడా ఫ్రీక్వెన్సీ తగ్గే అవకాశము కనిపిస్తుంది. ఈ లో ప్రెజర్ సిస్టమ్స్ కూడా ఈసారి చాలా తక్కువగా కనిపించింది.
1: మేడం, బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, ఆ వాయుగుండాలు మన ఆంధ్రప్రదేశ్ వర్షపాతాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తూ ఉంటాయి?
0: బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి వాయుగుండం అవ్వచ్చు, లో ప్రెజర్ సిస్టమ్స్ అవ్వచ్చు, అవి చాలా ఎఫెక్టివ్. అవి గాని మనకి ఈస్ట్ సెంట్రల్ బేలో అట్లా ఫామ్ అయ్యి మనకి నార్త్ వెస్ట్ వర్డ్ మూవ్ అయితే గనక నార్త్ కోస్టల్ ఏపీ అవి కూడా వర్షాలు అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. జనరల్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఈస్ట్ బేలో ఫామ్ అయితే, ఈస్ట్ సెంట్రల్ బే వైపు మూవ్ అయితే గనక అవి మనకు మోస్ట్ ఆఫ్ ద లో ప్రెజర్ సిస్టమ్స్ అవి నార్త్ కోస్టల్ వైపు మూవ్ అయ్యి ఛత్తీస్గఢ్ వైపు మూవ్ అయ్యి తెలంగాణ వైపు మూవ్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి సౌత్ వెస్ట్ బేలో ఫామ్ అవుతాయి గనక సదర్న్ పార్ట్ ఆఫ్ కోస్టల్ ఏపీలో మనకి రెయిన్స్ వస్తాయి అన్నమాట. సో అవి ట్రావెలింగ్ బట్టి చూసుకుంటే ఒక్కొక్కసారి నార్త్ రాయలసీమ రీజియన్ కూడా వర్షాలు అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లాగా వాటి ఫార్మేషన్ ఏరియాని బట్టి, అట్లాగే వాటి జెనసిస్ బట్టి, ఆ ట్రావెలింగ్ మూవ్మెంట్ బట్టి ఏ దారి అయితే మూవ్ అవుతూ ఉంటాయో అక్కడంతా కూడా ఈ మాన్సూన్ సీజన్ లోని ల్యాండ్ మీద కూడా అవి

0: రెయిన్ఫాల్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎల్నినో పీరియడ్ లో చూసుకుంటే గన ఈ సిస్టమ్స్ తక్కువగానే ఉన్నాయి, వీక్ గానే ఉంది సర్క్యులేషన్. బట్ స్టిల్ రీజనల్ ఎఫెక్ట్స్ వల్ల, వాటి మాయిశ్చర్ కన్వర్జెన్స్ వల్ల కూడా ఒక్కొక్కప్పుడు మనకి ఈ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, విశాఖపట్నం తీసుకున్నా, అలాగే మనకు ఓరోగ్రఫీ ఎఫెక్ట్ వల్ల మనకు మన్యం ప్రాంతం గాని, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ గాని, అట్లాగే ఈ కృష్ణా, గుంటూరు, అట్లాగే ఒంగోల్, నెల్లూరు, ఇవన్నీ కూడా మాయిశ్చర్ కన్వర్జెన్స్ వల్ల కొంతమేరకు లైట్ టు మోడరేట్ రెయిన్స్ వరకే ఇప్పుడు పరిమితం అయ్యాయి.
1: మేడం, మనం చూస్తే కనుక ప్రస్తుతం వాతావరణ అంచనాలలో ఉపయోగిస్తున్న న్యూమరికల్ వెదర్ ప్రొడిక్షన్ మోడల్స్, ఇవి ఏ విధంగా రైతులకు ఉపయోగపడే స్థాయిలో సమాచారాన్ని అందిస్తూ ఉన్నాయి?
0: అయితే ఈ న్యూమరికల్ వెదర్ ప్రొడిక్షన్ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. ఇది మనకి ఇప్పుడు ప్రస్తుతం వే లాంగ్ బ్యాక్ న్యూమరికల్ వెదర్ ప్రొడిక్షన్స్ అవి స్టార్ట్ చేయడం 1D, 2D, 3D మోడల్స్ తో మొదలు పెట్టినాయి. ఈ రోజు అడ్వాన్స్డ్ సిస్టమ్స్ తోటి ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, ప్రతి కంట్రీ కూడా వాళ్ళ మోడల్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇండియా కూడా వాటి మోడల్స్ ని వాళ్ళ రీజియన్ వైజ్ కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే ఇవి గ్రిడ్, ఇదివరకు మనకి స్టార్ట్ చేసినప్పుడు వే బ్యాక్ హిస్టరీ ఆఫ్ న్యూమరికల్ వెదర్ ప్రొడిక్షన్ మోడల్స్ చూసుకుంటే 250 కిలోమీటర్స్ ఒక్కొక్క గ్రిడ్ పాయింట్ ఉండేది. సో అప్పుడు డే కి ఒక్కసారి మాత్రమే ఫోర్కాస్ట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చూస్తే ఇవి మనకి మోడల్స్ 4 టైమ్స్ ఫోర్కాస్ట్ ఇస్తున్నాయి. గ్రిడ్ ఆఫ్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో కూడా అవైలబిలిటీ ఉంది. సో ఎవ్రీ గ్రిడ్ దగ్గర మనకి రెయిన్ఫాల్, అట్లాగే టెంపరేచర్, మాక్సిమం టెంపరేచర్, మినిమం టెంపరేచర్, క్లౌడీనెస్, సన్షైన్, వేరియస్ డిరైవ్డ్ పారామీటర్స్ అన్ని కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఆధారం చేసుకుని మల్టీ మోడల్ ఎన్సెంబుల్, నియర్లీ IMD ఈజ్ యూజింగ్ 6 to 7 మోడల్స్, GFS మోడల్ అవ్వచ్చు, GFS USA మోడల్ అవ్వచ్చు, ECMWF, UK Met Office, UK Met Office ఇండియా మోడల్, NCMRWF మోడల్, IITM లో ఉన్నటువంటి GFS, ఇప్పుడు భారత్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్, ఇవన్నీ కూడా మల్టీ మోడల్ ఎన్సెంబుల్ అనేది ఒకటి బిల్డ్ చేశారు. బిల్డ్ చేసి MME దాన్ని మల్టీ మోడల్ ఎన్సెంబుల్, దాంతో మనకు ఎవ్రీ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోని రెయిన్ఫాల్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. అందులోకి డేటా అసిమ్యులేషన్, రాడార్ డేటా, శాటిలైట్ డేటా, అబ్జర్వేషన్స్ అవి కూడా మనకి బాగుండాలి. అందులో వెళ్తే గనక ఇవన్నీ కూడా డైజెస్ట్ చేసుకుని మనకి కరెక్ట్, అంటే మోడల్స్ ఈజ్ ఓన్లీ అ వర్చువల్ థింగ్, సో మనకి రియలిస్టిక్ కి నియరెస్ట్ అబ్జర్వేషన్ మనకి అందుబాటులో ఉంటుంది.
1: మేడం, IMD నుంచి వచ్చే డిస్ట్రిక్ట్ వైజ్ లేదా బ్లాక్ వైజ్ వెదర్ అడ్వైజరీస్ ను రైతులు ఎలా పొందవచ్చు అంటారు? వాటిని వ్యవసాయ నిర్ణయాలకు వారు ఏ విధంగా ఉపయోగించుకోవాలి?
0: అయితే మనకు ఎవ్రీ డే బ్లాక్ వైజ్ ఫోర్కాస్ట్ అనేది రిలీజ్ చేస్తున్నాము IMD అమరావతి నుంచి, అట్లాగే వేరియస్ ఆల్ ఇండియా మెట్రాలజికల్ సెంటర్స్, అగ్రికల్చర్ సెంటర్స్ నుంచి. ఇది మనకు AMFUs అనుబంధంతో జరుగుతుంది, అగ్రో మెట్రాలజికల్ ఫీల్డ్ యూనిట్స్, అంటే ఈ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ తో అనుబంధంగా పెట్టుకుని చేస్తున్నాము. అట్లాగే మనకు వీక్లీ 2x డిస్ట్రిక్ట్ లెవెల్ ఫోర్కాస్ట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. వాటితో పాటుగా ఇంపాక్ట్ బేస్డ్ ఫోర్కాస్ట్ ఏంటి అంటే, ఆ వర్షం వల్ల ఆ రీజియన్ లో ఏం పంట ఉంది, ఆ పంటకి ఎటువంటి మెలకువలు తీసుకోవాలి, ఒకవేళ పంట లేకపోతే ఎక్కువగా కూడా దెబ్బతిన్న ప్రాంతం అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి కంటింజెన్సీ ప్లాన్స్ అవి చేసుకోవాలి విత్ రిలేషన్ టు ది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. సో ఇవన్నీ కూడా అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే గనక ఈ ఫోర్కాస్ట్ మనకు మాక్సిమం టెంపరేచర్, మినిమం టెంపరేచర్, మాక్సిమం రిలేటివ్ హ్యూమిడిటీ, మినిమం రిలేటివ్ హ్యూమిడిటీ, అట్లాగే రెయిన్ఫాల్, సన్షైన్ అవర్స్, క్లౌడీనెస్, ఈ 8 పారామీటర్స్ అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి సమన్వయం తోటి చేస్తున్నాం. కాబట్టి అక్కడ AEOs విలేజ్ అధికారులు కూడా ఉంటారు అగ్రికల్చర్. ఒకవేళ రైతులకు అవగాహన లేకపోతే గనక నియరెస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సంప్రదించి ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు.
1: మేడం, మరి ఎల్నినో మాత్రమే కాకుండా క్లైమేట్ చేంజ్, మీరు చెప్పినట్టు వార్మింగ్ ఓషన్స్, ఇతర వాతావరణ వ్యవస్థలు ఇవన్నీ కలిసి మన ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో ఎలాంటి మార్పులకు కారణమవుతున్నాయి?
0: డెఫినెట్లీ అండి, క్లైమేట్ చేంజ్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అ పీరియడ్ ఆఫ్ మెనీ ఇయర్స్, మోర్ దెన్ 100 ఇయర్స్. సో డికేడల్ వేరియేషన్స్ అవి చూసుకుంటే ఎప్పుడు కూడా మనకు పెరుగుదల అనేది ఉంటుంది, తగ్గుదల అని ఉంటుంది. దాని ప్రకారంగా రెయిన్ఫాల్ వేరియేషన్స్ కూడా ఉంటాయి ఎవ్రీ ఇయర్, నాట్ ఓన్లీ ఇంటర్ ఆన్యువల్ వేరియ వేరియబిలిటీ అంటే సంవత్సరం సంవత్సరం వర్షం మార్పే కాకుండా విత్ ఇన్ ద సీజన్, సీజన్ అంటే మనకి ఏంటి నైరుతిలో జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 15th ఆఫ్ అక్టోబర్ వరకు కూడా వర్షాలు పడతాయి నైరుతిలో.

0: సో ఇందులో కూడా మనకి మార్పు జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆగస్ట్ లో కూడా బ్రేక్స్ వస్తాయి, పీక్ రెయిన్ఫాల్ సీజన్. సో జూలైలోనే పడుతూ ఉంటాయి ఎక్కువ వర్షాలు. ఒక్కోసారి జూలైలో మనకి ఎక్కువగా వర్షాలు పడకపోయినా ఆగస్ట్ ఎండింగ్ లో గానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో గానీ వర్షపాతం పడుతుంది. అట్లాగే విత్డ్రాయల్ ఫేజ్ లో అక్టోబర్ 15th to 20th కూడా ఒక్కొక్కసారి ఎక్కువగా వర్షపాతం అనేది కనపడుతూ ఉంటుంది. సో మొత్తం మీద చూసుకుంటే మనకి ఈ వేరియబిలిటీ అనేది సర్వసాధారణం. 1 year to 2 year ఈ క్లైమేట్ చేంజ్ అనేది చూసుకుంటే మనకి మ్యాన్ మేడ్ ప్రాసెస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉండింది ఇందులో. నాట్ ఓన్లీ ఇట్ ఈస్ ద రియలిస్ట్. ఇందులో ఏంటి అంటే దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్, అర్బనైజేషన్ ఇస్ ద మెయిన్ థింగ్, తర్వాత డిఫారెస్టేషన్, తర్వాత కెనాల్స్ అన్ని కూడా మనకు ఆక్యుపై చేయడం అట్లా. సో అవి కూడా మనకు కొంత మేరకు రెస్పాన్సిబుల్ ఫర్ ద చేంజెస్ ఇన్ ద క్లైమేట్.
1: మేడం, మరి కార్యక్రమంలో చివరిగా ఎల్నినో గురించి ప్రజల్లో ఉన్న భయాలు మరియు అపోహలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు?
0: ఎల్నినో వచ్చిందంటే కరువు వస్తుందని కాదు, కానీ వర్షపాతం అది తక్కువగానే ఉంటుంది. తగిన చర్యలు అది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్వయంగానే మనము ఎల్నినో వచ్చింది కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చేస్తుందని ముందే భయపడకుండా అధికారులు చెప్పిన విధంగా మనము అధికారుల సమన్వయంతో పాటిస్తే గనక, సపోజ్ ఇప్పుడు వరి అనేది ఎక్కువ వాటర్ ఉండాలి, సో అట్లాంటివి వేసుకోవాలా వద్దా, పంట తక్కువ పీరియడ్ ఉన్న పంటలు వేసుకోవచ్చా, అలాగే పత్తి అనేది వాటర్ తక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటివి కూడా వాళ్ళు సూచిస్తారు, అభిప్రాయాలు అవి ఇస్తారు. అగ్రికల్చర్ వాళ్ళతో గానీ సంప్రదించి మెలకువలు పాటించుకోవచ్చు. వర్షాలు అసలు పడవా అనేది తప్పు, అది ఒకటి గమనించాలి. పడతాయి కానీ ఓన్లీ లైట్ టు మోడరేట్ గానీ, లేకపోతే ఒకసారి కుంభవృష్టి వర్షం పడే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలనేది కూడా అధికారుల సమన్వయంతో పాటిస్తే మంచిది. అధికారుల సమన్వయంతో వాళ్ళు సూచించిన విధంగా చేసుకుంటే మొత్తం లాస్ అవ్వకుండా కొంత మేరకు కూడా మనకి గెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది.
1: మేడం, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఈ ఎల్నినోపై అవగాహనతో పాటు మన రాష్ట్రం వాతావరణ పరిస్థితులపై మీరు పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.
1: ఇంతవరకు ఎల్నినోపై అవగాహన, ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ కె నాగరత్న గారు, సంచాలకులు అమరావతి వాతావరణ కేంద్రం నుంచి. పరిచయం చేసిన వారు రావుల సాయి గురీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఇంతవరకు విజయవాడ కేంద్రం నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు.

ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కిరటం, మాలకించు, ఆనందించు, అందరికి పంచు. ఎస్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్ పాటల పల్లకి. మరి పాటల పల్లకి కార్యక్రమంలో మీకు నచ్చిన, మీరు మెచ్చిన సాంగ్స్ అన్ని వింటూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు కదా. మరి ఇప్పుడు మాకోసం కూడా సాంగ్ వినిపించండి వానా మూవీ నుండి అంటూ మనకు రిక్వెస్ట్ చేస్తున్నారు లక్ష్మీ విశాల్, విశాఖపట్నం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఆకాశాన ఉన్న ఆ గంగ ఇలకు చేరితే ఎంత మెలోడియస్ గా ఉంటుందో వివరించినటువంటి ఈ సాంగ్ వస్తోంది మన ఎఫ్ఎం రెయిన్బోలో.

బ్యూటిఫుల్ మెలోడ్స్ ని విని ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి మీరు వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరి పాటల పల్లకి ప్రోగ్రామ్ లో మా కోసం నువ్వే కావాలి మూవీ నుంచి సాంగ్ వినిపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఎంవీపీ నుంచి శారద. అలానే మా కోసం కూడా సాంగ్ వినిపించండి, ఏదైనా సాంగ్ వినిపించండి అంటూ చౌటుప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్ర, గణేష్ రిక్వెస్ట్.

చేస్తున్నారు, మా కోసం వినిపించండి అంటూ. ఓకే, తప్పకుండా మీ అందరి కోసం వస్తుంది ఈ సాంగ్. వినండి వినండి, వింటూనే ఉండండి. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరికాయగా అలరించే కిరటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

ఎనర్జెటిక్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం రెయిన్బో సాగరికా. ఫ్రెండ్స్, మరి మన ప్రోగ్రామ్ లో మా కోసం ఒక్కడు మూవీ నుంచి మరొక రాకింగ్ సాంగ్ వినిపించండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు మునగపాక నుంచి నాగేశ్వరరావు, మంగరత్నం, నిరీష, నిర్మల, కార్తిక్. మరి వీరందరూ రిక్వెస్ట్ చేస్తున్న ఈ సాంగ్ వస్తోంది శంకర్ మహాదేవన్ వాయిస్ లో మన ఎఫ్ఎం రెయిన్బోలో.

0: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
1: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
2: వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్. మరి మన ప్రోగ్రామ్ లో మా కోసం తగ్గేదేలే అంటూ వచ్చి ఒక దూకుడు సృష్టించినటువంటి మూవీలో సాంగ్ మా కోసం పుష్ప నుంచి వినిపించండి అంటూ మన రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రతాప్ ఐటీఐ జంక్షన్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వీరు కోరుకుంటున్న ఈ సాంగ్ వస్తోంది మన ఎఫ్ఎం రెయిన్బోలో. స్టిట్యూన్ ఇన్ లాక్ ఎఫ్ఎం రెయిన్బో సాగరికాయతో అలరించి కిరటం ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

మీకు నచ్చే మీరు మెచ్చే పాటలను వినిపించే ప్రోగ్రాం పాటల పల్లకి. మరి పాటల పల్లకిలో ప్రేమ మూవీ నుండి సాంగ్ కావాలి అంటూ రమణారావు, అరవింద్, ఆర్నవ్, లక్ష్మీ ప్రసన్న, సాయిప్రియ గార్డెన్స్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వీరు కోరుకుంటున్న ఈ సాంగ్ వస్తుంది మన ఎఫ్ఎం రెయిన్బోలో. స్టే ట్యూన్డ్ ఇన్ లాక్ ఎఫ్ఎం రెయిన్బో.

ఎస్ ఫ్రెండ్స్, మరి టైం అయిపోతున్న కారణంగా అందరి సాంగ్స్ అయితే ప్లే చేయడం జరగట్లేదు కదా. మరి ఎవరు ఏ సాంగ్ అయితే రిక్వెస్ట్ చేశారో తెలుసుకుందాం. టెంపర్ మూవీ నుంచి సాంగ్ కావాలి అంటూ ఉమా మహేష్, రేవతి, సాత్విక్, హన్సిక, మునగపాక నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలానే సమరం మూవీ నుంచి సాంగ్ కావాలి అంటూ సాయి ఎలమంచిల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. శతమానం భవతి మూవీ నుంచి సాంగ్ కావాలి అంటూ శ్రీకాకుళం నుంచి ప్రభావతి, వంశీ, యమున రిక్వెస్ట్ చేస్తున్నారు. సుందరకాండ మూవీ నుంచి సాంగ్ కావాలి అంటూ గంగరాజు మరిపాల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా మాకోసం బాహుబలి మూవీ నుంచి సాంగ్ కావాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. సత్యబాబు చెల్లూరు నుంచి అప్పారావు రిక్వెస్ట్ చేశారు. వాలి మూవీ నుంచి సాంగ్ కావాలి అంటూ రాఘవేందర్ రెడ్డి, విజయ్, సురేష్, రాజు, చందు, వినాయక్ కాకినాడ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలానే రౌడీ ఇన్స్పెక్టర్ మూవీ నుంచి సాంగ్ కావాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. డాబా గార్డెన్స్ నుంచి ఈశ్వర్రావు, శ్రీను జగన్నాథ్పుర నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి అలానే మాకోసం పెళ్లి చేసుకుందాం మూవీ నుంచి సాంగ్ కావాలి అంటూ చిన్నవాళ్ళతేరు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు మూర్తి. ఇంకా మాకోసం కూడా సాంగ్ ప్లే చేయండి పెద్ద మూవీ నుంచి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు కుమార్, చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుచ్చిరాజ్ పాలెం నుంచి ఎన్ఈడి జంక్షన్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వీరందరూ కోరుకుంటున్న సాంగ్స్ కేవలం టైం లేని కారణంగా మాత్రమే ప్లే చేయలేకపోతున్నాం. సో మీ అందరి కోసం కూడా ఒక బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, విని ఎంజాయ్ చేయండి. వినండి వినండి, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది వాళ్ళ నుంచి కిరటం మాలకించు, ఆనందించు, అందరికీ పంచు.

మీరు వింటున్నారు 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. మరి 11 అయిపోయింది అనేసరికి మన మధురిమ అనేటువంటి కాన్సెప్ట్ తో 1960s నుంచి 1990s మధ్యలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ అన్నింటినీ వింటూ ఎంజాయ్ చేస్తూ వస్తాం కదా. మరి ఈ రోజు ఏ సాంగ్స్ మీకు మధురిమలో సాంగ్ నెంబర్ 1 అండ్ 2 గా వస్తున్నాయో వినండి.

ఎస్, బందిపోటు చిత్రం నుంచి ఈ సాంగ్ వస్తుంది, సాంగ్ నెంబర్ 1 గా. ఇక సాంగ్ నెంబర్ 2 గా వస్తుంది తోతరాముడు చిత్రం నుంచి ఈ సాంగ్.

ఎస్, మరి సాంగ్ నెంబర్ 3 గా మీ ముందుకు వస్తుంది. దేవతా చిత్రం నుంచి ఎల్లు వచ్చి గోదారమ్మ అనేటువంటి ఈ సాంగ్ వస్తుంది. మరి సాంగ్ నెంబర్ 4 గా మీ ముందుకు వస్తుంది.

స్వయంవరం మూవీలో కీరవాణి రాగంలో ఉన్నటువంటి సాంగ్, సాంగ్ నెంబర్ 5 గా మీ ముందుకు వస్తుంది. ఎస్, మరి ఇప్పుడు మీ అందరి కోసం సాంగ్ నెంబర్ 1 వచ్చేస్తోంది. మరి సాంగ్ నెంబర్ 1 మా కోసం వినిపించండి అంటూ మనకి రిక్వెస్ట్ చేస్తున్న వారు ఎవరు చూద్దాం. ఫస్ట్ మీరు మెసేజ్ చేస్తున్నప్పుడే సాంగ్ నెంబర్ ని టైప్ చేసి తర్వాత మీ డీటెయిల్స్ ని టైప్ చేసి పంపించండి. అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మరి సాంగ్ నెంబర్ 1 కోరుతున్న వారు కాకినాడ నుంచి పలక సత్యనారాయణ కృష్ణ కుమారి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి సాంగ్ నెంబర్ 1 మా కోసం కూడా అంటూ శ్రీనివాసరావు రామలక్ష్మి జంగారెడ్డిగూడెం నుంచి, అలానే సాంగ్ నెంబర్ 1 కోసమే ఈశ్వరరావు జగన్నాథ్పురం నుంచి, మరి అలానే నర్సీపట్నం నుంచి రమణమ్మ తాతయ్య వేద దామోదర రిక్వెస్ట్ చేస్తున్నారు. సాంగ్ నెంబర్ 1 మా కోసం అంటూ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదోజీ సక్కుబాయ్ సోనిక లక్ష్మీ వర్మ లడ్డుబాబు మీరంతా కూడా మూసాపేట నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అలానే నిజామాబాద్ నుంచి కూడా మురహరి యశోద జానకిరాజ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. సాంగ్ నెంబర్ 1 మా కోసం వినిపించండి అంటూ కొవ్వూరి నుంచి సత్తిరెడ్డి బసలపూడి నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. చింతలపూడి నుంచి సాంగ్ రాంబాబు కాకి అప్పారావు చెంగులపారురావుపేట నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి అలానే సాంగ్ నెంబర్ 1 మా కోసం కూడా అంటూ వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ మధు రవి నవీన రాధిక త్రిలోక్ రామదాసు కృపాచారి అనిత సాయివర్షిత్ సాయిత్విక నల్గొండ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా అలానే మా కోసం కూడా సాంగ్ నెంబర్ 1 అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు గోవర్ధన్ రావు ఇంద్రబాబు భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయ్ మొత్తిబాయి వీరంతా కూడా వనపర్తి ఆత్మకూరు దేవరపల్లి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వీరందరూ కోరుకుంటున్నటువంటి ఈ సాంగ్ వచ్చేస్తోంది మన ఎఫ్ఎం రెయిన్బోలో. వినండి వినండి, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో. సాగరిక ఇదో అలరించి కిరట మాలకించు ఆనందించు అందరికి పంచు.

ఇదే బ్యూటిఫుల్ మెలోడీని మా కోసం కూడా అంటూ రిక్వెస్ట్ చేశారు నిజామాబాద్ జిల్లా నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ అంటూ రిక్వెస్ట్ చేశారు. మరి అలానే మా కోసం కూడా వినిపించండి అంటూ బెంగళూరు నుంచి నాగ సౌజన్య, అజయ్ బాబు, ధీరేంద్ర మెహర్ బెంగళూరు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మా కోసం కూడా సాంగ్ నెంబర్ 1 వినిపించండి అంటూ మనకి రిక్వెస్ట్ చేశారు. మా కోసం సాంగ్ నెంబర్ 1 అంటూ బొట్టు తులసిదాస్, నవీపేట్ నిజామాబాద్ నుంచి రిక్వెస్ట్ చేశారు. ఎస్, మరి సాంగ్ అయితే విని ఎంజాయ్ చేశాం కదా. మరి సాంగ్ నెంబర్ 2గా మీ అందరి ముందుకు వస్తుంది తోటరాముడు చిత్రం నుంచి ఓ బంగారు రంగుల చిలుక అనేటువంటి సాంగ్. మరి ఈ సాంగ్ని మా కోసం వినిపించండి అంటూ మనకి రిక్వెస్ట్ చేస్తున్నారు కుమార్, ఎన్ఈడి జంక్షన్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి అలానే మా కోసం కూడా అంటూ సాంగ్ నెంబర్ 2 వినిపించండి అంటూ లక్ష్మీ, విశాల్, విశాఖపట్నం నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. సాంగ్ నెంబర్ 2నే మా కోసం కూడా అంటూ వెంకటరమణ, లక్ష్మి, ఆరిలోవ బాలాజీ నగర్ నుంచి, ఇంకా రమేష్ ఫ్యామిలీ వేపగుంట నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. అనకాపల్లి మునగపాక నుంచి నాగేశ్వరరావు, మణిరత్నం రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంకా వేపగుంట నుంచి, విశాఖపట్నం నుంచి శ్రీనివాసరావు రిక్వెస్ట్ చేస్తున్నారు సాంగ్ నెంబర్ 2 మా కోసం ప్లే చేయండి అంటూ. మరి వీరందరూ రిక్వెస్ట్ చేస్తున్న ఈ సాంగ్ వస్తోంది మన ఎఫ్ఎం రెయిన్బోలో. వినండి వినండి, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో. సాగరిక ఇదో అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

బ్యూటిఫుల్ సాంగ్స్ ని వింటూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు కదా. మరి 1982లో శోభన్ బాబు శ్రీదేవి గారి కాంబినేషన్ లో విడుదలైనటువంటి చిత్రం దేవత. మరి ఆ మూవీలో వచ్చినటువంటి కె చక్రవర్తి గారు సంగీతం అందించినటువంటి గీతం ఎల్లువచ్చి గోదారమ్మ అనేటువంటి సాంగ్. మరి వేటూరు సుందరరామూర్తి గారు రచించిన ఈ పాట ఎస్పి బాలు గారు, పి సుశీలమ్మ గారి వాయిస్ లో వస్తుంది. మరి ఈ సాంగ్ ని మాకోసం వినిపించండి, సాంగ్ నెంబర్ 3 అంటూ మనకి రిక్వెస్ట్ చేస్తున్న వారు ఎవరు చూద్దాం. మరి సాంగ్ నెంబర్ 3 రఘుబాబు గారు కోరుతున్నారు, రాజమండ్రి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి అలానే మాకోసం అంటూ చిన్నవాళ్ళ నుంచి చిన్న రిక్వెస్ట్ చేస్తున్నారు, సాంగ్ నెంబర్ 3 మాకోసం కూడా వినిపించండి అంటూ మనకి నెక్స్ట్ మెసేజ్ చేశారు. బుచ్చయ్య కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ చేస్తున్నారు తరాపల్లి గ్రామం నుండి. మరి వీరందరూ కోరుకుంటున్న ఈ సాంగ్. ఇంకా గొల్లలపాలెం నుండి కొండపాపు, వరలక్ష్మి, సత్యం, మనీష కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వీరందరూ కోరుకుంటున్న ఈ సాంగ్ మీకోసం మన ఎఫ్ఎం రెయిన్బోలో. వినండి వినండి, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఐదు వాళ్ళ నుంచి కిరటం ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు.

వెల్కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్. మరి మన ప్రోగ్రామ్ లో 1993లో వచ్చినటువంటి చిత్రం రాజేంద్ర ప్రసాద్ సౌందర్య కాంబినేషన్ లో వచ్చినటువంటి మూవీ రాజేంద్రుడు గజేంద్రుడు. మరి ఈ మూవీలో ఎస్వి కృష్ణారెడ్డి గారు సంగీతాన్ని అందించగా భువనచంద్ర గారు రాసినటువంటి పాట కుక్కు అనేటువంటి సాంగ్. మరి ఈ సాంగ్ ఎస్పి బాలు గారు చిత్ర గారు వాయిస్ లో ఉంది. మరి ఈ సాంగ్ ని మా కోసం వినిపించండి అంటూ ముందు రిక్వెస్ట్ చేస్తున్నారు నాగేశ్వరరావు, మంగరత్నం, కార్తీక్, శిరీష, నిర్మల కోరుతున్నారు. మరి వీరితో పాటు వాల్తేరు నుంచి, చిన్న వాల్తేరు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు సాంగ్ నెంబర్ 4 అంటూ అలా.

మే మాకోసం కూడా సాంగ్ నెంబర్ 4 అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. గంగా భవానీ శ్రీనివాసరావు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి సాంగ్ నెంబర్ 4ని మాకోసం కూడా అంటూ ప్రతాప్ ఐటీ ఏజెన్సీ నుంచి కోరుతున్నారు. మరి సాంగ్ నెంబర్ 3 and 4 మాకోసం కూడా అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పవన్ కుమార్, నాగలక్ష్మి, సునీత రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి సాంగ్ నెంబర్ 4 మాకోసం కూడా అంటూ సాయి ఎల్లమంచలి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. రాజేంద్రుడు గజేంద్రుడు మూవీ నుంచి సాంగ్ కావాలి, సాంగ్ మాకోసం కూడా ప్లే చేయండి అంటూ. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు కోరుకుంటున్న ఈ సాంగ్ వస్తోంది మన ఎఫ్ఎం రెయిన్బోలో. స్టే ట్యూన్ ఇన్ లాక్ ఎఫ్ఎం రెయిన్బో విత్ యువర్ అల్లరి కిరటం.

వెల్కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్. మరి సాంగ్ నెంబర్ 5 ని రిక్వెస్ట్ చేస్తున్నారు మహేష్ బాబు, అనురాధ, వెంకట రామలింగేశ్వరరావు వీరంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు శ్రీకాకుళం.

నుంచి, అలానే మా కోసం కూడా అంటూ మరిపాల నుంచి కనకరాజు ఆదిలక్ష్మి రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి అలానే సాంగ్ నెంబర్ 5 ని మా కోసం కూడా వినిపించండి అంటూ కన్నయ్య, పార్వతి, దుర్గారావు, సత్యకుమారి, చిన్నారి, సతీష్, శైలజ, చిన్న వీరంతా కూడా కోరుకుంటున్నారు. మరి వీరందరూ కోరుకున్న ఈ సాంగ్తో మన ప్రోగ్రామ్ కన్క్లూడ్ చేద్దాం. స్టేట్ యూనియన్ బ్లాక్ FM రెయిన్బో సాగరిక.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యాం.

ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. మీరు ఎగ్జాక్ట్లీ ట్యూన్ చేసి వింటున్నారు 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కెరట, మాలకించు, ఆనందించు, అందరికి పంచు. మరి 11:30 అయిపోయేసరికి ఒకే మూవీలో ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ అన్నింటినీ మీకోసం వినిపించేటువంటి ప్రోగ్రామ్ ఏకచిత్ర గానం. మరి ఏకచిత్ర గానం కార్యక్రమంలో ఈరోజు ఏ మూవీ నుండి సాంగ్ వింటాము అని అనుకుంటున్నారా? ఎస్, 2000లో పవన్ కళ్యాణ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన తెలుగు రొమాంటిక్ యాక్షన్ మూవీ బద్రి. మరి బద్రి మూవీ నుంచి మన ప్రోగ్రామ్ని కంటిన్యూ చేద్దాం. మరొక బ్యూటిఫుల్ సాంగ్ని తో స్టార్ట్ చేసేద్దాం మన ప్రోగ్రామ్ని. రమణ గోగుల మ్యూజిక్ అందించినటువంటి సాంగ్ వచ్చేస్తోంది జలీ షేర్వాణి వాయిస్లో మన ఎఫ్ఎం రెయిన్బోలో.

మీరు వింటున్నారు ఏకచిత్రగీనం గాత్రం కార్యక్రమాన్ని ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో. ఎస్, మరి మనం విన్నాం బద్రి మూవీ నుంచి సాంగ్స్ ని. మరి ఈ బద్రి మూవీలో రిలీజ్ అయినప్పుడు అంత పెద్దగా పాజిటివ్ టాక్ అయితే రాలేదట, కానీ రిలీజ్ అయిన కొద్ది రోజుల తర్వాత మామూలు టాక్ కాకుండా సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ టాక్ నైతే సొంతం చేసుకుంది. మరి టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ గారిని ఒక దర్శకుడిగా నిలబెట్టడంలో ఇది మంచి పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. అయితే సూపర్ హిట్ టాక్ తో పాటు 18 కోట్ల కూడా సంపాదించి పెట్టిందట ఈ సినిమాకి. మరి ఈ మూవీలో ఉన్నటువంటి ప్రతి సాంగ్ కూడా అందరి నోట కూడా వినిపిస్తూ మంచి పేరైతే సంపాదించుకుంది. అయితే అది కేవలం ఆ టైంలో మాత్రమే కాదు, ఇప్పటికీ కూడా 2 దశాబ్దాలు దాటినా కూడా ఇప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి. అటువంటి సాంగ్స్ లో నెక్స్ట్ వచ్చేస్తోంది మీ అందరి కోసం మన ఎఫ్ఎం రెయిన్బోలో రమణ గోగుల సునీత వాయిస్ లో వచ్చేస్తోంది చంద్రబోస్ గారు రాసిన ఈ సాంగ్.

April 20, 2000 రిలీజ్ అయినటువంటి బద్రి మూవీ డీటెయిల్స్ తెలుసుకుంటూ సాంగ్స్ అన్ని వింటూ వస్తున్నాం కదా. మరి ఈ మూవీలో దర్శకుడికి ఇదే ఫస్ట్ చిత్రం. మరి పూరి జగన్నాథ్ గారు దర్శకుడిగా పరిచయం అవుతూనే పవన్ కళ్యాణ్, అమిషా పటేల్, రేణు దేశాయ్, ప్రకాష్ రాజ్ వీరందరితో కూడా మూవీ తీశారన్నమాట. మరి అయితే అమిషా పటేల్ సౌత్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు మన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. అయితే ఈ మూవీలో అప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సూదింగ్ క్యారెక్టర్స్ తో మాత్రమే మనందరికీ కనిపించారు. చాలా క్లాస్ ఆడియన్స్ ని మాత్రమే అట్రాక్ట్ చేసుకునేలా సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, ఇలా అన్ని చాలా సూదింగ్ రోల్స్ లోనే మనందరికీ కనిపించారు. అయితే ఇదే ఫస్ట్ మూవీ అన్నమాట. బద్రి సినిమాతో మాస్ ప్రేక్షకుల అందరి మనసులు కూడా దగ్గరయ్యారు మన హీరో పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ మూవీకి ఈ మూవీని త్రివిక్రమ్ రావు గారు నిర్మించారన్నమాట. మరి ఈ మూవీ షాట్ కూడా చిరంజీవి గారి క్లాప్తో స్టార్ట్ అయిపోయింది. మరి ఈ మూవీలో చాలా అందరికీ కూడా బాగా ఫేమస్ అయినటువంటి డైలాగ్, ప్రకాష్ రాజ్కి, హీరో పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో ఉన్నటువంటి డైలాగ్, నువ్వు నంద అయితే నేను బద్రి, బద్రీనాథ్. మరి ఈ డైలాగ్ ఇప్పటికీ కూడా చాలా ఫేమస్గా ఉంది కదా. మరి ఈ మూవీ నుంచి సాంగ్స్ అన్నీ కూడా చాలా సూపర్ హిట్ అయ్యాయనే చెప్పుకోవచ్చు. మరి అటువంటి ఒక సాంగ్ వచ్చేస్తుంది మీకోసం మన ఎఫ్ఎం రెయిన్బోలో.

2000 లో రిలీజ్ అయినటువంటి బద్రి మూవీ గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. మరి బద్రి మూవీతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్ ఆ సినిమాతోనే కొత్త కొత్త ప్రయోగాలు అనేటువంటిది స్టార్ట్ చేశారు. ప్రయోగాలే కాదు, కాస్త సాహసమే చేశారు అంటూ ఉంటారు సినీ వర్గాలు. మరి అంతలా ఏం చేశారు అంటారా? ఎస్, జనరల్ గా టైటిల్ కార్డ్ విషయంలో ఒక ప్రత్యేకతని చూపించారట. ఫస్ట్ హీరోయిన్ నేమ్స్, తర్వాత ప్రకాష్ రాజ్ గారి పేరు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరుతో ఇండస్ట్రీ వర్గాలందరినీ కూడా ఆశ్చర్యపరిచారట. జనరల్గా ఫస్ట్ ఎప్పుడు హీరో నేమ్తో స్టార్ట్ చేస్తారు, అలాంటిది హీరోయిన్ పేర్లతో స్టార్ట్ చేసి కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు పూరి జగన్నాథ్ గారు. మరి ఈనాటి మన కార్యక్రమాన్ని ఈ మూవీ నుండి మరొక చక్కటి గీతంతో కంటిన్యూ చేద్దాం. వినండి వినండి, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

బద్రి మూవీలో ఉన్నటువంటి ప్రతి సాంగ్ కూడా చాలా అందంగా మనందరికీ వినిపిస్తూ వచ్చింది కదా. మరి ఈ సాంగ్స్ అన్నిటినీ కూడా కంపోజ్ చేశారు రమణ గోగుల్ గారు. కేవలం కంపోజ్ చేయడమే కాదు, అన్ని సాంగ్స్ని కూడా రమణ గోగుల్ గారే పాడారు. మరి కాంబినేషన్లో వచ్చినటువంటి సాంగ్స్ అన్నిటికీ కూడా సునీత గారు స్వరాన్ని అందించారు. ఎస్ ఫ్రెండ్స్, మరి నాటి మన కార్యక్రమాన్ని కన్క్లూడ్ చేసేద్దాం మరొక బ్యూటిఫుల్ సాంగ్ తో. స్టే ట్యూన్ ఇన్ లాక్ ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా, నడుగుల కామరా,
4: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. GRT జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. మరి మనమున్న ప్రోగ్రాంలో మీకు నచ్చినటువంటి సాంగ్స్, బ్యూటిఫుల్ మెలోడీస్ ఇవన్నీ కూడా ప్లే చేస్తాను మధుమంజరి కార్యక్రమంలో. మరి మధుమంజరి కార్యక్రమంలో ఫస్ట్ మీకోసం ఏ సాంగ్ వస్తుంది అని వెయిట్ చేస్తున్నారా? 2000లో అన్నయ్య మూవీ అనేటువంటి మూవీ నుంచి సాంగ్ వస్తుంది. మరి మణిశర్మ గారి సంగీతంలో ఉదిత్ నారాయణ ఉత్సాహభరితమైనటువంటి గానంతో పాటు సుజాత గారి మృదు మధుర గాత్రంలో మణిశర్మ గారు స్వరపరిచినటువంటి రొమాంటిక్ సాంగ్ వస్తుంది మన ఎఫ్ఎం రెయిన్బోలో. స్టేట్యూన్ ఇన్ లాక్ ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు.

మధుమంజరి కార్యక్రమాన్ని వింటున్నారు. 102.5 FM రెయిన్బో సాగరికలు. క్లాసిక్ ట్రాక్ అయినా ఫాస్ట్ బీట్ అయినా సూదింగ్ సౌండ్ తో వినిపించే ఎఫ్ఎం ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఎస్, మరి శ్రావణ మాసం వచ్చేసింది కదా. మరి శ్రావణ మాసం అంటేనే పెళ్లిళ్ళ సీజన్. మరి ఆ పెళ్లిలో చేసేటువంటి హడావిడి అంతా ఇంత కాదు కదా. మరి ఆ హడావిడి ఏంటో, ఎలా ఉంటుందో అనేటువంటి చెప్పేటువంటి సాంగ్ కులశేఖర్ గారు సాహిత్యాన్ని అందించగా శంకర్ మహాదేవన్ గారు పాడినటువంటి ఈ సాంగ్ సంతోషం మూవీ నుంచి వస్తోంది మన ఎఫ్ఎం రెయిన్బోలో.

ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

మరికొద్ది క్షణాల్లో హైదరాబాద్ కేంద్రం నుండి తెలుగులో జాతీయ వార్తలను వింటారు. తదనంతరం ఆకాశవాణి విజయవాడ వారి సమర్పణలో కార్మికుల కార్యక్రమాన్ని వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తున్నారు. సుజుకి కంపెనీ మాదిరిగా భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించాలని జపాన్ కంపెనీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా రాజధాని మాస్కోలో రష్యా ఉన్నత నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. వైద్య పరికరాల రంగంలో అనేక కీలకమైన సంస్కరణల ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను పెంచినట్లు ప్రభుత్వం తెలియజేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. ఉత్తర భారతదేశంలో ఈ రోజు చివరి శ్రావణ సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించి సుజుకి తరహాలోనే అద్భుతమైన విజయగాథలు సృష్టించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీని కోరారు. భారతదేశంలో పనిచేస్తున్న జపాన్ సంస్థల నుంచి సుమారు 1580 సుజుకి లాంటి కంపెనీలు వెలువడాలని తాము ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. జపాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, జపాన్ ఇండియా బిజినెస్ కన్సల్టేటివ్ కమిటీ, భారత రాయబార కార్యాలయం టోక్యోలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశ యువ శ్రామిక శక్తి, వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ, దీర్ఘకాలిక ఆశయాలు జపాన్ వ్యాపార రంగాలకు అపారమైన అవకాశాలు అందిస్తున్నాయని గోయల్ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల 75 వసంతాల వేడుకలను పురస్కరించుకుని భారత జపాన్ దేశాలు తమ వ్యాపార సహకారాన్ని మరింత లోతుగా బలపరుచుకోవాలని, రాబోయే దశాబ్దానికి తమ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశంలో సగటు కార్మికుడి వయస్సు 30 సంవత్సరాల కంటే తక్కువగా ఉందని, రాబోయే అనేక దశాబ్దాల పాటు ఇదే యువత కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇది జపాన్ కంపెనీలకు భారీ ప్రతిభావంతులను మానవ వనరులను అందిస్తుందని, అలాగే అత్యంత విశాలమైన వినియోగ మార్కెట్ను కూడా అందుబాటులోకి తెస్తుందని పీయూష్ గోయల్ చెప్పారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి 2047లో ప్రస్తుతం 4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను 30 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరడమే లక్ష్యంగా ముందుకు

సాగుతున్నామని వివరించారు. వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహిస్తూ పీయూష్ గోయల్ ప్రస్తుతం జపాన్ లో 4 రోజుల పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా రాజధాని మాస్కోలో రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మొంతోరోవ్ తో కలిసి భారత్ రష్యా వాణిజ్య ఆర్థిక శాస్త్రీయ సాంకేతిక సాంస్కృతిక సహకార అంతర్ ప్రభుత్వ కమిషన్ 27వ సమాపేశానికి ఆయన ఈరోజు సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ ను కూడా సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ప్రాంతీయ ప్రపంచ స్థాయి కీలక అంశాలపై ఇరు దేశాల మంత్రులు పరస్పర అభిప్రాయాలు దృక్పథాలు పంచుకుంటారు. దౌత్యపరమైన సంబంధాలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై ఇద్దరు మంత్రులు చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో జరగనున్న 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్ లో భౌతిక వర్చువల్ విధానాలను మిళితం చేస్తూ హైబ్రిడ్ ఫార్మాట్ లో చర్చలు కొనసాగిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భద్రతా దళాలు పోలీస్ బలగాలకు చెందిన 850 మందికి పైగా అధికారులు ఈ సదస్సులో పాల్గొని జాతీయ భద్రతకు ఎదురవుతున్న సమకాలీన అంశాలు సవాళ్లపై చర్చిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణా కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ది మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని చెప్పారు. భారత్ నూతన ఆవిష్కరణలు సాంకేతికత ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో Tier 2, Tier 3 పట్టణాల యువత కూడా భవిష్యత్తు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందేలాగా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని జయంత్ చౌదరి చెప్పారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యంగా వైద్య పరికరాల రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియంత్రణ సంస్కరణలు చేపట్టింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ 2017 వైద్య పరికరాల నిబంధనల ప్రకారం 3 ప్రధాన అంశాల్లో సవరణలు తీసుకొచ్చామని తెలియజేసింది. ఈ సంస్కరణల ద్వారా వైద్య పరికరాల అవుట్సోర్స్డ్ స్టెరిలైజేషన్ కు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడం, పరీక్ష రుసుములను క్రమబద్దీకరించి దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని ప్రవేశపెట్టడం, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అవసరాల మినహాయింపు కోసం గుర్తించిన పరిధిలో యూరోపియన్ యూనియన్ను చేర్చడం వంటి కీలక మార్పులు చేపట్టారు. ఈ సంస్కరణల ద్వారా నియంత్రణ ప్రక్రియలు మరింత సులభంగా ఉంటాయని, కంప్లైన్స్ కాస్టులు తగ్గుతాయని, పారదర్శకత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా దేశంలో అత్యాధునికమైన వినూత్నమైన వైద్య పరికరాలు సకాలంలో అందుబాటులోకి తెచ్చేందుకు ఇవి దోహదపడతాయని తెలియజేసింది. మెడికల్ డివైజెస్ నియంత్రణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో అంతర్జాతీయ నియంత్రణ సంబంధించిన నిబంధనలను అనుసరించే విధంగా ఈ సవరణలు తీసుకొచ్చామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. బీహార్లో గంగానది నీటి మట్టం క్రమంగా పెరుగుతుండటంతో పట్నా, వైశాలి, భోజ్పూర్, బక్సర్, భగల్పూర్, ముంగేర్, సమస్తిపూర్, బెగుసరాయ్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందలాది ఎకరాల వ్యవసాయ భూముల్లో పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. పట్నాలోని ప్రధాన ఘాట్ల వద్ద నది నీటి మట్టం హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోందని కేంద్ర జలసంఘం వెల్లడించింది. వరద పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో ఫరాకా బ్యారేజ్ గేట్లన్నింటినీ తెరవలసిందిగా బీహార్ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారితో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితి తీవ్రతను వివరించారు. ఒడిశాలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కటక్, అంగుల్, ధేన్కానాల్, కలహండి, నవరంగ్పూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా మరో 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పలు ఇతర జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు.
గజపతి, కోరాపుట్ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీటమున్నాయి.

0: తొలగిపోవడంతో ప్రజలు నిత్యావసర సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతోంది. ఇది పశ్చిమ బెంగాల్లో గంగానదీ పరివాహక ప్రాంతాల మీదుగా ఉత్తర ఒడిశా వ్యాపించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈరోజు ఝార్గ్రామ్, పురులియా జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల యెల్లో అలర్ట్ జారీ చేశారు. తూర్పు మేదినీపూర్, దక్షిణ చౌబీస్ పరగణా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో శ్రావణ మాసం నాలుగో చివరి సోమవారం కావడంతో పవిత్ర శ్రీ మహాకాల్ను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగుతోంది. భక్తుల సౌలభ్యం కోసం మహాకాల్ ఆలయ తలుపులను తెల్లవారుజామున 2:30 తెరిచారు. అనంతరం స్వామివారికి పంచామృతంతో అభిషేకం నిర్వహించి పవిత్ర భస్మంతో ప్రత్యేక అలంకరణ చేశారు. తెల్లవారుజామున 3 నుంచి ఆలయం ముందు భక్తులు బారతీరారు. సాయంత్రం 4 మహాకాల్ భవానీ పాల్కీ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో భాగంగా శ్రీ చంద్రమౌళీశ్వర ప్రభువును పల్లకీలో ఊరేగిస్తారు. సిక్కింలోని నథులా మార్గుండా సాగిన కైలాస్ మాన్సరోవర్ యాత్ర ఈవేళతో ముగిసింది. యాత్రలో మొత్తం 10 విడతలుగా 464 మంది భక్తులు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించి సుజుకీ కంపెనీ మాదిరిగా విస్తృత కార్యకలాపాలు సాధించాలని జపాన్లో పర్యటిస్తున్న వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. వైద్య పరికరాల నిబంధనలను సరళతరం చేయడం ద్వారా ఆ రంగంలో ప్రగతికి వీలు కల్పించామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. ఉత్తర భారతదేశంలో ఈరోజు శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ముందుగా పారిశ్రామిక అభివృద్ధిలో కార్మికుల పాత్ర గొల్లపూడి గిరిభూషణ్ రావు గారి ప్రసంగం వింటారు.
1: పారిశ్రామిక రంగం అనేది మన దేశ ఆర్థిక వ్యవస్థలోని ఒక ముఖ్యమైన భాగం. ఇది వస్తువును తయారు చేయటం వంటి పనులను చేస్తుంది. ఉదాహరణకు ఒక వ్యవసాయ రైతు పత్తి పంట పండిస్తాడు, కానీ అది మనం వాడే కాటన్ షర్టు లేదా చీర అవ్వాలంటే దానిని వస్త్రాలుగా మార్చే ఫ్యాక్టరీ అవసరం. అదే పారిశ్రామిక రంగం పని. ఇలాగే ఇనుము, ఖనిజం, మైనింగ్ ద్వారా తవ్వకాలు జరిపి తీస్తారు, కానీ ఇనుముతో రైలు పట్టాలు, ఆటోమొబైల్ భాగాలు తయారు చేయాలంటే స్టీల్ ఫ్యాక్టరీలు అవసరం. ఇవన్నీ పారిశ్రామిక రంగానికి చెందినవి. ఈ రంగంలో మూడు ప్రధాన ప్రక్రియలు ఉంటాయి. వస్తువుల తయారీ అంటే వాహనాలు, పరికరాలు, బట్టలు తయారు చేయటం, నిర్మాణం మరియు విద్యుత్ ఉత్పత్తి అంటే రోడ్డు, భవనాలు నిర్మించడం. ఈ ప్రక్రియలతో ఇది ఉపాధి అవకాశాన్ని కల్పిస్తుంది. లక్షలాది మంది కార్మికులు ఇందులో పనిచేస్తారు. దాంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఇంకా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు మారుతున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఇప్పుడు పారిశ్రామిక రంగం వల్ల దేశానికి విదేశీ మారక ద్రవ్యాన్ని సంపాదించే ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న పారిశ్రామిక రంగాన్ని నడిపించేది కార్మికులే. యంత్రాలు ఉన్నా కూడా కార్మికులే ప్రధాన పాత్ర పోషిస్తూ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో కార్మికుల పాత్ర గురించి తెలుసుకుందాం. ఉత్పత్తి శక్తి, ఫ్యాక్టరీలో యంత్రాలు ఉంటాయి, కానీ వాటిని నడిపించేది మనుషులే, అంటే కార్మికులే. ఉదాహరణకు

బట్టల ఫ్యాక్టరీలో యంత్రం ఉన్నా దానిని ఆన్ చేయటం, బట్టలు కుట్టడం, చూసుకోవటం అన్నీ కార్మికులే చేస్తారు. కార్మికులే లేకపోతే యంత్రాలే ఉన్నా ఉత్పత్తి జరగదు. అందుకే కార్మికులు పారిశ్రామిక రంగానికి ప్రాణం లాంటివారు. కార్మికులు పనిచేసి వస్తువు తయారు చేస్తారు, వాటిని అమ్మితే కంపెనీకి లాభం వస్తుంది. లాభాలు పెరిగితే కంపెనీలు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి, దేశానికి ఆదాయం పెరుగుతుంది. ఈ విధంగా కార్మికులు ఆర్థికాభివృద్దిలో ఎంతో ఉపయోగంగా ఉంటారు. ఉదాహరణకు ఒక ఆటోమొబైల్ కంపెనీలో కార్మికులు కార్లు తయారు చేస్తే వాటిని అమ్మే కంపెనీ లాభం పొందుతుంది. ఇదే దేశ పురోభివృద్దికి సహాయపడుతుంది. అలాగే పారిశ్రామిక రంగం ఉద్యోగాలను కల్పిస్తుంది. పనికి వెళ్లే అవకాశం వస్తే కుటుంబాలు ఆదాయాన్ని సంపాదించగలవు, పేదరికం తగ్గి సామాజిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఒక గ్రామానికి ఫ్యాక్టరీ వస్తే ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి కలుగుతుంది, వాళ్ల జీవన శైలి మెరుగుపడుతుంది. ఈ రోజుల్లో ఆటోమేషన్, కంప్యూటర్ ఆధారిత యంత్రాల లాంటివి సాంకేతికతకు అనుగుణంగా పరిశ్రమలో కొత్త టెక్నాలజీ వస్తుంది. కార్మికులు ఈ కొత్త పద్ధతులను నేర్చుకుని వాటిని వాడటం ద్వారా పరిశ్రమల మధ్య పోటీ సామర్థ్యం పెరుగుతుంది. ఇదంతా కార్మికుల వల్లే సాధ్యపడుతుంది. కార్మికులు లేకపోతే పారిశ్రామిక అభివృద్ది అసాధ్యమే. వారి శ్రమ, నైపుణ్యం, కొత్త పరిజ్ఞానం, అలవర్చుకునే సామర్థ్యం ఇవన్నీ కూడా పరిశ్రమల అభివృద్దికి మూలస్తంభాలు. పారిశ్రామిక రంగం అభివృద్దిలో చిన్న తరహా పరిశ్రమల ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక దేశం ఆర్థికంగా అభివృద్ది చెందాలంటే చిన్న తరహా పరిశ్రమలు చాలా ముఖ్య పాత్రని పోషిస్తున్నాయనే చెప్పాలి. ఈ సంస్థల్లో యంత్రాన్ని మించిన కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి దేశ ఆర్థికాభివృద్దిలో పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న తరహా పరిశ్రమల అవసరం ఎంతైనా ఉంది. అంటే పెద్ద తరహా పరిశ్రమలతో చిన్న తరహా పరిశ్రమల్ని సమన్వయపరుచుకుని ఎక్కువగా విస్తరించితే పారిశ్రామికంగా అభివృద్ది చెందేటువంటి అవకాశం ఉంది. కావున చిన్న తరహా పరిశ్రమలు పారిశ్రామిక అభివృద్దిలో ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తున్నాయి. యంత్ర సహాయం లేకుండా నడిచేటువంటి వాటిని చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, ఎంటర్ప్రైజెస్ అంటాము. ఇవి కొద్దిపాటి యంత్రముల సహాయంతో, కార్మికుల సహాయంతో వస్తువు ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమలు. ఈ తరహా పరిశ్రమలు ఎక్కువగా ఇళ్లలోనే స్థాపించబడతాయి. కార్మికులే పారిశ్రామికులుగా, కుటుంబ సభ్యులుగా ఉంటారు. దీనిని కుటీర పరిశ్రమ అని కూడా అంటారు. అదేవిధంగా ఎంటర్ప్రైజెస్ అంటే ఇంకా తక్కువ స్థాయి కలిగినటువంటి, తక్కువ పెట్టుబడితో ఉన్నటువంటిది. చిన్న పరిశ్రమలు ఎంతో ప్రయోజనాన్ని చేకూర్చుతాయి. కార్మికుల సహాయంతో వాటి పాత్ర శ్లాఘనీయమైనటువంటిది. ఇవి అభివృద్ది చెందుతున్నటువంటి దేశాలకు ఎంతో సహాయకారిగా ఉంటాయి. ఈ పరిశ్రమ లేకుండా పేద దేశాలు అభివృద్ది చెందడం సాధ్యం కాదు. కాబట్టి చిన్న తరహా పరిశ్రమలు విస్తరించబడాలంటే వాటి విస్తరణకు కావలసిన సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలపైన కూడా ఎంతైనా ఉన్నది. ప్రభుత్వాల సహకారంతో చిన్న తరహా పరిశ్రమలు ఎక్కువగా స్థాపించబడితే ఆ ప్రాంతం ఎక్కువగా అభివృద్ది చెందుతుంది. వీటిని గ్రామాల్లో, పల్లెల్లో స్థాపిస్తే పల్లెల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఇవి శ్రమ సాంద్రతమైన లక్షణాలు కలిగి ఉంటాయి. శ్రమ సాంద్రతము అంటే కార్మికులు, శ్రామికులు పనిచేస్తారు, యంత్రాలతో పనిలేదు. కాబట్టి ఇవి అధిక సంఖ్యలో ఉద్యోగావకాశాలు సృష్టించగలుగుతాయి. కార్మికుల జీవన భృతికి చిన్న తరహా పరిశ్రమలు శక్తివంతమైన పరికరంగా ఉపయోగపడతాయి. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఆధారపడేది వ్యవసాయం. చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు మొదటిది నిరుద్యోగ సమస్య తీరుతుంది. రెండవది వనరుల గమనశీలతను, వ్యవస్థాపన నైపుణ్యాన్ని పెంచుతుంది. అలాగే దేశ సాంఘిక శ్రేయస్సును గతంలో పట్టించుకోకుండా ఉన్న నైపుణ్యాలను చిన్న వ్యవస్థాపకులు ఇప్పుడు వెలికి తీసుకువచ్చారు. ఈ విధంగా పెద్ద పరిణామంలో వనరులను చిన్న పరిశ్రమల అభివృద్ది కోసం వినియోగిస్తారు. దాంతో కార్మికులకు చక్కని ఉపాధి లభిస్తుంది. పారిశ్రామిక రంగంలో కార్మికుల పాత్ర, వారు అందించే సేవలు ఇలకట్టలేనివి. వీరు కూడా ఉద్యోగ భద్రత విషయంలో
అనేక సవాళ్లను

ఎదుర్కొంటారు. ఆ సవాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ కార్మికుల సమస్యలు ఎక్కువగా సంఘటిత రంగంలో కనిపిస్తున్నాయి. ఇవి కార్మికుల జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తూ దేశ ఆర్థికాభివృద్ధిలో ఆటంకాలు కలిగిస్తున్నాయి. ఈ అసంఘటిత రంగం అనేది ప్రభుత్వానికి నమోదు చేయని అధికారిక లెక్కలలో లేని చిన్న స్థాయి వ్యాపారాలు, స్వయం ఉపాధి పొందిన వ్యక్తులు కలిగిన రంగం. ఈ రంగంలో పనిచేసే సంస్థలు సాధారణంగా 10 మంది కంటే తక్కువ ఉద్యోగాలను కలిగి ఉంటాయి. ఇవి ప్రభుత్వ నియంత్రణకు లోబడవు. అలాగే ఉద్యోగులకు శ్రమ చట్టాల పరిరక్షణ ఉండదు. ఈ అసంఘటిత రంగంలో సవాళ్లు, సమస్యలు ఎందుకు వస్తాయంటే ముఖ్యంగా ఉద్యోగ భద్రత లేకపోవడం. అంటే ఈ రంగంలో ఉద్యోగులు సాధారణంగా కాంట్రాక్టు లేదా రోజువారీ వేతనంతో పనిచేస్తారు. ఇది ఉద్యోగ భద్రతను హరించడమే కాకుండా శ్రమ చట్టాలు అమలుపరచడంలో కొంచెం కష్టతరం చేస్తుందని చెప్పాలి. మరో సమస్య తక్కువ వేతనాలు. అనేక పరిశ్రమల్లో కార్మికులు కనీస వేతనానికి కూడా పనిచేస్తున్నారు. కొన్ని పరిశ్రమల్లో కార్మికులు కనీస వేతనం కన్నా తక్కువ వేతనం పొందుతున్నారు. ఇంకా ఈ రంగంలో ఉద్యోగాలకు ఆరోగ్య బీమా, పెన్షన్, సెలవులు వంటి ప్రయోజనాలు లభించవు. అంటే సామాజిక భద్రత లేకపోవడమే కొన్ని పరిశ్రమల్లో అనారోగ్యకరమైన పరిస్థితులు తటస్థపడుతూ ఉంటాయి. ఇటుకల వట్టీలు లేదా ఇటుకల కొలిమి పరిశ్రమల్లో కార్మికులు పొగ, వేడి మరియు పొడిగా ఉండే వాతావరణంలో పనిచేస్తున్నారు. ఎండలో పనిచేయాల్సి రావడం, నిరంతరం తక్కువ ఆక్సిజన్ ఉన్న పొగమయమైన వాతావరణం మరియు శరీరానికి హానికరమైన పొడిధూళి కారణంగా శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, నీరసం, తలనొప్పులు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. ఇది వారి ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఇంకా శ్రమ దోపిడీ అనేది కూడా కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. అనేక పరిశ్రమల్లో కార్మికులు ఎక్కువ గంటలు పనిచేస్తూ తక్కువ వేతనం పొందుతున్నారు. ఈ పరిస్థితుల్లో శ్రమ దోపిడీ ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారింది. దీనిని ప్రభుత్వాల జోక్యం, కార్మిక సంఘాల బలోపేతం మరియు శ్రామిక చట్టాల సమర్థవంతమైన అమలు అత్యంత అవసరం. అలాగే సామాజిక భద్రత లేకపోవడం కూడా మరో సమస్యగా చెప్పవచ్చు. అసంఘటిత రంగంలోని కార్మికులకు సాధారణంగా ఆరోగ్య బీమా, పెన్షన్, మెటర్నిటీ లీవు, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉండవు. దీని ఫలితంగా ప్రమాదాలు జరిగినప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి ప్రభుత్వాలు, కార్మిక సంఘాలు మరియు యజమానులు కలిసి కార్మిక చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మొదటిది, కార్మిక చట్టాలు కఠినంగా అమలు. ఇప్పటికే ఉన్న కార్మిక చట్టాలను బలంగా అమలు చేయాలి. అసంఘటిత రంగంలో కూడా కార్మికులకు హక్కులను కాపాడే విధంగా ప్రభుత్వాలు సమర్థవంతంగా చర్యలు తీసుకోవాలి. రెండవది, కనీస వేతనాల బలోపేతం. ప్రతి రంగానికి తగిన కనీస వేతనం నిర్దేశించి అందరికీ చెల్లించేలా చూడాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఇది వర్తించేలా చూడాలి. మూడవది, సురక్షితమైన వాతావరణం. పరిశ్రమల్లో ఆరోగ్యకరమైన, సురక్షితమైన వాతావరణం కల్పించాలి. నాలుగవది, కార్మికులకు శిక్షణ. నూతన సాంకేతిక విధానాలను అనుగుణంగా కార్మికులకు శిక్షణ ఇవ్వాలి. ఇది వారి ఉపాధిని నిలబెట్టుకోవటానికి, ఆదాయాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. ఐదవది, సామాజిక భద్రత. పథకాలు అమలులోకి తేవాలి. ఆరోగ్య బీమా, పెన్షన్, మెటర్నిటీ లీవు, బెనిఫిట్స్ వంటి వాటిని అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు కూడా వర్తించేలా తగిన చర్యలు తీసుకోవాలి. ఆరవది, కార్మిక సంఘాల బలోపేతం. కార్మికులు తమ హక్కుల కోసం పోరాడేందుకు కార్మిక సంఘాలు బలంగా ఉండాలి. వీటికి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అవసరం. ఏడవది, పరిశ్రమలపై నియమితంగా తనిఖీలు చేసి కార్మిక చట్టాలను పరిశీలిస్తున్నారా లేదా అని పరిశీలించాలి. ఇవే కార్మికులకు కొన్నంత అండదండ. పరిశ్రమల అభివృద్ధి అంటే కేవలం యంత్రాల అభివృద్ధి మాత్రమే కాదు, అక్కడ పనిచేసే ప్రతి కార్మికుడి అభివృద్ధి కూడా అవసరం. ప్రస్తుత ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ఉద్యోగ భద్రత, ఆరోగ్య సంరక్షణ, సామాజిక భద్రత వంటి అంశాల్లో ఇది పరిశ్రమలో పని వాతావరణాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది.
భవిష్యత్తులో పారిశ్రామిక ప్రగతికి శాశ్వతంగా

0: తోడ్పడాలంటే కార్మికుల శిక్షణ, వేతన సంరక్షణ, ఆరోగ్య నిబంధనల అమలుపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే పరిశ్రమలు, శ్రమ విభాగం ప్రజలు కలిసి పనిచేస్తే పారిశ్రామిక రంగం మరింత సమగ్రంగా అభివృద్ది చెందుతుంది. అలాగే కార్మికుల కృషి వెలకట్టలేనిది. ఇది గౌరవించబడితేనే వాస్తవమైన అభివృద్ది సాధ్యమవుతుందని ఆశిద్దాం.
1: పారిశ్రామిక అభివృద్ధిలో కార్మికుల పాత్ర. గొల్లపూడి గిరిభూషణరావు గారి ప్రసంగం మీరు ఇంతవరకు విన్నారు. కార్మికుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆశయం, పోలవరపు సాయిబాబా గారి కథానిక.

శ్రమ నవ్వితే శక్తి, శక్తి నవ్వితే ఉత్పత్తి, ఉత్పత్తి నవ్వితే ఆనందం, ఆనందం నవ్వితే కృషి ఫలితం, కార్మికులు నవ్వితే జగతి, జగతి నవ్వితే ప్రగతి అన్న మాటలు వినపడగానే సభలో తప్పట్లు మారుమ్రోగాయి. ఇది ఫ్యాక్టరీ వార్షికోత్సవ సభకు విచ్చేసిన శ్రామికుల ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిశ్రమల కమిషనర్ ఆనంద్ అన్న మాటలు. కార్మిక శక్తియుక్తులే దేశాభ్యున్నతి అని నమ్మే వ్యక్తి ఆనంద్. సభానంతరం కార్మికులంతా పరిశ్రమల కమిషనర్ ఆనంద్ గారిని చుట్టుముట్టారు. అభిమానంతో ఆయన్ని ఆశ్చర్యంతో యగాదిగా చూస్తున్నారు. చేతులు కట్టుకుని వినమ్రతతో నిల్చున్నారు. ఆనంద్ అందరినీ ఆప్యాయతతో పలకరిస్తూ, నన్ను మీరంతా వేరుగా చూస్తున్నారు, ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. గతంలో నేను మీతో కలిసి ఈ ఫ్యాక్టరీలో పనిచేసిన వాడిని అని మర్చిపోయారు. నేనెప్పుడు మీవాడినే, ఈ ఫ్యాక్టరీ నాకు కన్న తల్లి అని అనగానే కార్మికులందరూ ఆనందంతో గెంతులు వేస్తూ జయ జయ నినాదాలు పలికారు. ఫ్యాక్టరీ ఎండి శ్రీనివాసరావు దూరంగా ఉండటం గమనించి దగ్గరకు వెళ్లి, ఏమిటి సార్, నన్ను దూరంగా ఉంచుతున్నారు, ఇది మీకు భావ్యమేనా అన్నాడు. సారీ సార్, మీరు అలా అనుకోకూడదు, దేనికైనా కొన్ని పద్ధతులంటూ ఉంటాయి కదా, అవి పాటించాలి కదా, మీరు ప్రభుత్వ అధికారి అన్నాడు. కావచ్చు, కాని నేను మీ అవుట్ హౌస్లో ఉండి బ్రతికిన వాణ్ణి, మీ చల్లని ఆశీస్సులే నా ఈ స్థితికి కారణం అన్నాడు ఆనంద్ శ్రీనివాసరావు చేతులు పట్టుకుని. ఆనంద్ గతంలో అదే ఫ్యాక్టరీలో మెకానిక్ గా ఇదే శ్రీనివాసరావు గారి వద్ద పనిచేశాడు. శ్రీనివాసరావు గారికి ఆనంద్ ప్రతిభ గురించి తెలుసు, అందుకే అతనంటే వల్లమాలిన అభిమానం. అందుకనే తన అవుట్ హౌస్లోనే ఉంచుకున్నాడు. ఆనంద్ శ్రీనివాసరావు గారి స్పర్శతో గతంలోకి జారుకున్నాడు. తన తండ్రి ఆనంద్ను అవుట్ హౌస్లో ఎందుకు ఉంచాడు అర్థం కాలేదు శిరీషకు. ఆ విషయమే రోజుకోసారి ఆలోచిస్తూ ఉండేది. బేతాళ ప్రశ్నకు సమాధానంలా శిరీషకు ఆనంద్ ఒక పెద్ద సమస్య అయ్యాడు. అతనంత గిట్టకపోవటానికి గల కారణాలంటూ ఏమైనా ఉన్నాయా అంటే అవి కనపట్లా. ఆ లేకపోవడం ఏమిటి, ఆనంద్ అందరిలాగా ఫ్యాక్టరీలో పనిచేస్తున్న చిన్న ఉద్యోగి, తండ్రి శ్రీనివాసరావు ఫ్యాక్టరీ మేనేజరు. మరి ఆనంద్కి అవుట్ హౌస్లో నివాసం ఏమిటి అని కావచ్చు. లేదా ఆనంద్ ఫ్యాక్టరీలో చేరిన నాటికి ఐటీఐ మాత్రమే చదివాడు, ఆ తర్వాత పాలిటెక్నిక్ చేసి మెకానిక్ అయ్యాడు. ఆనంద్కి ఎడమకాలు పోలియో, అందుకని శిరీషకు చిరాకు కావచ్చు. ప్రతిరోజు ఆనంద్ ఫ్యాక్టరీకి వెళుతూ ఉండగా శిరీష అతని నడకనే గమనిస్తూ ఉండేది. ఒకవైపుకు వంగి నడవడం తండ్రి శ్రీనివాసరావు, హాస్టల్ నుంచి వచ్చి శిరీషకు ఆనంద్ గురించి చాలా గొప్పగా చెప్పడం ఆవిడకి నచ్చేది కాదు. అతని సంస్కారానికి చేతులెత్తి నమస్కరించాలి అని తండ్రి అంటుంటే చిరాకు పడేది. అయితే శిరీష ఆనంద్ని ఇంతకుముందు అందగాడిగా ఊహాసుందరుడిగా ఊహించుకుంది. తేరా చూస్తే అవిటివాడు, పైగా పెద్ద రంగేమీ కాదు, పదే పదే చూడాలనిపించేవాడు కాదు. మరి తన తండ్రి అంత గొప్పగా ఎందుకు చెప్పినట్లు అనుకుంది. తప్పనిసరే తండ్రి ఇష్టాన్ని కాదనలేక అప్పుడప్పుడు అతనితో మాట్లాడటం తప్పేది కాదు. ఆనంద్ మాత్రం శిరీషతో ముభావంగానే ఉండేవాడు. శ్రీనివాసరావు ముందుగానే ఆనంద్తో చెప్పాడు, శిరీష తల్లిలేని పిల్ల, నా పెంపకంలోనే పెరిగింది, ఎలా పెంచానో ఏమో నాకే తెలియదు. శిరీష ఎప్పుడన్నా నిన్ను విసుక్కున్నా కసురుకున్నా పట్టించుకోకు అని. ఆనంద్ ఉదయాన్నే లేస్తాడు, తన పనులు తాను స్వయంగా చేసుకుంటాడు, వంట చేసుకుంటాడు, బట్టలు ఉతుక్కుంటాడు, సమయం దొరికితే ఏదో ఒక పుస్తకం చదువుతూనే ఉంటాడు. అలాగే బీటెక్ చేశాడు, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాడు, అంతేకాదు డిగ్రీ వాళ్లకు ట్యూషన్ చెబుతూ ఉండేవాడు, పోటీ పరీక్షలు వెళ్లే వారికి శిక్షణ ఇస్తూ ఉండేవాడు. ఇంత చేస్తున్నా

ఏనాడు కార్మికునిగా తన బాధ్యతలను మర్చిపోలేదు. ఇదంతా శిరీషకు వేలవిరిగా ఉంది, అసహనంగా ఉండేది. ఓ రోజున శిరీష తన తండ్రితో నిష్కర్షగా చెప్పేసింది, ఆనంద్ ఔట్ హౌస్ లో ఉండటం నాకిష్టం లేదు అని. ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్, అతనికి మీరు అంత విలువ ఎందుకు ఇస్తారు?

నిలబడలేని వాడు నాకు భర్త. అవునమ్మా, అతను రెండు కాళ్ళ మీద నిటారుగా నిలబడలేకపోవచ్చు, స్వశక్తి మీద నిలబడగలడు, అనుకున్నది సాధించగలడు. నా మాట విని నువ్వు సారీ నానా, అతన్ని అలా ఊహించుకోలేను. ఆ అవిటివాడు ఏమిటి నాన్నా, అసలు మీరు ఎలా అనుకుంటున్నారు అంటూ విసుగ్గా వెళ్ళిపోయింది. శ్రీనివాసరావుకు ఆశ్చర్యం వేసింది. తన కూతురు ఓ వ్యక్తి శారీరక లోపం గురించి అంత సంస్కారరహితంగా మాట్లాడటం మనసుకు ఎంతో బాధ అనిపించింది. ఇక శిరీషకు చెప్పి లాభం లేదు అనుకున్నాడు. శిరీష తల్లి ఓ మూర్ఖురాలు. ఎప్పుడు చూసినా ఆమె ముఖం కారు కారుమంటూ ఉండేది. అత్తమామలు భర్త కలిసి మాట్లాడుకుంటూ ఉంటే సహించేది కాదు, ఏదో ఒక గొడవ పెడుతూనే ఉండేది. శ్రీనివాసరావు ఇంటిలో మనశ్శాంతి లేకుండా చేసేది. నోటికి ఎంత వస్తే అంతగా మాట్లాడేది. ఆ తల్లి లక్షణాలే తన కూతురుకు వచ్చాయి, ఎక్కడ పోతాయి అనుకున్నాడు శ్రీనివాసరావు. శ్రీనివాసరావుని భార్య కొంగును ముడేసుకోవాలి అనుకుంది, తాను చెప్పినట్లు ఆడించాలి అనుకుంది. అది గమనించిన ఆమెతో తెగదెంపులు చేసుకున్నాడు శ్రీనివాసరావు. నాటి నుండి కూతురు బాధ్యతలు తానే నిర్వర్తిస్తున్నాడు. శిరీషకు తండ్రిగా కొంచెం గారాభంగంతో పెంచాడు. ఎవరిని లెక్క చేయని తత్వం చిగురించింది ఆమెలో. పెడసరిగా మాట్లాడటం అలవాటు చేసుకుంది. చదువులో వెనకబడింది. తక్కువ మార్కులతో డిగ్రీ పూర్తి చేసింది. ఓ రోజు ఆనంద్ దగ్గరకు తన స్నేహితురాలు రమ్య కోచింగ్కి రావటం చూసి పిలిచింది. ఏ, ఇంతకంటే గొప్పవాడు దొరకలేదా నీకు కోచింగ్కి, ఇతని దగ్గరకు వస్తున్నావు అంది. చాలా బాగా చెప్తారు, అతనికి తెలియని సబ్జెక్ట్ అంటూ లేదు, అన్నిటినీ విశ్లేషించి అర్థం చేసుకునేలా చెప్పగలగడం ఆనంద్ గారికి మాత్రమే తెలుసు అని నా అభిప్రాయం. ఎంత గుంజుతున్నాడేమిటి, అదే ఫీజు అంది శిరీష. ఆయన కోచింగ్ ఎంతైనా ఇవ్వచ్చు, కానీ ఆయన డబ్బు మనిషి కాదు. ఆయన దగ్గరకు వచ్చేవాళ్లంతా నిరుద్యోగులు, చిరుద్యోగులు, పూటకు గతిలేని వాళ్లు. ఉద్యోగాలు వచ్చాక ఎవరు ఎంత ఇస్తే అంతా తీసుకుంటారు. ఆశ్చర్యంగా లేదు, ఈ రోజుల్లో ఇతరులకు సాయం చేయాలనుకునే ఇలాంటి వారు కూడా ఉన్నారంటే శిరీష కాస్త విస్మయం కలిగింది. జీవించడానికే డబ్బు, కానీ డబ్బే జీవితం కానే కాదు. ఆనంద్ అటువంటి వ్యక్తి. ఆనంద్ తల్లిదండ్రులు అసంఘటిత కార్మికుల భవన నిర్మాణాల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని వాళ్లు. కొడుకుకు వచ్చిన పోలియో వైద్యం చేయించడానికి ఎంతో గజగజలాడిపోయేవారు. తల్లిదండ్రులు తనకు జన్మనిచ్చారు, అదే 10,000, వాళ్ళని రుణం తీర్చుకుంటే చాలు అనుకునేవాడు ఆనంద్. దురదృష్టవశాత్తు తల్లిదండ్రులు పనిచేస్తున్న భవనం గోడ కూలి చనిపోయారు. యాజమాన్యం ఏ విధమైన నష్టపరిహారాన్ని అందించలేదు. ఆనాటి నుంచి ఆనంద్ ఆలోచనలో ఒక సంఘర్షణ. అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం పాడుపడాలి అని ఆలోచిస్తూనే ఉండేవాడు. ఆ ఆలోచన వేరు, ధ్యేయం వేరు అనుకున్నాడు. పాండవులంతటి వారే విరాటరాజు కొలువులో ఉద్యోగాలు చేశారు. అలా అని వ్యాపారంలో నష్టం వచ్చిందని, కర్మాగారం మూతబడిందని వాపోకుండా సమయం వస్తే ఒక భీముడిగా, ఓ అర్జునిగా తనను తాను నిరూపించుకోవాలి అనుకున్నాడు. ఆనంద్కి తన బాగు కంటే ఇతరుల బాగు అంటే ఆనందం, తన విజయానికంటే ఇతరుల విజయం అంటే ఆనందపడతాడు. ముఖంలో గాని మాటల్లో గాని రవ్వంతా అసూయ ఎరుగనివాడు. ఓ రోజు శిరీష ఆనంద్ గురించి పేపర్లో ఒక వ్యాసం చూసింది. సివిల్లో టాప్ ర్యాంకులో పాస్ అయిన మేధావి అని. అతన్ని చిన్న తరహా పరిశ్రమ శాఖకు కమిషనర్గా పోస్ట్ చేసినట్లు తనకు బిచ్చెక్కిపోయింది. శ్రీనివాసరావుకి ఆనంద్ తన ఇంట్లో చేరినప్పటి నుంచి తరచూ ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నాడు. కూతురు శిరీష పేపర్లో చదివిన విషయాన్ని తండ్రికి చెప్పింది. అతని గురించి నాకు తెలుసమ్మా అంటూ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. ఆనంద్ ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడానికి ఫ్యాక్టరీకి వెళ్లాడు. శ్రీనివాసరావు గారు అప్రయత్నంగా కుర్చీలోంచి లేచి నిలబడి నమస్కారం చేశాడు. ఆనంద్ చెలించిపోయాడు. ఏమిటి సార్, ఏమిటిది, నేడు నేను ఈ స్థాయికి రావడానికి కారణం ఇదంతా మీ చలవే, మీరు నాకు గురువు, దైవం, శక్తియుక్తులు కూడా అన్నాడు. ఆ మాటలకు విస్తుపోయాడు శ్రీనివాసరావు. ఆనందులో ఏమాత్రం తేడా కనిపించలేదు. అదే చూపు, అదే మాట, అదే వినయం, అదే చిరునవ్వు. అందుకే పెద్దలు అన్నారు, నిండుకొండ తొలగదు అని అనుకున్నాడు శ్రీనివాసరావు. ఇంతలో ఫ్యాక్టరీలోని కార్మికులంతా బిలబిలాబంటూ వచ్చి అతని చుట్టూ మూగారు. రెండు చేతులతో నమస్కరించారు. మమ్మల్ని మర్చిపోకండి బాబుగారు అన్నారు. మీరంతా నన్ను ఆశీర్వదించాలి తప్ప నమస్కారాలు పెట్టి మీ నుండి నన్ను దూరం చేయకండి. మనమంతా నమస్కరించవలసినటువంటిది ఈ ఫ్యాక్టరీకి, ఇది మన కన్నతల్లి,

0: పట్ల అలక్ష్యం, అలసత్వం లేకుండా మీరు శ్రమశక్తితో దీన్ని ఒక దేవాలయంలో తీర్చండి. ఆనాడు మనం అనుకున్న కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ ఫ్యాక్టరీ మనకు తీరుస్తుంది అన్నాడు. ఫ్యాక్టరీ బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే ఫ్యాక్టరీ బాగుంటుంది. ఈ నిజాన్ని లోకానికి చాటండి అన్నాడు. పరివర్తన చెందిన శిరీష ఆనంద్పై ఆసక్తిని పెంచుకోవడం జరిగింది. తన తండ్రి గతంలో అతన్ని గురించి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. ఆనంద్తో ఒంటరిగా కలిసి తన అభిప్రాయాన్ని చెప్పాలనుకుంది. ఆనంద్ను కలవడానికి వెళ్లాలనుకుంటూ ఉండగా ఓ కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. అందులోంచి ఒక అందమైన అమ్మాయి దిగింది. చూస్తే ధనికుల అమ్మాయిలా ఉంది. చెరగని చిరునవ్వు, ఇంతలేసి కళ్ళు, పసుపు నిమ్మపండు ఛాయ, ప్రశాంతతను కురిపించే ముఖం చూడగానే ఎంతటి వాళ్లైనా నిశ్చేష్టులైపోతారు. ఆనంద్ కారు ఆగిన శబ్దం విని బయటకొచ్చాడు. రమ్య నువ్వా అన్నాడు. ఏ ఇంకెవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా అంది రమ్య. నాకంతటి అదృష్టం కూడానా అన్నాడు ఆనంద్. అంటే అవకాశం వస్తే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారనమాట. ఇది కళ్ళలతోనా? ఇద్దరూ నవ్వుకున్నారు. ఇదంతా చూస్తున్న శిరీష తన మూర్ఖత్వానికి సిగ్గుపడింది. వారిద్దరి మధ్య తాను అన్ని విషయాల్లోనూ చిన్నదిగా కనిపించింది. ఆశయాలను ఆదర్శాలను చేతలతో చూపిన ఆనందను అభినందించడం ధర్మం అనుకుని క్రిందకు వచ్చింది. ఆనంద్ గారు కంగ్రాచులేషన్స్ అంది. థ్యాంక్ యూ. ఈమె రమ్య, నా కాబోయే భార్య. నన్ను జాలిబడి చేసుకోవాలనుకుంటుంది. కాదు కాదు, వెంటబడి ప్రేమించి మరీ చేసుకోవాలనుకుంటున్నాను అంది రమ్య. నిజంగా మీరు అదృష్టవంతురాలు అంది శిరీష. ఇంతలో ఫ్యాక్టరీ కోత వినిపించింది. అప్పటి వరకు పనిచేసుకుని ఇక చాలు, ఇళ్లకు వెళ్ళండి అని బయట గెంటినట్లుగా ఉంది ఆ కోత. ఆనంద్ ఫ్యాక్టరీ ఉదయపు కోత, సాయంత్రపు కోత మధ్యలో తాను జీవించిన జీవితాన్ని గుర్తు చేసుకుని ఆనందంగా నిట్టూర్చాడు. ఆనంద్ దగ్గరకు చదువుకున్న వారు ఒకరి తర్వాత ఒకరు వస్తూ అతన్ని పూలమాలతో ముంచెత్తున్నారు, అభినందనలు కురిపిస్తున్నారు. ఇదంతా ఆనంద్కి ఇబ్బంది అనిపించింది. పుట్టిన మనిషిని తన జీవితానికి ఒక ధ్యేయాన్ని, ధ్యేయానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని అవిరేళ కృషి చేయాల్సిందే తప్ప నేను గొప్ప అని అనుకుంటే ఏనాటికైనా ఎదగలేడు అని శిరీష్ అనుకుంది. అప్పుడే ఇంటికి వచ్చిన శ్రీనివాసరావు గారి గుండె బరువెక్కింది. నా అంత దురదృష్టవంతుడు ఎక్కడైనా ఉంటాడా అనుకున్నాడు. కొందరు ఆనంద్ గారి సామాన్లు కారులో పెట్టారు. ఆనంద్ శ్రీనివాసరావు దగ్గరకు వెళ్లి, సార్ వస్తాను, మిమ్మల్ని నా జీవితంలో మర్చిపోలేను అన్నాడు. ఆనంద్ రమ్య కారు వైపు నడిచి వెళుతూ ఉంటే శిరీషకు అతని నడకలో తేడా కనిపించలేదు. ఎంతో హుందాగా నడుస్తున్నట్టు అనిపించింది. అప్రయత్నంగా కళ్ళల్లోనూ నీళ్లు సుళ్ళు తిరిగాయి. శ్రీనివాసరావు నిశ్చేష్టుడై నిలబడిపోయాడు.
1: ఆశయం పోలవరపు సాయిబాబా గారి కథానిక మీరు ఇంతవరకు విన్నారు. ఇప్పుడు కార్మిక గీతం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఇంతవరకు ఆకాశవాణి విజయవాడ వారి సమర్పణలో కార్మికుల కార్యక్రమాన్ని విన్నారు.

బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం వినిపిస్తుంది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇది అలరించి కెరట మాలకించు ఆనందించు అందరికీ పంచు. మరి మనమున్న ప్రోగ్రామ్ లో అపరిచితుడు మూవీ నుంచి సాంగ్ వస్తుంది. 2005 లో రిలీజ్ అయింది మూవీ. మరి ఈ మూవీకి హరీష్ జయరాజ్ గారు సంగీతం అందించగా కునాల్ గంజావాలా వసుంధరా దాస్ పాడినటువంటి ఈ సాంగ్ భువనచంద్ర గారి సాహిత్యంలో.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: దేశీయంగా విత్తనాల ఉత్పత్తి ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గించుకోవచ్చని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. సుస్థిరమైన వ్యవసాయ రంగం దేశ ఆర్థికాభివృద్దికి దోహదపడుతుందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కాకినాడ సముద్ర తీరంలో గల్లంతైన యువకుల గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. వార్తల వివరాలు: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఉపరాష్ట్రపతికి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏలూరు జిల్లా ముసునూరు గ్రామంలోని గోర్మెట్ పాప్కాన్ పరిశ్రమ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో దేశంలోనే తొలిసారిగా అభివృద్ది చేసిన నాన్ జీఎంఓ పాప్కాన్ మొక్కజొన్న వంగడాన్ని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉపరాష్టపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులను ఉపరాష్టపతి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశీయంగా ఉత్పత్తి చేసే విత్తనాల ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గించుకోవచ్చని తెలిపారు. ఈరోజు ఆవిష్కరించిన విత్తనం దేశ వ్యవసాయ రంగంలో స్వావలంబనకు మరో ముందడుగని ఉపరాష్ట్రపతి పేర్కొంటూ,
1: Our mother Bharat was dependent on imported hybrid seed technology for high quality popcorn maize. As we all know, every ton of that dependency was a quite outflow of our foreign exchange and a reliance on someone else's innovation. Today, with the launching of India's first non-GMO high expansion popcorn maize hybrid seed developed and grown right here on our mother Bharat soil, dependent
0: అంతకుముందు గవర్నర్ మాట్లాడుతూ సుస్థిరమైన వ్యవసాయ రంగం దేశ ఆర్థికాభివృద్దికి దోహదపడుతుందని అన్నారు. దేశంలో గోధుమ, వరి తరువాత మూడవ పెద్ద సాగు పంటగా మొక్కజొన్న కొనసాగుతుందని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ,
2: ఈరోజు ఫస్ట్ టైం దేశంలో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ విత్తనం ఇక్కడ ఆవిష్కరించడం, రైతుల్ని సన్మానించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ హైబ్రిడ్ విత్తనం భారత నేలపైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా పాప్కార్న్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నూజివీడు గడ్డ పైన ముసునూరులో చేయడం మనందరికీ గర్వ కారణం. దేశీయ విత్తనాన్ని ఆవిష్కరించిన గోర్మే పాప్కార్నియ సంస్థకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు.
0: కాకినాడలోని గుర్రాల బీచ్ వద్ద అలల ఉధృతికి ఇద్దరు యువకులు గల్లంతైన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీని అడిగి తెలుసుకున్న ఆయన, గల్లంతైన యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. గజ ఈత గాళ్లు, ప్రత్యేక రెస్క్యూ బృందాలతో పాటు స్థానిక మత్స్యకారుల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. అలాగే గల్లంతైన యువకుల కుటుంబాలకు అందుబాటులో ఉంటూ గాలింపు చర్యలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని కాకినాడ స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీకి ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

0: రాష్టంలో ఆయుష్ వైద్య సేవల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట ప్రభుత్వం సమర్పించిన 185.75 కోట్ల రూపాయల వార్షిక ప్రణాళికకు కేంద్ర ఆయుష్ మిషన్ ఆమోదం తెలిపిందని చెప్పారు. తాజా నిధులతో గిరిజన మారుమూల ప్రాంతాల్లో 19 సంచార వైద్య యూనిట్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆయుష్ డిస్పెన్సరీల ఆధునికీకరణ, ఉచిత మందుల సరఫరా, యోగా ఆరోగ్య కేంద్రాలు, వ్యసన విముక్తి కేంద్రాలు, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయుష్ రంగానికి నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్దమయ్యే మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్టు రాష్ట మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. జాబ్ క్యాలెండర్లో భర్తీ చేయనున్న 10,060 ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు మైనార్టీ విద్యాభివృద్ది కేంద్రం సీఈడీఎం ఆధ్వర్యంలో ఆన్లైన్ ఆఫ్లైన్ విధానాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్ 1, గ్రూప్ 2తో పాటు ఇంజనీరింగ్, ఉపాధ్యాయ, పోలీసు, సంక్షేమ శాఖలో ఉద్యోగాలకు మైనార్టీ అభ్యర్థులు సిద్దం కావాలని మంత్రి సూచించారు. ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఉచిత శిక్షణకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ రెండు ఎవరయ్యారు రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభమయ్యాయి. మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. విజయవాడ విజయనగరం కడపలో క్రీడా ప్రాంగణాలను అభివృద్ది చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అనంతరం క్రీడాశాఖ మంత్రి రామప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఖేలో ఇండియా నిధులతో రాష్టంలో క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ
1: ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎందరో క్రీడాకారులు ఈ రోజు పైకి వస్తున్నారు. దానికి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖేలో ఇండియా పథకం ద్వారా రాష్ట్రాలకు సముచితమైన స్థానం ఇస్తామన్నారు. దానిలో భాగంగానే సంవత్సరం 2025 గాను ఈ రాష్ట్రానికి 5 గ్రౌండ్ల యొక్క మరమ్మతుల కోసం 75 కోట్లు కేటాయించడం జరిగింది. ఈసారి కూడా దానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం కూడా 200 నుంచి 250 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి నేను అందరి ముందు తెలియజేసుకుంటున్నాం.
0: హైదరాబాద్లోని కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయంలో ఈరోజు త్రిసభ్య కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి పంపిణీ, నీటి విడుదల అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం వాటాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శితో పాటు ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఈఎన్సీలు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా జలాశయాల్లోని నీటి లభ్యత, అవసరాలకు అనుగుణంగా నీటి విడుదల, వాటాల వినియోగంపై చర్చించనున్నారని అధికారులు తెలిపారు. గంజాయి విక్రయాలు, మాదక ద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. విజయవాడలోని ఒక పాఠశాలలో మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ఈగల్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా రవికృష్ణ మాట్లాడుతూ మత్తు పదార్థాల రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం ఇచ్చినా గంజాయి సేవిస్తున్న వారి వివరాలను తెలియజేసిన వారికి నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అతిసార వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ ఏ కుమార్ తెలిపారు. వర్షాకాలంలో కలుషిత నీరు, అపరిశుభ్రమైన ఆహారంతో అతిసారం వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. నీటిని మరిగించి తాగాలని, క్లోరినేషన్ చేయని, నీటిని మరి వినియోగించవద్దని సూచించారు. వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు. గ్రామాల్లో వైద్య సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, నీటి నాణ్యతను నిరంతరం పరీక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137 సంచిక ఇండ్ల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలోని పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర ఒడిషా ప్రాంతంలో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో రుతుపవనాల ద్రోణి కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో రాష్టంలోని ఉత్తర కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల భారీ

0: వర్షాలు, పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజల నుంచి స్వీకరించే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలకు శాశ్వత నాణ్యమైన పరిష్కారం చూపాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో గతంలో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. గడువు దాటి అపరిష్కృతంగా ఉన్న అర్జీలపై ప్రత్యేక శ్రద్ద చూపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశీయంగా విత్తనాల ఉత్పత్తి ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు తగ్గించుకోవచ్చని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సూచించారు. సుస్థిరమైన వ్యవసాయ రంగం దేశ ఆర్థికాభివృద్దికి దోహదపడుతుందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కాకినాడ సముద్ర తీరంలో గల్లంతైన నౌకల గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఇంతవరకు ప్రాంతీయ వార్తలు విన్నారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: ఎగ్జాక్ట్లీ మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఐదు అలరించే కిరటం, ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. మరి ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఏ ప్రోగ్రామ్స్ వింటూ ఉన్నామో తెలుసుకోవాలనిందా? ఎస్, మరి 1:33 మహిళా వాణి ప్రత్యేక కార్యక్రమం. వనితల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన మహిళా వాణి కార్యక్రమాన్ని వింటారు. ఇందులో భాగంగా తలుచుకుంటే నవ్వొచ్చే సంఘటన ఏంటి అనేటువంటి అంశాన్ని ప్రజెంట్ చేస్తారు శ్రీమతి డివి మానస గారు. మరి అలానే 2 గంటలకు ఇంగ్లీష్లో వార్తలను వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి. 2:15 హిందీలో వార్తలను వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో సాగరికలో వెదర్ రిపోర్ట్ను వింటారు. 2:30 జానపద రంజని కార్యక్రమంలో భాగంగా గంగా గౌరీ సంవాదం తంబూర కథను వింటారు శ్రీమతి నీలమ్మ బృందంతో వింటారు. వంతలు వి పరదేశమ్మ, వి నాగమ్మ. 3 గంటలకు అలనాటి మధురమైన సుధాగానం కార్యక్రమాన్ని వింటారు. అలనాటి మేటి గీతాల కార్యక్రమం, మధురమే సుధాగానం కార్యక్రమాన్ని వింటారు. ఇక 3:30 ఎన్సీఆర్టీ స్పాన్సర్డ్ కార్యక్రమాన్ని వింటారు. ఇప్పుడు వింటారు మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమం మహిళా వాణి కార్యక్రమాన్ని.
4: మహిళా వాణి స్త్రీల కార్యక్రమం

0: మహిళావాణి శ్రోతలందరికీ స్వాగతమండి. మహిళలు మాత్రమే పాల్గొనే ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని మీ అభిప్రాయాల్ని తెలియజేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288. విశాఖేతరులు సెల్ ఫోన్ నుండి కాల్ చేసేవారు 0891 కోడ్ని ముందు చెప్పిన నెంబర్లకు జత చేయగలరు. మరి మీరు మాట్లాడాలి అంటే ఈనాటి అంశం మీకు తెలియాలి కదా. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎంత బాధలో ఉన్నా కొన్ని కొన్ని సందర్భాలు తలుచుకుంటే చాలా నవ్వొస్తుందండి. అలా తలుచుకుంటే నవ్వొచ్చే సంఘటన మీ జీవితంలో ఏం జరిగింది చెప్పడానికి మన శ్రోత సిద్ధంగా ఉన్నారు, విందామా? హలో, నమస్తే అండి. మీ రేడియో కొంచెం దూరంగా వచ్చారా? హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో మాన్స, నేనండి
0: భాగ్యలక్ష్మి గారు,
1: ఓసి
0: మల్కాపురం నుంచి. ఎలా ఉన్నారు భాగ్యలక్ష్మి గారు?
1: మీ ఫోన్ కలిసిందని నవ్వొచ్చేస్తుంది.
0: అవునా, చాలా సంతోషంగా ఉంది. చెప్పండి, మరి మీ జీవితంలో ఎలాంటి సంఘటన మీకు ఆనందాన్ని కలిగిస్తుంది తలుచుకుంటే?
1: నిజంగా చాలా ఆనందాలే నాకు మాత్రం. ఇంకో తలుచుకుంటాను, బాధలన్నీ పక్కన పెట్టి పక్కన నవ్వుకొని ఆనందంగా ఉంటాను. మీ మాటలు వింటూ మీ రేడియోని పక్కలో పెట్టుకొని డైలీ దాని ఆనందాన్ని, మీ ఆనందాలన్నీ నేను పంచుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంటున్నాను, ఇంకా ఆనందంగానే ఉంటాను. ఎన్ని కష్టాలు ఉన్నానా
0: అలాగే ఉండాలి. అలా ఉంటేనే జీవితంలో మనకంటూ ఒక బలం ఉంటుంది, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలుగుతాం.
1: అదే చేస్తున్నాను, భజనకి ప్రయాణాలకు వెళ్ళిపోతాను, ఆనందాన్ని కూడా పంచుకుంటాను.
0: చాలా బాగుందండి.
1: అన్నిట్లోని ఆనందాన్ని ఎత్తుక్కొని హాయిగా బతకడానికి ట్రై చేస్తున్నాను.
0: వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్.
1: అందరినీ అలాగే ట్రై చేయమంటాను. మీ రేడియోని కూడా అందరికి పంచుతున్నాను, పంచమన్నారు కదా.
0: చాలా మంచి పని చేస్తున్నారు
1: అందరికి. అందరికి అందరూ ఫోన్ చేసినప్పుడు ఇందులో మీకు, మీరు ఇన్ని కష్టాలు ఉన్నాయని మాకు తెలిసినా సరే మీరు ఇంత ఆనందం కలుగున్నారంటే, నేను రేడియో వింటున్నాను ఎఫ్ఎం, మీరు వినండి ఎఫ్ఎం లో ఉన్న మాధుర్యం అంటే ఆలు నవ్వుతున్నారు. అమ్మో బలి పట్టుకున్నావు అయితే అంటున్నారు ఆలు. చిన్నప్పటి నుంచి పట్టుకున్నదే, అప్పుడు సినిమాలు కూడా వినివరువి.
0: అయితే మాతో ఆనందాన్ని పంచుకుంటున్నారు, అలాగే ఈ ఆనందాన్ని మీ చుట్టాలతో బంధువులతో పంచుతున్నారు.
1: అలా పంచమన్నారు కదా బంధువులు, ఖచ్చితంగా పంచుతున్నారు. నాకు ఫోన్ చేసిన బంధువులు ఖచ్చితంగా ఈ మ్యాటర్ రాకుండా ఎప్పుడు కదలతో లేదు.
0: ఓకే భాగ్యలక్ష్మి గారు,
1: నిజంగా చెప్తున్నాను.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు భాగ్యలక్ష్మి గారు. హలో, అరే సిగ్నల్ ఉన్న ఏరియాలో ఉండండి, అలాగే మీ రేడియోకి కొంచెం దూరంలో ఉండి ఫోన్ చేయండి. మీరు చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288. విశాఖేతరులు సెల్ ఫోన్ నుండి కాల్ చేసేవారు 0891 కోడ్ని ముందు చెప్పిన నెంబర్లకు జత చేయగలరు. హలో,
2: హలో,
0: హలో, నమస్తే అండి.
2: నమస్తే అండి, నా పేరు పుష్ప అండి, శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను.
0: పుష్ప గారు ఎలా ఉన్నారు?
2: బాగున్నానండి, మీరు బాగున్నారా?
0: నేను చాలా బాగున్నానండి.
2: రోజు మీ ఎఫ్ఎం వినందే మేము తినము పడుకోమండి.
0: అవునా,
2: తెల్లవారి నుంచి పాటలు పల్లకి, తర్వాత న్యూస్, తర్వాత మీది, భోజనం టైంకి మీది వస్తుంది. చక్కగా విన్నప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటది, బాధలన్నీ మర్చిపోతాను. నిజంగానే
0: మీ అందరి నోటి వెంట ఈ మాటల్ని వింటుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మరి పుష్ప గారు, మామూలుగా మీ లైఫ్ లో ఎటువంటి సంఘటన జరిగింది, ఏదైనా తలుచుకోగానే నవ్వొచ్చింది, మీ కుటుంబ సభ్యులతో గానీ మీ ఫ్రెండ్స్ తో గానీ?
2: మా నాన్న, అంటే మా నాన్న కొంచెం ఫింగర్ పనులు చేస్తారు, మా నాన్న వల్ల నేను మా అమ్మ సైడ్కి వెళ్ళి నవ్వుకుంటా.
0: మరి అలాంటి ఒక్క సంఘటన చెప్పండి.
2: అంటే నాన్న పడుకున్నారు, పడుకున్నప్పుడు అంటే స్టవ్ కూడా అక్కడే ఉండేది అనమాట, వంట గదిలో పడుకున్నారు ఆ రోజు. నేనేం చేశానంటే అట్టు తిరగైపోయి నాన్న మీద పడిపోయినప్పుడు, అంటే పడిపోయినప్పుడు అది వేడిగా ఏం లేదు, కొంచెం ఇదిలాగా ఉన్నసరికి నాన్న లేస్తే

0: ఇంకా చూస్తున్నారు అటు ఇటు ఏ టైప్ అయిందని. చిన్నప్పుడు అలాగే నాన్న కూర్చునే చైర్ లాగేసి.
1: బాగుంది, అయితే బాగా అల్లరి చేసేవారనమాట మీరు.
0: అల్లరి అంటే అలాగా నన్ను కొట్టారని కోపంతో ముందుకెళ్ళారు ఏదో సామాన్లు తేయడానికి. నేను చైర్ లాగేసాను కింద పడితే.
1: అయ్యో
0: అలాగా చిన్న చిన్న అలాగే
1: అల్లరి పనులు
0: పనులు. నవ్వు ఇప్పుడు నవ్వు వస్తుంది అవన్నీ తలుచుకుంటే.
1: ఓకే ఓకేనండి, థ్యాంక్ యూ పుష్ప గారు, థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ అండి.
1: మరొకసారి ఈనాటి అంశం, తలుచుకుంటే నవ్వొచ్చే సంఘటన. మీ జీవితంలో గనక అలాంటి సంఘటనలుంటే వెంటనే కాల్ చేయండి. హలో.
2: హలో, నమస్తే అమ్మా, బాగున్నారా?
1: నమస్తే అమ్మా, నేను చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు?
2: మేము బాగున్నాం, మాకు అస్సలు కాల్ దొరకటం లేదు థియేటర్ కి.
1: అవునా, ఈ రోజు దొరికిందా అమ్మా మీకు?
2: చేస్తున్నారు. హలో.
1: అమ్మా మరి ఈ రోజు దొరికేసింది కదా?
2: దొరికేశారు,
1: మరి ఆనందంగా ఉందా? బాగుంది. మరి చెప్పండి మీ గురించి, ఈనాటి అంశం గురించి.
2: ఈనాటి అంశం గురించి అంటే మా వారికి ఒకసారి సీరియస్ చేసిందండి. కేజీహెచ్ లో ఉన్నాము, చిన్న మేజర్ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ థియేటర్ నుంచి ఆయన్ని ఇంకో రూమ్ షిఫ్ట్ చేశారు. మా చిన్నల్లుడి గారు నేను నేను వెళ్ళాను, వెళ్తే నేను మా ఆయన గారు ఇక్కడే ఉండాలండి, కనిపించడం లేదు.
1: ఎక్కడో దాచేశారని చెప్పాల్సింది
2: అన్నారండి. అంత కష్టంలో కూడా నువ్వు చాలా నవ్వు వచ్చిందండి. అది ఇప్పటికీ తలంచుకుంటే మా అల్లుడి గారి గురించి నవ్వు, ఇప్పటికీ నవ్వు వస్తుందండి.
1: అయ్యో బాగుంది. ఓకేనండి, ఓకే. మరి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు వరలక్ష్మి అండి, తుంపాల, అనకాపల్లి జిల్లా, అనకాపల్లి మండలం.
1: ఓకే వరలక్ష్మి గారు, ధన్యవాదాలండి, థ్యాంక్ యూ. హలో,
3: శుభ మధ్యాహ్నం.
1: శుభ మధ్యాహ్నం.
3: కాకర్లవా
1: సుమలత?
3: థ్యాంక్ యూ.
1: సుమలత గారు ఎలా ఉన్నారు?
3: సూపర్గా ఉన్నాను.
1: మీ జోష్ లోనే, మీ మాటల్లోనే ఆ జోష్ కనబడుతుంది. మరి చెప్పండి సుమలత గారు, ఈనాటి అంశం గురించి మీరేం చెప్తారు?
3: అంటే ఫ్లాష్ బ్యాక్ కూడా వెళ్ళచ్చా?
1: ఫ్లాష్ బ్యాక్
3: అయితే నేను డిగ్రీ చదువుతున్నప్పుడు బీకామ్ ఫైన్ డిగ్రీ వచ్చేప్పుడు మా గర్ల్స్ ఫ్రెండ్స్ అందరు అన్నారు, ఫైన్ డిగ్రీ ఇస్తాం కదా మనం సినిమాకి వెళ్దాము అన్నారు. అయితే నేను మాకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నారు, అతను కూడా ఫైన్ డిగ్రీకి వచ్చాం కదా మరి నువ్వు నాతో రావాలను. ఇటు మాట ఇవ్వలేక అటు మాట ఇవ్వలేక నాకు క్లాస్ అర్జెంట్, లాస్ట్ ఏదో ఇంపార్టెంట్ చెప్తారు, మీరు వెళ్ళిపోండి అని చెప్తాను. అప్పుడేమో సార్ కూడా చూసి ఏంటి వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదమ్మా అంటే వాళ్ళు బయటకి వెళ్ళారండి అని. ఓ అలాగా అని చెప్పేసి నేను బయటికి మా బాయ్ ఫ్రెండ్స్ జీన్స్ తిన్నాక వెళ్ళాను అంట. అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ ఉందండి, స్టార్ట్ అయింది నాకు వాళ్ళ పక్క బాధ, వాళ్ళ పక్క ఆనందం.
1: దొరికేసారా?
3: దొరికేసా. వాళ్ళు లాస్ట్ బెంచ్ లో ఉన్నారు, నాకు తెలియలేదు. మేమేమో డ్రింక్ తాగుదామని బయటకు వచ్చాం. ఏంటే క్లాసులు బాగా ఉన్నావా?
1: అయ్యో
3: అదే సినిమాకి మా సార్ కూడా వచ్చారు, అకౌంట్ సార్.
1: సబాష్, 1+1 ఆఫర్
3: ఇది మర్చిపోలేను మాట. ఎందుకంటే బాగా అది ఇప్పటికే అప్పటికే అబ్బాయిలే తలుచుకుంటాం మా ఫ్రెండ్స్ అందరూ.
1: ఓకే ఓకే సుమలత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో.
4: హలో, నమస్తే మేడం గారు.
1: నమస్తే అండి.
4: పాలసా మేడం గారు, నా పేరు కళ్యాణి, మొరైనా నుంచి మాట్లాడుతున్నాను.
1: కళ్యాణి గారు,
4: మేడం గారు,
1: మరి ఈరోజు ఏం పాట పాడతారు?
4: ఇవాళ తలుచుకుంటే నేను పులకరించాను.
1: బాగుంది బాగుంది, మరి చెప్పండి కళ్యాణ్ గారు, అలాంటి తలుచుకున్న సంఘటన ఏంటుంది?
4: అయితే మేడం గారు మీరు నమ్మరు, నాకు చిన్నప్పటి నుంచి హాస్యం అంటే చాలా ఇష్టం అండి. నాకు జోక్ వేరు రాదు కానీ ఎవరైనా జోక్ వేసేస్తే మటుకు ఆగలేను మేడం గారు, నవ్వేస్తాను. అందరు అంటారు ఆవకటడిగా బ్రహ్మానంద లాగా ఎప్పుడు నవ్వుకునే ఉంటావు, చావు కబుర్కి శుభవార్తకి అన్నిటికీ నవ్వు కదా. అదే

0: బ్రహ్మానంద గారు ఠాకూర్ గుడి నవ్వుకొని వార్తలు చెప్తారు కదా,
1: అలా మొత్తానికి బ్రహ్మానందం గారితో పోల్చారు అనమాట మిమ్మల్ని.
0: అవునండి, అలాగే అంటారండి.
1: పోలేండి, ఎంత మందికి ఆనందాన్ని కూడా ఇస్తున్నారు కదా.
0: జోకేట్ అండి,
1: ఎంతో మందికి ఆనందాన్ని ఇస్తున్నారు కదా.
0: అవును, నాకు చాలా ఇష్టం అండి, కానీ నేను వేయలేను మేడం గారు. ఎవరు నేస్తే నవ్వుతాను కానీ నా జోకులు అయ్యడం రాదు.
1: ఏం పర్లేదండి, ఏదో ఒక టచ్ కదా, మనం ఆనందపడుతున్నాం కదా, అది చాలు.
0: అంతేనండి, ఎవరు
1: నెమ్మదిగా ఇది కూడా వస్తుంది, అంతే.
0: నవ్వు వచ్చేసింది మేడం గారు.
1: అయితే
0: థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: ఓకే కళ్యాణి గారు, ధన్యవాదాలండి, ధన్యవాదాలు. ప్రతి మనిషి జీవితంలో సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి, వద్దన్నా కూడా కదా. కానీ వచ్చే సమస్యల్ని ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడుతూ ఇలాంటి సంఘటనల్ని అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటే మనసుకు చాలా ఆనందంగా ప్రశాంతంగా కొత్త ఉత్తేజాన్ని కూడా తెచ్చుకోవచ్చు కదా. అలాగే మన స్నేహితులతో మన వాళ్ళతో ఉన్నప్పుడు ఇలాంటి విషయాల్ని మరొక్కసారి తలుచుకుంటే ఇంకా బాగుంటుంది, సమయం అందంగా గడుస్తుంది. మరి ఈనాటి అంశం మరొక్కసారి మీకోసం, తలుచుకుంటే నవ్వొచ్చే సంఘటన. ఈ సంఘటన గురించి మీరు మాతో ముచ్చటించాలంటే కాల్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288. విశాఖేతర్లో సెల్ ఫోన్ నుండి కాల్ చేసేవారు 0891 కోడ్ని ముందు చెప్పిన నెంబర్లకు జత చేయగలరు. మరొక మాట చెప్పిన మీకు, ఆనందకరమైన విషయాలను ఎక్కువగా తలుచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, కొత్త ఆలోచనలు కూడా వస్తాయి. అదే టెన్షన్తో భయంతో మన బ్రెయిన్ కానీ మన మనసు కానీ ఉంటే ఆలోచనలు కూడా సరిగ్గా ఉండవు కదా.

0: ఈనాడు మహిళావాణి కార్యక్రమంలో అంశం మరొకసారి తలుచుకుంటే నవ్వొచ్చే సంఘటన ఏది? దీని గురించి శ్రోతలతో మీ అనుభవాల్ని పంచుకోవాలి అనుకుంటే మీరు కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 2727244 లేదా 2727288. విశాఖేతర్లో సెల్ ఫోన్ నుండి కాల్ చేసేవారు 0891 కోడ్ని ముందు చెప్పిన నెంబర్లకు జత చేయగలరు. మీకు తెలుసా నవ్వడం వల్ల ఎన్ని లాభాలున్నాయో? అరే, నవ్వడం వల్ల శరీరంలో అదనపు క్యాలరీలు కూడా బర్న్ అవుతాయండి. అంతేకాదు, నవ్వడం వల్ల రక్తనాళాల్లో కూడా కొవ్వు తగ్గుతుంది, నరాలన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి, ఒత్తిడి ఆందోళన మాయమైపోతాయి, కండరాలు యాక్టివ్గా ఉంటాయి. ఇలా ఒకటా రెండా ఎన్నో లాభాలుంటాయి. కోపం చిరాకు తగ్గించడంలో కూడా మనకి నవ్వు హెల్ప్ చేస్తుంది. దానివల్ల డిప్రెషన్ అనేది దూరం అవుతుంది. మరొక విషయం చెప్పిన, ఇలా ఎప్పటికప్పుడు నవ్వుతూ నవ్వు వచ్చే సంఘటనలు తలుచుకుంటూ ఉంటే బంధాలు కూడా బలపడతాయి. హలో, నమస్తే అండి.
1: నమస్తే, అదేదే వాళ్ళని తగ్గిస్తాను. మీరు చెప్పినట్టు నేను మా మరుగులకి అందరికి జోక్ చేసి వాళ్ళ వాళ్ళు, ఎందుకంటే నేను మా తల్లి కాదు మా సావర్తలు తీసుకుందని వాళ్ళు ఇది అనుకుని మా పెద్ద ఆడబడుచు తెలుగుడు కలిగాను. మా వదిన ఇప్పుడున్న బాధే, ఇప్పుడున్న అత్త కూతురు కాదట, ముందు పెద్ద అయితే బాధే పోయిందట ఆవిడ కూతురట. వాళ్ళు అడిగారు, అడిగితేమో లేదు అతనికి ఈవిడే పెద్దవారు ముందు బాధే అది లేదు. వాళ్ళు నాకు అడిగారు, మీరు సౌత్ కూతురని అని అమ్మ పెద్ద తెలిసింది కదా, మీ ముందు తెలిస్తే ఏం చేద్దాం అన్న. ఇప్పుడు ముందు ఇప్పుడు తెలియడమే మంచిది, చిన్నప్పుడు తెలిస్తే కోంపడితే సంవత్సరాలు కోంపడింది అని ఉంటుంది నాకు. అందుకని సొంత తల్లే కదా అనుకోబట్టి అది అనుసరి లేదని అని అంటే వాళ్ళు నిజమని నమ్మేశారు. ఆ తర్వాత ఏమో లేదు కాదని చెప్పారు. వాళ్ళకి అలాగే నవ్వించారండి. నా పేరు సుందావతి. అంటే సరదాగా ఇలా మాటల్లోనే చూస్తుంది.
0: బాగుంది బాగుంది. ధన్యవాదాలండి. చాలా చక్కగా మాట్లాడు.
1: అదే నాకు లైన్ దొరికిందమ్మా మీతో మాట్లాడడానికి. మాలతి గారు
0: ధన్యవాదాలు.
1: మీ రేడియో వాళ్ళకి అందరికి ధన్యవాదాలు. నా తరఫు
0: మన కాలర్స్ కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. వాళ్ళ లైఫ్లో సరదా సన్నివేశాల గురించి చక్కగా వివరిస్తున్నారు. హలో
2: హలో
0: నమస్తే అండి. మీ రేడియో కొంచెం దూరంగా వచ్చారా?
2: హలో నమస్తే అండి.
0: నమస్తే అండి.

0: వినబడుతుందా? సంతోషంగా.
1: అవునండి.
0: సింపుల్ కామెడీస్ పర్వాలేదు, సీరియస్ కామెడీస్ ప్రాబ్లమ్. నేను చాలా జోవియల్ గా ఉంటాను ఇప్పుడు.
1: ఓకే,
0: ఇంట్లో ఇంట్లో వాళ్ళకేటి, వీధిలో వాళ్ళకేటి, సింపుల్ కామెడీతో చాలా ఏడిపిస్తాయి. ఇప్పుడు లెటర్స్ రాని వాడికి కామెడీ లెటర్స్ రాసేవాళ్ళం ఇప్పుడు కాదు, స్టార్టింగ్ లో. ఇప్పుడు లెటర్స్ లేవులేండి.
1: మరి అప్పుడు వాళ్ళ రియాక్షన్,
0: వాళ్ళ రియాక్షన్ మాకు తెలిసేది కాదు. ఒక్కొక్కసారి మేము చూద్దాం అంటే ఇంట్లో వాళ్ళైనా చూసే లెటర్ కవర్ తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ తర్వాత తెలిసేది కాదు. ఇలా ఫ్రెండ్స్ కూడా అలా జోక్ చేసేవాళ్ళం, ఎవరు లెటర్ ఏదో వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు ఇచ్చారు అన్నట్టు ఏవో వాళ్ళ ఫీలింగ్స్ అప్పుడే తెలిసిపోయింది అండి. లెటర్సే కాదు ఇంకా చాలా జోక్స్ ఉంది.
1: అయితే బాగా ఏడిపించేవారు అన్నమాట, సరదాగా ఆట పట్టించేవారు.
0: ఆ రస్నా బదులు కారం పసుపు కలిపేసి ఇచ్చాడు ఎవరైనా వచ్చిన వాడికి చేసేవాళ్ళం. కొంచెం అప్పుడు అంటే ఎక్స్ప్రెషన్ తెలిసిపోయాం.
1: మళ్ళీ రావాలంటే కష్టపడతారు.
0: కష్టపడరు అండి, తెలిసిన వాళ్ళగా.
1: అయితే రెడీగా ఉన్నారన్నమాట. బాగుంది బాగుంది. ఓకే అండి, ఓకే, ధన్యవాదాలు. సో సరదాగా ఇలా ఆట పట్టిస్తుంటే భలే ఉంటుంది కదా. అయితే ఒకటి, అప్పటికి అవతల వారికి కొంచెం కోపం రావచ్చు, కానీ ఎప్పుడైనా వాళ్ళ లైఫ్లో వాళ్ళు తలుచుకున్నప్పుడు వాళ్ళకి కూడా ఆనందంగా ఉంటుంది. హలో,
2: హలో శ్రీదేవి గారండి.
1: మాన్స గారండి.
2: బాగున్నారండి?
1: నేను బాగున్నానండి. రాధిక గారు,
2: అబ్బాయి ఎలా పోతున్నారండి? కాకినాడ, ఇంకా కాకినాడ పోతున్నారు.
1: అవునా, చెప్పండి.
2: మీరు వచ్చే టాపిక్ చాలా బాగుంది వాళ్ళ. ఇప్పుడు నేనైతే ఎన్నో సంవత్సరాలు, నాకు ఒక 50 దాటిపోయింది. అయితే నాకు ఏంటంటే రేడియోతో అనుబంధం ఎన్నో ఎన్నో సంవత్సరాలు బట్టి ఉందండి. అయితే అయితే చిన్నప్పటి నుంచి నేను అనుకుంది ఏంటంటే, ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఎలాగున్నా సరే బాధను మర్చిపోవాలి అంటే ఆ రకంగా నవ్వొచ్చే సంఘటన ఏంటంటే, మీరు ఆ టాపిక్ ఇచ్చారు కదా,
1: అవునండి,
2: అది దేనివల్ల కాదండి, మీరు చేసే ప్రసారాలు బట్టి చిన్నపిల్లల కార్యక్రమాలు చేస్తున్నట్టు చూసారు,
1: అవునండి,
2: బాల బాలక అని, తర్వాత గ్లబ్ నాటకాలని అలాంటివన్నీ ఇస్తున్నారు కదా, అది మర్చిపోలేని సంఘటన అండి. వాటి బట్టి నిజంగా నాకు చాలా నవ్వు వస్తుందండి. బాధల్లో ఉన్నా సరే సుఖంగా ఉన్నట్టు అనిపిస్తుందండి.
1: అవునా, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్.
2: మీరు చేసే ప్రసారాన్ని బట్టి మాకు నిజంగా చాలా సంతోషకరంగా ఉంటుందండి. ఇప్పుడు మీరు చూసారు సంతోషమే ఆనందమైన పాట ఇచ్చారు చూసారు,
1: అవునండి, అవును,
2: అది కూడా ఒక రకంగా అది సంతోషకరంగా పెడుతుందండి అది,
1: అవునండి.
2: అలాగే ప్రతి దాంట్లో కూడా చాలా ఇదిగా ఉంటుందండి. ఏంటంటే మరి అనేక రకాల కార్యక్రమాలు బట్టి ఉంటుంది. తర్వాత మరి ఇంకా ఏం చెప్పాలంటే ఇంకా ఎన్నో ప్రాబ్లమ్లు బట్టి అండి.
1: ఓకే ఓకే, రాధిక గారు చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి.
2: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.
1: ఓకేనండి, మన శ్రోతలు అయితే చాలా చక్కని విషయాల్ని పంచుకున్నారు. వాళ్ళు వేరొకరిని ఏడిపించిన సంఘటనలు, అలాగే వాళ్ళని ఎవరైనా ఏడిపించిన సంఘటనలు, ఇలా ఎన్నో రకాలు ఉంటాయనుకోండి. వాటన్నిటినీ ఒక్కసారి మరొకసారి తలుచుకున్నారు, ఆనందపడ్డారనే అనుకుంటున్నాను. ఈ రోజుకి ఆ ఆనందాన్ని అలా కంటిన్యూ చేసేద్దాం, ఏమంటారు? మరొక క్వశ్చన్ చెప్పనా, ఇలా హ్యాపీగా ఉన్న సంఘటనలను తలుచుకుంటూ ఆనందంగా ఉంటే ముఖ సౌందర్యం కూడా పెరుగుతుందండి. ఈ విషయం చెప్తే ఖచ్చితంగా అందరూ హ్యాపీగా ఉంటారు కదూ. సో మరి ఇప్పటి వరకు చాలామంది కాల్ చేశారు, అయితే తలుచుకుంటే నవ్వొచ్చే సంఘటనలు తలుచుకోవడం ద్వారా, ఆ ఆనందం ద్వారా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందంట, తెలుసా మీకు? ఎన్నో రకాల నొప్పుల్ని తగ్గిస్తుంది, జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. అరే వీటితో ఏంటి సంబంధం అంటారా? ప్రత్యక్షంగా కాకపోయినా

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల స్థానిక వాతావరణ సూచన. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఒకటి లేదా రెండు చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 3.5 మిల్లీమీటర్లు. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం 1.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. మత్స్యకారులకు వాతావరణ హెచ్చరిక. ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మరియు యానం వెంబడి వాటికి దూరంగా గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి, గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. మీరు ఇంతవరకు వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి జానపద రంజని కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో గంగా గౌరీ సంవాదం తంబుర కథ వింటారు. శ్రీమతి వి నీలమ్మ అండ్ బృందం, వంతలు వి పరదేశమ్మ వి నాగమ్మ.

దేవదేవి తన ఏడు మేళ్ళకి వచ్చి నిలుపుడద్దంలో నీడ చూసి పార్వతి పక్కునాన్ని అవ్విందండి. ఆ పార్వతి నవ్వు శివుడు ఆలకించి, మామ పార్వతీదేవి ఏమి చూసి నవ్వా.

ఎప్పుడు ఆగ్రహం చూసిన పార్వతీదేవి గడగడగాడి గడబీతి చెంది శంకర పరమేశ్వర గజాస్వదారి గరడ గంటక ఓ త్రినేత్రపాణి కొడు మిమ్మల్ని చూసినా లేదు శంకర కొడవలో మీలాంటి పురుషులు లేడు.

వచ్చి చక్కగా ఒట్టి పెడతాను, ఒట్టి పెట్టబోకు. ఏడు కూడేళ్ళకల్ అయ్యారల పోరు, చచ్చి కూడేళ్ళకల్ అసంతుల పోరని ఆ పరమేశ్వరుడు పార్వతి కైలాసం ఈ ప్రకారంగా వాదించుకొని ఆ పరమేశ్వరుడు పాట మీద మెషిన్ నందిని పిలిచారు. ఆయన నందన్నా, నువ్వు రాయి వెలుగురు పడ్డ వెళ్ళిపోయి గంగనిస్తారే వాడికి రావయ్యా. ఆ నందీశ్వరుడు చక్కగా ముస్తాబులైపోయి పార్వతి బేడకొచ్చి అమ్మా పార్వతి అయి.

0: అయ్యా ఎందుకు రాయవేలూరు?
1: ఆహా అమ్మా, గంగామాదేవం చూసి రమ్మన్నాడు పరమేశ్వరుడు కనుక. నాయన, మీ తండ్రి గారంటే నా మీద ఏదో
2: యుద్ధమాడాడు.
1: నువ్వు వద్దని బుద్ధి చెప్పాలి గాని నా పైగా గంగను చూడడానికి వెళ్తున్నావా? మీ తండ్రికి వద్దని బుద్ధి చెప్పు అమ్మా. పార్వతీదేవి, వద్దని తండ్రి గారికి బుద్ధి చెప్పలేను. అలాగైతే కుమారా, నీకు శాపం పెడుతున్నాను చూడు. కన్న తల్లి శాపంలో

అలా పండిన పంటంతా ప్రజలు తింటారు. నువ్వు వయసులో ఉన్న చెప్పి ఈ రకంగా కష్టపడతావు. నువ్వు వయసులోకి ముసలబడి అయిపోయాక నువ్వు చనిపోయాక నిన్ను మాదిగ వారికి అమ్ముకుంటారు. ఆ మాదిగ వారైనా ఈదులో బుర్ర ఏడవంగా చూస్తాను. ఊరికి వస్తాను చిన్న చెత్త కింద పడవేసి చిన్న చిన్న

0: కన్నుకు పార్వతీదేవి ప్రకారంగా చూపించి అడుగు శామకూర అలసంద పప్పు కొండల్లో పండే గొల చింతకాయ పుట్టుడు అత్త సల్ది పార్వతీదేవి నందన్నకు కట్టేను. పుట్టుడు వెళ్తే పుచ్చుకోరు నందన్న గారు కైలాసం వచ్చారు.
1: కైలాసం వచ్చారు
0: శంకరు పరమేశ్వర గజాసుర గల కట్ట

పరమేశ్వర, నువ్వు వెనక రాయవేలు పట్ట వెళ్ళి గంగాదేవిని చూసిరా మన పాపానికి, మా అమ్మ పార్వతీదేవి పుట్టకొతలు లేకుండా చెప్పించింది. అందుకు నాయన నీకు ఆ శాపం తప్పదు. ముందుకు నదులకు నువ్వు కోడితోడు పోయి కలిగాక అప్పుడు రైతులు నిన్ను కొట్టే కొరడా దెబ్బలు తొలి దెబ్బ మళ్ళీ దెబ్బ నేనే కాపాడుతాను. నాయన అంది విధనా, అప్పుడు తండ్రితో సాపిన తల్లితో దీమల్ని పుచ్చుకొని ఆ నంది

0: గంగ ఇంటి ముందు తాను కలిగారా తాను కలిగారా
1: గంగ ఇంటి ముందు తాను కలిగారా తాను కలిగారా
0: ఆ గంగాదేవి నందనంగకు చూచింది నాయన ఎందుకు వచ్చావు ఏం పని కలిగి వచ్చావు అమ్మా గంగామాదేవి మా తండ్రి కైలాసపురుడు కనుక నిన్ను ఇస్తారేమో అడిగి రమ్మన్నాడని వచ్చాను ఆ గంగామాదేవికి 7 మంది అన్నదమ్ములు ఉన్నారండి బోయిలు ఆ పల్లె బోయిలు చూసి ఏమయ్యా నందంద మీ తండ్రి గారికి ఏం గతిందని అడగడానికి వచ్చావు మీ తండ్రి బతుకు నీకు తెలియదేమో కానీ మాకు బాగా తెలుసును మీ తండ్రి బతుకు అంత చెప్తా విను

రూపాయలు చూడు బతికిన బతుకంతా విచ్చేశారు. వాళ్ళందరూ అక్కడ మాయమైపోయి ఆ కైలాస కొండల్లో కలిగారు. కుమారు ఏమన్నారు బోయలు? పరమేశ్వర నువ్వు బతికిన బతుకంతా వెంచేశారు, వారు నాకు బామద్దుల్లే నా బతికించి దేవించారు గాని గంగ చక్కందే గంగ చక్కందే చెప్పునాయా వచ్చావు కదా. అయ్యో పరమేశ్వర గంగ చక్కంది గవరి చక్కంది చెప్పను.

పరమేశ్వరుడు ఆనందమైపోయి అలాగే ఆయన నేనే స్వయంగా వెళ్ళి గంగాదేవిని మనసు ఒప్పించి మెప్పించి పెళ్ళాడుకొని తీసుకొస్తాను. పరమేశ్వరుడు కనుక మాయల సంఘం వేషం కట్టారు. కుడి కంటికి కుంకుమ రేఖ, ఎడమ కంటికి ఈ భూతి రేఖ, ఆరు పుట్ల గంట మూడు పుట్ల శంకు. ఆ పరమేశ్వరుడు సాక్షాత్తుగా సంఘ వేషం కట్టి ఆ రాయవేలూరు బయ

0: అలా గంగా
1: నుచ్చాలు పడలేదు గారి.
2: అవునవును,
1: ఇదిగో కాశీకెళ్ళే దంగాని
2: దంగాని,
1: కాస్త స్వయం పాకం ఉంటే వడ్డించు.
2: అవునవును,
1: వంట చేసుకుని భోంచేసి కాశీలో నీ పేరు చెప్తాను. అయ్యో జంగమా, ఇది స్వయం పాకం ఉండే మేడ కాదు.
2: అవునవును,
1: నేను వంటగా వివరించాను.

ఏది లేవా, ఏది లేకపోతే బామా గంగాదేవి పరం పావనమైన గంగ ఇచ్చి దహమి తీర్చమన్నాడు పరమేశ్వరుడు. అయ్యయ్యో అమ్మో, ముసలాడు కడుపులో పేగుల్లో నోట్లో పొళ్ళేవు గాని పరం పావనమైన గంగ కావాలట. అయ్యో జంగమా, పరం పావనమైన గంగ అందరి విందని ఎందుని వెతికినా లేదు ఇంట్లో.

0: మామా గంగాదేవి పరంపావనమైన గంగలాగా పోతే మందన్న ఇవ్వవే మరణం అవుతానా మరణం
1: అవుతారా
0: యుషమన్న ఇవ్వవే తాగి సస్తానా తాగి సస్తానా వదలట్లేదు
1: వెళ్ళలేదు
0: ఇదిగో నేను విషమేస్తాను పరమేశ్వరుడి విషము దాకా అల్లించుకుంటారు జంగమైతే తాగి చనిపోతారని బంగారు చెమ్మ నిండా పాలు పోసి గంగామాదేవి కాలకోటి విషయాలు కలిపి ఆ పరమేశ్వరుడి చేతికి తెచ్చివిచ్చారు దైవమా గంగాదేవి ఇచ్చిన పాలు కనుక ఆ పరమేశ్వరుడు చేతికి తీసుకొని ఆ ఒక పాలలో విషమున్న చిరుగొట్లు నింపుకొని తెచ్చిన పాలు గాబు తాగి ఆ గంగాదేవి చేతికి చెబ్బివ్వగా గంగాదేవి ఎదురు తిరిగి వెళ్ళిపోతుండగా చిట్టించే తలారి తల కొల్ల పైన గోళ్ళ
1: విషమా
0: ముందు వెళ్ళే గంగ వెళ్ళి తిరిగి చూచా వెళ్ళి తిరుగు చూచా పరమేశ్వరుని చిరుపు దాచాడు నీల కంటయ్య నీల కంటయ్య పరమేశ్వరుడు తల్లి ఏమన్నా కంటం సాక్షాత్గా నిజ రూపు చూపించగానే ఆ గంగామాదేవి ఆ శివుడు ఒక రూపం చూసి పరిగట్టి దేవుడి

శంకర పాదంబు వదిలి ఇంకా చనముండలేనా, గడి ఉండలేనా, ఆ పరమేశ్వరేనా, ఆ గంగాదేవి మనసు ఒప్పించి మెప్పించి గంగా ఇప్పుడు ఇలాగ తీసుకెళ్తే మీ తల్లిదండ్రి అన్నదమ్ములు దొంగతనంగా వెతికెళ్ళాడు శివుడు గంగని అంటారు. అందు కాబట్టి మీ తల్లిదండ్రి అన్నదమ్ములు ఎక్కడ ఉన్నారు చెప్పు, వారిని ఒప్పించి మెప్పించి పెళ్ళాడుకొని తీసుకెళ్తారు. స్వామి, మా తల్లిదండ్రులు శంకుబోడి శంకరాంబదేవి యానం సంతకెళ్ళారు. మా 7 మంది అన్నగారులు సముద్రాలని ఆట చేస్తున్నారు. అలాగైతే మళ్ళీ వస్తాను గంగాయని, అక్కడ గంగాదేవి మనసు ఒప్పించి మెప్పించి పరమశివుడు అక్కడ మాయమైపోయి సముద్రాల

0: ఏడు వలలు కూడా మాయమైపోయే మాయమైపోయే వలలు పోయే అంట నొతుకుతున్నారా నొతుకుతున్నారా పరమేశ్వరుడు ఏమి అన్నట్టు వారి దగ్గరికి వచ్చి పోయిల్లారా ఏమిటన్నా అలా నెత్తుకుంటున్నారు వలలు పోయాయా సరే మీ వల్ల నేను తెప్పిస్తాను మీరు నాకేమిస్తారు ఏమిస్తారా పులుసులు పులుసులు బొమ్మిడాయిలు బొచ్చులు
1: పట్టిస్తాను
0: ముసలి పులుసు పెట్టుకోలేదు ఆ ఇలుసులు పులుసులు బొమ్మిడాయిలు అక్కర్లేదు ముసలి కదా చిన్న కోరిక ఉండిపోయింది నాకు
1: కోరిక
0: ఇదిగో ముసలి గంజి కాసుకోలేకపోతున్నాను మీ ఏడు మంది అన్నగారు తొలగలేదు గంగా.

0: ముసలి కడుపుల పేగులు నోట్లో పళ్ళు.
1: అవునవును,
0: గంగాదేవిని చిపెళ్ళి చేయాలట. ముందు వాళ్ళ చెందాక ఇస్తామని అందాం
1: అందాం.
0: వాళ్ళ మన చేతికి కాల్చొద్దు, కొద్ది పారిపోదాం. ముసలి మనతో పురుషులతో ముసలి పరిగెడతారా? పరిగెట్టలేక పడిపోతాడు. మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అందమా. కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాం గంగాదేవి. తెప్పించండి తెప్పించండి, బేగా తెప్పించండి.

భగమతుడు గజాస్వామి వెనక్కి తీసుకోగా ఏడు వాళ్ళు దర్శారేట. ఆ ఏడు వాళ్ళు భుజాన్ని వేసుకొని చంకరా గంగవా, నీకు గంగ కావాలా? నీ దారి మాదారి మాదని.

అని పెద్ద చెట్టు చెట్టుకు చెట్టు మీద కూర్చున్నారు. ఈ కాలమేనా ఆ కాలమేనా, 10 మంది పాపాత్ములు ఉంచుతారట, 10 మంది పాపాత్ములు పుణ్యాత్ములు ఎక్కడైనా ఉంటారట, ఆ 7 మంది బోయిల్లు. బోయిలు చూసి ఆయన మనం గంగనిస్తామంటేనే కదా వచ్చాయి వలలు. పెద్దవాడు వచ్చేందుకు పులి ఉంది, వెనకాల జంగం ఉన్నాడు. పరమేశ్వరుని ధ్యానిస్తే మన కష్టాలన్నీ పోయి తెలిగిపోతాను. సరే కానివ్వండి కానివ్వండి, ధ్యానించండి. శంకర పరమేశ్వర పరమేశ్వర గంగని విచ్చి పెళ్లి చేస్తాం, నిజు రూపు చూపించు నీల కంటయ్యా, నీల కంటయ్యా.

వేలు పట్టణం తెచ్చి తండ్రి శంకుపేడు, తల్లి శంకరామదేవి, ఏడు మంది అన్నగారు, ఏడు మంది వదిన గారు, పరమేశ్వరుని పెళ్లి కుమారుడు చేసి, గంగామాదేవిని పెళ్లి కూతురుని చేసి, నిమ్మల కొట్టి నీళ్ళ వేసి, పనసలు కొట్టి పందిళ్ళు వేసి, ఆ శివునికి గంగకి శుభోజయం.

0: పరమేశ్వరుని 16 రోజులు పెళ్లి చేశారండి. అత్తమాలు బామర్దులు ఓ సారి పెడుతున్నారు.
1: అవునవును
0: నాయనా, సార వద్దు సీర వద్దు ఉంది ఆది
1: పురాణి.
0: ఆమె మీద నేను గంగను పెళ్ళాడుకొని తీసుకెళ్తున్నాను. వీరు సభరా చూసి ఈజులో పది ఇంట్లో పెట్టిన వదండి. కాబట్టి ఈ పర్యామ గంగాదేవి వచ్చినప్పుడు సారి చీలతో పంపదు. ఇప్పుడు గంగను ఒక్కదాన్ని పంపించండి అని అత్తామావలతో చక్క బామర్దులతో ఆ సెలవు పుచ్చుకొని పరమేశ్వరుడు గనక ఆ గంగాదేవిని కూడా పెట్టుకొని కైలాస కొండలకు వస్తున్నాడు. జై బాబా. కొండలకు వస్తుండగా ఈ మధ్య నాటం రుచి పార్వతి మేడకి వెళ్ళిపోయి, అమ్మా పార్వతి బ్రాహ్మణ కన్య
1: పాపం
0: ఏం జరగిన అమాయకురాలు, మీ భర్త గారు వచ్చారా? ఇంకా రాలేదు స్వామి. మీ భర్త గారు ఇంకెక్కడ వస్తారమ్మా? ఆ రాయవారి పట్టణం వెళ్ళిపోయి పల్లె వారమ్మాయిని చాపల పీతల రైలు అమ్ముకుని వారమ్మని పెళ్ళాడుకొని వస్తున్నాడు. స్వామి నా భర్త గారు ఎప్పుడో రా చేయరు, నువ్వు ఇంట్లో ఉన్నా నీకేం తెలిసిన తల్లి వస్తాడు చూడు. ఆ పరమేశ్వరుడు గంగా ఇద్దరు కలిసే వస్తున్నారని అక్కడ మాయమైపోయి ఇక్కడ పార్వతి బగ్ బగ్గులు మండిపోతుంది. ఆది పరాశక్తిని లోకమాతని పార్వతి ప్రథమ భార్య నేను ఉండగా శివుడు గంగాని ఎలాగ పెళ్ళాడు ఎలాగ తీసుకొస్తారు నేను చూడరాయని ఈ పార్వతి మండిపోతుంది. అక్కడ ఎక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారండి? శంకర దగ్గర ప్రత్యక్షమయ్యారు. అయ్యో శంకర, ఏంటి గంగని కూడా విడి తీసుకెళ్తున్నాడు పిలుచుకొని? మరి ఎలాగ స్వామి, ఏం ఆలోచించాలయ్యా? ఇలా గంగను కూడా విడి తీసుకెళ్ళామంటే ఎంతనే చూపిస్తుంది పార్వతీదేవి. పార్వతీదేవి చెప్పిన శాపనానికి తిరుగులేదు కాబట్టి పరమేశ్వర ఆ గంగాదేవిని కనుక

0: మహర్షి
1: ఎక్కడ
0: దాయను గంగని,
1: ఎక్కడ దాయాలి,
0: జోల్లో
1: దాసినా,
0: ఒక గంటలో
1: దాసినా,
0: చెంకులో దాసిన,
1: ఎక్కడ దాసిన,
0: ఎక్కడ చూసినా సరే పార్వతీదేవి కనిపెడుతుంది. మరి ఎక్కడ దాసి పెట్టుకోవాలి?
1: పంచేశ్వర
0: మీకు తెలియంది ఏముంది, ఎక్కడన్నా దాయండి.
1: అవునవును
0: మామా గంగా, ఒక మూడు రోజులు దాకా నీ సూక్ష్ రూపం వదిలేసి మళ్ళీ మొగ్గంతా గంగవైపోతే నా జడల్లో దాచుకుంటాను. అప్పుడు గంగాదేవి సూక్ష్ వదిలేసి మళ్ళీ మొగ్గంతా గంగాదేవి అయిపోగా ఆ పరమేశ్వరు జడలు వడంగమైన మరి వడలు ఉండేదట. ఆ జడ జడమందు ఆ మల్లె మొగ్గంతా గంగాదేవి.

0: వచ్చిందండి పార్వతీ. ఓహో నాగానే శంకరామకి ఏకాది కాదు చూసింది దేవుడి గడియలు.
1: అవునవును
0: స్వామి, నిన్న తప్పుడు నాతో వాదించలేరు. గంగని పెళ్ళాడారా? ఎక్కడ దాసారు చూపించండి శంకర.
1: లేదు పార్వతి.
0: అయ్యో ఎక్కడ గంగా? గంగా లేదు, ఏమీ లేదు. గంగని పెళ్ళాలేదు పార్వతి. అయ్యో గంగాదేవిని పెళ్ళాడు చూపించండి. గంగని పెళ్ళాడకపోతే నృత్యందు తిలకము, పలుయందు కాటిక, బొగ్గ ఎందు చుక్క, కాళయందు పారాణ్యం. ఎన్ని మీకు ఇంకా ఎక్కడి స్వామి, ఎక్కడి స్వామి, పెళ్లి ముస్తాబు చూసి అనుమానించావని చెప్పుదాకా.
1: అవును స్వామి.
0: ఆ ఒక రాయవెల్లి పట్టణంలో గ్రామలి పెళ్లి అవుతుంటే తెల్లగా ఉన్నాడు పొడ్లాగా తాతగారు. తోడబెళ్ళి కొడుకుని చేయించుదామని తోడబెళ్ళి కొడుకుని చేయించి ఆ పెళ్లి కొడుకు పక్కన కూర్చోబెట్టారు.
1: తోడబెళ్ళి కొడుకుని చేశారా?
0: అంతేగాని నేను గంగని పెళ్ళాలేదు.
1: పెళ్ళాలేదు స్వామి.
0: గంగని పెళ్ళాలేదా? గంగని పెళ్లి ఆడకపోతే ఎంత పని చేశారు కదా బామా. గంగని ఎవరు గాను గవిరిని తోడా గవిరిని.

హరేశ్వర నక్షత్ర కన్ను తమను నక్ష ధరించుండగా అగ్ని భాష ఎందుకు శంకర? చంద్రుడే మీ నెలవంకై ఉంటే చంద్రుని భాషలు ఎందుకు? ఈ భాషలు నేనేమి నమ్మను. అలాగే గంగని పెళ్ళాలేదంటారు, దాదే తప్పకుండా పెట్టండి. బంగారు పళ్ళులో బీద పెట్టండి పాదాలు. అయ్యో బంగారు పళ్ళు శివుని పాదాలు పెట్టగా ఆ పార్వతీదేవి వంగి పాదాలు కడుగుతుండగా ఈ జడలు గంగక్క చెవి కూర్చోకూడదా? ఇదేమిటి అక్కగా నన్ను పెళ్ళాడుకుని పరమశివుడు వస్తే ఇంతగా వాదించుతుంది గుంపలో నిలబెట్టి? అక్కగారు చక్కగా ఉంటుందో, నేను చక్కగా ఉంటాను. జడల్లో ఉన్న గంగా

మీరు ఇంతవరకు జానపద రంజని కార్యక్రమంలో శ్రీమతి వి నీలమ్మ అండ్ బృందంచే గంగా గౌరీ సంవాదం తంబురా కథ విన్నారు. వంతలు వి పరదేశమ్మ, వి నాగమ్మ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
2: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రైమో సాగరిక. ఇదో అలరించే కెరటం. ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. మరి మీకు నచ్చిన ఆపాత మధుర గీతాలను మీ పేరు మీద వినిపించడానికి వచ్చేసింది మధురమే సుధాగానం కార్యక్రమం. మరి మీరు కోరుకున్న సుస్వరాలను వినిపించడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. మరి ఆలస్యం చేయకుండా మీకు నచ్చిన పాటతో పాటు సినిమా పేరు, మీ పేరు, అలానే ప్రాంతం పేరు కూడా జత చేస్తూ 6304767436 అనే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపించేసేయండి. మీరు కోరుకున్న పాటల్ని విని ఆనందించండి. సో మన కార్యక్రమాన్ని ఒక మంచి పాటతో అయితే ప్రారంభించేద్దాం. మరి నందమూరి తారక రామారావు సావిత్రి నటించిన మిసమ్మ చిత్రం నుండి ఏఎం రాజా పి లీలా పాడినటువంటి పాట అయితే వచ్చేస్తుంది. మరి సాలూరి రాజేశ్వరరావు సంగీతంలో మీ అందరి కోసం.

మరి యొక్క బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదా. మరి ప్రతిరోజు సాయంత్రం 5:30 ప్రసారమయ్యే మా పదం మీ భావం కార్యక్రమానికి పదం అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. మరి ఈరోజు పదం ఏంటి అంటే సంగీతం. సంగీతం అనే పదంపై మంచి మంచి కవితలన్నీ రాసి 6304767436 అనే వాట్సాప్ నెంబర్కి పంపించేసేయండి. మీరు పంపించిన కవితలన్నీ కూడా 5:30 ప్రసారమయ్యే కార్యక్రమంలో చదివి వినిపించడం జరుగుతుంది. పదం అయితే గుర్తుంది కదా, మరొకసారి సంగీతం. వెల్ మరి మనకి మెసేజెస్ అయితే చాలామంది పంపించారు. సో ఫస్ట్ మెసేజ్ ఎవరు ఎక్కడి నుండి పంపించారు, ఏ సాంగ్ రిక్వెస్ట్ చేస్తున్నారో చూసేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మా కోసం అడవి రాముడు చిత్రం నుండి ఒక పాటని వినిపించండి అంటున్నారు శ్రీను నర్రా డాబా గార్డెన్స్. అలానే ఈశ్వర్రావు జగన్నాథపురం నుండి మనకి మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి ఎన్టీ రామారావు ఇంకా జయప్రద జయసుధ నటించిన చిత్రం అడవి రాముడు, కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కెవి మహాదేవన్ సంగీతాన్ని అందించారు. మరి ఈ చిత్రం నుంచి మీరు కోరుకున్న పాట పి సుశీల ఇంకా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాయిస్లో మీతో పాటు మన శ్రోతలందరి కోసం కూడా.

మరి ఆపాద మధుర గీతాలతో పాటు ఈరోజు మీకోసం నేనైతే ఒక హిల్ స్టేషన్ తీసుకొచ్చానమాట. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ జిల్లాలో హిమాలయాల ఒడిలో ఉన్న అందమైన హిల్ స్టేషన్ ముస్సోరీ. మరి ముస్సోరీ హిల్ స్టేషన్ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక్కడ ప్రతి మలుపులో ఒక కొత్త దృశ్యం, ప్రతి మేఘంలో ఒక కొత్త కథ, ప్రతి గాలి తాకిడిలో ఒక కొత్త అనుభూతి. అలానే మాల్ రోడ్ సందడి నుంచి లాల్ టిబ్బా ప్రశాంతత వరకు, కెమ్టీ వాటర్ఫాల్స్ జలపాతం నుండి ల్యాండర్ నిశ్శబ్దం వరకు కూడా ముస్సోరీ మనసుకు ఒక అందమైన చిన్న విరామాన్ని ఇస్తుందంట. సో మరి ఇంత అందమైన హిల్ స్టేషన్ గురించి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నెక్స్ట్ మనకి మెసేజ్ చేస్తున్నారు, పూజా చిత్రం నుండి మా కోసం పాటను వినిపించండి అంటున్నారు కుమార్, చంద్రిక, రామ్, చరణ్, దిలీప్, బుచ్చిరాజుపాలెం, రెడ్డి వీధి, రామాలయం, ఎన్ఏడి జంక్షన్ నుంచి అయితే మనకి పంపించారు. తప్పకుండా అండి. మరి జి రామకృష్ణ, వాణిశ్రీ, మంజుల నటించిన పూజా చిత్రానికి రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు. మరి వాణి జయరామ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్లో మీ అందరి కోసం.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: మరి మధురమే సుధాగానం కార్యక్రమంలో ముస్సోరి హిల్ స్టేషన్ కోసం తెలుసుకుంటున్నాం కదా. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదట. మనకు అలసిపోయినప్పుడు, మనసు అలసిపోయినప్పుడు ప్రకృతి ఇచ్చే ఒక చిన్న హాలిడే. ఇక్కడ మార్కెట్లో అయితే హస్తకళ వస్తువులు, ఉన్ని దుస్తులు, చిన్న చిన్న జ్ఞాపికలు, ఇలా అక్కడ సంస్కృతితో ముడిపడి ఉన్న కొన్ని వస్తువులు అన్నీ కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయంట. అలానే అక్కడ స్థానిక గడ్వాలి వంటకాలు కూడా తప్పక టేస్ట్ చేయాలి అంటారు. ఎప్పుడైనా ముస్సోరి వెళ్తే మరి ఇలాంటి చిన్న చిన్న సరదాలన్నీ మిస్ అవ్వద్దన్నమాట. సో నెక్స్ట్ సాంగ్ రిక్వెస్ట్ మనకి పంపించారు అక్కడే. నాగేశ్వరరావు సావిత్రి నటించగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో మాస్టర్ వేణు సంగీతాన్ని అందించారు మాంగళ్య బలం చిత్రానికి. ఈ చిత్రం నుండి మా కోసం వినిపించండి అంటున్నారు ఆరిలోవా శ్రీకాంత్ నగర్ నుండి విజయ, కోటేశ్వరరావు, దామోదర, వేదప్రకాష్, రమణమ్మ తాతయ్యలు రిక్వెస్ట్ చేస్తున్నారు. సో తప్పకుండా అండి, మరి మీరు కోరుకున్న పాట అయితే వచ్చేస్తుంది మాంగళ్య బలం చిత్రం నుండి.

వెళ్ళి అలానే మరి ముస్సోరీలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఏంటి అంటే మాల్ రోడ్, అత్యంత సందడిగా ఉండే ప్రాంతాల్లో ఇది ఒకటి. ఇక్కడ చిన్న చిన్న షాపులు కానీ కెఫే, రెస్టారెంట్స్ ఇలా అన్ని వస్తువులు ఇక్కడ మనకి అందుబాటులో ఉంటాయంట. ఇక్కడ నడుస్తూ చూడడం వల్ల ఒక ప్రత్యేక అనుభూతి అయితే కలుగుతుందంట. అలానే వ్యూ పాయింట్స్లో గన్ హిల్ ఒకటి, ఇక్కడ నుంచి చుట్టుపక్కల ఉన్న హిమాలయ పర్వతాలు, లోయలు అద్భుతంగా కనిపిస్తాయంట గన్ హిల్ పాయింట్ నుంచి. ముస్సోరీ సమీపంలోని ప్రసిద్ధ జలపాతాల్లో కెమ్టీ ఫాల్స్ కూడా ఒకటంట. కొండల మధ్య నుంచి కిందకి జాలువారే నీటి ప్రవాహం పర్యాటకులకి ఎంతో ఆకట్టుకుంటుందంట. అలానే ఎత్తైన ప్రాంతాల్లో ఒకటైన లాల్ టిబ్బా ప్రశాంతమైన వాతావరణానికి ఎంతో ప్రసిద్ధి అంట. అలానే కంపెనీ గార్డెన్, రంగురంగుల పూలు, పచ్చని తోటలు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఇదొకటి చక్కని ప్లేస్ అని చెప్తూ ఉంటారు. అలానే ఒంటె వెన్ను ఆకారాన్ని పోలిన రాతి నిర్మాణం కారణంగా మనకి క్యామిల్స్ బ్యాక్ రోడ్ అని ఆ ప్రాంతానికి పేరు వచ్చిందంట. సో అలానే ప్రశాంతమైన కొండ ప్రాంతం లాండోర్, పాతకాలపు నిర్మాణాలు, దేవదారు చెట్లు, నిశ్శబ్ద వాతావరణం దీనికి ప్రత్యేకత అంట. మరి ఇంత చల్లటి ప్రదేశంలో మనకి ఒక కప్పు వేడి టీ లేదా కాఫీ చేతిలో పట్టుకొని అలా చుట్టూ మేఘాలు, మంచు కొండలు చూస్తూ ఆస్వాదిస్తే ఎంత అందంగా ఉంటుంది కదా. సో మరి నెక్స్ట్ మనకి సాంగ్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఎవరో చూసేద్దాం. కెప్టెన్ కృష్ణ చిత్రంలోని పాటని వినిపించగలరు అంటున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవానీ ఇంకా కుటుంబ సభ్యులు. తప్పకుండా అండి. మరి కృష్ణ నటించిన కెప్టెన్ కృష్ణ చిత్రంకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీతాన్ని అందించారు. మరి కేఎస్ఆర్ దాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మరి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఇంకా సుశీల వాయిస్లో మీ అందరి కోసం.

విన్నారు కదా ఈరోజు మధురమే సుధాగానంలో మీకు నచ్చిన ఆపాత మధుర గీతాలతో పాటు ముస్సోరీ హిల్ స్టేషన్ కోసం కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం. ఇంకా చాలామంది మెసేజ్ అయితే పంపించారండి, ఎందుకంటే మనకి హాఫ్ అన్ అవరే టైం ఉంది కాబట్టి అందులో కొన్ని పాటలనే వినిపించడం జరిగింది. సో మీకు ఇష్టమైన పాటలన్నీ మన ఎఫ్ఎంలో రోజు ప్రసారం అవుతూనే ఉంటాయి కదా. సో సమయం 3:30 కావస్తుంది కాబట్టి ఇంతటితో మధురమే సుధాగానం కార్యక్రమం సమాప్తం.

సరదాగా కాసేపు మీతో కబుర్లు చెప్పుకుంటూ మంచి మంచి పాటలతో ఎంటర్టైన్ అవుతూ కూడా ఈ టైంని గడపడానికి వచ్చేసింది సరదాగా కాసేపు కార్యక్రమం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి నేను ఇచ్చే టాపిక్పై మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే మీరు కాల్ చేయవలసిన నంబర్స్ 0891-272-7244 లేదా 0891-272-7278 నంబర్స్కి అయితే కాల్ చేసి నాతో మాట్లాడవచ్చు అనమాట. మరి ఈరోజు నేను ఇచ్చే ఫన్ టాపిక్ ఏంటి అంటే, మన ఇంట్లో ఆడవాళ్ళందరికీ కూడా ఒక యూనివర్సల్ ప్రాబ్లం అయితే ఉంటుంది కదా, ఏంటి అంటే బాక్స్, స్టీల్ డబ్బాలన్నమాట. సో రిలేటివ్స్కి కానీ నైబర్స్కి కానీ ఏమైనా ఇచ్చినప్పుడు ఆ బాక్స్ మాత్రం పక్కా అడుగుతాం వాళ్ళని కదా. మీ ఫ్యామిలీలో కూడా మీ ఇంట్లో కూడా ఇలా అడుగుతారా? సో వాళ్ళనే కాదు, మనం కూడా ఎప్పుడైనా స్టడీస్కి కోసం కానీ లేకపోతే జాబ్స్ కోసం కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు మనకి కూడా స్టీల్ బాక్స్లో ఏవైనా పెట్టిస్తారు. మళ్ళీ ఎప్పుడైనా మనం హాలిడేస్లో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ డబ్బా అయితే తీసుకురావాలి, లేకపోతే చిన్న సైజు యుద్ధాలే జరుగుతాయన్నమాట. సో ఏదో చాలా విలువైన వస్తువు పోయినట్టు తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు కదా. సో ఇలాంటి ఫన్నీ సిచ్యువేషన్స్ ఈ స్టీల్ డబ్బాల కోసం మీ ఇంట్లో ఏమైనా జరిగితే మరి ఆలస్యం చేయకుండా వెంటనే కాల్ చేసి నాతో షేర్ చేసుకోవచ్చు అనమాట. సో మీరైతే కాల్ చేస్తూ ఉండండి, ఒక మంచి సాంగ్తో సరదాగా కాసేపు కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేద్దాం. హ్యారిస్ జయరాజ్ సంగీతంలో సూర్య ఇంకా నయనతార నటించిన గటికెడు చిత్రం నుండి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది కార్తిక్ ఇంకా హరిణి వాయిస్లో.

0: మరి గటికుడు చిత్రం నుండి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాం కదా. మరి ఫస్ట్ కాలర్తో మాట్లాడేద్దాం, రెడీగా ఉన్నారు? హలో.
1: నమస్తే అండి, బాగున్నారండి?
0: నమస్తే అండి, నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నానండి.
0: మీ పేరు?
1: సత్యరెడ్డి, పగలపూడి.
0: ఓకే సత్యరెడ్డి గారు, టాపిక్ విన్నారా? చెప్పండి.
1: అదే ఫంక్షన్ ఎప్పుడు బాక్స్ ఇస్తారు కదండి మనకి, మాకు
0: అంటే మన ఇంట్లో మన అమ్మలు అని అక్కలు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా పక్కింటి వాళ్ళకి ఏమైనా బాక్స్ తో ఫుడ్ ఇచ్చినప్పుడు తిరిగి ఆ బాక్స్ అడుగుతారు కదా.
1: అవునవును.
0: సో అలా మీ ఇంట్లో ఎప్పుడైనా అయినాయా?
1: నా చిన్నప్పుడు అండి, స్కూల్ వెళ్ళినప్పుడే ఓ బాక్స్ ఇచ్చానండి. మామూలుగా టీపీకి పని చేసిన వాడిని అన్నాక చిన్నప్పుడు అన్నం కొంచెం తింటాం కదండి, సరిపోయి సరిపోయేది. అమ్మ అలా కాదు, ఇంకో బాక్స్ నీకు ఇచ్చారు కదా, ఇంకో బాక్స్ ఇచ్చుకోవచ్చా అడిగానండి. అలా అడగకూడదు బాబు, నవ్వుతారా అన్న అమ్మగారు అంటున్నా.
0: అవునా, ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరి నెక్స్ట్ కాలర్ ఏం చెప్తారో విందాం. హలో.
2: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
2: నేను శ్రీరావు, శ్రీరామగారు.
0: ఓకే రావు గారు, మరి విన్నారా టాపిక్ ఈరోజు?
2: చెప్పండి. చెప్పేస్తాను, ఖాళీ చేసి ఇచ్చాను.
0: ముందే చెప్పేస్తారా?
2: చెప్పేస్తాను.
0: అలా చెప్పినప్పుడు కొంతమంది ఇవ్వరు కదా, సో మీరు చెప్తే ఇచ్చేస్తుంటారు. అవునా, లేకపోతే ఇంట్లో ప్రాబ్లం అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్, హలో.
3: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
3: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను, నా పేరు నాగేశ్వరరావు అండి.
0: ఓకే నాగేశ్వరరావు గారు, విన్నారా టాపిక్?
3: విన్నామండి.
0: చెప్పండి.
3: మా ఇంట్లో రోజు అదే గొడవ అండి, మా మనవడు స్కూల్ కి పట్టుకెళ్తాడు బాక్స్. బుక్ లోకి అయినా పర్వాలేదు కానీ ఆ బాక్స్ కిచెన్ లో ఉంది దబాడడం, ఆవిడ వాళ్ళ అమ్మ కలిపి దబాడండి పాప ఆ కుర్రడం ఎలా.
0: అయ్యయ్యో,
3: బాక్స్ ఒక్కేసి బాక్స్ తెచ్చుకోవాలా లేకపోతే ఒక రోజు కప్పు ఒక్కేసి వద్దండి అలాగని చెప్పేసి రెండు రోజులకి మూడు రోజులకి అదే గొడవ అండి. పాపం ఏదో కుర్రోడు పోనీ ఏదో మిస్ అయిపోతుంది, ఏదో స్కూల్లో తప్పడిపోద్ది అనుకోండి.
0: అవును,
3: ఇంకా ఇంటికాడ పెద్ద రమస్ చేస్తారండి, అది కాపలు మీరన్నట్టు పెద్ద ఖరీదే కాదు, ఒక 5, 10, 20, 30 ఉంటుంది అనుకోండి.
0: కానీ ఇంట్లో వాళ్ళకి అదే చాలా విలువైన వస్తువులా ఫీల్ అవుతూ ఉంటారు కదా,
3: విలువైన దానిలా ఫీల్ అవుతారండి.
0: అదే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరి ఇంకొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో.
4: హలో.
0: హలో అండి, మీ పేరు?
4: శుభ సాయంత్రం.
0: శుభ
4: సాయంత్రం.
0: సూర్యబాబు గారు, మరి టాపిక్ విన్నారా? హలో. ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ విన్నారా సూర్యబాబు గారు? చెప్పండి. మీ వాయిస్ కట్ అవుతుందండి. హలో.

0: హలో.
1: హలో,
0: చెప్పండి, మీ వాయిస్ కట్ అవుతుంది. వెల్, మరి కాల్ అయితే కట్ అయిపోయింది. ఎప్పుడో చెప్పేదండి, సో సిగ్నల్ ఉన్న ఏరియా నుంచి అలానే ఎఫ్ఎంకి దూరంగా ఉండి మాట్లాడినట్టయితే కనుక ఇలా కాల్ మధ్యలో డిస్కనెక్ట్ అయ్యే ఇదేం ఉండదన్నమాట. సో మన అమ్మలు అన్ని విషయాల్లో చాలా ఓపిక్గా శాంతంగా ఉంటారు, కానీ ఒక్క డబ్బా విషయానికి వచ్చేసరికి వాళ్ళలో ఉన్న ఎమోషన్ అంతా బయటకు వచ్చేస్తుందన్నమాట. సో ఈ టాపిక్పై ఇంకా కాల్ వస్తాం, మనం ఇంకా చాలా మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ అయితే మీ అందరి కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో కరెంట్ చిత్రం నుండి సాగర్ ఇంకా రైనా రెడ్డి పాడినటువంటి పాట వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా? ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ముఖాన మొటిమల, గజ్జా బొబ్బల, నడుములో తామర,
4: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
6: మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో, నమస్తే అండి. మీ పేరు? ఓకే, రమణ గారు, మరి విన్నారా టాపిక్?
7: ఇట్లాంటి చాలా జరిగాయి. తర్వాత ఏమర్థమైందంటే ఎవరైనా అట్లాంటి బాధ ఇచ్చినప్పుడు దాంట్లో రిటర్న్ స్వీట్
6: అలా ఖాళీగా ఇవ్వకుండా ఏదో పెట్టి అయితే డబ్బా అయితే ఇచ్చేవారు.
7: రిటర్న్ అది అంటే ఫస్ట్ చెప్పారు తీసమ్మా, అదే అది గోల్డ్ ఇదిలాగా ఫీల్ అయ్యేవారు. ఇదేంటారా బాబు కరెక్ట్ గా అది అని చెప్పి తర్వాత ఎవరిచ్చినా సరే కంపల్సరీగా ఏంటంటే ఒక స్వీట్ కొనేసి అందులో పెట్టి రిటర్న్ ఇచ్చేస్తే వాళ్ళకి హ్యాపీ ఫీల్.
6: ఓకే ఓకే, చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అసలు ఇలా చేస్తే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అసలు సమస్య ఉండదు కదా. సో మరి నెక్స్ట్ కాలర్ కూడా ఏం చెప్తారో వినేద్దాం. హలో,
8: హాయ్ వీణా.
6: హాయ్ అండి, మీ పేరు?
8: వాసవి. ఏవియన్ కాలేజీలో ఉన్నా.
6: వాసవి గారు, మరి డబ్బాతో మీకున్న అనుబంధం
8: అంటే రీసెంట్ గా మా పక్కన ఒకళ్ళ దగ్గర ఉన్నా, వాళ్ళ దిగినప్పుడు కొత్తగా వచ్చేటప్పుడు అది మే నెలలోని మామిడి పళ్ళు కాలం వస్తుంది కదా మన మే నెలలోని, అప్పుడు మామిడి పళ్ళును మామిడి దాంతో పాటు పరవణం చేశాను. నాకు ఎక్కువ పెద్దగా వంటలు రావు, పరవణం చేశాను కదా మామిడి పండు పరవణం వాళ్ళకి ఇచ్చాను. ఆవిడకి ఈ మధ్య వరకు ఎంతకి ఎవరు ఆంటీ.
6: అవునా?
8: మొన్న రీసెంట్ గా మొన్ననే అడిగేసాను అమ్మ, 3 డేస్ 4 డేస్ బ్యాక్ నేను ఆంటీ మీకు పరవణం కదా అని అడిగేసాను.
6: ఇచ్చారా మొత్తానికి?
8: ఇచ్చారమ్మా, అడిగేసాను. చూసి చూసి ఇస్తారేమో అని మధ్యలో 2-3 టైమ్స్ మధ్యలో అప్పుడప్పుడు మాట్లాడినాయి కూడా.
6: అయినా ఇచ్చేవారు కాదు?
8: ఇచ్చేవారు కాదు.
6: ఓకే వాసవి గారు, థాంక్యూ ఫర్ కాలింగ్. మరి ఇంకొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో.
9: హలో.
6: హలో అండి, నమస్తే.
9: నమస్తే అండి. నా పేరు పండిత్ చిన్నారావు అండి.
6: ఓకే, సో టాపిక్ విన్నారా?
9: శ్రీకాకుళం జిల్లా చిల్లపాలెం విలేజ్ నుంచి మాట్లాడుతున్నాను.
6: ఓకే.
9: పొందు రోడ్డు.
6: ఓకే.
9: ఆమెగా కూరలు పంటగాళ్ళు ఇస్తుంటారండి.
6: అవును.
9: ఇచ్చిన తర్వాత వాళ్ళేమో ఇది మంద కాదు పలానాలు ఇచ్చారు అని వాళ్ళకి వాళ్ళు ఇవ్వాలి. ఆ చిన్న విషయం కోసం మనం వీళ్ళు అడగడం అది ఒకలాగా ఉంటది.
6: అవును.
9: అడగకపోతే వస్తువు రాదు.
6: అంతే కదండి.
9: అంతే కదండి. దానికి చిన్న చిట్కా ఉంది మేడం.
6: అవునా? చెప్పండి.
9: చెప్తాను. ఇంకా వేరే కూర ఏదైనా వెరైటీ ఉండి పట్టుకెళ్తే ఇచ్చేసామనుకోండి, ఏమండి మొన్న ఇచ్చాం 10-15 రోజుల కిందట, అది మాకు ఇవ్వలేదు, అది ఇది రెండు ఇచ్చేయండి అప్పుడు లాక్ రావచ్చు.
6: అప్పుడే ఇచ్చేసి అప్పుడే తీసేసుకోమంటున్నారు.
9: అలా కాదు, ముందు ఇచ్చింది ఉంది కదండి.
6: అవును, ఆ రెండు కలిపి ఇంకొకేసారి వచ్చేస్తాయి మనకి. ఇది కూడా బానే ఉంది.
9: అడగదు, అడగపోతే వస్తువు రాదు.
6: అంతే అంతే.
9: అందుకే మనం రెండోసారి పట్టుకెళ్ళి ఇవ్వాలి వాళ్ళకి. ఇస్తే అవును అవునండి మర్చిపోయానండి ఎక్కడో పెట్టానండి చూసి మా పిల్లలతో పంపిస్తాను అంటారు ఇప్పుడు.
6: అవునండి అవును.
9: వస్తే వచ్చింది లేకపోతే పోయింది, అంతకంటే ఇంకేం చేయలేమమ్మా.
6: చాలా బాగా చెప్పారండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరి ఇంకొక కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో.
10: హలో మేడం, నమస్తే అండి.
6: నమస్తే అండి, మీ పేరు?
10: నా పేరు గంటా వీరబాబు, కాకినాడ నుంచి అండి.
6: ఓకే వీరబాబు గారు, మరి విన్నారా టాపిక్?
10: విన్నానండి. ఇది చాలా మంచి సమస్య మేడం.
6: చెప్పండి.
10: ఎవరో కాదు మేడం, ఎవరో కాదు, మా సొంత చెల్లెళ్ళు, మా సొంత అక్క. కొంచెం కర్రీ ఏదన్నా లేకపోతే

0: కారం కానీ ఏదైనా ఏదిస్తే వెంటనే మా బావగారు తీసుకొచ్చేసి పంపించేసి బాక్సులు ఉన్నాయంట కదా ఎవరా బాబు అంటే కారణం ఎదుగు ఉంచరా బాబు అంటే అదే మళ్ళీ ఎప్పుడైనా కర్రీ కావాల్సి మళ్ళీ వేయడానికి ఉండాలి కదా నీకని చిన్న సాస్ చెప్పి పట్టుకెళ్ళిపోతున్నారు మేడం. నేను వింటున్నానండి, ఇంకెవరెవరు ఎలా చెప్తారు అన్ని వింటానండి మరి చాలా జాగ్రత్తగా.
1: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వెల్ మరి అందరికీ కూడా ఇది ఒక ప్రతి ఇంట్లో జరిగిన రోజు ఏదో ఒక టైంలో జరిగే ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట. ఇలాంటివన్నీ కూడా ఆ టైంకి ఏంటి అని అనిపిస్తుంది, కానీ తర్వాత తలుచుకుంటే ఇలా ఎవరితోనో మాట్లాడినప్పుడు బాగా నవ్వొస్తాయన్నమాట. సో ఇంకొంతమంది కాలర్స్తో మాట్లాడే ముందు ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను చిత్రం నుండి ఆర్పి పట్నాయక్ సంగీతంలో ఎస్పీ చరణ్ ఇంకా ఉషా వాయిస్లో మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ సాంగ్.

0: కదా మరి కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: అమ్మాయి జాగ్రత్త నుంచి మాట్లాడుతున్నాను.
0: అమ్మాచి గారు, కొంచెం రేడియో వాల్యూమ్ తగ్గిస్తారా?
1: దూరంగా వచ్చాను.
0: ఓకే, సో టాపిక్ విన్నారా ఈరోజు?
1: విన్నానండి.
0: చెప్పండి.
1: ఇది ప్రతి ఇంట్లోనూ జరుగుతుందండి. బాక్సుల కోసం ఇంట్లో పిల్లలు ఇద్దరు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు.
0: ఓకే,
1: నాకు ఆ బాక్స్ కావాలని, నాకు ఈ బాక్స్ కావాలని అలాగ అనుకొని
0: ఓకే. ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా బాక్స్ మర్చిపోయి వస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది?
1: మరి చాలా ఇబ్బంది కదండి. మళ్ళీ తెల్లవారులేస్తే మళ్ళీ ఆ పిల్లలకి అవి అందులోనే కదా పెట్టాలి, ఏదైనా భోజనం అది అప్పుడు ఇబ్బంది అంట. ఏం చేస్తామని ఇంకా పిల్లలు తిట్టడం మొదలు పెడతాం. అది దొరికిందాక కూడా ఇంకా అలా ఏదో తింటూనే ఉంటాం. అలా
0: అంతే.
1: అదే ఫంక్షన్లు ఎక్కడైనా అయితే అన్ని బాక్సులు వేస్తారు ముందు. ఎవరికైనా బలిదానంతోనైనా
0: అంతే అండి.
1: దేనికైనా బాక్సులు వేస్తారు.
0: అదే,
1: అది బాక్సులు ఏంటి చాలా
0: ఒక ఎమోషన్ అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరి నెక్స్ట్ ఇంకొక కాలర్తో మాట్లాడేద్దాం. హలో
2: హలో హలో, నా పేరు అప్పలరాజ్ అండి.
0: అప్పలరాజు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: కోటవీధి.
0: ఓకే, సో మరి టాపిక్ విన్నారా ఈరోజు?
2: విన్నానండి.
0: చెప్పండి.
2: అది బాక్సులు కూడా ఏమి రాలేదండి.
0: ఓకే ఓకే, మీరు ఇచ్చినవి మళ్ళీ రాలేదు.
2: రాలేదండి.
0: ఓకే అండి, ఇప్పుడు వింటారు కదా, తప్పకుండా తెచ్చి ఇచ్చేస్తారు.
2: ఓకేనండి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వెల్, మరి మీరు కూడా ఇలానే కాల్ చేస్తుండండి. ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, నాని నటించిన నిన్ను కోరి చిత్రం నుండి, గోపి సుందర్ సంగీతంలో, చిన్మయ్ ఇంకా కార్తిక్ వాయిస్లో.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో కాలర్ రెడీగా ఉన్నారు. హలో,
1: రెడీగా ఉన్నారండి. విందిరి మీనా గారు.
0: హాయ్ అండి, మీ పేరు?
1: నా పేరా? మరి మీరు అలాగా చెప్పలేరు, చెప్పరు. నా పేరు అగ్రహారం త్రినాథ్.
0: ఓకే,
1: చిన్నమ్మ
0: త్రినాథ్
1: వారి
0: గారు
1: వీధి బ్లైండ్.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అదే చిన్నమ్మ వారి
0: చిన్నమ్మ
1: వీధి.
0: వారి వీధి. ఓకే, విన్నారా టాపిక్ ఈరోజు?
1: వారి వీధి
0: ఓకే, సో టాపిక్ విన్నారా?
1: విన్నానండి. మామిడి పడవ గురించి మీరు అడిగారు.
0: కాదండి, సో మీరైతే టాపిక్ వినలేదన్నమాట.
1: చెప్పండి చెప్పండి చెప్పండి.
0: అదే మామూలుగా స్టీల్ డబ్బాలు అవి ఉంటాయి కదా, మన ఇంట్లో ఆడవాళ్ళు ఎవరికైనా ఇచ్చినప్పుడు వెంటనే అడిగేస్తూ ఉంటారు. సో అలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా మీ ఇంట్లో జరిగినాయా?
1: జరిగాయండి, చాలాసార్లు జరిగాయండి.
0: చెప్పండి ఒకటి.
1: అంటే అప్పుగా ఇచ్చినప్పుడు కానీ అది నాకు కాదు కదా, ఆడవాళ్ళది కదా. అయితే నేను అన్నివన్నీ ప్లేట్లు కానీ గ్లాసులు కానీ డబ్బా కానీ ఎవరికైనా ఇచ్చినప్పుడు అమ్మా మరి ఇంటికి తెచ్చుకున్నావా లేదా అని గుర్తు చెప్పేవాడిని.
0: ఓకే ఓకే, గుర్తించేవారు
1: గుర్తు
0: అన్నమాట.
1: చెప్పేవాడిని. అలా జరిగేది అనమాట.
0: ఓకే ఓకే
1: అంటే నేను ఎప్పుడు మా వాళ్ళు మర్చిపోయిన సరే అని గుర్తు చేసేవాడిని.
0: ఓకే, గుర్తు చేసి మరీ తెప్పించేవారు అన్నమాట. నైస్ నైస్.
1: అది అమ్మ ఒకరి దగ్గర చెప్పాలన్న గ్లాస్ ఉంటుంది అంటే వాళ్ళ పేరు అది చెప్పేసి ఎవరెవరికి ఇచ్చిందో ఆ పేరు అది చెప్పేవాడిని.
0: ఓకే ఓకే
1: చెప్పి గుర్తు చేసి తప్పించేవాడిని.
0: ఓకే అండి.
1: అంతవరకే.

0: అనుభవం నేను ఎప్పుడూ శాతంగా ఎవరికి ఇవ్వలేదు కదా.
1: అవునవును, అదేలేండి, ఇంట్లో మనకి అలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ అవి అవుతాయి
0: జరిగింది,
1: కదా.
0: చాలా జరిగింది.
1: అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వెల్, మరి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా జరుగుతూనే ఉంటాయి, ఎందుకంటే రోజు మొదలయ్యేది ఇంకా అలా కదా, గిన్నెలతో. ఇప్పుడు ఏమైనా చేసుకున్నప్పుడు ఎవరికైనా ఇవ్వడం, మన కజిన్స్కి కానీ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఇచ్చినా కూడా కొద్ది రోజులు ఆగుతాం, తర్వాత మళ్ళీ అరే ఏంటి అప్పుడు ఆ డబ్బా ఇచ్చాం కదా ఇంకా రాలేదు అని వాళ్ళ మెదడులో తొలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో నెక్స్ట్ ఇంకా కాల్ వస్తాం, మాట్లాడే ముందర ఇంకొక సాంగ్ అయితే సిద్ధంగా ఉంది, ఆరెంజ్ చిత్రం నుండి వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: వెల్, మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: వీణామ్మ గారు నమస్కారం అండి. అమ్మా,
0: నమస్తే అండి. మీ పేరు?
1: మంగళపాలు నుండి కొండ సత్యనారాయణ మాట్లాడుతున్నానమ్మా.
0: ఓకే, సత్యనారాయణ గారు, విన్నారా టాపిక్ ఈరోజు?
1: వింటున్నానమ్మా, కార్యక్రమం మొదటి నుంచి వింటున్నానమ్మా.
0: ఓకే, మరి
1: అయితేనండి,
0: చెప్పండి.
1: ఇంట్లో ఆడవారు అండి, డబ్బులు అడిగినా అడగకపోయినా డబ్బాల గురించి ఖచ్చితంగా అడుగుతారమ్మా.
0: ఓకే,
1: ఎందుకంటే మనం డ్యూటీకి వెళ్ళినప్పుడు క్యారేజ్ పట్టుకుని వెళ్తాం కదండి,
0: అవునండి.
1: ఏ కారణంగా అక్కడ మర్చిపోయి వచ్చినా అడుగుతారండి. ఎవరికైనా ఏదన్నా పిండి వంటలు పెట్టి తిరిగి ఇవ్వకపోయినా ఖచ్చితంగా అడుగుతారమ్మా.
0: సో తెచ్చే వరకు ఊరుకోరన్నమాట.
1: అసలు ఊరుకోరమ్మా.
0: ఓకే ఓకే, ప్రతి ఒక్క ఇంట్లో జరిగేదే అన్నమాట అయితే.
1: అవునండి అమ్మా.
0: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వెల్, మరి ఇంకొక కాలర్. హలో
2: హలో, సాయిరామ్ అండి.
0: సాయిరామ్ అండి, మీ పేరు?
2: మల్కాపురం నుంచి భాగ్యలక్ష్మి.
0: ఓకే భాగ్యలక్ష్మి గారు, విన్నారా టాపిక్ ఈరోజు?
2: విన్నానండి, ఫస్ట్ నుంచి.
0: మీరు అంత నవ్వారంటే మీకు ఏదో మంచి ఎక్స్పీరియన్సే ఉంది.
2: ఏం కాదులేండి, స్కూల్ కి మా మనవరాలు పట్టుకెళ్ళి పడేస్తుంటారండి. అయితే ఈ మధ్య ఏం చేస్తున్నావు అంటే, ఇది బిర్యానీలతోని ప్లాస్టిక్ వస్తుంటాయి కదా,
0: అవునండి,
2: అదితో ఇచ్చేస్తున్నాం. ఇంకా అలాగంటే ఇంకా వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి ఇబ్బంది లేదని. తోడు మనకేటి క్యారేజీకి అది బ్యాగుల్లోకి సెట్ అయిపోయిన బాక్సులు కదండి,
0: అవునండి,
2: అవి మళ్ళీ మేము కొనుక్కోవాలన్నప్పుడు ఏ బాధపడి కొనుక్కోడానికి వెళ్ళాలి, షాప్ కి వెళ్ళాలి కొనుక్కోండి. 170 రూపాయలు అండి ఒక బాక్స్ అడిగాను మొన్న.
0: ఓకే,
2: ఒక్క బాక్స్ 170 రూపాయలు ఉంది, అంత రేటా అనుకున్నాను. చెప్తున్నాను మాట కాదు, పెద్దదని కాదు, మీద బోల్ స్టీల్ సామాన్లు ఉంటాయి, అన్ని పోయినా పర్లేదు,
0: డబ్బా మాత్రం చాలా ముఖ్యం అన్నమాట.
2: అవసరం అవసరం అమ్మా. మా ఇంట్లో 4 క్యారేజీలు కడతాను, ఒక్కొక్క రోజు 3 క్యారేజీలు కడతాను, ఒక్కొక్కరికి 3 వేసి చారు కూర పచ్చారు మొత్తానికి అన్నం. మీకు తెలియదు కాదు, మనవరాలకైతే వాటర్ బాటిల్ కూడా కట్టాలి. అవి అవన్నీ తెల్లవారు అవన్నీ ఫోన్ పని ఉంటది కదా రాత్రికి.
0: అవునవును, మళ్ళీ అవన్నీ తెచ్చాక నీట్ గా సర్దుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ప్రిపేర్ చేసుకొని,
2: ఒక్కొక్కరికి 3 వేసి బాక్సులు అంటే అది మూత పోయినా బాధే,
0: అంతే అంతే,
2: మళ్ళీ సెట్ చేసుకోవాలంటే కుదరవు.
0: అవునండి, అప్పటికప్పుడు దొరకవు కదా.
2: బాగుంటు ఉంటాయి పనికి,
0: అవును,
2: అలాంటివి అని పోయినా పర్లేదు, ఇది పోతే కొద్దిగా తెల్లవారు ఇబ్బంది కోసం ఇంకేం కాదు.
0: అంతే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అంతే కదండి, డబ్బా కోసం కాదు కానీ దాంతో మనకి ఎప్పుడు ప్యాక్ చేసేది, ఒకసారి పోతే మళ్ళీ అలాంటిది వెతికి తేవడం అనేది కొంచెం కష్టమైన పనే కదా. హలో,
3: హాయ్ నీని గారు.
0: హాయ్ అండి, మీ పేరు?
3: సుమలత, కాకర్లో నుంచి.
0: సుమలత గారు, మరి చెప్పండి, టాపిక్ విన్నారు కదా?
3: సూపర్ గా విన్నాను, అందరు ఏం చెప్తున్నారు సేమ్ విషయం, ఇంకా చెప్పక్కర్లేదు. నేనైతే
0: అంతే అంటారు,
3: వెళ్ళి అడిగి వచ్చేస్తానమాట.
0: అవునా, ఓకే ఓకే.
3: ఏంటి మీరు ఏది తీసుకున్న పర్లేదు, ఆ బాస్ మాత్రం పంపించేయండి అని.
0: ఇంకా అందులో ఎందులోనైనా మొహమాట పడతాం కానీ అక్కడ మాత్రం అస్సలు మొహమాట పడం కదా మనం.
3: అవునవును.
0: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వెల్, అంతే కదండి, అది నిజంగా బాక్సులు వెతికి అవన్నీ పెట్టి ఇవ్వడం, ఇలా అన్ని సర్దే వాళ్ళకి ఆ ఎమోషన్ అనేది తెలుస్తుంది అనమాట. అందుకే డబ్బాలతో వాళ్ళకి అంత అటాచ్మెంట్ అనిపిస్తూ ఉంటుంది. ఏంటి చిన్న డబ్బానే కదా, దానికి ఎందుకు ఇలా అడగడం అని ఇంట్లో చాలామంది అనుకోవచ్చు, కానీ ప్రతి డబ్బా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఇంకా కాలర్స్తో మాట్లాడే ముందర ఇంకొక సాంగ్, అందుకంటే ముందర వాణిజ్య ప్రకటన వింటారు.

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: మరి ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేసాం కదా NH4 చిత్రం నుండి. మరి నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మనం మాట్లాడేద్దాం. హలో
1: హలో,
0: హలో అండి, గుడ్ ఈవినింగ్.
1: నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు రోజు నుండి కైలేశ్వరం విశాఖపట్నం. ఎప్పుడు ఫోన్ చేస్తా నాకు కావదండి,
0: ఓకే.
1: ఏదో
0: ఈరోజు
1: చెప్తుంటారా, అదే ఏదో మాట్లాడిపిస్తే అంతే.
0: ఓకే ఓకే సో ఈరోజు టాపిక్ విన్నారా?
1: విన్నామండి.
0: చెప్పండి.
1: బాక్స్ కోసమే కదండి, బాక్స్ అసలు మొన్న మొన్న నేను మా అక్కలు ఇంటికి ఇస్తాను, 10 రోజులు ఉంచుకొని 10 సార్లు ఎదుగుతే నాకు ఇవ్వలేదు.
0: అవునా?
1: చాలా కోపం వచ్చింది నాకు, ఆ తర్వాత వెళ్ళి తెచ్చుకున్నాను.
0: అయ్యయ్యో, మరి చెప్పారా మీ
1: అవసరం
0: అక్కకి కోపం
1: అవసరం
0: వచ్చిందని?
1: సామాగ్రి లేకపోతే నాకు అవ్వదు.
0: అవునండి, అవును, అందరి ప్రాబ్లం అదే కదా. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వెల్, మరి అది మరి బాక్స్ అనగాన మనకి చాలామందిలో అలా అనుకుంటూ ఉంటాం కదా, వాటిని వాడే వాళ్ళకే తెలుస్తుంది వాటి యొక్క విలువ. పోతే మళ్ళీ కొనుక్కోవడం పెద్ద సమస్య కాదు, కానీ ఉన్నప్పుడు జాగ్రత్తగా వాడుకోవాలి కదా. మనకు ఎవరైనా ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయడం, ఇలాంటివన్నీ కూడా పెద్దగా పట్టించుకుంటారనమాట. సో నెక్స్ట్ కాలర్, హలో.
1: హలో, హాయ్ మేడం.
0: హాయ్ అండి, మీ పేరు?
1: నా పేరు నాగరాజ్ మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నా అండి. నాగరాజు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: తాడేపల్లి నుంచి కాల్ చేస్తున్నా మేడం.
0: ఓకే, మీరు ఎలా ఉన్నారు?
1: సూపర్ గా ఉన్నా మేడం.
0: ఓకే, విన్నారా టాపిక్?
1: జ్యోతి ఆగిపోతున్నాను, విన్నాను మేడం.
0: చెప్పండి.
1: అంటే మా అమ్మగారు మొన్న 10 డబ్బాలు ఇచ్చారు పక్కింటి వాళ్ళు, తినే కానీ మా అమ్మగారు వండించుకోదండి, 2 రోజులు కానీ ఎక్కువ వండించుకోదు, అమ్మాయికి అడిగేసి ఇచ్చేస్తుంది మేడం.
0: అవునా? ఓకే ఓకే,
1: అవునండి.
0: ఎవరికి ఇబ్బంది లేకుండా.
1: అవును మేడం, థ్యాంక్స్ మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. చాలా సందర్భాల్లో మనం ఇచ్చేస్తూ ఉంటాం, కానీ కొన్నిసార్లు ఏంటంటే పొరపాటును మర్చిపోతాం. అవన్నీ పక్కన పెడితే ఇంకా హాస్టల్లో ఉండే వాళ్ళు కానీ, జాబ్స్ కోసం వేరే దగ్గర ఉండే వాళ్ళు కానీ, ఇలా మనం స్నాక్స్ ఏమైనా పెట్టి డబ్బాలో ఇస్తాం చూసారా, వాళ్ళు తీసుకురాకపోతే అప్పుడు ఉంటుంది ఇంట్లో వాళ్ళకి. సో మీ ఇంట్లో కూడా అలా సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళు చాలామంది ఉండే ఉంటుంటారు కదా. సో ఇంకా మాట్లాడుకుందాం ఈ టాపిక్పై. మరి నెక్స్ట్, అల్లు అర్జున్ నటించిన పరుగు చిత్రం నుండి మణిశర్మ సంగీతంలో రాహుల్ నంబియార్ పాడినటువంటి పాట అయితే మీ అందరి కోసం ప్లే చేస్తున్నా, వింటూ ఆనందించండి.

0: మరి కార్యక్రమంలో లాస్ట్ కలర్ తో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్. నా పేరు గోపి, మల్కాపురం ఏరియా దుర్గానగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: ఓకే, గోపి గారు విన్నారా టాపిక్?
1: విన్నాను మేడం.
0: ఓకే అండి, చెప్పండి.
1: అయితే బాక్స్ నాకు అంటే మాది వెల్డింగ్ షాప్ మేడం, మాది నాకు గిఫ్ట్ గా ఇచ్చారు మేడం బాక్స్ నాకు.
0: ఓకే.
1: ఆ బాక్స్ ఏమొచ్చి ఇంచుమించుగా 1 ఇయర్ దగ్గర అయిపోతుంది, కనిపించలేదు. కనిపించకపోతే మేము ఇంటి దగ్గర గొడవ ఇచ్చాను అనమాట. మరి ఎక్కడ ఎవరికి ఇచ్చావో ఏటో కమ్యూనిమెంట్స్ మా మిస్సెస్ కి. అయితే తీరా ఏమైంది, మొన్న ఈ శుక్రవారం ఇదైంది కదా మేడం, దానికి ముందు పట్టులు దులపడము, ఆ బాక్స్ ఎక్కడో లేదు మేడం, ఇంట్లోనే ఉంది.
0: సో ఎక్కడో పెట్టేశారనమాట, క్లీనింగ్ లో దొరికింది.
1: దొరికింది మేడం, అమ్మాయి అన్నట్టు అయిపోయింది.
0: ఓకే ఓకే, నైస్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వెల్, చూసారు కదా, బాక్స్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా పర్టికులర్గా ఉంటారనమాట. సో ఇలాంటివి సిచ్యువేషన్స్ ఇంతకుముందు మనం చాలా చూసాం, ఇప్పుడు చూస్తున్నాం, ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఫనీ సిచ్యువేషన్స్ అయితే మనం ఫేస్ చేస్తూనే ఉంటామన్నమాట. సో మరి విన్నారు కదా, ఈరోజు సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి ఫన్ టాపిక్తో పాటు మంచి మంచి పాటలు వింటూ ఆనందించారు కదా. మరి ఇంతటితో సరదాగా కాసేపు కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్టూడియోలో టైం అయితే ఎగ్జాక్ట్గా 5:22. మీరు వింటున్నారు యువవాణి కార్యక్రమం.

ఆలకించు, ఆనందించు, అందరికీ పంచు. యువవాణి ప్రోగ్రామ్ అయితే కొన్ని కొత్త మంచి మంచి టిప్స్తో అయితే రెడీగా ఉందన్నమాట. సో ఈ టిప్స్ ఏంటంటే యువతతో పాటు పెద్దలకి కూడా, పిల్లలకి అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట. మరి ప్రతి చిన్న విషయంలో కూడా మనం ఏదైనా సాధించినప్పుడు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా, ఖచ్చితంగా సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏదైనా విజయం సాధించినప్పుడు సెలబ్రేషన్ లేకపోతే ఎలా, బట్ ఆ సెలబ్రేషన్ ఎలా ఉండాలి అనే దానిపై మనం ఈరోజు కొన్ని టిప్స్ అయితే తెలుసుకుందాం. సో మరి అంతకంటే ముందర ఒక మంచి పాటతో అయితే మన కార్యక్రమాన్ని ప్రారంభించేస్తాం కదా ప్రతిరోజు. ఈరోజు కూడా ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే సిద్ధంగా ఉంది. సో మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి ఆనందం చిత్రంలో.

యువత జీవితంలో విజయం సాధించడం ఎంత ముఖ్యమో, ఆ విజయాన్ని సరైన విధంగా సెలబ్రేట్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యమంట. సక్సెస్ సెలబ్రేషన్ అంటే కేవలం పార్టీస్, ఫ్రెండ్స్తో అవుటింగ్స్ ఇలా మనీ ఖర్చు చేయడం ఒక్కటే కాదట. సక్సెస్ సెలబ్రేషన్ అంటే కేవలం పార్టీస్ ఇవే కాకుండా మన ప్రయాణాన్ని గుర్తు చేసుకోవడం, మనకు సహకరించిన వారిని గుర్తించడం, నెక్స్ట్ మన లక్ష్యం కోసం కొత్త ఉత్సాహంతో ముందుకు అడుగులు వేయడం, ఇవన్నీ కూడా సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడమేనండ. సో ఈసారి ఎప్పుడైనా చిన్న చిన్న సక్సెస్లు, మీరు ఇప్పుడు ఎగ్జామ్లో పాస్ అవ్వడం కూడా ఒక సక్సెసే అంతే కదా. మనకి ఏదైనా పని చెప్పినప్పుడు దాన్ని శ్రద్ధగా సక్సెస్ఫుల్గా చేయడం కూడా, అది కూడా ఒక సక్సెసే. క్లాస్ అటెండ్ చేయడం, రికార్డ్స్ రాయడం, మంచి మార్క్స్ తెచ్చుకోవడం, మంచి ర్యాంక్ తెచ్చుకోవడం, ఇంకా మంచి జాబ్స్, ఇవన్నీ కూడా సక్సెసే అన్నమాట. సక్సెస్ అంటే ఏదో పెద్ద ఉద్యోగంలో సక్సెస్ సాధించడం అలా కాదు. ప్రతి చిన్న గోల్ వెనుక విజయం ఉంది అంటే అది ఖచ్చితంగా సక్సెస్ చేసుకోవాల్సిందే అన్నమాట. సో ఇంకొన్ని టిప్స్ కూడా తెలుసుకుందాం. ఇంకొక సాంగ్ అయితే వచ్చేస్తుంది. సూర్య నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణ చిత్రం నుండి హారిస్ చైరా సంగీతంలో ఒక బ్యూటిఫుల్ సాంగ్.

మరి నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, మీ విజయాన్ని ఇతరులకు స్ఫూర్తిగా మార్చండి. మీ అనుభవాన్ని ఫ్రెండ్స్తో షేర్ చేయడం అంటే మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ కానీ, మీ నేర్చుకున్న సక్సెస్ లెసన్స్ కానీ, ఇవన్నీ కూడా ఫ్రెండ్స్తో షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది కదా. మన సక్సెస్ స్టోరీ ఎప్పుడు కూడా మరొకరికి ధైర్యాన్ని ఇవ్వచ్చు అని చెప్తూ ఉంటారన్నమాట. ప్రతి విజయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని విజయాలను మన హృదయంలో, మన ఫ్యామిలీతో, మనకి బాగా సన్నిహితులతో జరుపుకుంటే మరింత ప్రత్యేకంగా ఉంటాయంట. సో మీరు కూడా నెక్స్ట్ ఏవైనా విజయం సాధిస్తే ఇలా ట్రై చేసి చూడండి. తప్పకుండా ఆనందం అనేది రెట్టింపు అవుతుంది. సో నెక్స్ట్ టిప్స్ కూడా చూసే ముందు ఇంకొక సాంగ్ మీ అందరి కోసం. జేమ్స్ వసంతన్ సంగీతంలో అనంతపురం 1980 చిత్రం నుండి మీ అందరి కోసం.

మరి సక్సెస్ సెలబ్రేషన్స్ కోసం అయితే మాట్లాడుకుంటున్నాం కదా, మనకి తోచిన చిన్న సహాయమైనా ఇతరులకు చేయాలి. అంటే పుస్తకాలు ఇవ్వడం, మనం ఇంకా వాడమని తెలిసినప్పుడు అది ఎవరికైనా ఉపయోగపడతాయంటే అలా అయినా ఇవ్వచ్చు, లేదంటే కొత్త పుస్తకాలు కొని ఇవ్వచ్చు, వాళ్ళకి నీడ్స్ ఎలా ఉన్నాయని ఇవ్వచ్చు, లేకపోతే వారు చదువుకోవడంలో హెల్ప్ చేయడం చేయొచ్చు, చెట్లు నాటడం లాంటివి ఇలా ఎన్నో చేయడానికి ఉంటాయన్నమాట. మన విజయం ఇంకొకరి జీవితంలో చిరునవ్వు తీసుకురావడమే ఒక గొప్ప సెలబ్రేషన్ అన్నమాట. అలానే సక్సెస్ వచ్చిన తర్వాత అక్కడే ఆగిపోకుండా ఇంకా నా నెక్స్ట్ గోల్ ఏంటి అని థింకింగ్ స్టార్ట్ చేయాలి. ఒక విజయాన్ని తరువాత

ప్రయాణానికి స్టెప్పింగ్ స్టోన్గా మలుచుకోవాలన్నమాట. సరే సక్సెస్ అయ్యా కదా, నేను ఇంకా బ్రేక్ తీసుకుంటాను, చాలు సరిపోయింది అని ఎప్పటికీ అనుకోకూడదు. ఏది స్టార్ట్ చేసినా మళ్ళీ మొదటి నుంచే మన ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాం అన్నంతగానే ఉండాలన్నమాట. సో ఇంకొక సాంగ్ అయితే మీ అందరి కోసం, యువతా చిత్రం నుండి.

చివరిగా యువవాణి కార్యక్రమంలో ఒక విషయం, విజయం వచ్చినప్పుడు ఆనందించడం సెలబ్రేషన్, విజయానికి కారణమైన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకోవడం గ్రాటిట్యూడ్, ఆ విజయాన్ని తదుపరి లక్ష్యానికి ఉపయోగించడం గ్రోత్. మరి ఈ మూడు కూడా మన లైఫ్లో మనం ఎప్పుడూ మర్చిపోకుండా ఫాలో అవుతూ ఉంటే గనక ఎన్ని విజయాలు వచ్చినా ఒదిగుండడం అనేది అలవాటు అవుతూ ఉంటుంది కదండి. సో మరి విన్నారు కదా ఈరోజు యువవాణి కార్యక్రమంలో టిప్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ కోసం. అయితే సో మరి పదం అయితే గుర్తుంది కదా, మళ్ళీ మీ ఒక్కసారి మరొకసారి మీ అందరి కోసం ఈరోజు పదం ఏంటి అంటే సంగీతం. సంగీతం అనే పదంపై కవితలన్నీ రాసి 6304767436 అనే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పంపించేసేయండి. మీరు పంపించిన కవితలన్నీ కూడా చదివి వినిపించడం అయితే జరుగుతుంది.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి ఈనాటి కార్యక్రమం మా పదం మీ భావం. నేనిచ్చే పదంపై మీ భావాలను కవిత రూపంలో వ్యక్తపరిచి

మా వాట్సాప్ నెంబర్కి పంపించేసేయండి. 6304767436 అనే వాట్సాప్ నెంబర్కి పంపించండి. మీరు పంపించిన కవితలన్నీ కూడా చదవడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. మరి ఫస్ట్ కవిత ఎవరు పంపించారో చూసేద్దాం. మునగపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు గారు పంపించారండి. సంగీతం మనిషికి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. 7 స్వరాలను లయబద్ధంగా కూర్చి వినిపించే ఒక కళారూపం ఇది. భాషతో సంబంధం లేకుండా ప్రపంచం మొత్తాన్ని కలుపుతుంది. అంతేకాదు మనసులోని బాధను అలసటను దూరం చేస్తుంది ఈ సంగీతం అంటూ చెప్పారు. చాలా బాగుందండి మీ కవిత. సో మరి ఇంకా కవితలు చదివే ముందర మీ అందరి కోసం ఒక సాంగ్ అయితే సిద్ధంగా ఉంది. ఎంఎస్ విశ్వనాథన్ సంగీతంలో కె బాలచందర్ దర్శకత్వంలో వచ్చినటువంటి చిత్రం ఆకలి రాజ్యం. మరి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి వాయిస్లో.

0: అయ్య బాబు, తన పదము చేర్చి పాట కూర్చలేదా
1: సుభాష్
0: దనిని.

సంగీతం. సంగీతం అనగానే అందరికీ ఒక రకమైన తెలియని ఆనందం. మరీ ముఖ్యంగా నెలల బేబీ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరికి సంగీతం పట్ల ఆసక్తి ఎక్కువ. మరి సంగీత ప్రియుల గురించి ఇక చెప్పక్కర్లేదు. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే జంతువులకు కూడా సంగీతం పట్ల ఆసక్తి ఎక్కువనే, అంటే అతిశయోక్తి లేదు అంటూ పంపించారు దైవపు గోపాలరావు, దైవపు హేమలత, దైవపు ఉషా, టోనీ విశాఖపట్నం నుంచి. బాగుందండి మీ కవిత. ఇంకొక కవిత చూసేద్దాం. సప్తస్వరాల సుమహారమై జగతిని మరి మురిపించే అమృతధారై అలసిన గుండెకు ఊరటనిచ్చే పరమ పవిత్రం ఈ సంగీతం అంటూ పంపించారు సుమలత బీసెట్టి. సో చాలా బాగుందండి మీ కవిత కూడా. సో ఇంకా కవితలు చదివే ముందర ఇంకొక పాట మీ అందరి కోసం. స్వాతి కిరణం చిత్రం నుండి కెవి మహాదేవన్ సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం వింటారు.

మరి ప్రేమ? మరి బెస్ట్ ఫ్రెండ్? సిగ్గు?

మా పదం మీ భావంలో నెక్స్ట్ కవిత. సంగీతం అనేది మనసును హత్తుకునే అద్భుతమైన అనుభూతి. ప్రకృతి శబ్దాల నుండి ప్రాణుల స్పందన వరకు సంగీతం ప్రతి చోట నిండి ఉంటుంది. గాలిలో తేలి వచ్చే రాగం, గుండె చప్పుడులో దాగున్న తాళం, పసిపాప తొలి ఏడుపులోని స్వచ్ఛత, కోయిల గొంతులో పలికే మధురిమ. సంగీతం గాలి నుండి రాగమై ధ్వనింపబడును. ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్య లయను కూర్చును. కంటికి కనిపించని భావాల హద్దులను దాటి మనసు గాయాలను సైతం హాయిగా మాన్పిస్తుంది అంటూ పంపించారు ఉమా సోమేశ్వర శివాలయం ప్రక్కన సుందరపల్లి నుండి జనకుల సత్యనారాయణమూర్తి, సలాది ప్రసన్న కుమార్, హనుమంతు, సూర్యప్రసాద్, ఆదిలక్ష్మి, తేజస్విని, లహరి పంపించారు. చాలా బాగుందండి మీ కవిత. అండ్ ఇంకొక కవిత. సంగీతం అంటే స్వరాల సవ్వడి కాదు, మనసు తాకే మధురమైన భావం. మౌనంలో మాటలై పలికేది, కన్నీటిలో ఓదార్పై నిలిచేది. వీణ తీగలపై విరిసే వెన్నెలలు పాట గొంతులో పూసే పరిమళంలా హృదయం తలుపులు తెరిచి చూస్తే అక్కడ వినిపించేది సంగీతమే. సంతోషానికి చిరునవ్వై, వేదనకు ఓదార్పై, జీవితానికి తోడుగా నిలిచే అమృతధారే సంగీతం అంటూ పంపించారు కుమార్, చంద్రిక, రామ్, చరణ్, దిలీప్, బుచ్చిరాజుపాలెం, ఎన్ఏడి జంక్షన్ నుండి. చాలా బాగుందండి. అండ్ ఇంకొక కవిత. సంగీతం అనేది కేవలం ధ్వనుల కూర్పు కాదు, అది హృదయాలను

0: మత్తుకునే జీవననాథం, భాషలకు అతీతమైన భావాల ప్రవాహం. సరిగమల పల్లవిలో జగమంతటి చిరునగవు, ఏడు స్వరాల గూటిలో అనురాగాల గుసగుస, గాలి అలల ఊయలలో తేలియాడే ప్రాణమిది, మూగబోయిన మనసులోన కోటి గొంతుల ధ్వని ఇది. ప్రకృతియొడిలో సెలయేరు చేసే సిరిముద్దులాట, పక్షుల కిలకిల రాగాలు తీయని వెలుగుబాట. జీవితమనే నాటకాన జీవన సౌందర్య గీతం, అక్షరాల కందని అందాల అమరనాదమే సంగీతం అంటూ పంపించారు పోట్నూరి మహేష్ బాబు. శ్రీ రెసిడెన్సీ బుచ్చయ్యపేట వీధి శ్రీకాకుళం నుండి అయితే మనకి పంపించారు. చూసారు కదండి, ఈరోజు మన సంగీతంపై చాలామంది కవితలు పంపించారు కదా. సో కవితలతో పాటు పాటలు కూడా విని ఆనందించారు కదా. మరి ఇంతటితో మా పదం మీ భావం కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు వింటారు. చదువుతున్నవారు బిరాజు.
1: ఉద్యోగ వార్తలు. తిరువనంతపురంలోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కి చెందిన లిక్విడ్ ప్రపల్సన్ సిస్టమ్స్ సెంటర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ తదితర ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఖాళీల వివరాలు: టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ మెకానికల్ అండ్ కెమికల్ 7 పోస్టులు, టెక్నీషియన్ బి ఎలక్ట్రానిక్ మెకానిక్ 1 పోస్టు, టెక్నీషియన్ బి ఫిట్టర్ 9 పోస్టులు, డ్రాఫ్ట్స్మెన్ బి 1 పోస్టు, ఫైర్మెన్ ఏ 1 పోస్టు. మొత్తం పోస్టుల సంఖ్య 19. అర్హతలు: పోస్టును అనుసరించి ఎస్ఎస్ఎల్సి, ఎస్ఎస్సితో పాటు ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి 4 సెప్టెంబర్ 2026 నాటికి. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రాఫ్ట్స్మెన్ పోస్టులకు 35 ఏళ్ళు, ఫైర్మెన్కు 25 ఏళ్ళు మించకూడదు. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ 4 సెప్టెంబర్ 2026. తరువాత ఉద్యోగ ప్రకటన. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కు 80, తెలంగాణకు 50 పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్. అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో కనీసం 1 సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. వయోపరిమితి 1 ఆగస్టు 2026 నాటికి, 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడి అభ్యర్థులకు గరిష్టంగా 15 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 850 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఈఎన్ఎం మహిళా అభ్యర్థులకు 175 రూపాయలు. దరఖాస్తు ప్రారంభ తేదీ 18 ఆగస్టు 2026 నుంచి 7 సెప్టెంబర్ 2026లోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు www.ibps.in వెబ్సైట్ ను సందర్శించగలరు.
0: మీరు ఇంతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివినవారు బిరాజు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

సమయం 6:50 సమాచారవాణి వింటున్నారు. కార్యక్రమంలో వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం మరియు పరిసర ప్రాంతాల స్థానిక వాతావరణ సూచన. సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. 1 లేదా 2 సార్లు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం

రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు రాయలసీమలోని అక్కడక్కడ ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం రాయలసీమలోని అక్కడక్కడ గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. మీరు ఇంతవరకు వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయాలనే దృఢ సంకల్పంతో అనేక ఆలోచనలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అభివృద్ది సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. మన ఉత్పత్తులు ప్రపంచానికి ఆదర్శం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏలూరు జిల్లా ముసునూరులో ఈరోజు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో కలిసి ముఖ్యమంత్రి దేశంలో తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గార్మే పాప్కార్న్ దేశంలోనే అతిపెద్ద పాప్కార్న్

0: కార్న్ ఉత్పత్తి సంస్థగా అవతరించిందని, ఈ ప్లాంట్ 29 టన్నుల సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్ కేంద్రంగా నిలుస్తోందని వివరించారు. భవిష్యత్లో పాప్కార్న్ అంటే గుర్తొచ్చేది ముసునూరు అని ముఖ్యమంత్రి తెలిపారు. రైతులంతా ఫుడ్ ప్రాసెసింగ్ వైపు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. గత 11 ఏళ్లలో మొక్కజొన్న ఉత్పత్తి వాటా 65% పెరిగిందన్నారు. అన్ని దేశాలకు ఇక్కడి నుంచే పాప్కార్న్ పంపించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్తే వస్తువు విలువ చాలా రెట్లు పెరుగుతుందని వెల్లడించారు. స్వదేశీ విధానంతో స్వయం సమృద్ది సాధించాలని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: మన దేశంలో అమ్ముడైన ప్రతి పాప్కార్న్ ఫోన్ పై ఖర్చు చేసిన డబ్బులన్నీ 70% పైగా బ్రెజిల్, అర్జెంటీనాకి వెళ్లాయి. ఆ 70% మన రైతులకే చేరుతా ఉంది. 11 ఏళ్లు మొక్కజొన్న ఉత్పత్తి వాటా 30% నుంచి 65% పెరిగింది. ఇక్కడ ఉత్పత్తి చేసిన పాప్కార్న్ ని, అదే సమయంలో అరకు కాఫీని, ఎక్కడ రైల్వే స్టేషన్లు అన్ని పెడితే ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ తాగే పరిస్థితి వస్తుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
0: మహిళల భద్రతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. తిరుపతిలో పాత్రికేయులతో మంత్రి ఈరోజు మాట్లాడుతూ, రాష్టంలోని ప్రధాన ప్రాంతాల్లో నూతన మహిళా పోలీస్ స్టేషన్లకు త్వరలోనే భూమి పూజ చేస్తామన్నారు. మహిళా పోలీస్ స్టేషన్లలో వచ్చిన సమస్యలను కౌన్సిలింగ్ ద్వారానే పరిష్కరిస్తామని చెప్పారు. తిరుపతి పోలీస్ కమిషనరేట్ ప్రతిపాదనలో ఉందని, పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. పోలీసుల సరెండర్ లీవులపై చర్చిస్తున్నామని మంత్రి అనిత వివరిస్తూ,
2: స్టేట్ లో ఈరోజు మనకి మహిళల మీద జరుగుతున్న మేరాలు మాక్సిమం తగ్గడం జరిగింది. దీని అందరికి ప్రధానమైన కారణం ఏంటంటే పోలీసింగ్ కానీ, ఇన్విజిబుల్ పోలీసింగ్ కానీ, విజిబుల్ పోలీసింగ్ కానీ స్ట్రాంగ్ చేయడం, అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కి మౌలిక వసతులు కలిగి చేయడం, అదే విధంగా పోలీసులకు వెల్ఫేర్ కి సంబంధించి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది. పాత జిల్లాలు ఏదైతే ఉన్నాయో 13 జిల్లాల్లోనే కూడా మనకి మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లోనే కూడా మహిళా పోలీస్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతుంది.
0: గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అల్లూరు సీతారామరాజు జిల్లా బొరాకల వలసలో 79 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రహదారిని మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, 228 మంది జనాభా కలిగిన బొరాకల వలస గ్రామానికి రహదారి సౌకర్యం అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజల రాకపోకలకు మరింత సౌలభ్యం కలగనుందన్నారు. ముఖ్యంగా గిరిజన గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడడంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయం తదితర అవసరాల కోసం సమీప ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ రహదారి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. మారుమూల గిరిజన గ్రామాలకు మెరుగైన రహదారి, రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1178 00 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ది, సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పాలన సాగుతోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని గొల్లపాలెం, కుయ్యేరు మధ్య రహదారి పనులను మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 37 కోట్ల 65 లక్షల రూపాయలతో ఈ రహదారి పనులు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం సూపర్ 6 పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని మంత్రి వెల్లడిస్తూ,
3: సుమారు 37.65 కోట్ల వ్యాయామంతో 13 కిలోమీటర్ల రోడ్డు వేయడం జరుగుతుంది. ఆల్రెడీ 19.25 కోట్ల పని పూర్తి చేయడం జరిగింది. చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం, మేము అభివృద్దికి, సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాం. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ఒక్కొక్క రోడ్డు వేసుకుంటా వెళ్తున్నాం. రానున్న 3 సంవత్సరాల్లో రామచంద్రపురాన్ని సువర్ణ రామచంద్రపురం గా తీర్చిదిద్దుతాం. అందులో ఏ విధమైన సందేహం.
0: ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం

పార్టీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డేకు మంత్రి నారాయణ హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల కారణంగా అనేక భూములు వివాదాల్లోకి వెళ్లాయని అన్నారు. వచ్చిన వినతుల్లో దాదాపు 90% భూ సంబంధిత సమస్యలే ఉన్నాయని పేర్కొన్నారు. అందిన వినతులను సంబంధిత శాఖల కార్యదర్శులు, కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు కలెక్టర్లకు పంపించారని, వినతులు ఇచ్చిన ప్రజలకు అధికారులు ఫోన్ చేసి వారిని పిలిపించి సమస్యలపై చర్చించి పరిష్కారం చూపిస్తారని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల తేదీలను ఈరోజు ప్రకటించారు. ప్రతి సంవత్సరంలాగానే ఈ ఏడాది కూడా అమ్మవారి పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారిణి శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు తెలిపారు. నెల రోజుల పాటు జరిగే అమ్మవారి ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన తొలేళ్ల మహోత్సవం 26 అక్టోబర్, సిరిమాను మహోత్సవం 27 నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఐజీఓటీ కర్మయోగి ఆన్లైన్ శిక్షణ కోర్సును జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త కిషోర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, కర్మయోగి కోర్సు ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల్లో వృత్తి నైపుణ్యాలు, సామర్థ్యాలు, ప్రజాసేవ పట్ల అవగాహన పెంపొందుతోందని తెలిపారు. రాష్ట ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు ఎగుమతి చేయాలనే దృఢ సంకల్పంతో అనేక ఆలోచనలు చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అభివృద్ది, సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అనేక చర్యలు చేపడుతున్నామని మంత్రి గుమ్మిడి సంచారాణి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జైశంకరః రూస్ దేశస్య రాష్ట్రపతినా వ్లాదిమిర్ పుతిన్ ఇత్యనేన సహ సమవేతః. శీర్ష సమ్మేళనానాం ద్వైపాక్షిక సంబంధానాం చ అభవత్ గహనం మంథనం. బీజింగ్ నగరం సంప్రాప్తః అజిత డోభాలః. సీమా ప్రకరణే 25తమస్య ఉచ్చస్తరీయ విశేష ప్రతినిధి ఉపవేశనస్య నేతృత్వం కరిష్యతి. వైశ్విక వాణిజ్యే భారతస్య సుదృఢ పదక్షేపః. అర్థవ్యవస్థాయాః ప్రతినిధిత్వం కుర్వద్భిః రాష్ట్రైః సహ ముక్త వ్యాపార సంధేః వార్తా ప్రచలతి ఇతి పీయూష గోయలస్య ఉద్ఘోషణా. झारखंड लोक सेवा परीक्षा विवाद. परीक्षा अनियमितता निष्पक्ष सीबीआई अन्वेषणाय उच्चतम न्यायालयस्य पीठेन केन्द्र सर्वकारत झारखंड शासनाच्च आहूतं प्रत्युत्तरम्. अपि च कोलंबो क्रिकेट निकष स्पर्धाया द्वितीय दिवसे श्रीलंका दलं विरुध्य भारतेन स्वकीये प्रथम पर्याये नव क्रीडकानां हानौ 3.5 धावनांकाः समासादिताः. अथ वार्ताः विशदीकृत्य. विदेशमंत्री डॉ एस जयशंकरः अद्य क्रेमलिन भवने रूसस्य राष्ट्रपति

ప్రతిన వ్లాదిమిర్ పుతిన్ ఇత్యమున సహ సౌహార్ద మేళనం అకరోత్. అస్మిన్ ప్రతినిధి మండలే రూస్ దేశే భారతీయ రాజదూతః వినయ కుమారః అథ సంయుక్త సచివః మయంక సింహః అపి ఉపస్థితౌ ఆస్తాం. ఉపవేశనే తావత్ ద్విపక్షీయ వ్యాపారః ఆర్థిక సహయోగః సహైవ ఆగామి ఉచ్చస్తరీయ శిఖర సమ్మేళనాని ఇతి విషయేషు ముఖ్యతయా చర్చా సమజాయత. అత్రావసరే సంభాషమానః డాక్టర్ జయశంకరః భారత రూస్ దేశయోః సుదృఢాం వర్ధమానాం చ సహభాగితాం ప్రతిపాదితవాన్. సహ ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః శుభకామనాః రాష్ట్రపతి పుతిన్ ఇత్యస్మై సమర్పయత్. తస్య వ్యక్తిగత సందేశం చ తస్మై నివేదితవాన్. విదేశమంత్రిణా ప్రతిపాదితం యత్ వ్యాపార ఊర్జా ఉర్వరక ఆణ్విక క్షేత్రేషు ఉభయోః దేశయోః సహయోగః అత్యధికం ప్రవృద్ధః వర్తతే. సహ అసూచయత్ యత్ ప్రధానమంత్రి మోదీ SCO శిఖర సమ్మేళనే రాష్ట్రపతినా పుతిన్ ఇత్యనేన సహ మేళనాయ అథ బ్రిక్ శిఖర సమ్మేళనార్థం తస్య భారత ఆగమనే స్వాగతం కర్తుం ఉత్సుకో వర్తతే. ఇతః ప్రాక్తన దివసే విదేశమంత్రీ రూస్ దేశస్య ప్రథమ ఉప ప్రధానమంత్రిణా డెనిస్ మంతురోవ్ ఇత్యమునా సహ వ్యాపార ఆర్థిక వైజ్ఞానిక ప్రౌద్యోగిక సాంస్కృతిక సహయోగాయ భారత రూస్ అంతర్ సర్వకార్య ఆయోగస్య సహాధ్యక్షతాం అకరోత్. తత్ర డాక్టర్ జయశంకరః అవోచత్ యత్ భారత రూస్ సంబంధాః నిరంతరం స్వకీయాం దృఢతాం అనుకూలన క్షమతాం చ ప్రదర్శితవంతః. విదేశమంత్రి స్వకీయ రూస్ సమకక్ష్యేన సర్గేయ్ లావరోవ్ ఇత్యమునా సహ అపి క్షేత్రీయ వైశ్విక విషయేషు విచార వినిమయం కరిష్యతి. భారతస్య రాష్ట్రీయ సురక్షా పరామర్శకః అజిత్ డోభాలః అద్య ద్విదివసీయ చీన యాత్రాయై బీజింగ్ నగరం సంప్రాప్తవాన్. అత్రావసరే డాక్టర్ డోభాలః స్వకీయ చీన సమకక్షేన విదేశమంత్రిణా చ వాంగ్ యీ ఇత్యమునా సహ సీమా విషయే ఆయోజ్యమానస్య ద్వయోః దేశయోః 25తమస్య విశేష ప్రతినిధి వార్తా సత్రస్య సహాధ్యక్షతాం విధాస్యతి. చీన విదేశ మంత్రాలయస్య ప్రవక్త లీన్ జియాన్ అద్య వార్తాహర సమ్మేళనే న్యవేదయత్ యత్ శ్రీ డోభాలః శ్రీ వాంగ్ ఇత్యసౌ చ సీమా వివాదం సమేత్య ద్విపక్షీయ క్షేత్రీయ అథ అంతారాష్ట్రీయ సంబంధేషు గభీరం విచార విమర్శం కరిష్యతః. 20th-2000తమే వర్షే గల్వాన్ ఉపత్యకాయాం సంఘర్షానంతరం పూర్వ లద్దాఖ్ క్షేత్రే దీర్ఘకాలిక సైన్య చింతా కారణాత్ భారత చీన సంబంధేషు మహతీ కటుతా సమాగతా ఆసీత్. కింతు ఉభౌ పక్షౌ సంబంధేషు స్థిరతాం ఆనేతుం అవిరతం ప్రయాసం అకురుతాం. 400-3000 కిలోమీటర్ దీర్ఘతమస్య భారత చీన సీమా వివాదస్య సమగ్రావబోధాయ 3-2000తమే వర్షే ఏషా విశేష ప్రతినిధి వ్యవస్థా ఆరబ్ధా. అస్మాత్ ఉపవేశనాత్ ప్రాగ్ భారతస్య విదేశమంత్రి శనివాసరే పునరుక్తవాన్ యత్ సీమాక్షేత్రేషు శాంతిః స్థిరతా చ చీనదేశేన సహ ఉత్తమాయ సంబంధాయ అనివార్యా వర్తతే. संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते. सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीयतन्त्रांशे अपि समुपलब्धो भविष्यति. కేంద్రీయ వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష గోయల జాపాన దేశస్య చతుర్దివసీయ ప్రవాసే వర్తతే. తత్ర వ్యాపార సమవాయం ఉద్దేశ్య తేన ప్రోదీరితం యత్ భారతం 15 ట్రిలియన్ డాలర్ పరిమితస్య GDP సంపద ప్రతినిధిత్వం కుర్వద్భిః వివిధ రాష్ట్రైః సహ వాణిజ్య వార్తాం విధత్తే. అస్మాకం దేశస్య ముక్త వ్యాపార సంధిః జగద్ వ్యాపారస్య 75 భాగం పరిపూరయిష్యంతి ఇతి ఉక్తం. భారతస్య ఉచ్చతమ న్యాయాలయేన ఝారఖండ రాజ్యస్య సంయుక్త నాగరిక సేవా పరీక్షాయాం సంజాతానాం అనియమితతానాం CBI దళేన నిష్పక్ష విశోధనాయ యాచికాం స్వీకృత్య కేంద్ర రాజ్య శాసనాభ్యాం సూచనాపత్రం ప్రేషితం. ముఖ్య న్యాయాధిపతేః సూర్యకాంతస్య న్యాయపీఠేన
झारखंड लोक सेवा

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 FM రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కెరటం, ఆలకించు ఆనందించు అందరికీ పంచు. మరి సమయం 6:30 అయిందండి. మీరందరూ మిక్స్డ్ మస్తీ కార్యక్రమం కోసం ఎంతో వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో మరి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించేద్దాం. అంతకంటే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: మీరు HIV బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర AIDS నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:30 నుండి 4 గంటలకు. సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
4: మరి మిక్స్డ్ మస్తీ కార్యక్రమంలో ఈ రోజు అయితే అంత్యాక్షరి ఉండబోతోంది. మరి అంత్యాక్షరిలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీరు కాల్ చేయవలసిన నంబర్ 0891272744 లేదా 0891272788 నెంబర్స్కి కాల్ చేయొచ్చు అనమాట. మరి ఈ రోజు అయితే గులాబీ అనే వర్డ్ పైన సాంగ్స్ పాడాలి. సో మరి సాంగ్స్ ఏం పాడాలి అని రెడీగా పెట్టుకోండి. ఒక మంచి సాంగ్తో అయితే మనం మిక్స్డ్ మస్తీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం. మరి మీ అందరి కోసం రామ్ చరణ్ నటించిన నాయక్ చిత్రం నుండి తమన్ సంగీతంలో విజయ్ ప్రకాష్ ఇంకా భాను మహిమ వాయిస్లో ఒక వండర్ఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: మరి నేనిచ్చిన పదంపై పాడడానికి మన కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఫస్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: మునగపాక నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: ఓకే నాగేశ్వరరావు గారు, మరి గులాబీ పై ఏం సాంగ్ పాడుతున్నారు?
1: గులాబీ పై పాడేద్దామండి. అయితే
0: పాడేయండి.

0: ఓకే అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరి నెక్స్ట్ కాలర్ ఏ సాంగ్ పాడతారో విందాం. హలో,
1: గుడ్ ఈవినింగ్. లోరెన్స్ పర్వాడా.
0: గుడ్ ఈవినింగ్ అండి. మరి మీరేం సాంగ్ పాడుతున్నారు?
1: మౌనంలో పాట ఉందండి, గంటలు పాడింది.
0: పాడండి.

0: గారు. ఓకే అండి, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరి నెక్స్ట్ కాలర్. హలో,
1: నమస్కారం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: కొండ సత్యనారాయణ మాట్లాడుతున్నాను.
0: ఓకే, సత్యనారాయణ గారు ఏ సాంగ్ పాడుతున్నారు?
1: ఏ పాటైనా ఒక పాట పాడచ్చా.
0: గులాబీ అనే పదంతో పాడడానికి ట్రై చేయండి.
1: ఓకే అమ్మా, అలాగే.
0: ఓకే.
1: మీద పాడింది గులాబీ, మీద పాడింది
0: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో మరి నెక్స్ట్ ఇంకా చాలా మంది కాలర్స్ అయితే మన పాడతామంటూ వెయిట్ చేస్తున్నారు. సో అందరితో కూడా పాడిద్దాం. అంతకంటే ముందుగా గోపీచంద్ నటించిన ఒంటరి చిత్రం నుండి మణిశర్మ సంగీతంలో ఎస్పీ చరణ్ ఇంకా కల్పన వాయిస్లో ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: చూసేద్దాం. హలో
1: హలో, గుడ్ ఈవినింగ్. రాధ ఫ్రమ్ శ్రీకాకుళం.
0: రాధా గారు, గుడ్ ఈవినింగ్. మరి ఏ సాంగ్ పాడుతున్నారు? నేను బాగున్నా అండి.
1: నా వాయిస్ కొంచెం గొంతు పట్టింది, అయినా పాడదాం అనుకుంటాను. గులాబీ పువ్వు మీద
0: పాడండి.
1: ఓహో గులాబీ బాలా,

0: ఓకే
1: అండి, చాలా బాగా ట్రై చేశారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరి నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో
2: హలో, గుడ్ ఈవినింగ్. నా పేరు గోపి, మల్కాపురం ఏరియా దుర్గా నగర్ మాట్లాడుతున్నాను.
1: గుడ్ ఈవినింగ్ అండి. మరి ఏ సాంగ్ పాడుతున్నారు?
2: పాడేస్తాను మేడం. ఈ ఎర్ర గులాబీ విరిచినది తొలిసారి నన్ను కూలి ఆచేరేపింది నాలో, అందం వెలిగింది భువిలో, స్వర్గం వెలిసింది భువిలో. ఈ ఎర్ర గులాబీ విరిచినది
3: జేడి చక్రవర్తి, జేడి గులాబీ రమ్మ చలాకి కుమ్మ కమ్మని అంతే మేడం.
1: ఓకే ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరి మరి ఇంకా కాలర్స్తో మాట్లాడే ముందర ఇంకొక సాంగ్ అయితే మీ అందరి కోసం, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో, మేఘ ఇంకా సాగర్ వాయిస్లో.

0: మరి మిక్సర్ మస్తీ కార్యక్రమంలో నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేద్దాం. హలో,
1: ఓ నమస్తే అమ్మా, బంగారు తల్లి. టాపిక్ ఏంటి చెప్పండి అమ్మా ఈరోజు?
0: నమస్తే అండి.
1: టాపిక్ చెప్పండి అమ్మా.
0: ఈరోజు గులాబీ పువ్వుతో సాంగ్ పాడాలి. ఇంతకీ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి అమ్మా, పలక సత్యనారాయణ మాట్లాడుతున్నానమ్మా.
0: ఓకే, మరి ఏం పాట పాడుతున్నారు?
1: అదే మా అన్నదమ్ముల అనుబంధం సినిమాలోని చక్రవర్తి గారి సంగీతంలో వచ్చిన పాట అమ్మా.
0: ఓకే ఓకే.
1: గులాబీ పువ్వైనా వాలి వయసు ఇలాగ మనము ఉండాలని అనే పాట బాగుంటుందమ్మా పాట అది.
0: ఓకే, చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో మరి నెక్స్ట్ కాలర్. హలో
2: హలో
0: హలో అండి, గుడ్ ఈవినింగ్.
2: హాయ్ మేడం.
0: హాయ్ అండి, మీ పేరు?
2: నా పేరు నాగరాజ్ మేడం, తాడిపల్లి గుడి నుంచి మాట్లాడు.
0: ఓకే నాగరాజ్ గారు, ఏ సాంగ్ పాడుతున్నారు?
2: మూవీ పేరు అయితే ఐడియా లేదు కానీ సాంగ్ రెండు లైన్స్ పాడుతున్నా.
0: పాడండి.
2: అది వచ్చే గులాబీ లాగా నా గుండెలో తినే తాకినదే, ఎలిగెచ్చే మతావు లాగా. ఓకే థ్యాంక్ యూ.
0: ఓకే అండి, సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం నుండి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే పాడేశారు. సో నెక్స్ట్ కాలర్. హలో
3: హలో, గుడ్ ఈవినింగ్ మేడం. వీణ, వీణ గారు.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
3: మగల్చూరు.
0: ఓకే, మీ పేరు?
3: హలో, సుబ్రహ్మణ్యం ఫ్రమ్ మగల్చూరు.
0: ఓకే సుబ్రహ్మణ్యం గారు, ఏ సాంగ్ పాడుతున్నారు?
3: గులాబీ మీరు పాడుతున్నానండి.
0: చెప్పాడండి.
3: ఎర్ర గులాబీ తొలిసారి నీళ్ళు కోరి ఆ పై వెలిసింది నాలో, స్వర్గం వెలిసింది గుడిలో. ఓకే మేడం,
0: ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. మరి లాస్ట్ కాలర్ తో కూడా మనం మాట్లాడేద్దాం. హలో
4: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
4: ఆదిలక్ష్మి, జ్యోతి నగర్, మరిపాలెం.
0: ఓకే ఆదిలక్ష్మి గారు, ఏ సాంగ్ పాడుతున్నారు? పాడండి.
4: రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పువ్వా, రోజు రోజు రోజు రోజు పూసుకున్నా పువ్వెనువా నవ్వెనువా, రేకు విచ్చుకున్న ముద్ద బంతి పువ్వేనువా, ముద్దు పెట్టకుండా గల్లు మన్నము వేనువా. థ్యాంక్ యూ.
0: ఓకే అండి, సాంగ్ ఇంకా ఏంటి ఎవరు పాడలేదా అనుకుంటున్నాను. మరి ఆదిలక్ష్మి గారు అయితే పాడేశారు, విన్నారు కదా. మరి మిక్సిన్ మస్తీ కార్యక్రమంలో శ్రోతలందరూ కూడా గులాబీ అనే పదంపై మంచి చక్కటి పాటలన్నీ పాడారు. సో మరి కార్యక్రమంలో చివరిగా మీ అందరి కోసం జగపతి బాబు నటించిన పెద్దబాబు చిత్రం నుండి చక్రి, సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కౌసల్య పాడినటువంటి పాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 7:20. ప్రోగ్రామ్ సమ్మరి ఈనాటి కార్యక్రమ వివరాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో వ్యవసాయంలో డ్రోన్లు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో మెళకువలు అనే అంశంపై డాక్టర్ ఏ సాంబయ్య, ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం. 7:45 వికసిత్ భారత్, 8:00 మెలోడీ మ్యాచ్ కార్యక్రమం వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 8:45 సమాచార్ సంధ్య, హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ కార్యక్రమం వింటారు. 9:30 టాక్ ఇన్ ఇంగ్లీష్ కార్యక్రమంలో సైబర్ బుల్లింగ్ ప్రికాషన్స్ అండ్ ప్రివెన్షన్స్ అనే అంశంపై డాక్టర్ నందిని సిపి గారి వింటారు. 10:00 కర్ణాటక మ్యూజిక్ క్వాడ్ కాన్సర్ట్ వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈనాటి కార్యక్రమ వివరాలు. రేపటి కార్యక్రమం

వివరాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం కార్యక్రమంలో భారత జాతి మహాశయం బృందగానం వింటారు. రచన శ్రీ మీగడ రామలింగేశ్వర స్వామి, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6 గంటల 10 నిమిషాలకు భక్తి రంజని కార్యక్రమం

చింతన కార్యక్రమం వింటారు వ్యాఖ్యాత శ్రీ దర్భముళ్ళ వెంకటేశ్వరరావు. 6:35 పొలం పనులు కార్యక్రమంలో శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారిచే నేల గుణం మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత అనే అంశంపై వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయ సమీరాలు శీర్షికన కార్యక్రమంలో నేటి మాట శీర్షికన తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత అయినటువంటి డాక్టర్ సూర్యదేవర సంజీవ్ దేవ్ వర్ధంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు వింటారు. పుస్తక సమీక్షలో శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి విత్తు నుండి విక్రయం దాకా కవితా సంపుటిపై సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ మానపురం రాజా చంద్రశేఖర్. అలానే భక్తి సంగీతంలో కుమారి ఎం ప్రణీత, శ్రీ హెచ్ రామ్ చరణ్ వయలిన్, శ్రీ పురాణం రవీంద్రుడు మృదంగం వింటారు. 8:30 ఎఫ్ఎం బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమం వింటారు. 9:00 పాటల పల్లకి మీకు నచ్చిన పాటలను మీ పేరు మీద వినిపించే కార్యక్రమం. 10:00 వికసిత్ భారత్ 2047 అభివృద్ధి చెందిన భారత్ వైపు అడుగులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. 11:00 మధ్రిమ తెలుగు సినిమా పాటల కార్యక్రమం. 11:30 ఏకచిత్రగానం, ఒకే చిత్రంపై చిత్ర విశేషాలతో పాటు ఆ చిత్ర గీతాలు వినే కార్యక్రమం. అలానే 12:10 మధుమంజరి తెలుగు సినిమా పాటల కార్యక్రమం వింటారు. 12:40 సంధ్యారాగం విశ్రాంత మండల విద్యాశాఖాధికారిణి మరియు ప్రథమ చికిత్స నిర్వాహకులు శ్రీమతి విడి భవానీ గారితో పరిచయం మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 1:33 మహిళా వాణి కార్యక్రమంలో తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం అనే అంశంపై శ్రీమతి డివి మానస గారి మాటలు వింటారు. 2:30 రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకంలో వారణాసి ఘట్టం సత్యహరిశ్చంద్రుని పాత్ర వింటారు. శ్రీ జి సీతారాం నాయుడు పాడిన రంగస్థల పద్యాలు, హార్మోనియం శ్రీ పి హరిబాబు. 3:00 ఆపాత మధుర గీతాలు వినిపించే మధురమే సుధాగానం. ఇవి రేపటి కొన్ని కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, 7:05 కావస్తోంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు 15 ట్రిలియన్ డాలర్ల జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. భారత్, రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఈరోజు క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల ఏర్పాట్లపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమ సమావేశం సానుకూలంగా ముగిసిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు. బిష్కెక్లో జరిగిన ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యకుడిని కలిసేందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం ఆయన్ను భారత్కు ఆహ్వానించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు విదేశాంగ మంత్రి తెలిపారు.
1: India Russia partnership has consistently demonstrated resilience and adaptability even amidst a complex international landscape. Our engagement has continued to deepen, reflecting the mutual interest and confidence that define our bilateral partnership.

0: భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు $15 ట్రిలియన్ జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 75% కలిగి ఉన్నాయని, విశ్వసనీయ భాగస్వామిగా స్థిరపరచడానికి సహాయపడతాయని గోయల్ తెలిపారు. భారత్ భారీ దేశీయ మార్కెట్ను కలిగి ఉందని, గత 4 సంవత్సరాల్లో 9 స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో ప్రపంచ దేశాలకు ఆహ్వానం పలికిందని జపాన్కు చెందిన వ్యాపార ప్రతినిధులకు ఆయన చెప్పారు. మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాభివృద్దిని, వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ది సాధించడం, దేశీయ ఆవిష్కరణలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరులోని మొక్కజొన్న అభివృద్ది సంస్థలో ఈరోజు నూతన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ రాధాకృష్ణన్, అధిక నాణ్యత కలిగిన మొక్కజొన్న కోసం భారత్ హైబ్రిడ్ విత్తన సాంకేతికతపై ఆధారపడిందన్నారు. ఈ కొత్త స్వదేశీ వంగడం ప్రపంచ మార్కెట్లకు పాప్కార్న్ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అవకాశాలు కల్పిస్తుందన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఏడబ్ల్యూఎస్ డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక ఏఐ క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే ఈ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపకత శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారతదేశం నూతన ఆవిష్కరణలు సాంకేతికత ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో టైర్ 2, టైర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాల అవసరమైన నైపుణ్యాలు పొందేలా సన్నద్దం కావడం ఎంతో కీలకమని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం లక్ష్యంగా వైద్య పరికరాల రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియంత్రణ సంస్కరణలను చేపట్టింది. వైద్య పరికరాల నిబంధనలు 2017లో 3 ప్రధానాంశాలకు సవరణలు చేసినట్టు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంస్కరణల ద్వారా వైద్య పరికరాల ఔట్ సోర్స్ స్టెరిలైజేషన్కు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడం, పరీక్షా రుసుములను క్రమబద్దీకరించి దేశవ్యాప్తంగా ఏకరీతి విధానాన్ని ప్రవేశపెట్టడం, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అవసరాల మినహాయింపు కోసం గుర్తించబడిన అధికార పరిధిలో యూరోపియన్ యూనియన్ను చేర్చడం వంటి కీలకమైన మార్పులు చేపట్టారు. ఈ సంస్కరణల ద్వారా నియంత్రణ ప్రక్రియలు మరింత సులభమవుతాయని, ఖర్చులు తగ్గుతాయని, పారదర్శకత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా దేశంలో అత్యాధునిక వినూత్న వైద్య పరికరాలు సకాలంలో అందుబాటులోకి రావడానికి ఇవి దోహదపడతాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణను రూపొందించుకున్నామని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించినట్టు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రాల కలయికే భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతినిచ్చిందని, అమెరికా పర్యటన విషయమై కొన్ని పరిపాలనాపరమైన అంశాలు ఎదురయ్యాయని తెలిపారు. తన పర్యటనను రద్దు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో తమ పార్టీ జాతీయ నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీ ప్రస్తావిస్తారని చెప్పారు.
1: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇన్వెస్ట్ తెలంగాణ నేపథ్యంలో డిసెంబర్ 7, 8, 9 తారీఖుల్లో ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాలు సంబంధిత కార్పొరేట్ కంపెనీస్ అందజేస్తారు. అందుకోసమని ఇంత ముందస్తుగానే యూకే, యుఎస్ పర్యటనలు పెట్టుకుని విద్యా సంస్థల్ని, క్రీడా సంస్థల్ని, పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి కల్పించే సంస్థల్ని ఆహ్వానించడానికి

0: ప్రత్యేకమైన పర్యటన పెట్టుకుని మేము వెళ్లడం జరిగింది.
1: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండి హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వది చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. కాగా భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 ఉపాధ్యాయులు, అధ్యాపకులకు జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఈ అవార్డు గ్రహీతల్లో కేంద్ర ఉన్నత విద్యా సంస్థల నుండి 12 ఉపాధ్యాయులు, అధ్యాపకులు, 3 ప్రభుత్వ, 2 ప్రైవేటు కళాశాలలతో సహా రాష్ట విశ్వవిద్యాలయాల నుంచి 5 అలాగే 2 ప్రభుత్వ, 2 ప్రైవేటు పాలిటెక్నిక్ల నుండి 4 ఉన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు 15 ట్రిలియన్ డాలర్ల జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి వ్యవసాయ పాఠశాల.
3: ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంలో ప్రామాణిక నిర్దేశకాలు వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ గుంటూరు లాం వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఏ సాంబయ్య.
4: వ్యవసాయ సుస్థిరత భూమిపై మానవ నాగరికత ఉనికిని నిర్ణయిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు మనిషి అలాగే మనతో పాటు జీవిస్తున్న జీవులన్నిటి కూడా ఆహారం ప్రధానం. భారతదేశంలో వ్యవసాయం మానవుల ప్రధాన జీవన విధానం. కానీ వాతావరణంలో తరచుగా వస్తున్న మార్పుల వల్ల చీడపీడల సమస్యలు, వాటి ఉద్ధృతి ఎక్కువై రైతన్నలు పంటలు సకాలంలో కాపాడుకోవాలంటే సస్యరక్షణ త్వరితగతిని చేయవలసి ఉంటుంది. ఒకేసారి వచ్చే చీడపీడల ఉద్ధృతిని తట్టుకుని ఆహార ఉత్పత్తులను కాపాడుకుని ఈ దేశ జనాభాకు ఆహార పౌష్టిక భద్రతను కల్పించాలంటే తగినంత కార్మికులు దొరక్క రైతులు చాలా నష్టపోతున్నారు. ఈ సమస్య ఇంకా రాబోయే రోజుల్లో కూలీల కొరతే కాకుండా వ్యవసాయదారుల కొరతతో మరింత జటిలమవబోతోంది. నేటి వరకు మనం కూలీల కొరతనే చూశాం. రేపటి నుండి రైతన్నలు వ్యవసాయదారులు కరువైపోతారు. అన్నం దొరకడమే కష్టం అవ్వచ్చు. భారతదేశంలో గణనీయమైన జనాభా ప్రత్యక్ష వ్యవసాయ కార్యకలాపాల నుండి ఉపసంహరించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. మరియు అందువల్ల 2050 నాటికి భారతదేశం రైతులు, వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ నిపుణుల కొరతను అధికంగా ఎదుర్కోబోతోంది. మొత్తం శ్రామిక శక్తిలో వ్యవసాయ కార్మికుల శాతం 2018లో 50% ఉంటే అది 2050 నాటికి 25% పడిపోయేటువంటి పరిస్థితులు గోచరించబోతున్నాయి. ఈ పరిస్థితుల నుండి రైతాంగాన్ని, వ్యవసాయాన్ని గట్టెక్కించాలంటే నూతన సాంకేతిక యంత్రాలను వ్యవసాయానికి అందించవలసి ఉంది. ఈ యంత్రాలు

రైతన్నును మరియు మన వ్యవసాయ రంగాన్ని కాపాడి నవతరాన్ని, యువతరాన్ని, అలాగే నాయకులను, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను వారి వారి ప్రధాన వృత్తులతో పాటుగా వ్యవసాయ వృత్తిని కూడా చేపట్టే విధంగా ప్రోత్సహించి వ్యవసాయంలోకి తక్కువ సమయంలో, ఎక్కువ వైశాల్యంలో, తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో వ్యవసాయ పనులు చేసే చురుకైన వ్యవసాయ సాంకేతిక పరికరాలను తీసుకురావడానికి ఆచార్య ఇంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎంతో కృషి చేస్తూ ఉంది. వ్యవసాయ డ్రోన్ల మీద పరిశోధనల వల్ల రైతులకు సరైన అవగాహన కల్పిస్తున్నందువల్ల ఈ వ్యవసాయ డ్రోన్లు మన భారతదేశ పొలాల్లోకి చాలా వేగంగా ప్రవేశించాయి. గ్రామీణ మరియు పట్టణ యువతకు ఈ వ్యవసాయ డ్రోన్ల ఉపాధి మంచి ఉపాధి వనరుగా మారి ఈ వ్యవసాయ డ్రోన్లు రై రై మని మన గ్రామాల్లోకి సేవలందించడానికి ప్రభుత్వ యంత్రాంగాలు నిత్యం కృషి చెలపడం హర్షణీయం. అసలు ఈ వ్యవసాయ డ్రోన్ అంటే ఏమిటి? ఇది గాలిలో ఎగురుతూ పంటల మీద సస్యరక్షణ మందులు, కలుపు మందులు పిచికారీ చేసుకుంటూ, అలాగే పోషకాలైనటువంటి యూరియా, డిఏపి తదితర గ్రాన్యూల్స్ను చల్లుకుంటూ కావాలంటే విత్తనాలను కూడా చల్లేటువంటి యంత్రం. ఇదొక అద్భుతమైన యంత్రం. ఎందుకంటే ఈ యంత్రం 20 మంది మనుషులతో సమానం, 10 తైవాన్ స్ప్రేలతో సమానం. అసలు ఈ డ్రోన్లు స్వరూపం మరియు కొలతలు ఏంటి, అసలు ఇవి ఎలా ఉండాలి అనేటువంటి అంశాల మీద మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో అలాగే ప్రపంచంలో రకరకాల డ్రోన్లు తయారు చేస్తూ ఉన్నారు. అయితే ఆచార్య ఇంజీనీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అసలు మన రైతన్నకు ఎలాంటి డ్రోనును మనం చేరవేస్తే తనకు ఉపయోగపడుతుంది, తక్కువ ఖర్చుతో ఎక్కువ సమయంలో చాలా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా కూడా పిచికారీ చేసి తనకి తక్కువ సమయంలో సస్యరక్షణ చేపట్టే దానికి దోహదపడుతుంది అనేటువంటి అంశాల మీద పరిశోధన జరిపి వారి ముందుకి కొన్ని నిజానిజాలను తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఆచార్య ఇంజీనీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం భారతదేశానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా విధి విధానాలు రూపొందించి వారికి అందించడం జరిగింది. తద్వారా మన దేశపు రైతాంగానికి ఎంతో సహాయం అందించాలని ఇటువంటి అద్భుతమైనటువంటి సంకల్పాన్ని నిజం చేసింది. అసలు ఈ వ్యవసాయ డ్రోన్ యొక్క మొత్తం బరువు అంటే పిచికారీ ద్రావణం కానీ, లేదా యూరియా డిఏపి కానీ, లేదా విత్తనాలు కానీ కలిపి నింపినప్పుడు దాని యొక్క బరువు 25 కేజీకి మించరాదు. ఎందుకంటే 25 కేజీలకి మించితే దాని ద్వారా వచ్చేటువంటి గాలి వల్ల పంట నేల కొరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి 25 కేజీలని ప్రామాణికంగా నిర్దేశించడం జరిగింది. ఈ వ్యవసాయ డ్రోన్లో 10 నుంచి 12 లీటర్ల పిచికారీ ద్రావణం కంటే ఎక్కువ మోసేటువంటి ట్యాంకును ఉంచరాదు. 10 నుంచి 12 లీటర్ల ద్రావణం మోసే ఎటువంటి ట్యాంకు ఉన్నటువంటి డ్రోన్ యొక్క మొత్తం బరువు 25 కేజీలకి మించదు. తద్వారా పంట మీద దాని యొక్క ప్రభావం, దాని యొక్క బరువు తగ్గి గాలి వల్ల డ్రోను ఎగురుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి గాలి బలాల వల్ల పంట నేలగొరకుండా పంటను చక్కగా కాపాడుతుంది. ఈ వ్యవసాయ డ్రోన్లకు ముఖ్యంగా మనం చూడవలసిన ఇంకొక అంశం ఏంటంటే 4 భుజాలు ఉన్నది వాడాలనా, లేదా 6 భుజాలు ఉన్నటువంటి డ్రోన్లు వాడాలనా. సో వీటి మీద కూడా మనం పరిశోధన జరపడం వల్ల తెలిసింది ఏమిటంటే 6 భుజాలు ఉన్న డ్రోన్లు చాలా మంచివి. అవి గాలిలో చాలా సుస్థిరంగా పయనిస్తూ ఉంటాయి, కాబట్టి కింద పడే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ అనుకోని విధంగా ప్రొపెల్లర్స్ కానీ ఇంకేమైనా భాగాలు కానీ ఇరిగినప్పుడు కింద పడటానికి ఎక్కువ సమయం పడుతుంది, కాబట్టి ఈలోపు డ్రోన్ని మన కంట్రోల్ తెచ్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అతి ముఖ్యమైన విషయాలు ఇంకా కూడా ప్రామాణిక నిర్దేశకాల్లో మనం మాట్లాడుకుందాం. అయితే అసలు అంశాల్లోకి వెళ్ళబోయే ముందు అసలు ఈ డ్రోన్ల వల్ల ఉపయోగాలు ఏమిటి అనేది కూడా మనం చర్చించుకోవడం అవసరం ఉంది. ఈ వ్యవసాయ డ్రోన్లు వాడుకుంటే 1 ఎకరాన్ని మనం దాదాపు 10 నిమిషాల్లో కేవలం 10 లీటర్ల నీటితో, 25% తక్కువ రసాయనిక మందుతో చీడపిడ్డల నుండి పంటలను కాపాడుకోవడానికి పిచికారీ చేసుకోవచ్చు. ఈ వ్యవసాయ డ్రోన్లు వాడటం ద్వారా 90 నుంచి 95% మేరకు నీరు, శక్తి, సమయం ఆదా చేసుకోవచ్చు. ఈ వ్యవసాయ డ్రోన్లు వాడటం వల్ల అంతకుముందు మనం వాడుతున్నటువంటి తైవాన్ స్ప్రేయర్లు, ఇతరితర స్ప్రేయర్ల వల్ల గాలిలోకి వెళ్లేటువంటి రసాయనిక మందు శాతం ఎక్కువగా ఉంటుంది. అదే డ్రోన్ల వల్ల చాలా తక్కువగా ఉంది. తద్వారా ఎక్కువ మందు నిలువుగా ఉన్నటువంటి మొక్క భాగాలకు, పైభాగం, మధ్యభాగం, కింద భాగంకి సమానంగా చేరవేయబడుతుంది. ఈ వ్యవసాయ డ్రోన్లు కనుక మనం వాడుకోగలిగితే మన రైతును, రైతు కార్మికులను రసాయనిక మందుల యొక్క విష ప్రభావాల నుండి కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఒక్క వ్యవసాయ డ్రోను 10 తైవాన్ స్ప్రేయర్లతో సమానం. ఒక్క వ్యవసాయ డ్రోను 20 మంది మనుషులు చేసే సమానమైన పనిని చేస్తోంది. ఈ వ్యవసాయ డ్రోను రోజుకి 30 నుండి 40 ఎకరాలు సులువుగా పిచికారీ చేస్తుంది. ప్రత్యేకంగా వర్షం పడిన పరిస్థితుల్లో పొలాలన్నీ బురదగా ఉన్నప్పుడు ఈ డ్రోను చక్కగా సస్యరక్ష

మందులు పిచికారీ చేసి పంటను కాపాడుతుంది. ఇలాంటివి ఎన్నో ఎన్నో లాభాలు ఉండటం ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గమనించడం జరిగింది. అందుకే ఈ సాంకేతికతను అందరికంటే ముందుగా తీసుకొచ్చి రైతన్నలకి ఎంతో హెల్ప్ చేయాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. అయితే ఈ డ్రోన్ను ఎలా వాడాలి, ఏ ఏ పంటల మీద ఏ ఏ సమయాల్లో ఎంతెంత ఎత్తులో ఎంతెంత వేగంతో ఎంతెంత వెడల్పులో పిచికారీ చేసుకుంటూ వెళ్ళాలి అనే అంశాల మీద ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం జరిపినటువంటి పరిశోధనలో తేలిన అంశాలు ఈ డ్రోన్లు వ్యవసాయంలో మనం పాటించవలసినటువంటి ప్రామాణిక నిర్దేశకాలు మీ ముందు చర్చించబోతున్నాను. దాదాపు మనం పండిస్తున్నటువంటి ప్రధాన పంటలన్నింటిలో 10 రకాల ప్రధాన పంటలు తీసుకుంటే వరి కానీ, చెరుకు కానీ, మొక్కజొన్న కానీ, జొన్న కానీ, మినుము కానీ, అలాగే శనగ కానీ, వేరుశనగ కానీ, అలాగే చెరుకు కానీ, పత్తి కానీ, మిరప కానీ, కంది కానీ, ఇలాంటి పంటలన్నింటిలో కూడా విత్తనం మొలకెత్తే దశ నుండి పూత దశ ముందు దశ వరకు కూడా డ్రోన్ని పంట మీద నుండి దాదాపు మనం 2 అడుగుల ఎత్తులో మాత్రమే పయనింపజేసేటప్పుడు 5.5 మీటర్లు/సెకండ్ వేగంతో పయనింపజేస్తే డ్రోను పిచికారి దాదాపు 2.8 మీటర్ల వెడల్పులో విస్తరించి ఒక పయనంలో అది 2.8 మీటర్ల వెడల్పు ఉన్నటువంటి పొలం యొక్క భాగాన్ని పిచికారి చేసుకుంటూ వెళ్తుంది. అలాగే పూత దశ నుండి చివరి దశ వరకు కూడాను ఈ డ్రోన్లను ఇప్పుడు చెప్పినటువంటి ప్రధానమైన పంటల్లో మనం పంట మీద నుంచి 3 అడుగుల ఎత్తులు పయనింపజేసి దాని వేగాన్ని కొంచెం తగ్గించి అంటే 4.5 మీటర్లు/సెకండ్ వేగంతో పిచికారీ చేసినప్పుడు కింద దాదాపు 3.2 మీటర్ల వెడల్పులో పిచికారీ జరుపుకుంటూ వెళ్తుంది. తద్వారా మనం దాదాపు కేవలం 6 నిమిషాల్లో ఈ పొలం మొత్తం కూడా పిచికారీ ద్రావణాన్ని పిచికారీ చేసుకుని డ్రోను మన దగ్గరికి చేరుతుంది. అసలు ఎలాంటి సమయాల్లో మనం ఈ డ్రోన్లతోటి పిచికారీ జరపాలి అనేటువంటి అంశం మీద కనుక మనం చూస్తే ఉదయం కాలంలో కానీ సాయంత్రకాలంలో కానీ పిచికారీ చేయటకు మరింత అనుకూలం. కానీ రైతన్నలకు అన్ని సమయాల్లో కొట్టడానికి పరిస్థితులు అనుకూలించవు కాబట్టి రైతన్నలు తదనుగుణంగా ఎప్పుడు పడితే అప్పుడు కొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలు గమనించాలి. ముఖ్యంగా వరి లాంటి పంటల్లో ఈనిక దశలో ఉన్నప్పుడు మొదటి 2 రోజులు వదిలివేసి తర్వాత పిచికారీ కనుక చేపడితే మంచిగా ఉంటుంది. అలాగే డ్రోను ప్రయాణించవలసిన దిశ ఏమిటి అని కనుక మనం చూసుకుంటే ఏ దిశలో అయితే గాలి వీస్తుందో ఆ దిశలో జరిపితే మనకి ఆ పిచికారీ ద్రావణం చక్కగా మొక్కల మీదకు చేరుతుంది. లేదా ఒకవేళ గాలి యొక్క వేగం గంటకు 5 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్నప్పుడు పొలము యొక్క పొడవాటి గట్టుకి సమాంతర మార్గంలో కనుక డ్రోన్ ప్రయాణింపజేస్తే మనకు బ్యాటరీ ఖర్చు తగ్గుతుంది. డ్రోను ప్రయాణించవలసిన అత్యధిక దూరం, సో మనం ఎంత దూరం అంటే ఈ డ్రోన్ ఆపరేట్ చేసేటువంటి పైలట్ దగ్గర నుంచి డ్రోన్ని మనం ఎంత దూరం వరకు ప్రయాణింపజేస్తే సురక్షితంగా వెళ్ళి వస్తుంది. జనరల్గా మన డ్రోన్ కంటి దృష్టి రేఖలో కనిపించేంత దూరం వరకు చేయవచ్చు. కానీ వ్యవసాయ పరిస్థితుల్లో మనం చెట్లు అలాగే రకరకాల అడ్డంకులు ఉంటాయి కాబట్టి అదేవిధంగా త్వరితగతిన దాన్ని ఎకరాన్ని కంప్లీట్ చేయాలి అంటే పైలట్ నుంచిన ప్రదేశం నుండి 200 మీటర్ల వరకు మాత్రమే దీన్ని ప్రయాణింపజేస్తే ఎఫిషియెంట్గా ఆప్టిమైజ్డ్గా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే డ్రోన్తో పిచికారీ చేసేటప్పుడు వచ్చే ఉరవడి ఏమైనా ఉంటుందా, డ్రిఫ్ట్ ఇందాక అనుకున్నాము, మన తైవాన్ స్ప్రేలతో చేసినప్పుడు తెల్లని పొగలాంటి ఈ పిచికారీ రసాయనిక మందు పక్క పొలాల్లోకి వెళ్ళి పడటం, గాలిలో తేలుతూ వెళ్ళి పడటం చూస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితులు డ్రోన్తో పిచికారీ చేసినప్పుడు మనం చూడం. అంటే ఉరవడి తక్కువ ఉంది అని అర్థం. దాదాపు 1 మీటర్ వరకు ఇరువైపులా ఉరవడి ఉంటుంది. అదే మనం తైవాన్ స్ప్రేయర్లతో చేస్తున్నప్పుడు కనీసం 5 మీటర్ల నుండి 10 మీటర్ల వరకు కూడా ఉరవడి ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఉరవడిని చాలా వరకు తగ్గించవచ్చు వ్యవసాయ డ్రోన్లు ఉపయోగించుకుంటే. డ్రోన్తో పిచికారీ చేసేటప్పుడు ఉండవలసిన ఉత్తమమైన గాలి వేగం ఏంటి, ఉష్ణోగ్రతలు ఏంటి అనేటువంటి అంశాలు కనుక మనం చూసుకుంటే ఈ డ్రోన్తో పిచికారీ చేసేటప్పుడు గాలి వేగం గంటకి 3 నుంచి 10 కిలోమీటర్లు ఉంటే మంచిది. అంతకు మించి ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఉష్ణోగ్రతలు 25 డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి 40 డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్య ఉంటే దీన్ని ఆప్టిమంగా మనం తీసుకోవచ్చు. సో 25 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి, వాతావరణ ఉష్ణోగ్రత 25 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఆకుల మీద కనుక తేమ శాతం ఎక్కువగా ఉండే సందర్భంలో పిచికారీ చేయకుండా ఉండటం మంచిది. అలాగే మంచు ఉన్నప్పుడు డ్రోన్ తోటి పిచికారీ చేయటం అంత ప్రామాణికం కాదు. అలాగే 40 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే

వాతావరణ ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు పిచికారీ చేయటం ఆపివేయడం మంచిది. ఒకవేళ చేసిన ఎడల పిచికారీ చేయ మందు ఎక్కువ శాతం ఆవిరైపోయి మరియు కొన్ని పరిస్థితుల్లో డ్రోన్ ప్రొపెల్లర్స్ మరియు జాయింట్లు త్వరగా విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఒక ఎకరాను పిచికారీ చేయడానికి డ్రోన్కి గరిష్టంగా ఎంత సమయం పడుతుంది అని అనుకుంటే 6 నిమిషాలు పిచికారీ చేయడానికి పడితే దాదాపు మిగతా 3 నుంచి 4 నిమిషాలు మందు కలుపుకుంటుకు, మందు నింపుటకు, నాజిల్ సరి చేసుకోవడానికి, బ్యాటరీ మార్చుకోవడానికి కలిపి 10 నిమిషాలకు ఒక ఎకరానికి మనం ఫినిష్ చేసుకోవచ్చు. ఒక ఎకరానికి 8 లీటర్ల నీళ్ళు అవసరం. మామూలుగా అయితే రైతన్నులు 100 నుంచి 120 లీటర్లు, కొంతమంది 200 లీటర్లు కూడా వాడుతున్న పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. కానీ డ్రోన్తో అయితే ఎకరాకు 10 లీటర్లు లేదా హెక్టార్కు 25 లీటర్లు సరిపోతుంది. డ్రోన్ తోటి ఈ కలుపు మందులు, కీటక తెగుళ్ళు నాశకాలు మరియు నీళ్ళలో కరిగే పోషకాలు పిచికారీ చేయడానికి ఎంత మందు మోతాదులను వాడుకోవాలి అనేటి వాటి మీద కూడా మనం సందేహాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. జనరల్గా మనం వాడేటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కానీ వ్యవసాయ ఆఫీసర్లు కానీ ఇచ్చినటువంటి మోతాదు ఏదైతే ఉందో ఆ మోతాదు మీద 25% మందు తగ్గించుకొని ఈ 10 లీటర్లో కలుపుకొని డ్రోన్లో పోసుకొని పిచికారీ చేసినప్పుడు మనకి 100% కలిపినప్పుడు, తైవాన్ స్ప్రేడ్తో పిచికారీ చేసినప్పుడు వచ్చేటువంటి ఏదైతే బయో ఎఫికసీ ఉందో, ఈ చీడపీడల నుండి పంటను కాపాడుకోగలిగేటువంటి శాతం ఉందో, అదే శాతాన్ని మనం దీనిలో పొందే అవకాశం ఉంది. కాబట్టి తద్వారా రైతులు 25% మందు ఖర్చును కూడా డైరెక్ట్గా తగ్గించుకోవచ్చు. అంటే ప్రతి 1000 రూపాయల ఖర్చుకు 250 రూపాయల మందు ఖర్చును, కేవలం మందు ఖర్చును తగ్గించుకోవచ్చు. అలాగే ఒక ఎకరానికి 10,000 రూపాయలు ఖర్చు అయితే 2,500 రూపాయలు డైరెక్ట్గా రైతులకు మిగిలిపోయే అవకాశం ఉంది. అయితే ఈ వ్యవసాయ డ్రోన్ యొక్క క్షేత్ర సామర్థ్యం ఎంత అని చూస్తే గంటకి 6 ఎకరాల దాకా ఇది స్ప్రే చేయగలదు. అలాగే ఒక రోజులో 30 నుంచి 40 ఎకరాలు చేసుకోగలం. ఈ వ్యవసాయ డ్రోన్లు, ఇంతకుముందు మీతో చర్చించినటువంటి వ్యవసాయ డ్రోన్ ఏదైతే 25 కేజీల బరువు, 6 భుజాలు కలిగినటువంటి డ్రోన్కి ఎన్ని నాజిళ్ళు ఉంటే మంచిది? 4 నాజిళ్ళు. ఆ నాజిళ్లను మోటార్ల కిందే డైరెక్ట్గా అమర్చినప్పుడు మనకు అధిక శక్తి మందు యొక్క డ్రాప్లెట్స్కి అంది అవి నిటారుగా ద్రావణ బిందువులు మొక్క కింది భాగం వరకు చొచ్చుకొని పోయి చక్కగా మొక్క మీద పడతాయి. తద్వారా సమాంతరమైనటువంటి పిచికారీని మనం చూడవచ్చు. ఒక్కొక్క నాజిల్ నుంచి నిమిషానికి దాదాపు 6 లీటర్ల వరకు మందు ఉత్సర్గం చేయబడుతుంది. ఈ ప్రస్తుతానికి మనకున్నటువంటి

మనకి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందవచ్చు, కానీ నేటికైతే మాత్రం బ్యాటరీలతో మాత్రమే ఆపరేట్ చేయబడినటువంటి డ్రోన్ను కొనుక్కోవడం కానీ వాడుకోవడం కానీ మంచిది. అది కూడా లిథియం పాలిమర్ బ్యాటరీలతో ఆపరేట్ చేయబడేటువంటి డ్రోన్స్ మంచివి. ఈ లిథియం పాలిమర్ బ్యాటరీలు ఎన్ని ఎకరాల వరకు మనం పిచికారి చేసుకోవడానికి వాడుకోవచ్చు? గరిష్టంగా 300 నుండి 400 వరకు. అంటే మీరు వీటిని రీఛార్జ్ చేసే పరిస్థితులను బట్టి కానీ, రీఛార్జ్ చేసేటువంటి పద్ధతులను బట్టి కూడా ఎన్ని ఎకరాల వరకు ఒక సెట్ ఆఫ్ బ్యాటరీస్ మనం వాడుకోవచ్చు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రామాణిక పరిస్థితుల్లో మనం 300 నుండి 400 ఎకరాల వరకు ఈజీగా మనం పిచికారి చేయవచ్చు ఒక సెట్ బ్యాటరీతోటి. అయితే ఈ డ్రోన్ తోటి మనం పిచికారి చేస్తున్నప్పుడు ఎవరెవరు ఎంతెంత దూరంలో ఉంచుకోవాలి అనే అంశాల మీద కూడా మనం చర్చించుకోవాలి. ఈ డ్రోన్ని మనం కనుక పొలాల్లో ఆపరేట్ చేస్తున్నప్పుడు నిర్దిష్టంగా డ్రోన్ పైలట్ డ్రోన్ నుంచి కనీసం 10 మీటర్ల దూరంలో ఉండాలి. అలాగే రైతులు, ఇతరులు, ఇతర జంతువులు, జీవులు 20 మీటర్ల దూరంలో నుంచొని ఉండాలి. అయితే ఈ డ్రోన్తో మందు కొట్టిన తర్వాత ఈ నాజిల్స్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి? ప్రతిరోజు పిచికారి చేసిన తర్వాత అన్ని నాజిల్ను శుభ్రపరచుకోవాలి. అదే కాకుండా ఎప్పుడైతే మనం పొడి రూపంలో మందులు వాడుకుంటామో వాటి పిచికారి తర్వాత కంపల్సరిగా నాజిల్స్ని ప్లాస్టిక్ టూత్ బ్రష్తో శుభ్రం చేసుకోవాలి. ఈ ఇనప సూదులతో కానీ పిన్నిసులతో కానీ మనం శుభ్రపరచుకోకూడదు. తద్వారా నాజిల్ యొక్క వ్యాసార్థం పెరిగి ఎక్కువ మందు తక్కువ సమయంలో వెళ్ళిపోయి ఎకరానికి కాకుండా అరెకరంలోనే మందు పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో ఈ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మురికి నీటిని ఉపయోగించినప్పుడు పంపు నాజిల్ను చాలా జాగ్రత్తగా శుభ్రపరచుకోవాలి. ప్రతి 500 ఎకరాలు పిచికారి తర్వాత నీటి పంపును శుభ్రపరచుకోవాలి. నాజిళ్లను మార్చాలంటే నీటి ఉత్సర్గ పరీక్షలు జరుపుకుని నిర్ధారించుకోవాలి, నాజిళ్ళు మార్పు అవసరమా లేదా అని చెప్పేసి. డ్రోన్తో ఏ విధమైనటువంటి ఈ రసాయనిక మందుల రకాలను మనం వాడుకోవచ్చు అంటే మీరు మార్కెట్లో చూసే ఉంటారు. ఇప్పటివరకు మీరు కొనుక్కుంటున్నటువంటి ఏదైతే మందులు ఉన్నాయో మార్కెట్లో, తైవాన్ స్ప్రేయర్ కోసం మీరు కొనుక్కుంటున్నటువంటి మందులు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని రకాల మందుల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశపు సిఐబి అండ్ ఆర్సీ సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి 300 రకాల రసాయనికాలను మనం డ్రోన్ ద్వారా పిచికారి చేసుకోవచ్చు. కొత్త మూలకాలు, కొత్త రకమైనటువంటి రసాయనిక మందుల్ని, అంటే ఈ మధ్య యుఎల్వి కెమికల్స్ అని అవని ఇవని కొత్త వాటిని తీసుకురావాలి డ్రోన్ల కోసం అని చెప్పేసి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి యుఎల్వి ఫార్ములేషన్స్ అనేవి అవసరం లేదు, ప్రస్తుతానికి మన మార్కెట్లో దొరుకుతున్న రసాయనిక మందులు సరిపోతాయన్నట్టు నిర్ధారించడం కూడా జరిగింది. డ్రోన్తో ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇందాక మనం చర్చించినట్లు ఎకరానికి 300 నుండి 400 వరకు చేసుకోవచ్చు. జనరల్గా ఈ డ్రోన్లు పెట్టుకుని ఉపాధి పొందాలనుకుంటే యువతకి ఒక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, నెలలో 20 రోజులు కనుక ఆపరేట్ చేసుకుని రోజుకు 6 గంటలు కనుక ఆపరేట్ చేయగలిగితే, 1 సంవత్సరంలో 6 నెలలు కనుక మీరు స్ప్రేయింగ్ చేసుకోగలిగితే దాదాపు 720 గంటలు సంవత్సరానికి మీరు పిచికారి చేయగలుగుతారు. తద్వారా మీరు 4,320 ఎకరాలు సంవత్సరానికి మీరు చేయగలుగుతారు. ఒక డ్రోన్కి అంత సామర్థ్యం ఉంది. ప్రతి 10 తైవాన్ స్ప్రేయర్లకు ఒక డ్రోన్ సరిపోతుంది. ప్రతి 300 నుండి 400 ఎకరాలకు ఒక డ్రోను సరిపోతుంది. అలాగే డ్రోన్ని పొలం దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు కొన్ని తనిఖీలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇప్పుడు చెప్పబోయేటువంటి తనిఖీలు మరియు జాగ్రత్తలు తప్పనిసరిగా గుర్తుపెట్టుకుని రైతన్నులు కానీ లేదా పైలట్లు కానీ పాటించవలసిన అవసరం ఉంది. పైలట్ భద్రతా దుస్తులు మరియు సంరక్షణ సిబ్బంది భద్రతా దుస్తులు ధరించారా లేదని చెక్ చేసుకోవడం తప్పనిసరిగా చేసుకోవాలి. మనం డ్రోన్ని ఎగురు వేస్తూ ఉన్నప్పుడు భారతదేశపు నిర్దిష్టమైనటువంటి గెజెట్ల ప్రకారం మనం నో ఫ్లై జోన్లో ఉన్నామా, రెడ్ జోన్లో ఉన్నామా, ఎల్లో జోన్లో ఉన్నామా, గ్రీన్ జోన్లో ఉన్నామా అనేటువంటి అంశాన్ని పరీక్షించుకోవాలి. మనం ఎయిర్పోర్టుల దగ్గరున్నామా, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ల దగ్గరున్నామా అనేది కూడా పరీక్షించుకొని, ఒకవేళ ఏమైనటువంటి పర్మిషన్స్ అవసరమైతే పర్మిషన్స్ తీసుకొని పిచికారి చేయాలి, లేకపోతే లీగల్ చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి మీరు పిచికారి చేయడానికి డ్రోన్ తీసుకెళ్ళినప్పుడు గాలి వేగం ఎంత ఉంది, దృశ్యమానత ఎంత ఉంది అని తనిఖీ చేసుకోవాలి. ఒకవేళ గాలి వేగం కనుక 18 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉంటే డ్రోన్ ఎగరవేయడం ఆపుకోవడం మంచిది. డ్రోన్ ఎగరవేయే ముందు పగుళ్ళు, వంగిన భాగాలు, ఇతర సమస్యలు ఉన్నాయని తనిఖీ చేసుకోవాలి. అలాగే రిమోట్ కంట్రోలర్, డ్రోన్, మొబైల్ మరియు పవర్ బ్యాంక్ యొక్క బ్యాటరీ వోల్టేజ్ని పూర్తిగా ఛార్జ్ చేయబడిందా లేదా అని చెప్పి తనిఖీ చేసుకోవాలి. డ్రోన్ భుజాలు మరియు రెక్కలు తెరిచి వాటిని బిగించి సమలేఖనం మరియు నిఠారుగా ఉందా అని తనిఖీ చేసుకోవాలి. డ్రోన్ రిమోట్ కంట్రోల్ను ఆన్ చేసుకోవాలి జాగ్రత్తగా. డ్రోన్కి పూర్తిగా ఛార్జ్ చేయబడినటువంటి బ్యాటరీస్ మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి.
కంపాస్ క్యాలిబ్రేషన్ అనేటువంటి

చర్యను మీరు అంతకు మునుపు పిచికారి చేసిన ప్రాంతం నుండి 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఉంటే తప్పనిసరిగా ప్రతిసారి మీరు కంపాస్ క్యాలిబ్రేషన్ అనేది చేసుకోవాలి. సిఫార్సుల ప్రకారం పురుగు మందులను నీటిలో సమమిశ్రం చేశామా లేదని కూడా చూసుకొని కలుపుకోవాలి. గరాట మరియు జాలి ఉపయోగించి మిశ్రమ ద్రవాన్ని ట్యాంకులోకి నింపుకోవాలి. నాజిల్లోని గాలి బుడగలు అడ్డంకులు ఉంటే రిలీజ్ వాల్వ్స్ను వదిలి పిచికారి పంప్ మోటార్ను ఆన్ చేసి గాలి బుడగలు పోయి నాజిల్ నుండి ద్రవం పిచికారి అయ్యేంత వరకు ఆగి తర్వాత మోటార్ పంప్ను ఆపివేసుకోవాలి. డ్రోన్ టేకాఫ్ మరియు ల్యాండింగ్ ప్రదేశాన్ని అడ్డంకులు లేకుండా తనిఖీ చేసుకోవాలి. డ్రోన్ ఎగిరే చోటు నుండి మరియు పిచికారి చేయ పొలం సరిహద్దుల నుండి రైతులు, వీక్షించువారు, ఇతర జీవులు కనీసం 20 మీటర్ల దూరం ఉన్నారని ఆదేశించి మరియు అలా ఉన్నారని నిర్ధారించుకుని డ్రోన్ను ఎగరవేయవలను. డ్రోన్ ఎగిరే చోటు నుండి మరియు పిచికారి చేయ పొలం సరిహద్దుల నుండి పైలట్ మరియు కో పైలట్ 10 మీటర్ల దూరంలో ఉండేలా నిర్ధారించుకుని డ్రోన్ని ఎగురవేయవలను. పిచికారి చేయ పొలాన్ని మిషన్ ప్లానింగ్ యాప్లో మ్యాపింగ్ చేసుకుని రూట్ మ్యాపింగ్ చేసుకోవాలను. డ్రోన్ ఎగరవేయబోయే ముందు అన్ని ముఖ్యమైన డ్రోన్ కదకల గురించి పైలట్ అందరికీ వినపడేలా హెచ్చరికలు ఇవ్వవలను. పిచికారి చేసేటప్పుడు పిచికారి మిశ్రమం యొక్క శాతం ఇంకా డ్రోన్ ఎగిరే ఎత్తును గమనిస్తూ ఉండాలి. పిచికారి పూర్తయిన తర్వాత లేదా పిచికారి మిశ్రమం అయిపోయినప్పుడు డ్రోన్ను భద్రంగా నిర్దేశించుకున్న చోటులోకి దింపుకోవాలి. డ్రోన్ను నేల మీదకి దింపిన తర్వాత మోటార్లను ఆపేందుకు డిజామ్ చేసుకోవాలి. పిచికారి మిశ్రమాన్ని మరలా ట్యాంకులో నింపి డ్రోన్లో పూర్తిగా రీఛార్జ్ చేసిన బ్యాటరీని అమర్చుకోవాలి. ఒకవేళ మిషన్ పూర్తి అవ్వకపోతే హెచ్చరికలు ఇస్తూ మిషన్ను కొనసాగించుకోవాలి. పిచికారి పూర్తయిన తర్వాత డ్రోన్ను, రిమోట్ను మరియు ఫోన్ను సాంకేతికంగా సంబంధాన్ని వేరు చేసుకోవాలి. డ్రోన్ను శుభ్రపరచుకుని భద్రపరుస్తూ స్థితిలోకి అమర్చి రవాణా వాహనంలోకి భద్రంగా ఎక్కించుకుని తీసుకువెళ్ళాలి. డ్రోన్ నేలపైన పడిపోవట లేదా చెట్టుకు ఢీకొనుట లేదా నియంత్రించలేని విధంగా డ్రోన్ ఎగురుతూ ఉన్నప్పుడు పైలట్ మరియు కో పైలట్ నిర్దిష్టమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ జాగ్రత్తగా డ్రోన్ని ల్యాండ్ చేసుకోవాలి. సాధారణ అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ను అత్యవసరమైనటువంటి ల్యాండింగ్ చేయవలసి వస్తే తదనుగుణంగా హెచ్చరికలు జారీ చేస్తూ జాగ్రత్తగా ల్యాండింగ్ చేసుకోవాలి. డ్రోన్ ఎగిరే సమయంలో ఏ రకమైనటువంటి శబ్దాలు చేయకుండా ఉండటం చాలా మంచిది. అత్యవసర పరిస్థితుల్లో లేదా పడిపోతున్న పరిస్థితుల్లో లేదా చెట్టుకు ఢీకొట్టుకున్న పరిస్థితుల్లో గాబరా పడకుండా సాంకేతికంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలను గుర్తు తెచ్చుకుని పైలట్ ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకున్నప్పుడు ఈ డ్రోన్ను ఒక సురక్షిత పరికరంగా వ్యవసాయ రంగంలోకి మనం తీసుకెళ్లి రైతన్నులకు మన వ్యవసాయ రంగానికి ఎంతో దోహదపడేవాళ్ళం అవుతాం. అయితే అందరికీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకి నా మనవి, మన వ్యవసాయ రంగానికి మీ వంతు సహకారాన్ని, సపోర్ట్ను ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైంది. మీరు అధిక శ్రమ చేయకుండా తక్కువ శ్రమతోటి ఆపరేట్ చేయగలిగిన ఆధునిక యంత్రాలను మీ దగ్గరికి తీసుకురావడానికి పరిశోధన సంస్థలు, ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విద్యం లాంటి పరిశోధన సంస్థలు ఎప్పుడూ ముందంజలో ఉంటున్నాయి. ఆ విధంగానే ఈ వ్యవసాయ డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మీ ముందుకు తీసుకొచ్చి మీకు కూడా ఒక ఉపాధి వనరుగా కల్పించడానికి ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అన్ని పథకాలు రూపొందించుకుంటుంది. ఇందులో భాగంగా అసలు ఒక డ్రోన్ని కొనుక్కొని దాన్ని ఒక ఉపాధి వనరుగా పెట్టుకుని రైతన్నులకు మనం సహాయం చేయాలి అంటే అసలు ఏమేమి కొనుక్కోవాలి? ఇందాక చెప్పిన విధంగా ఉన్నటువంటి కొలతలు కలిగినటువంటి డ్రోన్ 25 కేజీల బరువు ఉండి 10 నుంచి 12 కేజీల లేదా లీటర్ల పిచికారి ద్రావణాన్ని లేదా యూరియాని, డిఏపీని, విత్తనాలని మోయగలిగినటువంటి డ్రోన్, 6 భుజాలు కలిగినటువంటి డ్రోన్ని మీరు కొనుక్కోవాలి. అలాగే దానితో పాటుగా 5 నుంచి 7 సెట్ల బ్యాటరీలు, అంటే కనీసం 10 నుంచి 14 సెట్ల బ్యాటరీలు మీతో ఉంచుకుంటే రోజులో 30 నుంచి 40 ఎకరాలని మీరు పిచికారి చేయడానికి అతి సులువుగా ఉంటుంది. వీటితో పాటుగా మీరు కంపల్సరిగా 2 బ్యాటరీ ఛార్జర్లను అమర్చుకోవాలి. వీటితో పాటుగా ఒక జనరేటర్, 3 కిలోవాట్ల సామర్థ్యం కలిగినటువంటి ఒక జనరేటర్ని, పెట్రోల్ ఆపరేటెడ్ జనరేటర్ని మీ దగ్గర ఉంచుకుంటే బ్యాటరీలని కంటిన్యూస్గా ఛార్జింగ్ చేసుకోవడానికి మీకు ఒక అవకాశం ఉంటుంది. అలాగే వీటన్నిటిని కలిపి మోసుకెళ్ళడానికి ఒక ట్రాలీ ఆటో ప్లస్ వీటితో పాటుగా ఒక టూల్ కిట్, అందులో లెవలరు, అట్లాగే ఎలన్కీస్, అట్లాగే అడిషనల్గా మీకు ఉండాల్సినటువంటి ఏంటంటే ప్రొపెల్లర్స్, ఒక 2 సెట్లు కానీ 3 సెట్లు కానీ ఎక్స్ట్రా పెట్టుకుని ఉంటే ఇది మీకు ఒక సంపూర్ణమైనటువంటి ఒక డ్రోన్ యూనిట్గా నిర్వహించబడుతుంది. వ్యవసాయ రంగం ఒక అద్భుతమైన రంగం, ఎందుకంటే అన్ని రంగాలతో పోల్చుకున్నప్పుడు, అన్ని పరిశ్రమలతో పోల్చుకున్నప్పుడు వ్యవసాయ రంగంలో ఉత్పత్తి సామర్థ్యం 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్ని రంగాల్లో 1 కేజీ ముడి పదార్థాన్ని ఇస్తే 1 కేజీ లేదా అంతకంటే తక్కువ
ఫినిష్డ్ ప్రొడక్ట్.

0: రేటు బయటకు వస్తుంది. అదే వ్యవసాయ రంగంలో అయితే 1 కేజీ విత్తనాలు జల్లితే 100 కేజీల విత్తనాలు బయటకు వస్తాయి. 100 రెట్ల ఉత్పాదకత ఉన్నటువంటి ఈ వ్యవసాయ రంగంలో తప్పనిసరిగా లాభాలను ఆర్జించాల్సిన అవసరం ఉంది. అలాగే రైతన్నల్ని లాభసాటిగా వ్యవసాయ రంగంలో ఇంకా ముందుకు పయనింపజేయడానికి మనందరం హెల్ప్ చేయాలి. కాబట్టి మనందరం అన్నం తినాలంటే మనందరం వ్యవసాయం కూడా చేపట్టాలి. రండి ఉద్యోగులారా, వ్యాపారస్తులారా, నాయకులారా, మీ మీ వృత్తులతో పాటుగా వారాంతపు వ్యవసాయం కానీ రోజు వ్యవసాయం కానీ చేపడదాం. ముందుకు రండి, వ్యవసాయ రంగాన్ని కొత్త పుంతలు తగ్గిద్దాం.
1: మీరింతవరకు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంలో ప్రామాణిక నిర్దేశకాలు ఈ అంశం గురించి గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఏ సాంబయ్య. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.
3: పల్లెటూరులో ఒక బావ ఒక మరదలతో అంటున్నాడండి, ఓయ్ మరదల పిల్ల,
4: ఏటి మావా,

0: జానపద గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
3: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్, ఈ వ్యవసాయ మిషన్ కి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. వైస్ చైర్మన్ గా శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారు నియమితులయ్యారు. వారిని అడిగి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్లో ఆంధ్రప్రదేశ్ రైతులకు చేస్తున్న సేవలు, ఇంకా వివిధ పథకాలు, కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా చేసే వివిధ పథకాలు, రైతులకు అందిస్తున్న సేవలు, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు.
4: నమస్కారం అండి.
3: సార్, ముందుగా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ గా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆకాశవాణికి తొలిసారిగా విచ్చేశారు, మీకు ముందుగా శుభాకాంక్షలు.
4: ధన్యవాదాలండి.
3: సార్, ఈ ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ మిషన్ ద్వారా మీరు అందిస్తున్న సేవలు,
4: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ అనేటువంటిది, ఇది ఒక మొత్తం వ్యవసాయ రంగానికి అనుసంధానమైనటువంటి అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేటివ్, ఫిషరీస్, హార్టికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీతో పాటుగా పవర్ సెక్టారు, ఇరిగేషన్ సెక్టారు, అదేవిధంగా రెవెన్యూ, ఏదైతే ఈ అనుబంధం వ్యవసాయానికి అనుసంధానంగా ఉంటాయో వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాల పట్ల వ్యవసాయ రంగానికి, ప్రధానంగా రైతాంగానికి అవసరమైనటువంటి అన్ని రకాల సలహాలు, సూచనలు చేస్తూ ఆయా శాఖలకు సంబంధించి వ్యవసాయం అభివృద్ది కావడానికి, రైతు లాభసాటిగా మారటానికి ఏం కావాలో వాటన్నింటినీ వారి ముందుకు తీసుకుని వచ్చి చర్చ పెట్టేసి ప్రణాళికలు తయారు చేయడం అనేది వ్యవసాయ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
3: ఓకే. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో ఇప్పుడు పీఎం కిసాన్ వాణి గాని, ఇంకా ఇతర పథకాలు గాని ఏ విధంగా రాష్ట్రంలో అమలవుతున్నాయి, మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని చేపట్టారు?
4: ఇది ప్రధానంగా పీఎం కిసాన్ అనేటువంటిది 2019 నుంచి కూడా ఈ దేశంలో వ్యవసాయానికి ఇన్పుట్ సబ్సిడీ, అంటే ఇన్పుట్ సహకారం అందించాలి, వ్యవసాయ సీజన్కి ఆయా సమయాల్లో అవసరమైన మేరకు కూడా మన ప్రభుత్వం చేయలేకపోయినప్పటికీ ఎంతో కొంత ఇదోదికంగా సహాయం అందించాలి అనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తీసుకొచ్చింది. దాంట్లో మనం అన్నదాత సుఖీభవతోటి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి 6,000 పాటుగా, 3 దఫాలుగా ఇచ్చే 6,000 పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు, అంటే ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే ఆ నిధులను జమ చేస్తుందో రైతు ఖాతాల్లో డీబీటీ ద్వారా, అదే రోజున 7,000, 7,000, 6,000 చొప్పున మొత్తం 20,000 రూపాయలు రైతుకు చేరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు ఏదైతే చెల్లించాల్సినటువంటి మొత్తం ఉందో ఆ మొత్తాన్ని కూడా, అంటే 5, 5, 4 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 3 దఫాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ చేసి 20,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా చేరే విధంగా తోడ్పాటు అందిస్తాం.
3: ఇప్పటికి ఎంత ఇచ్చారు సార్?
4: గత 2 సంవత్సరాల కాలంలో మొత్తం 20,000 రూపాయల చొప్పున 48,86,000 మంది రైతాంగానికి ఈ ప్రభుత్వం అందివ్వడం జరిగింది.
3: అన్నదాత సుఖీభవ మీరు ఎలాగో చెప్పారు కాబట్టి రాష్ట్ర రైతులకు పెట్టుబడి సాయం, ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు పెట్టుబడి సాయం 20,000 పెట్టుబడి సాయంగా చూపిస్తున్నారా, లేకుంటే ఇప్పుడు పీఎం కిసాన్ తో పాటు ఉన్నదాన్ని చూపిస్తున్నారా?
4: అంటే అన్నదాత సుఖీభవ వేరు, పెట్టుబడి సాయం వేరు.
3: అదే చాలా మంది రైతుల్లో కన్ఫ్యూజన్ లో ఉంది, చాలా మంది కూడా ఇలా మన పెట్టుబడి సాయమును అన్నదాత సుఖీభవ రెండు ఒకటే అనుకుని అది వచ్చింది కదా అని కన్ఫ్యూజ్ అవుతున్నా.
4: లేదండి, చాలా స్పష్టంగా ఏంటంటే అన్నదాత సుఖీభవ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ప్రోత్సాహంగా ఉండేటట్టు ఇది రైతు ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మరోసారి రుజువు చేసే విధంగా రైతులకి ఆయా పంట కాలాల్లో ఏదో ఒక మేరకు తోడ్పడే విధంగా సహకారం అందిస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ అనేది ఏంటంటే ప్రభుత్వం ఇన్స్టెంట్ గా తక్షణం ఆ క్రాప్ డామేజ్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ అనేది వేరే అంశం, ఇన్సూరెన్స్ తో నిమిత్తం లేకుండా ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఎప్పటికప్పుడు స్పాట్ లో ఎన్యూమరేట్ చేసేసి దాన్ని మళ్లీ తిరిగి పంట పెట్టుకోవడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించేటువంటిది ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించింది.
3: ఇది దేని ద్వారా అందిస్తారు సార్? ఇప్పుడు వ్యవసాయ కమిషన్ ద్వారా అందిస్తారా, రెవెన్యూ శాఖ ద్వారా అందిస్తారా?
4: ఇది అగ్రికల్చర్ నుంచి ఇస్తామండి. ఇది అగ్రికల్చర్ శాఖ నుంచి, వ్యవసాయ శాఖ నుంచి ఇస్తాం.
3: శ్రీనాథ్ రెడ్డి గారు, ఇప్పుడు ఎల్లినో ప్రభావం ఉంది కదా ఇప్పుడు రాష్ట్రం మీద, ఇప్పుడు రాష్ట్రం దేశమంతా కూడా ఉంది ఎల్లినో ప్రభావం. మన రాష్ట్రంలో ఎల్లినో ప్రభావం వల్ల ఇప్పుడు పంట మార్పిడి కానీ లేకపోతే ఆలస్యంగా వేసే పంటల గురించి కానీ మీరు వ్యవసాయ మిషన్ ద్వారా మీరిచ్చే ప్రభుత్వానికి మీరు ఇచ్చిన సలహా?
4: రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకున్నటువంటి నెట్వర్క్ తోటి ఆ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ఇందులో ఉంటాయి కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్, ఏదైతే వ్యవసాయ అనుబంధమైనటువంటి పాడి పరిశ్రమ, వీటన్నిటికి సంబంధించినటువంటి ఆ కన్సల్ట్ జిల్లా అధికారులతో అంతా కూడా మాట్లాడి ఆయా ప్రాంతాల్లో ఈ కాలంలో ఏ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు వరి పెట్టాము, వరి పెట్టాల్సినటువంటి ప్రాంతం ఉంది. ఇప్పుడు వరి పంట పెడితే దానికి ఉన్నటువంటి నీటి అవకాశాలు ఏంటి? రాబోయేటువంటి 4-5 మాసాల కాలం పాటు దానికి నీరు కావాలి. ఆ కావాల్సినటువంటి నీరు అందటానికి అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్స్ ఏంటి? దానికి వచ్చేటువంటి సోర్స్ ఏంటి? వాటర్ వచ్చేటువంటి సోర్స్ ఏంటి? వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఎక్కడైనా సరే అలాంటి ఇబ్బందులు వస్తాయంటే వరి మానండి, దాని బదులుగా ఆరుదడి పంటల వైపుకి అడుగులు వేయండి. ఉదాహరణకి అది మేజ్ కానివ్వండి, లేకపోతే అంటే పప్పు ధాన్యాలు కానివ్వండి, నూనె గింజలు కానివ్వండి, అటువైపుకి డైవర్ట్ కమ్మని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో మనం ప్రాజెక్టులన్నింటినీ కూడా, అంటే ప్రతి నీటి బొట్టుని ఒడిసిపెట్టేటువంటి కార్యక్రమం అమలు జరిపే విధంగా ప్రాజెక్టులన్నింటినీ కూడా వాటి రూపురేఖలు మార్చేసి వాటికి కావాల్సినటువంటి రక్షణ చర్యలు తీసుకుని నిలబెట్టడం జరిగింది. అదృష్టవశాత్తు పైన పడినటువంటి వర్షాలతోటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా నిండుకుండలుగా మారుతా ఉన్నాయి. కాబట్టి ఎలినో ప్రభావం అనేటువంటిది మన రాష్ట్రం పైన ఇప్పుడుకున్నటువంటి అంచనాల ప్రకారం ఏంటంటే అనుకున్నంత తీవ్రంగా లేకుండా, అంటే ఎలినో సూపర్ ఎలినోగా కూడా దీన్ని నామకరణం చేశారు, జైంట్ ఎలినో.
3: అవును సార్, ఇప్పుడు రైతనంగానే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీల దగ్గరగా లేకపోతే మనం ప్రభుత్వం దగ్గరికి రావడానికి కిసాన్ క్రెడిట్ వాడకం, అంటే చాలా మందికి రైతులకి కిసాన్ క్రెడిట్ వచ్చింది మా అబ్బాయి వాడాడు లేకపోతే వీళ్ళు వాడారు అని చెప్పడమే కానీ చాలా మందికి అవగాహన అనేది ఒక అపప్రదం ఉంది. కిసాన్ క్రెడిట్ వాడకంలో ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహం అందిస్తుంది?
4: బ్యాంకర్స్ అందరినీ కూడా పిలిచి ఆ క్రెడిట్ లిమిట్, ఆ రైతుకి ఎంతవరకు క్రెడిట్ లిమిట్ ఉంది అనేటువంటి దాన్ని కూడా మొత్తం మొదటగానే డిపాజిట్ చేయడం జరిగింది. డిపాజిట్ చేయడం ఇన్ ద సెన్స్ వారి క్రెడిట్ లిమిట్ ని నిర్ధారణ చేస్తారు. ఈ క్రెడిట్ లిమిట్ లోపు సంవత్సరంలో ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు, ఎన్నిసార్లైనా దానిలో జమ చేసుకోవచ్చు. ఏ కాలంలో అయితే రైతు ఆ డబ్బును వాడుకుంటా ఉంటాడో అంతవరకు మాత్రమే రైతుకి వడ్డీ చెల్లించేటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం 7% వరకు రుణం ఇంట్రెస్ట్ లో ఆ వడ్డీలో రాయితీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో అదంతా ఇస్తూ తీసుకుంటూ, అంటే చెల్లిస్తూ వాడుకుంటూ ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అప్ టు 7% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని ఇంట్రెస్ట్ ను కూడా పే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది పెద్ద ఊరట రైతాంగానికి. అంటే 1,00,000 రూపాయలు తీసుకున్నటువంటి ఓ రైతు సంవత్సరం తర్వాత అతను సకాలంలో కనుక చెల్లిస్తే అతను నో ఇంట్రెస్ట్. 3,00,000 రూపాయల వరకు తీసుకునేటువంటి రైతుకి సకాలంలో చెల్లిస్తే 3% ఇంట్రెస్ట్. ఇది చాలా ఉపయోగపడతా ఉన్నటువంటి చిన్న రైతులకి, మధ్యతరగతి రైతులకి ఇది చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని దీని ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం.
3: సరే, ఇప్పుడు రైతులు అంటే ఇప్పుడు పంటలు వేసే సమయం కాబట్టి పంట వేసిన తర్వాత చాలా మంది రైతులు చాలా రాష్ట్రాల్లో, భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా గిట్టుబాటు ధర గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రతి ప్రభుత్వ సమయంలోనూ జరుగుతూ ఉంటుంది. ఎలాంటి సజెషన్స్ ప్రభుత్వానికి అందించారు గిట్టుబాటు ధర గురించి?
4: చంద్రబాబు నాయుడు గారు, ఈ వ్యవసాయ మిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన చాలా పెద్ద ఎక్సర్సైజ్ నిర్వహిస్తూ ఉన్నారు. పంటల వ్యవసాయ ఉత్పత్తులు అనేటువంటివి జాతీయ అంతర్జాతీయ మార్కెట్లపైన ఆధారపడి ఉంటాయి వాటి ధరలు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి గ్లోబలైజేషన్, ఈ ప్రపంచీకరణ తర్వాత నూతన ఆర్థిక విధానాలు ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అమలు జరుగుతూ ఉన్నటువంటి దాంట్లో ఈ గ్లోబల్ విలేజెస్ అయిపోయినాయి. ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వస్తూ పోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్ ఒడిదుడుకులు అనేటువంటివి చాలా సర్వసాధారణంగా వస్తాయి. ఇప్పుడు గత సంవత్సరం మనం చూసాం ఈ రాష్ట్రంలో నల్ల బర్లీ అనేటువంటిది HDF టొబాకో పెట్టారు. దాన్ని కొనేవాళ్ళు లేకుండా పోయారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని దానికోసం పెద్ద ఎత్తున 290 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి ప్రభుత్వం తరఫు నుంచి దాన్ని కొనుగోలు చేసి అలా పెట్టాం. దాన్ని ఎప్పుడు మార్కెట్ వస్తే అప్పుడు అమ్మించేట. అదే సందర్భంలో కొన్ని పంటలు మనం చెప్పిన దాంతో నిమిత్తం లేకుండా రైతు సాంప్రదాయ పద్ధతిలో గతంలో అలవాటు ప్రకారం ఒకళ్ళని చూసి ఒకళ్ళు వేసుకుంటూ పోయేటువంటి దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఈ వచ్చిన ప్రతిసారి కూడా ఉద్యానవన పంటలకు సంబంధించి కానివ్వండి, ఇప్పుడు మామిడి లాంటి పంట వచ్చింది, మామిడి సంక్షోభం వచ్చింది, రెండుసార్లు సంక్షోభం వచ్చింది. కారణం ఏంటంటే గల్ఫ్ యుద్ధం కారణం కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఉత్పత్తుల్లో వస్తున్నటువంటి మార్పులు, తీసుకుంటున్న ఆహారంలో మార్పులతోటి, మన దగ్గర ఉన్నటువంటి ఆ జ్యూస్ క్వాలిటీలో వచ్చినటువంటి మార్పులు కానివ్వండి, కొంత ఎక్స్పోర్ట్ ఆగింది. ఆగినప్పుడు దాన్ని ఆదుకోవడం కోసం, రైతుకు భరోసా కల్పించేదానికోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో ఎంటర్ అవ్వటం, దాంట్లో ఏదైతే 25% ఆ ఇంటర్వెన్షన్ స్కీమ్లో మనం ప్రభుత్వం వాటా చెల్లించేదో దాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యాలతోటి దాన్ని ఒక టన్నుకు వచ్చే 4,000 రూపాయలు మామిడి రైతాంగానికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మిర్చి కష్టం వస్తే మిర్చి రైతుకి ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా ఉల్లి రైతుకి హెక్టార్కి 50,000 రూపాయలు పంట అన్నారా అని, వచ్చిన పంట మిగతా తన ఏ రేటు కన్నా అమ్ముకుని హెక్టార్కి 50,000 రూపాయలు అదనంగా ప్రభుత్వం సహాయం అందించినటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం. అదేవిధంగా ఈ సంవత్సరం పొగాకు మార్కెట్లో వచ్చినటువంటి ఈ బర్లీ పొగాకు అయిపోయింది, ఇది ఇప్పుడు ఇది వర్జీనియా పొగాకుతో వచ్చినటువంటి ఈ కొంత క్రైసిస్ ను కూడా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంవత్సరానికి 50,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు ప్రతి రైతుకి కూడా బేరం ఉన్నటువంటి ప్రతి రైతుకి రుణ సౌకర్యం వడ్డీ లేని రుణాన్ని అందించడం, అదేవిధంగా అంటే క్వింటాల్కి వచ్చేసి 2,000 రూపాయలు ప్రభుత్వం అదనంగా, అంటే ఒక కేజీకి 20 రూపాయలు చొప్పున ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే ఆ రైతు ఉత్పత్తి చేశాడో అంత పొగాకు కూడా వచ్చిన ధరతో పాటుగా క్వింటాల్కి 2,000 రూపాయలు కలిపి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నారు.
5: సార్ చివరిగా, ఇప్పుడు మార్కెట్ యార్డులు ఉన్నాయి కదా, మార్కెట్ యార్డుల పాత్ర, ఇప్పుడు ఈనాం పథకం, ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ఈనాము, ఈ వివరాలు.
4: అంటే ఈ రాష్ట్రంలో 218 మార్కెట్ యార్డులు ఉన్నాయండి. ఈ 218 మార్కెట్ యార్డులలో 33 ఈనాం సిస్టమ్ ఇంప్లిమెంట్ అయినటువంటి ఉన్నాయి.
5: ఓకే,
4: అందులో ఇప్పుడు యాక్టివ్ గా 12 నడుస్తా ఉన్నాయి, మిగతావి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. దీని ప్రధానమైన కారణం ఏంటంటే ఈనాం సిస్టమ్ లో ఏంటంటే ఈ మార్కెట్ యార్డులోకి వచ్చినటువంటి సరుకుని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడి నుంచైనా కూడా బిడ్ చేసుకోవచ్చు, దాన్ని డిజిటలైజేషన్ అనమాట. ఆ బిడ్ చేసుకునేటువంటి కార్యక్రమంలో కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. ఈ సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రధానంగా కమిషన్ ఏజెంట్లు, మార్కెట్ యార్డ్స్ లో కమిషన్ ఏజెంట్స్ ఉంటారు. ఈ కమిషన్ ఏజెంట్స్ రైతు తెచ్చినటువంటి పంటని ఒక వ్యాపార కొనుగోలు చేసుకుని పోయినప్పుడు ఆ వ్యాపారికి ఆ ఏజెంట్కి ఉన్నటువంటి సంబంధంతో ఏజెంట్ ముందుగానే అతను ఓ 20 రోజులకో 15 రోజులకో డబ్బులు ఇచ్చినా ఇతను ముందుగానే రైతుకు డబ్బులు ఇచ్చి పంపిస్తాడు. ఈ ఈనాం పద్ధతిలో ఏమవుతా ఉందంటే ఎవరో ఎక్కడి నుంచో టెండర్ వేస్తారు, వాళ్ళ బిడ్ లో వాళ్ళకి కనుక ఆ ప్రైస్ కి అదే హైయెస్ట్ ప్రైస్ అయి వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, ఆ వ్యాపారికి ఏజెంట్ కి సంబంధం లేకపోవడంతో ఈ వ్యాపారిని నమ్మి ఏజెంట్ డబ్బులు చెల్లించేటువంటి కార్యక్రమం చేయలేకపోతా ఉన్నాడు. చేయలేకపోయినప్పుడు అంటే ఒక స్టాగ్నేషన్ వస్తాం. ఇలాంటిది ఒక రకమైనటువంటి ఇబ్బంది, దాంట్లో మనం ప్రధానంగా ఎదురు చూస్తాం. రెండవది ఏంటంటే ఇప్పుడు ఒక ఉత్పత్తి, ఇప్పుడు పొగాకు వచ్చింది అనుకోండి, పొగాకు ఒక బోర్డులో పెట్టినప్పుడు రైతు అక్కడికి వెళ్ళినటువంటి ఆ ప్యాసింగ్ చేసేటువంటి వాళ్ళ ఆఫీసర్, కంపెనీ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో ఆ ఉద్యోగి, అతను పోయి ఆ బేల్లో చేయిబెట్టి తీస్తే దాంట్లో ఉన్న ఉష్ణోగ్రత ఏమిటి, ఆ పొగాకు మధ్యలో ఏముంది, చివరిలో ఏం పెట్టారు, పైన ఏం పెట్టారు, ఇవన్నీ చూసుకుంటాడు. చూసుకుని దానికి ప్రైస్ ఇచ్చేస్తాడు. ఈనాంలో ఏంటి, ఇక్కడ ఉన్నటువంటిది ఏ మహారాష్ట్ర నుంచో ఏ పంజాబ్ నుంచో ఆ ధాన్యం కొనుగోలు చేయాలి. ఆ ధాన్యం బస్తా ఓపెన్ చేసినప్పుడు కెమెరాలో కనపడే విజిబిలిటీ వేరుగా ఉంటుంది. ఆ విజువల్ నీకు లోపలికి పోతే దాంట్లో పాయ ఉండొచ్చు, మట్టి ఉండొచ్చు, చెత్త ఉండొచ్చు, రకరకాలైనటువంటి ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలాంటివి చేయటంలో కొంత ఇబ్బంది ఉంది. అందుకని ఈనాం సిస్టమ్ లో నడిపేటువంటి వీటికి కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉంది. మిగతా మార్కెట్ యార్డులన్నింటికి కూడా ప్రభుత్వం అవసరమైనటువంటి సహాయ సహకారాలన్నీ అందించి అక్కడ డైరెక్ట్ గా జరిగేటువంటి వ్యాపారాలంతా కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనకి గుంటూరు కానివ్వండి, ఆదోని కానివ్వండి, పెద్ద మార్కెట్ యార్డ్స్ ఇవి. ఆసియా ఖండంలోనే ఒక పేరున్నటువంటి, ఇప్పుడు గుంటూరు అంటే ఓన్లీ మిర్చి కానీ ఆదోనిలోకి వచ్చేసరికి రకరకాలైనటువంటి ఉత్పత్తులన్నీ కూడా వస్తాయి, లేకపోతే మదనపల్లి టమాటో మార్కెట్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఉన్నటువంటి పరిస్థితి.
5: ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతులకు అలాగే మార్కెట్ యార్డ్ ద్వారా అందిస్తున్న సేవలు చాలా విపులంగా వివరించారు. నమస్కారం సార్.
4: నమస్కారం.
2: మీరింతవరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
6: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.

0: సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీరు ట్యూన్ చేసి వింటున్నారు 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో సాగరిక. ఇదో అలరించే కిరటం. ఆలకించు, ఆనందించు, అందరికి పంచు. మీరు వింటున్నారు మెలోడీ మ్యాచ్ కార్యక్రమం. మరి మెలోడీ పాటలతో పాటు ఈరోజు నేను చెప్పబోయేది ఏంటి అంటే, కంటికి సరిపడా నిద్ర లేకపోతే లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అలానే ఎంతసేపు నిద్రపోవాలా కూడా చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. మరి ఈ సాంగ్ తర్వాత అసలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడైతే మీ అందరి కోసం మిక్కీ జే మేయర్ సంగీతంలో కొత్త బంగారు లోకం చిత్రం నుండి కార్తీక్ వాయిస్లో ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నా. వింటూ ఎంజాయ్ చేసేయండి.

కోసం మనం మాట్లాడుకుంటున్నాం కదా, పగలు రాత్రి ఎప్పుడు ఎంత నిద్రపోవాలా కూడా మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందంట. దానికోసం కొన్ని సూత్రాలను అవలంబించడం చాలా ముఖ్యం అంటున్నారు. నిద్రకు ఓ ఫార్ములా కూడా సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో కూడా తెలుసుకుందాం ఈ సాంగ్ తర్వాత. ఇప్పుడైతే వచ్చేస్తుంది దళపతి చిత్రం నుండి ఇళయరాజా సంగీతంలో ఒక బ్యూటిఫుల్ సాంగ్.

వెల్ మరి నిద్ర వేళకు 10 గంటల ముందు నుండి కెఫెన్ లాంటి అంటే టీ కాఫీ లాంటివి తాగకూడదట. ఏదైనా తినాలనుకుంటే పడుకునే 3 గంటల ముందుగానే తినేయాలి అని అంటున్నారు నిపుణులు. అలానే ఒత్తిడి తగ్గించుకోవడానికి నిద్ర వేళకు 2 గంటల ముందు నుండి ఆఫీస్ పని లేదా ఇంటి పనులతో సహా ఏ పని చేయకుండా అలా ఆరాంగా రెస్ట్ తీసుకొని మైండ్ని కొంచెం పీస్ఫుల్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తే కూడా మంచి నిద్ర పడుతుంది అని చెప్తున్నారు. సో ఇంకొన్ని టిప్స్ కూడా చూద్దాం. ఇంకా నెక్స్ట్ నాగార్జున ఊర్మిళ నటించిన అంతం చిత్రం నుండి కేఎస్ చిత్ర వాయిస్లో ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్.

ఇవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. ఇది ఆరోగ్య శ్రేయస్సుకు చాలా కీలకమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి విన్నారు కదా, మరి నిద్రకు సంబంధించిన కొన్ని టిప్స్. ఫాలో అవుతున్న వాళ్ళు ఓకే, ఫాలో అవ్వని వారు మాత్రం ఈ రోజు నుంచి కొంచెం ఫాలో అవ్వడానికి ట్రై చేసి మీ హెల్త్ని ఇంకా హెల్దీగా ఉంచుకోండి. సో నెక్స్ట్ అయితే వచ్చేస్తోంది నాగార్జున అక్కినేని నాగచైతన్య ఇంకా సమంత నటించిన ఏం మాయ చేసావే చిత్రం నుండి ఏఆర్ రెహమాన్ సంగీతంలో శ్రేయ ఘోషాల్ ఇంకా కార్తీక్ పాడినటువంటి ఈ పాట మీ అందరి కోసం.

ఫైనల్ మరి ఇంతవరకు మెలోడీ మ్యాచ్ కార్యక్రమంలో మంచి పాటలతో పాటు స్లీపింగ్ కి కూడా టిప్స్ విన్నారు కదా. మరి సమయం అయితే 8:30 కావస్తుంది, కాబట్టి ఇంతటితో మెలోడీ మ్యాచ్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించడం అత్యంత కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాలలో భాగస్వామ్యం బలంగా పెరుగుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30న ప్రసారమవుతుంది. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని అక్కడక్కడా రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించడం అత్యంత కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరులో గవర్నమెంట్ పాప్కార్న్ సంస్థ రూపొందించిన నూతన మొక్కజొన్న వంగడాన్ని ఉపరాష్టపతి ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి రాధాకృష్ణన్ మాట్లాడుతూ వ్యవసాయ ఆత్మ నిర్బర్ భారత్ దిశగా ఇది ముఖ్యమైన ముందడుగు అని పేర్కొన్నారు. రైతులు మొక్కజొన్న సాగు చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారని, అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేసే స్థాయికి పాప్కార్న్ ఎదుగుతుందని తెలిపారు. నదుల అనుసంధానంతో అన్ని జిల్లాలకు సమగ్ర సాగునీరు అందుతుందని ఉపరాష్టపతి పేర్కొంటూ,
1: I appreciate both the state and the central governments for their various schemes for safeguarding the interest of farmers like PM Kisan Samman Nidhi, PM Fasal Bima Yojana, Kishan Credit Card schemes and many others. National Food Security and Nutrition Mission also ensures seed certification, integrated nutrient and pest management and farm mechanization assistance and field demonstrations for maize farmers.
0: భారత్ రష్యా దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా జయశంకర్ ఈరోజు క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ను కలిశారు. భారత్ రష్యా సంబంధాలను బలోపేతం చేయడం, కీలక రంగాలలో సహకారాన్ని విస్తరించడంపై ఇరు దేశాల నాయకులు చర్చించారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల సన్నాహాలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రెండు దేశాలు నిర్వహించిన అంతర ప్రభుత్వ కమిషన్ల సమావేశం ఫలితం సానుకూలంగా ఉందని తెలిపారు. ముఖ్యంగా ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాలలో భారత్ రష్యా భాగస్వామ్యం బలంగా పెరుగుతోందని జయశంకర్ పేర్కొంటూ,
2: Our economic cooperation, trade, energy, fertilizers, nuclear, other dimensions as well. Overall, I think our economic cooperation has grown very significantly. Prime Minister Modi looks forward to meeting you at the SCO summit, then welcoming you in India for the BRICS summit, and in due course, as per your mutual convenience, having the annual summit. So we have a very strong picture of cooperation to present.
0: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ నెల 27వ తేదీన దేశవ్యాప్తంగా ఖేలో ఇండియా సంవాద్, ఖేల్ కీ బాత్, పీఎంకే సాత్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా 1,500కి పైగా ప్రదేశాలలో యువత, క్రీడాకారులు, విద్యా సంస్థలను ఒకచోట చేర్చనున్నారని ఆ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొని యువతను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఒక ప్రకటనలో ఈరోజు తెలిపారు. క్రీడాభిమానులైన యువతకు, భారతదేశ విధాన రూపకర్తలకు మధ్య ప్రత్యక్ష సంభాషణను నెలకొల్పడానికి, అలాగే యువత తమ ఆలోచనలు, అనుభవాలు, సూచనలు పంచుకోవడానికి అవకాశం కల్పించేందుకు ఈ కార్యక్రమం ఒక ప్రధాన ప్రయత్నమని అన్నారు. క్రీడా వ్యవస్థను బలోపేతం చేయడం, 2036 ఒలింపిక్స్ కోసం ప్రతిభను పెంపొందించడం, పాలనలో యువత భాగస్వామ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భూమి పునరుద్దరణకు మద్దతు ఇవ్వడానికి, కరువును తట్టుకునే సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి వైవిధ్యభరితమైన నిరంతర అంతర్జాతీయ ఆర్థిక సహాయం అవసరమని భారతదేశం స్పష్టం చేసింది. మంగోలియాలోని ఉలాన్ బాతర్లో జరిగిన ఐక్యరాజ్యసమితి ఎడారీకరణ నిరోధక సదస్సు యుఎన్సీసీడీ 17వ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ సమావేశంలో ఆరోగ్యకరమైన భూమి, కరువును తట్టుకునే సామర్థ్యం కోసం వినూత్న ఆర్థిక యంత్రాంగాలు అనే అంశంపై జరిగిన మంత్రివర్గ చర్చలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, భూ పునరుద్దరణ అనేది ఒక ఖర్చు కాదని, అది ఆహారం, నీరు, జీవ వైవిధ్యం, జీవనోపాధి, దీర్ఘకాలిక స్థితిస్థాపకతలో పెట్టే పెట్టుబడి అని అన్నారు. ఎడారీకరణ, భూక్షయం, కరువులను పెద్ద ఎత్తున పరిష్కరించడానికి ప్రభుత్వ బడ్జెట్లకు అతీతంగా వైవిధ్యభరితమైన, ఊహించదగిన నిరంతర ఆర్థిక వనరులతో పాటు బలమైన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలు కూడా అవసరమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది సంస్థల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం ద్వారా 2 లక్షలకు పైగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార శుద్ది సంస్థలు లబ్ది పొందాయని కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన పీఎంఎఫ్ఎంఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ, మొత్తం లబ్దిదారులలో సుమారు 80% మంది మొదటి తరం పారిశ్రామికవేత్తలు కాగా, వారిలో 44% మంది మహిళలు ఉన్నారని తెలిపారు. 2020లో ప్రారంభించిన ఈ పథకం 10 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించిందన్నారు. రైతులకు ఆర్థిక సాధికారత కల్పించడంలో ఆహార శుద్ది ప్రక్రియ కీలకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారతీయ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లను తెరుస్తున్నాయని ఆయన చెప్పారు. పీఎంఎఫ్ఎంఈ పథకం ఎంతో మంది జీవితాలను మార్చిందని, దీని ద్వారా వారు తమ ఉత్పత్తులను భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయించగలుగుతున్నారని చిరాగ్ పాస్వాన్ స్పష్టం చేస్తూ,
3: పీఎంఎఫ్ఎంఈ కి హమారీ స్కీమ్ జిస్కే మాధ్యమ సే హమ్ లోగ్ యంగ్ ఫస్ట్ టైమ్ ఎంటర్ప్రెన్యూర్స్ కో బఢావా దేనే కా కామ్ కర్తే హై, జో సంభవతా అప్ని ఛోటే ప్రొడ్యూస్ కో ప్రోడక్ట్ మే బదల్ కర్ ఉస్మే వాల్యూ యాడ్ కర్ కర్ రాష్ట్రీయ అంతర్రాష్ట్రీయ బజారో తక్ ఉన్కో హమ్ లోగ్ లేకర్ జానే మే ఉన్కి సహాయతా కర్తే హై. పూరీ తరీకే సే టెక్నికల్ హ్యాండ్ హోల్డింగ్ ప్రొవైడ్ కీ జాతీ హై, ప్యాకేజింగ్ కో లేకర్ ఉన్కి మదద్ కీ జాతీ హై, ఔర్ ఆజ్ జో హమ్ లోగో నే ఎంఓయూ సైన్ కియే హై అబిడా కే సాథ్ జిస్కే మాధ్యమ సే గ్లోబల్ మార్కెట్.
0: భారతదేశం 15 ట్రిలియన్ డాలర్ల జీడీపీ వాటా ఉన్న దేశాలతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతోందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జపాన్లోని టోక్యోలో జరిగిన జపాన్ ఇండియా బిజినెస్ కన్సల్టేటివ్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు. ఈ సదస్సునుద్దేశించి ఆయన మాట్లాడుతూ, భారతదేశ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ప్రపంచ వాణిజ్యంలో సుమారు 75% కలిగి ఉంటాయని, ప్రపంచ విలువ గొలుసులలో భారత్ను విశ్వసనీయ భాగస్వామిగా నిలపడానికి ఇవి సహాయపడతాయని తెలిపారు. భారతదేశానికి పెద్ద దేశీయ మార్కెట్ ఉందని, గత 4 ఏళ్లలో 9 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేసి ప్రపంచానికి మార్గాలు తెరిచిందన్నారు. దేశంలో డేటా సెంటర్లు, తయారీ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాలలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. పెరుగుతున్న ఆర్థిక సంబంధాలు భారత్ జపాన్ల మధ్య సమతుల్య వాణిజ్యానికి దోహదపడాలని పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుందని పీయూష్ గోయల్ వెల్లడిస్తూ,
4: we are both roughly the same size in terms of GDP and we combine our forces, Japanese technology with Indian youthful talent, Japanese manufacturing practices and capabilities combined with the growing middle class consumption demand in India, the fact that India today is a 20 trillion dollar GDP on purchasing power parity, it really shows that there's a big delta of opportunity in India and I invite all our friends from Japan to be a part of this opportunity.
0: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, తూర్పు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని అక్కడక్కడా రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రత సాధించడం అత్యంత కీలకమని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30న ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
5: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

చిత్రగీతాలు విన్నారు. రేపు ఉదయం 6:35 పొలం పనుల కార్యక్రమంలో నేల గుణం మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:00 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నేతి సరళ గారి గాత్ర కచేరి వింటారు. ప్రక్కవాద్యాలుగా వయలిన్ శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం శ్రీ పివి రమణమూర్తి. కార్యక్రమంలో ముందుగా భజమానస విఘ్నేశ్వర బహుదారి రాగం ఆదితాళం తులసివనం రచన.

మిత్రి దని సనిధప మగల్ల నాడు సోమిత్రి పాదని సరిగ మగరి సగరి సని దాని సరి.

0: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు నేతి సరళ గారి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం శ్రీ పివి రమణమూర్తి.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి.

0: Madhya Maharashtra tomorrow. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు భరతజాతి మహాశయం. దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన మేగడ రామలింగేశ్వర స్వామి గారు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:35 పొలం పనుల కార్యక్రమంలో నేల గుణం మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. 7:15 ఉదయ సమరాల కార్యక్రమంలో నీటిమాటి శీర్షికన తత్వవేత్త, చిత్రకారుడు, రచయిత డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, పుస్తక సమీక్ష, శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి కవితా సంపుటి విత్తు నుండి విక్రయం దాకా, కవితా సంపుటిపై సమీక్ష, సమీక్షకులు శ్రీ మానాపురం రాజా చంద్రశేఖర్. భక్తి సంగీతం కార్యక్రమంలో కుమారి ఎం ప్రణీత్ గారు పాడిన కొన్ని భక్తి గీతాలు వింటారు. శ్రీ హెచ్ రామచరణ్ గారు వయలిన్, శ్రీ పురాణం రవీంద్రుడు గారు మృదంగం, పుష్పాంజలి సమాచారం అని వింటారు. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి కె నిఖితా శ్రీవల్లి గారి గానం వింటారు. శ్రీ హెచ్ రామచరణ్ గారు వయలిన్, శ్రీ జి రవి గారు మృదంగం. రేపు 1:33 మహిళావాణి శ్రీల కార్యక్రమంలో తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి డివి మానస. రేపు 6:30 సాయం సమీరం కార్యక్రమంలో లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి జి లక్ష్మీ సూర్యశ్రీ గారు పాడిన కొన్ని లలిత గీతాలు వింటారు. శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ గారు కీబోర్డ్, శ్రీ బంగారు రమణబాబు గారు తబలా. ఫిట్నెస్ మంత్ర వికాసం, ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్ చదివిన వారు శ్రీమతి ఎస్ ప్రమీలా కుమారి గారు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ప్రాయోజకులు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఫార్మర్స్ వెల్ఫేర్. జీడి మామిడిలో అధిక దిగుబడికి చేపట్టవలసిన జాగ్రత్తల గురించి ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వి హరికుమార్ గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో యువతకు దేశ నిర్మాణంలో భాగస్వాములు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ పథకాల గురించి పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు మై భారత్ కాకినాడ జిల్లా యూత్ ఆఫీసర్ శ్రీ తిర్రి గోపి, ఇంకా స్కిల్ ఇండియా లబ్ధిదారిణి భవాని. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని గారు. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ పరిశోధన కేంద్రం వారు ఈ రాత్రి 10 గంటలకు అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 31.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం జల్లులు కురిసినట్లుగా నమోదైంది. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం జల్లులు కురిసినట్లుగా నమోదైంది. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి 1 లేదా 2 వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ఈరోజు రేపు వాతావరణ హెచ్చరిక. బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 60 కిలోమీటర్ల వేగంతో ఉత్తరాంధ్రప్రదేశ్ యానాం తీరాల వెంబడి తీరాల వైపుగా వీచే అవకాశం ఉంది. ఆంధ్రేతర కోస్తా తీరంలోని చేపలు పట్టేవారికి ఈరోజు వాతావరణ హెచ్చరిక. బలమైన ఎదురుగాలులు గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 65 కిలోమీటర్ల వేగం వరకు దక్షిణ తమిళనాడు తీరాల వెంబడి తీరాల వైపుగా, కొన్ని ప్రాంతాలైన నైరుతి బంగాళాఖాతంలోనూ చాలా కొద్దిగా ఆగ్నేయ మధ్య బంగాళాఖాతాల్లోనూ వీచే అవకాశం ఉంది. బలమైన ఎదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 60 కిలోమీటర్ల వేగం వరకు ఒడిశా గంగానదీ పరివాహక పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం అండమాన్ సముద్రం వెంబడి వీచే అవకాశం ఉంది. కాబట్టి చేపలు పట్టేవారు ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపల వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:14 దాటి 32 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3.63 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ పై మీడియం వేవ్ ప్రసారాల్లో కలుసుకుందాము.